ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శక సంవత్సరం 1948 జ్యేష్ఠ మాసం 3వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం మే నెల 24వ తేదీ ఆదివారం 100.2 ఎఫ్ఎం మెగాట్స్ పై ఇయాల్టి ప్రసారాలు ప్రారంభం. మా ఈ కార్యక్రమాలన్నింటినీ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వినొచ్చు.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM మనసు నిండా సమయం 6 గంటలకు వస్తుంది. ఇంకొంచెంసేపట్లో హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం. ఎలా ప్రార్థనల శ్రీరామరక్షా స్తోత్రం క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. ముందుగా శ్రీరామరక్షా స్తోత్రం

పరిమాణంలో ఈ వారోత్సవాల్లో అందుబాటులో ఉంచబడుతున్నాయి. ప్రతి జిల్లాకు

ఇప్పటిదాకా ప్రార్థనల శ్రీరామ రక్షా స్తోత్రం క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఇవాళ ప్రార్థన కార్యక్రమం సమాప్తం. రేపటి ప్రార్థనల శివానంద లహరి ఇంటరు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఇలా పొద్దుగల సంధి రాత్రి 11 గంటల దాకా మిమ్మల్ని అలరించే కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు

ఎలపొదుగల 7:15 ఎన్నో పనికొచ్చే ముచ్చట్లను వినిపించే అంబటల సంగతులు కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు మాండలికాలపై పరిశోధన చేసిన మాదాడి నారాయణరెడ్డితో ముచ్చట మొదటి భాగం వింటారు.

వాటి సమయాలు ఇలా పొద్దుగల 8:45 సందిపాదు గొట్టేదాకా సింగిడి సినీగీతాల కార్యక్రమంలో, సాయంత్రం 5:00 మాడిచెప్పుంటూ పాట ఇంటి కార్యక్రమంలో, రాత్రి 8:00 దాకా హుషారు కార్యక్రమంలో మీరు మీకు నచ్చిన పాటలు వినొచ్చు. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732 ఇది కోడ్ నంబర్, 2300081 మరో నంబర్ 295081. రాత్రి 7:45 సంది 8:00 దిల్పసంద్ కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 10:30 మధురిమ కార్యక్రమంలో హాయైన పాటలు వింటారు.

పొదల పదిగొట్టంగా 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. సాయంత్రం 5:30 సంబరం పిల్లల కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీ త్యాగరాజ సంగీత అకాడమీ విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. నిర్వహణ ఎన్ కల్పన. సాయంత్రం 6:20 పల్లెపదాలు కార్యక్రమంలో గుడిహత్నూరు మండలం కమలపూర్ గ్రామానికి చెందిన సిరికొండ దేవుబాయి బృందం పాడిన గురుబోధ పాటలు, మావల మండలం బట్టి సౌర్గం గ్రామానికి చెందిన దర్శనాల గంగమ్మ బృందం పాడిన గురుబోధ పాటలు ప్రసారమవుతాయి. రాత్రి 7:15 ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమంలో సమగ్ర వ్యవసాయం ఆవశ్యకత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కస్బే సుధాంశు సుధాకర్ తో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట పెడతారు జి రవీందర్. ఇంకా నిలువ పందిరి పద్దతిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల సహ అధ్యాపకులు డాక్టర్ కిరణ్ రెడ్డితో ముచ్చట ఉంటుంది. ముచ్చట పెడతారు కేలేని. రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో కథమాన భవతి 101 కథలు సంపుట్ నుండి వృత్తి కథ ఇంటారు రచన కెవి నరేందర్. చదివి వినిపిస్తారు పి కమలకర్ రెడ్డి. రాత్రి 9:45 ఇగై నుండి కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ బాలల సాహిత్యంలో పురస్కారాన్ని అందుకున్న రచయిత డీకే చదువుల బాబుతో ముచ్చట వింటారు. రాత్రి 10:00 రేడియో మాణిక్యాలు కార్యక్రమంలో 1000 పడగలు నాటకం 18వ భాగం వింటారు. నవలమూలం విశ్వనాథ సత్యనారాయణ, రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్ట కవి శ్యామలాదేవి, నిర్వహణ డాక్టర్ ఎల్ఎన్ రాజు సరోజ నిర్మల.

ఇవి ఇయల మిమ్మల్ని అలరించే కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. సమయం 6:45 కావస్తుంది. ఇంకొచ్చేసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలో రేపు నిర్వహించే సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల గ్రోత్ సమ్మిట్ 2026లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. రానున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పాఠశాలల్లో అమల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కళాశాలలకు కూడా విస్తరించేందుకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విభిన్న ప్రతిభావంతుల అభివృద్ది సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనే స్వామి వెల్లడించారు. సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల గ్రోత్ సమ్మిట్ 2026ను రేపు విజయవాడలో నిర్వహించనున్నట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సందర్బంగా రాష్టంలో ఏర్పాటు చేయనున్న 38 MSME పార్కులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. సదస్సులో

0: ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సహా పలువురు మంత్రులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటారన్నారు. ఎంఎస్ఎంఈ రంగ అభివృద్ది, పారిశ్రామిక పెట్టుబడులు, ఉపాధి అవకాశాల విస్తరణ, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి అంశాలపై సదస్సులో చర్చించనున్నట్లు వెల్లడించారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పీహెచ్సీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సందర్శించారు. పీహెచ్సీలో కొత్తగా ప్రవేశపెట్టిన సంజీవని డిజిటల్ వైద్య సేవల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా పీహెచ్సీకి వచ్చి రోగి వైద్య సేవలు పొందడం నుంచి మందులు తీసుకెళ్లే వరకు నిర్వహించే ప్రక్రియను ముఖ్యమంత్రి పరిశీలించారు. సంజీవని ద్వారా టెక్నాలజీని అనుసంధానించి రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. అనంతరం పీహెచ్సీలోని వివిధ విభాగాలను సందర్శించిన ముఖ్యమంత్రి అక్కడ పనిచేస్తున్న వైద్య సిబ్బందితో మాట్లాడారు. రానున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలోని పుష్కర్ఘాట్ వద్ద ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈరోజు రాత్రి ఉప ముఖ్యమంత్రి రాజమహేంద్రవరానికి చేరుకుంటారని, రేపు ఉదయం పుష్కర్ఘాట్ నుంచి కోటిలింగాల రేవు వరకు బోటులో ప్రయాణిస్తూ ఘాట్లను పరిశీలించనున్నట్లు తెలిపారు. అలాగే నల్లా కాలువను కాలుష్యరహితంగా మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలను పరిశీలిస్తారని మంత్రి పేర్కొంటూ,
1: రాష్ట ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు
2: నల్లా ఛానల్ విషయంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ రకంగా కాలుష్య రహితంగా దాన్ని తయారు చేయనటువంటి అంశాలను కూడా వారు పరిశీలిస్తారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు లో కలెక్టర్ గారి నేతృత్వంలో సమీక్షలో ఒక సంవత్సర కాలంగా మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి, ఏ రకంగా మన పుష్కరాలని సమర్థవంతంగా నిర్వహించుకోవాలనేటువంటి అంశం మీద కూడా వారు దిశానిర్దేశం చేస్తారు. దాంతోపాటు గోదావరి భద్రతా ప్రమాణాలు ఏ మేరకు చేయాలి, ఇటువంటి అన్ని అంశాల మీద ఒక మొట్టమొదటి కార్యక్రమంగా రేపు జరుగుతుంది.
0: తెలంగాణ రాష్ట మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్లోని సచివాలయంలో నిన్న జరిగింది. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు 1000 కోట్ల రూపాయలను కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. తొలి విడతగా 300 కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు అంగీకారం తెలిపింది. ప్రస్తుతం పాఠశాలల్లో అమల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కళాశాలలకు కూడా విస్తరించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జూన్లో నియోజకవర్గానికి 2000 ఇళ్లను కేటాయించేందుకు అనుమతిచ్చింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులకు వెల్లడిస్తూ,
3: ఇందిరమ్మ ఇళ్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇచ్చి సుమారు 22,500 కోట్లు ఖర్చు పెట్టే కార్యక్రమం చేశాం. రెండో విడత కూడా జూన్ 1వ తారీఖు నాడు ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ కాగజ్ నగర్ గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా రెండో విడత 2.5 లక్షల ఇళ్లు లాంఛనంగా బెనిఫిషరీస్ కి ఎలకేషన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రతి నియోజకవర్గానికి 2000 ఇళ్లు ఇవ్వాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విభిన్న ప్రతిభావంతుల అభివృద్ది సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులకు ఉచితంగా 3 చక్రాల వాహనాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 17.5 కోట్ల రూపాయలతో 1,750 మంది విభిన్న ప్రతిభావంతులకు 3 చక్రాల వాహనాలను అందజేస్తున్నట్లు తెలిపారు. మార్కాపురం జిల్లాలో తొలి విడతగా 40 వాహనాలను పంపిణీ చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతులకు సంబంధించిన 300 బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు చేపడతామని తెలిపారు. అలాగే ప్రతి జిల్లాలో ఒక దివ్యాంగ భవనం నిర్మించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సాగునీటి వ్యవస్థ మెరుగుదలకు 492 పనులను 27.34 కోట్ల రూపాయలతో చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. పాలకొల్లులో జలవనరుల శాఖ అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాలువల్లో పూడికతీత, అత్యవసర మరమ్మతులు తదితర 241 పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. కాలువలకు

0: నీటి విడుదల కంటే ముందే అన్ని పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తూడు గుర్రపు డెక్క తొలగింపు పనులను పూర్తి చేసి చివరి ఎకరం వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గోదావరి డెల్టా ఆధునీకరణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని, ఇందుకోసం 14 కోట్ల రూపాయలతో లైడార్ సర్వే నిర్వహించి డీపీఆర్ సిద్దం చేస్తున్నామని మంత్రి తెలిపారు. కర్నూలు సర్వజన ఆసుపత్రి అభివృద్ది లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఆసుపత్రి ప్రాంగణంలో సుమారు 15 కోట్ల రూపాయల పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న విశ్రామ సదన్కు ఆయన నిన్న భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో ఆసుపత్రిని అగ్రగామిగా తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు. రోగుల సహాయకులకు విశ్రాంతి కోసం నిర్మిస్తున్న ఈ భవనాన్ని 10 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ కర్ణాటక రాష్టాల నుంచి కూడా రోగులు అధిక సంఖ్యలో ఈ ఆసుపత్రికి వస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి నిన్న శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రంగంపేటలో 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్కు తొలుత శంకుస్థాపన చేశారు. దుప్పలపూడిలో 2 కోట్ల రూపాయలతో నిర్మించిన దుప్పలపూడి కాపవరం రోడ్డును ప్రారంభించారు. బిక్కవోలులో 66 లక్షల రూపాయలతో చేపట్టనున్న రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. కాండ్రేగులలో 1 కోటి రూపాయలతో సహపురంలో 50 లక్షల రూపాయలతో నిర్మించిన రోడ్లను ప్రారంభించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ
1: నియోజకవర్గంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు అన్ని కూడా చేసుకుంటూ వెళ్తున్నాము. కేంద్రం ఇచ్చేటువంటి నిధులన్నింటినీ కూడా అందిపుచ్చుకుంటూ మరి రాష్ట సర్వతోముఖాభివృద్దికి ఏ విధంగా పాటుపడుతుందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి నేపథ్యం కనుక మున్ముందు కూడా రాబోయే కాలంలో కూడా ఈ కూటమి ఇదే విధంగా సంపూర్ణమైనటువంటి సమన్వయంతో పనిచేసుకుంటూ ముందుకు వెళ్తుంది అని చెప్పి తెలియజేసుకుంటూ రాష్ట అభివృద్దికి ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా తిరిగి నొక్కి వక్కలు.
0: వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత కొనసాగుతుందని, ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈరోజు 21 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 214 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ప్రజలు వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. మరోవైపు తెలంగాణలో ఈరోజు పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడలో రేపు నిర్వహించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల గ్రోత్ సమ్మిట్ 2026లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. రానున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పాఠశాలల్లో అమల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కళాశాలలకు కూడా విస్తరించేందుకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విభిన్న ప్రతిభావంతుల అభివృద్ది సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచక దివ్యానంద ఝా. అథ వార్తాః. నవదిల్ల్యాం హైదరాబాద్ హౌస్ స్థలే అద్య విదేశమంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకరః అమెరికాదేశీయేన విదేశసచివేన మార్కో రూబియో ఇత్యనేన సమం ద్విపాక్షిక సంవాదం కరిష్యతి. ఏతౌ క్షేత్రీయ వైశ్విక శాంతి సురక్షా సంబద్ధాన్ విషయాన్ సమేత్య అనేకేషు భిన్న విషయేషు చర్చాం కరిష్యతః ఇతి ఆశాస్తే. అమెరికా విదేశమంత్రి గతదినే ప్రాతః చతుర్దివసీయ యాత్రా ప్రసంగే భారతం సంప్రాప్తః. ద్విపక్షీయ సంబంధాన్ సుదృఢీకర్తుం అపి చ వాణిజ్య రక్షోర్జా సురక్షా ప్రావిధికి హింద ప్రశాంత వ్యూహ రచనేత్యాదిషు క్షేత్రేషు సహయోగ విస్తారార్థం తస్య ఇషా భారత యాత్ర నితరాం మహత్వాధాయిని వర్తతే. गतवासरे सः प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना सह भारतामेरिका व्यापक वैश्विक रणनीति सन्धिं

0: सुदृढयितुं चर्चाम् अकरोत्। प्रधानमन्त्री कार्यालयस्य विज्ञप्त्यनुसारि अमेरिका विदेश मन्त्रिणा रक्षा प्राविधिकी व्यापार निवेशोर्जा सुरक्षा सम्पर्क शिक्षा पारस्परिक जनसम्बन्धादिषु विविध क्षेत्रेषु द्विपक्षीय सहयोगस्य निरन्तर प्रगतेः विषये प्रधानमन्त्री संसूचितः। अस्मिन् अवसरे श्रीमोदी शान्ति प्रयासेभ्यः भारतस्य सतत समर्थनं पुनरुदीरितवान् अपि च सम्भाषण कूटनीति माध्यमेन विवादानां शान्तिपूर्ण समाधानाय पुनरेकदा आह्वानं कृतवान्। वाणिज्योद्योगमन्त्री पीयूष गोयलः अद्यारभ्य भारतीय व्यापार नेतृणाम् एकेन प्रतिनिधिमण्डलेन सह कनाडादेशस्य त्रिदिवसीय यात्रायां भविष्यति। वाणिज्य मन्त्रालयेन सूचितं यत् श्रीगोयलः व्यापार निवेश भारत कनाडा व्यापकार्थिक सहभागिता वार्तालापं प्रवर्तयितुं ओटावा टोरंटो नगरयोः द्विपक्षीय समागमं करिष्यति। संसदीय कार्य सूचना प्रसारण राज्यमंत्री एल मुरुगुनः अवदत् यत् प्रशासनं 47+2000 वर्ष पर्यन्तं विकसितं भारतं इति स्वप्नं साकारयितुं प्रतिबद्धमस्ति। चेन्नई स्थिते आईसीएफ इति संस्थाने आयोजितं आजीविका मेलनं संबोधयन् सः उक्तवान् यत् प्रधानमन्त्रिणः नेतृत्वे देशः आधारभूत संरचना विकासे वृत्त्यवसराणां वृद्धौ व्यापार सुगमतायां च तीव्रगत्या प्रगतिं करोति। प्रियाः श्रोतारः, संस्कृत जगता सम्बद्धैः विभिन्नैः क्रियाकलापैः संवलितस्य संस्कृत साप्ताहिकीति विशिष्ट कार्यक्रमस्य प्रसारणम् आकाशवाण्याः एफएम गोल्ड प्रवाहिकातः अद्य मध्याह्ने 12:30 भविष्यति। भवन्तः सर्वे यथाकालं श्रोतुं प्रभवन्ति। भारतीयर्तु विभागेन अद्य पूर्वीयोत्तर प्रदेशाय पूर्वीय मध्यप्रदेशाय विदर्भाय च अतितापपरा रक्तवारणिकी संचेतना प्रसारिता। भारतस्य उत्तर पश्चिमीय मध्य पूर्वीय दिग्विभागेषु कतिपय क्षेत्रेषु समाना एव स्थितिः आगामि 7 दिवसपर्यन्तं भविष्यति इत्यपि विभागेन सूचितम्। इंडियन प्रीमियर लीग क्रिकेट स्पर्धा मालिकायां गतरात्रो लखनऊ नगरे इकाना क्रिकेट क्रीडांगणे आयोजिते द्वंद्वे श्रेयस अय्यरेण अर्जितानां एकोत्तर शत धावनांकानां बलिना पंजाब किंग्स दलेन लखनऊ सुपर जायंट्स दलं 7 क्रीडकैः पराजितम्। क्रीडान्ते अय्यरः स्पर्धा पुरुषः घोषितः। अद्यतने द्वन्द्वद्वये प्रथमं मुम्बय्याम् अपराह्णे 3:30 मुम्बई इण्डियन्स दलं राजस्थान रॉयल्स दलेन स्पर्धिष्यते। ततः सायं कोलकातायां कोलकाता नाइट राइडर्स दिल्ली कैपिटल्स दलयोः द्वन्द्वं भविष्यति। इति वार्ताः।
1: आकाशवाणी महबूबाबाद जिल्ला समग्र निवेदिक विंटारु। నివేదికను అందిస్తారు శ్రీ ఎస్ పురుషోత్తం.
2: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని రాష్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వెన్నం శ్రీకాంత్ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆమె గ్రంథాలయాల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చని అన్నారు. పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులకు గ్రంథాలయాల్లోని పుస్తకాలు ఎంతో ఉపయోగపడతాయని వాటి ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం మొక్కజొన్న కొనుగోళ్లలో వేగం పెంచాలని రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ధాన్యం మొక్కజొన్న కొనుగోళ్లు తాగునీటి సరఫరా తదితర అంశాలపై ఆమె సమీక్ష సమాపేశం నిర్వహించారు. తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తల సమిష్టి కృషితోనే కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించి ప్రజాప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురాగలిగామని రాష్ట ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి అన్నారు. అన్నారు. మహబూబాబాద్ జిల్లా బాలాజీ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ది సంక్షేమాన్ని సమపాళ్లలో అమలు చేస్తూ ముందుకు సాగుతోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తూనే ప్రజలకు అవసరమైన కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నామని తెలియజేశారు. మహబూబాబాద్ జిల్లాలో

0: ఎడ్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, ఎస్పీ డాక్టర్ శబరీష్ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నారు. మిల్లర్లతో సమాపేశాలు నిర్వహిస్తూ కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ప్రతి మిల్లుకు 3 సభ్యులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎగుమతులు దిగుమతులను పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో 53 ఐకేపీ కేంద్రాలు, 158 పీఎస్సీఎస్ కేంద్రాలు, 8 జీసీసీ కేంద్రాలు, 1 మెప్మా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 214 కొనుగోలు కేంద్రాల్లో ప్రస్తుతం 201 కేంద్రాల్లో కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. గ్రేడ్ ఏ రకం ధాన్యం 15843 మెట్రిక్ టన్నులు, కామన్ రకం ధాన్యం 12494 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. మొత్తం 62415 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా అందులో 48897 మెట్రిక్ టన్నులను వివిధ మిల్లులకు తరలించారు. డెంగ్యూ వ్యాధి ప్రజారోగ్యానికి పెను సమస్యగా మారిందని మహబూబాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవి రాథోడ్ పేర్కొన్నారు. జాతీయ డెంగ్యూ నిర్మూలన దినోత్సవం సందర్బంగా ప్రభుత్వ హాస్పిటల్ నుండి నెహ్రూ సెంటర్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ డెంగ్యూ మానవ నిర్లక్ష్యంతోనే వ్యాపించే వ్యాధి అన్నారు. ఏజెన్సీ గ్రామాల రైతుల ఆర్థిక స్వావలంబనే తమ ధ్యేయమని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 400 మంది రైతులకు 4-స్ట్రోక్ పవర్ స్పేర్లను ఉచితంగా పంపిణీ చేశారు. విద్యకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, విద్య ద్వారానే మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ అన్నారు. మహబూబాబాద్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో 98 లక్షల రూపాయల ఖర్చుతో చేపట్టనున్న అభివృద్ది పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. జనగణన 2027 ప్రక్రియలో భాగంగా మహబూబాబాద్ జిల్లాలో 26 ప్రారంభమైన స్వీయ గణన 10వ తేదీతో ముగిసింది. ఈ నెల 11 నుంచి జూన్ 9 వరకు ప్రతి ఇంటి వివరాలు, గృహ పరిస్థితులు, సౌకర్యాలు, ప్రాథమిక సమాచారాన్ని సేకరిస్తున్నారు. రోడ్డు భద్రతతో పాటు సమాజ శ్రేయస్సు కోసం మహబూబాబాద్ ఎస్పీ శబరీష్ సప్త భద్రత అనే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమం విజయవంతమైన నేపథ్యంలో సప్త భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. మొదటి భద్రతగా హెల్మెట్ వినియోగంపై గ్రామాల్లో అవగాహన కల్పిస్తూ హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలకు గ్రామ ప్రవేశం నిరాకరించే విధంగా చర్యలు చేపడుతున్నారు. రెండవ భద్రతగా డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల వినియోగ నిర్మూలనపై ప్రచారం నిర్వహిస్తున్నారు. మూడవ భద్రతగా గ్రామ ప్రవేశ ద్వారాలు, మార్కెట్ ప్రాంతాలు, వ్యాపార కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై దృష్టి నిలిపారు. నాలుగవ భద్రతగా మహిళలు, పిల్లల రక్షణకు ప్రాధాన్యతనిస్తూ పాఠశాలలు, హాస్టళ్లు, ప్రజా రవాణా కేంద్రాల్లో నిఘా పెంచుతున్నారు. ఐదవ భద్రతగా సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ ఓటీపీలు, బ్యాంకు వివరాలు, పాస్వర్డ్లు ఇతరులతో పంచుకోవద్దని సూచిస్తున్నారు. ఆరవ భద్రతగా అక్రమ మద్యం, జూదం, డ్రగ్స్, అక్రమ ఇసుక రవాణా, ప్రభుత్వ ఆస్తుల చోరీపై నివారణ చర్యలు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. ఏడవ భద్రతగా కమ్యూనిటీ పోలీసింగ్ ను బలోపేతం చేస్తూ గ్రామ భద్రత సమావేశాలు, వీధి దీపాల ఏర్పాటు, యువతను క్రీడలు, సామాజిక కార్యక్రమాల వైపు ప్రోత్సహించే కార్యక్రమాలు చేపడుతున్నారు.
1: మహబూబాబాద్ జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ ఎస్ పురుషోత్తం. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
2: మన దేశంలో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఒకప్పుడు రక్షణ దిగుమతులు అత్యధికంగా జరిపిన భారత్ ఇప్పుడు అతిపెద్ద ఎగుమతిదారుగా పెరుగడిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. వీపీ గ్రామ్జీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలపై ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయాలని కోరింది. ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ తోనూ, కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తోనూ తలపడతాయి. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ద్వైపాక్షిక సమాపేశం జరుపుతారు. ప్రాంతీయ, ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలతో పాటు అనేక విస్తృత శ్రేణి అంశాలపై వారు చర్చించే అవకాశం ఉంది. క్వాడ్ కూటమి విదేశాంగ మంత్రుల సమాపేశంలో పాల్గొనేందుకు మార్కో రూబియో 4 రోజుల పర్యటన నిమిత్తం నిన్న మన దేశానికి చేరుకున్నారు. నిన్న ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి రక్షణ వ్యూహాత్మక సాంకేతికతలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, కనెక్ట్

0: విద్య, పౌర సంబంధాలతో కూడిన వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధిస్తున్న నిరంతర ప్రగతి గురించి సమీక్షించారు. ప్రపంచ సంక్షేమం కోసం భారత్ అమెరికాలు కలిసికట్టుగా పనిచేయడం కొనసాగిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శాంతి ప్రయత్నాలకు భారత్ ఎప్పుడూ మద్దతిస్తుందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. చర్చలు, దౌత్యం ద్వారా వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని మరోసారి పిలుపునిచ్చారు. పశ్చిమాసియాలోని పరిస్థితులతో సహా వివిధ ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై అమెరికా దృక్పథాన్ని ఆ దేశ విదేశాంగ మంత్రి రూబియో పంచుకున్నారు. అమెరికాకు భారత్ ఒక అత్యంత కీలకమైన భాగస్వామి అని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఆస్టేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మోటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొంటారు. స్వేచ్ఛాయుతమైన, పారదర్శకమైన హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతం కోసం క్వాడ్ దార్శనికతకు అనుగుణంగా ప్రాధాన్యత రంగాల్లో క్వాడ్ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడం గురించి మంత్రులు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. అలాగే ప్రస్తుతం అమలవుతున్న క్వాడ్ కార్యక్రమాల్లో పురోగతిని సమీక్షించడంతో పాటు హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో ఇటీవలి పరిణామాలు, ఉమ్మడిగా ఆసక్తి ఉన్న ఇతర అంతర్జాతీయ అంశాలపై కూడా వారు చర్చిస్తారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిన్న న్యూఢిల్లీలో బోయింగ్ కంపెనీ గ్లోబల్ పబ్లిక్ పాలసీ కార్పొరేట్ స్ట్రాటజీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జెఫ్ షాకీతో సమావేశమయ్యారు. విమానయాన, ఏరోస్పేస్ తయారీ రంగాల్లో భారత్ అమెరికా సహకారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇద్దరు చర్చించినట్లు పీయూష్ గోయల్ సోషల్ మీడియాలో తెలియజేశారు. మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ అవకాశాలను అభివృద్ది చేయడం, నైపుణ్యాభివృద్ది, సప్లై చైన్ ఆవిష్కరణలు, నమ్మకమైన గ్లోబల్ తయారీ ఇంజనీరింగ్ హబ్గా భారత్ పాత్రను పెంపొందించడంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. మహారాష్టలోని షిరిడిలో ఉన్న సావ్లీ విహేర్ ఇండస్టియల్ ఎస్టేట్లో ఏర్పాటు చేసిన ఆర్టిల్లరీ షెల్ తయారీ కర్మాగారాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిన్న ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును నిబెల్ లిమిటెడ్ సంస్థ అభివృద్ది చేసింది. మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సామంత్, రక్షణ సిబ్బంది ప్రధానాధికారి జనరల్ అనిల్ చౌహాన్, నిబే గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గణేష్ నిబే, డిఆర్డీఓ చైర్మన్ సమీర్ కామత్ మొదలైన వారు పాల్గొన్నారు. ఈ సందర్బంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఒకప్పుడు భారత్ రక్షణ పరికరాల దిగుమతిదారుగా గుర్తింపు పొందిందని, అయితే రాబోయే సంవత్సరాల్లో దేశం రక్షణ ఉత్పత్తుల ప్రధాన ఎగుమతిదారుగా అవతరిస్తుందని అన్నారు. రక్షణ రంగంలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యం ప్రస్తుతం 30-30% ఉందని, భవిష్యత్లో దీన్ని 50% పెంచుతామని ఆయన చెప్పారు.
1: నామనీయ స్తంభ సెల్ఫ్ రిలయంట్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ ఆర్ మేక్ ఇన్ ఇండియా కే లియే ప్రైవేట్ సెక్టర్ కి ఎనర్జీ కా ఉపయోగ్ ఆవశ్యక్ హై. ఇస్లియే పాలసీ రిలేటెడ్ రిఫార్మ్స్, నీతిగత సుధార్ భీ కియే గయే, ఎఫ్డిఐ కో, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కో లిబరలైజ్ కియా గయా, పాజిటివ్ ఇండైనైజేషన్, హమ్ లోగోనే ఏక లంబీ లిస్ట్ మోర్ దాన్ 5000 ఐటమ్స్ కి తయార్ కియే.
0: ఈ ప్రాజెక్టును ఒక కొత్త శకానికి ఆరంభంగా అభివర్ణించిన రక్షణ మంత్రి షిరిడిలో ఏర్పాటు చేసిన ఆర్టిలరీ షెల్స్ యూనిట్, ఇతర రక్షణ వ్యవస్థలను ప్రశంసించారు. ప్రైవేట్ పరిశ్రమల మద్దతుతో 5000 కంటే ఎక్కువ రక్షణ పరికరాల జాబితాలు సిద్దం చేశామని, ఈ ఉత్పత్తులను ఇప్పుడు స్వదేశీ సాంకేతికతతో భారతదేశంలో తయారు చేస్తామని రక్షణ మంత్రి చెప్పారు. యుద్దాల స్వభావం మారిపోయిందని, ఆవిష్కరణలు, ఉత్పత్తి సామర్థ్యాలు, బలమైన పారిశ్రామిక మౌలిక సదుపాయాలు కలిగిన దేశాలే భవిష్యత్తును శాసిస్తాయని రక్షణ మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. 2025 విబీ జీరామ్జీ చట్టం కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను ప్రచురించింది. దీనిపై ఏ వ్యక్తి అయినా భాగస్వామ్య పక్షాలు, సంస్థలు లేదా విద్యా సంస్థలు తమ అభ్యంతరాలు లేదా సూచనలను వచ్చే నెల 21వ తేదీలోపు పరిశీలన కోసం సమర్పించవచ్చునని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వికసిత్ భారత్ జీ రామ్జీ చట్టం 20 సంవత్సరాల నాటి పాత మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో అమలు చేయనున్నారు. కొత్త చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్దమైన ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచారు. ఈ ముసాయిదా నిబంధనలు చట్టంలోని 33వ సెక్షన్ ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా రూపొందించినట్లు

0: గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కొత్త చట్టం వేతనాల చెల్లింపు సకాలంలో పారదర్శకంగా జవాబుదారీతనంతో జరిగేలాగా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే నిర్దేశిత సమయంలోగా పని కల్పించని పక్షంలో అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అందించే నిబంధనలు కూడా ఈ చట్టంలో చేర్చారు. ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలతో పాటు ఆరోగ్య నిపుణులు వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అండ్ మెడికల్ సైన్సెస్ ఎన్బీఈఎంఎస్ 23వ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ ఆయన ఈ మాటలు చెప్పారు. దేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు మౌలిక సదుపాయాలు ఇతర సౌకర్యాలు హార్డ్వేర్ లాగా పనిచేస్తే వైద్యులు సాఫ్ట్వేర్ లాగా సేవలందిస్తారని నడ్డా అభివర్ణించారు.
1: We all know that under the visionary leadership of Prime Minister Modi ji, we want India to be developed India, Viksit Bharat by 2047. And when we talk about Viksit Bharat in 2047, health or healthy India is a very key fact. Because if we are healthy, certainly we'll be able to get the success.
0: వికసిత్ భారత్ మిషన్ సాధించడంలో ఆరోగ్య రంగం ఆరోగ్యకరమైన భారత్ యొక్క విజన్ కీలక పాత్ర పోషిస్తాయని అందువల్ల వైద్య నిపుణుల సహకారం దేశానికి ఎంతో ముఖ్యమని జేపీ నడ్డా చెప్పారు. మహారాష్టలోని నాసిక్ కోర్టులో టీసీఎస్ సంస్థకు చెందిన ఒక కార్యాలయానికి సంబంధించి వెలుగులోకి వచ్చిన లైంగిక దాడి బలవంతపు మత మార్పిడి ఆరోపణల కేసులో 1500 పేజీల ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం అధిపతి సందీప్ మిత్కే తెలిపిన వివరాల ప్రకారం నిందితులైన మతిన్ పటేల్, నిదా ఖాన్, డానిష్ షేక్, తౌసిఫ్ అత్తర్ అనే నలుగురిపై ఈ ఛార్జ్షీట్ దాఖలైనట్లు తెలియజేశారు. ఈ నేరాలతో సంబంధం ఉన్న మరో 7 నుంచి 8 మందికి సంబంధించిన అదనపు ఛార్జ్షీట్లను రాబోయే 3-4 రోజుల్లో దాఖలు చేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. వాషింగ్టన్లో అమెరికా అధ్యక్ష భవన సముదాయం వైట్ హౌస్ సమీపంలో పలు రౌండ్ల కాల్పుల శబ్దాలు వినబడడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వైట్ హౌస్ పరిసర ప్రాంతాలను తక్షణమే తమ అధీనంలోకి తీసుకుని లాక్డౌన్ విధించారు. గందరగోళ పరిస్థితుల మధ్య ఘటనా స్థలానికి సమీపంలో అనుమానితుడిగా భావిస్తున్న ఒక వ్యక్తిని అమెరికా సీక్రెట్ సర్వీస్ బలగాలు కాల్చి చంపగా అక్కడే ఉన్న మరొక వ్యక్తికి గాయాలయ్యాయి. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి లక్నోలోని ఏకనా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సాధించిన 101 పరుగుల సెంచరీతో లక్నో సూపర్ జయింట్స్ పైన పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ రోజు 2 మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్లో ముంబైలోని వాంఖేడే స్టేడియంలో మధ్యాహ్నం 3:30 ముంబై ఇండియన్స్తో రాజస్థాన్ రాయల్స్ ఆడుతుంది. రెండో మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్తో సాయంత్రం 7:30 కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి. విశేషాలు మరొకసారి. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ రోజు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఒకప్పుడు రక్షణ దిగుమతులు అత్యధికంగా జరిపిన భారత్ ఇప్పుడు అతిపెద్ద ఎగుమతిదారిగా పేరుగడిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో ఈ రోజు ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్తోనూ కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్తోనూ తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా

అంబటాల సంగతులు. ఒక్క అడుగుతో కాదు, రాదు తెలీదు అని ఆగిపోతే ఏది నేర్చుకోలేం. అడుగులు వేస్తూ ముందుకు వెళ్తూ ప్రయత్నం చేస్తూ వెళ్తే నేర్చుకుంటూ ఎన్నో విషయాలను తెలుసుకుంటూ ముందంజలో ఉంటాం. విద్య, ఉద్యోగం, ఆరోగ్యంతో పాటు గొప్ప వ్యక్తుల ముచ్చట్లను వినిపిస్తూ మనల్ని ముందంజలో ఉంచేలా మనల్ని చైతన్యం కల్పిస్తున్న కార్యక్రమం, అలానే న్యాయం చట్టం గురించి కూడా తెలిపే కార్యక్రమం అంబటాల సంగతులు. ఎలా అంబటాల సంగతులు కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు మాండలికాలపై పరిశోధన చేసిన మాదాడి నారాయణ రెడ్డితో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చట మొదటి భాగం వింటారు. డోక్రా కాస్టింగ్ గురించి సౌరభ్ భట్ ప్రసంగం ప్రసారమవుతుంది. ఇంకా పందూర్లు పాట్లు పండ్లు బి మురళీధర్ ప్రసంగం ప్రసారమవుతుంది. వీటితో పాటు మరిన్ని విశేషాలుంటాయి ఇయాల్టి అంబటాల సంగతులు కార్యక్రమంలో. పంచాంగం ప్రకారం ఇయాల్టి తెలుగు తిథి స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సరం. ఎండాకాలం గ్రీష్మ ఋతువు శుక్లపక్షం కృతిక కార్తే అధిక జ్యేష్ఠమాసం ఉత్తరాయణం తిథి నవమి పుబ్బా నక్షత్రం ఆదివారం.

వాతావరణ సూచన. వాతావరణం కొంతమేర మేఘావృతమై ఉంటుంది. గాలిలో తేమ 48%. గాలి గంటకు 16 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు గరిష్టంగా 42 డిగ్రీల సెల్సియస్ గా, కనిష్టంగా 31 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. శ్రోతలు మీరు వింటున్నారు అంబటల సంగతుల కార్యక్రమం. చెవులకిప్పైన వాద్య సంగీతం వింటూ ఈ రోజున ప్రారంభించండి శుభోదయం తెలుపుతూ.

0: రైతు నెల కోసం వ్యవసాయ సలహా.
1: నేను డాక్టర్ కె సతీష్ని మాట్లాడుతున్నాను. ఇప్పుడు మే మాసంలో ఎక్కువగా మనల్ని వేధించే సమస్య ఏంటంటే ఈ జొన్నలేపలు తినడం వల్ల పశువుల్లో మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. కాబట్టి రైతులు ఏం చేయాలంటే ఈ జొన్నలేపలు తినకుండా మన పశువుల్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ జొన్నలేపలు అనేది మందకు మందపోయి తినేస్తూ ఉంటాయి. అలా తినడం వలన మనకు చికిత్స అందించే లోపలనే చనిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రైతు సోదరులు జొన్నలు కోసిన తర్వాత వీలైనంత త్వరగా వాటిని దుక్కి తినేయడం ఉత్తమం. లేనిచో ఒకవేళ జొన్నలేపలు గనక తిన్నాయని మీరు అనుమానం లేదా సందేహం ఏమైనా మీకు కలిగినట్టయితే మీ దగ్గరలో కానీ లేదా మీ మండల పశువైద్యాధికారిని కానీ గమనించిన వెంటనే, అంటే ఎలాంటి సమయం తీసుకోకుండా పశువైద్యుని సంప్రదించడం ఉత్తమం. ఇంకో విషయం ఏంటంటే, ప్రధాన విషయం ఈ జొన్నలేపలు లేదా మొక్కజొన్న లేపలు కానీ లేదా లేత దశలో ఉన్న జొన్నలను తిన్నాయని మీరు గమనించినట్టయితే మనం పశువులకు నీళ్లను అందించకపోవడం ఉత్తమం. ఎందుకంటే నీళ్లను కనుక అందించినట్టయితే పశువుల మరణశాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులు ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని పశువులకు జొన్నలేపలకు దూరంగా ఉంచండి.
0: జొన్నలేపలు తినడం వల్ల పశువులకు కలిగే నష్టాలు నివారణ గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ కె సతీష్ చెప్పిన సలహాది.

0: శ్రోతలు మీరు వింటున్నారు అంబటల సంగతుల కార్యక్రమం.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: తెలంగాణ యాసభాషల కచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలు మీరు వింటున్నారు అంబటల సంగతుల కార్యక్రమం. ఈ రోజుతో ముడిపడిన విశేషాలను తెలిపేది చరిత్రలో. ఈరోజు చరిత్రలో ఇయ్యల నటుడు డబ్బింగ్ కళాకారుడు పీజే శర్మ జయంతి, పర్వతారోహకురాలు బచేంద్రిపాల్ పుట్టినరోజు, సంగీత దర్శకులు రాజేష్ రోషన్ పుట్టినరోజు ఇయ్యల.

0: टेलीलॉके ऐप, वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: ఇది నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నింట. శ్రోతలు మీరు వింటున్నారు అంబటల సంగతుల కార్యక్రమం. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి భారతీయ మహిళగా రికార్డు సృష్టించిన భారతదేశానికి చెందిన పర్వతాహకురాలు బచేంద్రిపాల్ పుట్టినరోజు ఎలా? ఉత్తరకాశీలోని అతి చిన్న గ్రామంలో 1954లో జన్మించిన బచేంద్రిపాల్ చిన్నప్పటి నుండి ధైర్యం గల అమ్మాయిగా గుర్తింపు పొందింది. 1982లో 21,900 అడుగుల ఎత్తున్న గంగోత్రి, 19,091 అడుగుల ఎత్తున్న రుద్రగిరిని అధిరోహించింది. భారత్ నుంచి ఎవరెస్ట్ పర్వతారోహణకు బయలుదేరిన నాలుగవ బృందం మౌంట్ ఎవరెస్ట్ 84లో ఆమె చేరింది. పర్వతాధిరోహణ సమయంలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్లారామె. ఆమెలోని ధైర్యం పట్టుదల కారణంగా 1984 మే 23 మధ్యాహ్నం 1:07 ఆమె ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించారు. మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళగా, ప్రపంచంలోని 5వ మహిళగా చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డుని అందుకున్నారు.
2: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
1: ఇది మన భాష, మన యాస, మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు అంబటల సంగతుల కార్యక్రమం. ఎన్నో భాషలు, వివిధ సంస్కృతులతో చక్కని అడవి అందాలు, ఇలా ఎన్నో మాండలికాలతో నిండిన ఆదిలాబాద్ జిల్లాలో మాటలను పాటలుగా కైగట్టే జానపద గేయాలు, రేలారేలా పాటలు మనసుకు హాయినిచ్చే ఎన్నో అర్థాలను చెబుతాయి. ఎలా విందా మరి ఈ ముచ్చటల గురించి? ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు మాండలికాల

0: ఒంటరిగా ఒక్కరే ఉండడం చాలాసార్లు మీకు జరిగింది కదా చిన్నప్పుడే?
1: అవును, ఒంటరిగా ఉండటం అంటే ఉండడం, వండుకోవడం, తినడం ఒంటరిగా. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఉంటారు కదా,
0: వాళ్ళు బాగా ప్రేమగా చూసుకుంటారు,
1: వాళ్ళందరూ ప్రేమగా చూసుకుంటారు, అందరు ప్రేమగా చూసుకుంటారు. నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాలం గడిపేవాడిని, కూర్చుండి మాట్లాడడం చేయడం ఇవన్నీ కూడా. టెన్త్లో కూడా హిందీ తర్వాత మ్యాథ్స్ ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండేవాడిని. టెన్త్లో 73 మార్క్స్ వచ్చినాయి 100కి మ్యాథ్స్లో. అప్పుడు ఎగ్జామినేషన్ సెంటరు మంతెన్లో లేదు, అయితే అక్కడ నుంచి మన హనుమకొండ కిషన్పురాలో స్కూల్ ఉండే, ఆ స్కూల్లో సెంటర్ పెట్టారు. సెంటర్ పెడితే అందరం మంతిని వాళ్ళు అందరం వచ్చి ఆ సెంటర్లో ఎగ్జామినేషన్. ఒకరోజు చాలా వింత ఘటన జరిగింది. మేము ఎగ్జామ్కు రాస్తున్నాం, రాస్తుంటే మ్యాథ్స్ ఏదో ఉన్నది. ఆ రోజు మాకు ఒక ఇన్సులేటర్ వచ్చాడు, పెద్ద మనిషి, నర్సేం పిలుస్తాడు. అప్పుడు ఈ టేబుల్స్ ముందట టేబుల్స్ కుర్చీలు ఇవన్నీ ఏమి లేవు, కింద గోనె పట్టా పరిచి ముందట కొంచెం వాలుగా ఉండే టేబుల్ వేసి దాని మీద పెట్టి రాసుకోమన్నారు. అట్లా కూర్చుంటే రాస్తున్నాము, ఆయన అన్నాడు, నేను నర్సేం పిలుస్తుంటా కదా, మీరు కాపీ చేసుకోండి, ఏం బాధ లేదు, ఎవరన్నా వస్తే నస్యం పీలుస్తా నేను, మీరు అలర్ట్గా ఉండండి అని చెప్పి అన్నాడు. అంటే మేము మంతిని వాళ్ళందరూ కూడా చాలా పర్ఫెక్ట్గా చదివిన వాళ్ళం, కాపీ అనేది అవసరం లేదు. అయితే ఎవరు కూడా ఏం చేయలేదు. అయితే ఒక నా ముందట ఒక తను ఉండే, ఆయన సరిగా మ్యాథ్స్ చేయలే. నేనన్నా మరి తీసుకొని నువ్వు చేయవయా అన్నా. అంటే లేదు లేదు, అస్సలు నేను కాపీ చేయన్నాడు ఆయన. అంత నిష్ఠగా చదవడం అయినా తనకు వచ్చింది రాయడమే తప్ప ఎదుటి వాళ్ళ నుంచి కాపీ చేయాలి అనేటటువంటి ఆలోచన లేదు ఆ కాలంలో. టెన్త్ అయిపోయిన తర్వాత,
0: టెన్త్ అయిపోయిన తర్వాత ఆ విషయం మాట్లాడే ముందు, మంతని ఊరు దానికి చాలా ప్రత్యేకత ఉంది కదా?
1: మంతిని చాలా గొప్ప ఊరు, గోదావరి తీరంలో ఉంటుంది. ఆలయాలు కూడా అనేకం ఉన్నాయి. అక్కడ బొక్కల వాగు అని పక్కనే ఉంటుంది వాగు. అయితే ఆ వాగు నుంచే చెలమ నుంచి నీళ్లు తెచ్చుకునే వాళ్ళం మేము తాగడానికి. బ్రాహ్మణులు చాలామంది అక్కడ. తర్వాత అందరు కూడా చాలామంది ఎక్కువగా మగవాళ్ళంతా ఈ భివండి, తర్వాత షోలాపూరు, అట్లా బాంబే అక్కడికి వెళ్ళి వంటలు చేసేవాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబము, భార్య, పిల్లలు ఇక్కడ ఉండేవాళ్ళు. పిల్లలు బాగా చదువుకునేవాళ్ళండి, బ్రాహ్మణులలో పిల్లలు బాగా చదివేవాళ్ళు. నా క్లాస్మేట్స్ చాలామంది డాక్టర్లు, ఇంజనీర్లు అయినారు ఆ తర్వాత, టెన్త్ తర్వాత. చాలా మంచి పవిత్రమైనటువంటి స్థలమే అది, గోదావరి తీరం. ఇక మంతిలో అయిపోయిన తర్వాత హనుమకొండ వచ్చాను. హనుమకొండలో పియూసి, అప్పుడు ప్రీ యూనివర్సిటీ కోర్స్, ఇంటర్మీడియట్ మల్టీ పర్పస్ ఇవన్నీ ఏమి లేవు అప్పుడు, ప్రీ యూనివర్సిటీ కోర్స్. అక్కడ సుబేదారి అంటే ఆర్ట్స్ కాలేజీ ముందటనే ప్రాంతం అంతా సుబేదారి అంటారు. అక్కడ ఒక రూమ్లో ముగ్గురం కలిసి ఉండి వంట చేసుకుని చదువుకునే వాళ్ళం. అందులో పియూసీ అయిపోయింది. పియూసీ అయిపోయిన తర్వాత మళ్ళా బిఏ ఫస్ట్ ఇయర్. బిఏలో ఆప్షనల్స్ ఉంటాయి, పియూసీలో కూడా ఆప్షనల్స్ ఉంటాయి. పియూసీలో ఆప్షనల్స్ తెలుగు, సంస్కృతం, తర్వాత మిగతా సబ్జెక్ట్స్ అన్ని మామూలే ఉండేది అనుకోండి. ఈ సైన్స్ వాళ్ళకు సోషల్ స్టడీస్, తర్వాత ఆర్ట్స్ వాళ్ళకేమో సైన్స్. నేను ఆర్ట్స్ వైపే వెళ్ళిన. బిఏ ఫస్ట్ ఇయర్లో చేరిన తర్వాత అప్పుడు మూడు ఆప్షనల్స్, తెలుగు, సంస్కృతం, తర్వాత పొలిటికల్ సైన్స్. అక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ కూడా చాలా పర్ఫెక్ట్ లెక్చరర్స్, మంచి లెక్చరర్స్, ఒక రకమైనటువంటి స్ఫూర్తిని, ప్రేరణ కలిగించేటటువంటి లెక్చరర్స్. తెలుగులో మాకు ఇరువెంటి కృష్ణమూర్తి గారు, తర్వాత
0: తర్వాత ఆంధ్ర సారస్వత పరిషత్లో ఉన్నారు కదా, చాలా సంవత్సరాలు
1: తర్వాత అక్కడ పనిచేశాడు ఆయన. తర్వాత జీవీజీ సుబ్రహ్మణ్యం గారు, వేటూరి ఆనందమూర్తి గారు, ఈ ముగ్గురు స్టాల్వర్డ్స్ మాకు అక్కడ తెలుగు చెప్పారు. ఈ పాండవోద్యోగం చెప్పేది ఇరువెంటి కృష్ణమూర్తి గారు. ఆయన ఎక్కడెక్కడో అమెరికా, రష్యా, రాయవార్లు అవన్నీ కలుపుకొని చాలా చక్కగా బోధించేవాడు. సుబ్రహ్మణ్యం గారు ఏమో పోయిటరీ చెప్పేవారు, అందులో ఆముక్త మాల్యద ఘట్టం చెప్పేవారు వారు. అయితే దాంట్లో చాలా చక్కటి వర్ణనలు ఇవన్నీ ఉన్నాయి. అయితే అందులో ఒక చోట కొంచెం ఆ సార్కి అవగాహన లేక, అంటే ఆయన తెలియదని కాదు, చాలా గొప్ప మనిషి, బాగా తెలుసు ఆయనకు, పరిశోధన చేశాడు, వీరరసం మీద కావ్యం రాశాడు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ పల్లెటూళ్ళల్లో ఉండేటటువంటి కొన్ని పరికరాలు ఇవన్నీ తెలియని స్థితిలో, చెలది నేత, ఆయిటి దూది, ఎండ పసుపు, ఊత నీరు, ఈ జీవితం అనేది, ప్రాణం అనేది ఎటువంటిది అంటే, అది ఎండలో పెట్టినటువంటి

0: అంటే పసుపు లాంటిది, ఎండలో పెట్టినప్పుడు పసుపు కొంచెం తెల్లగా కనబడుతుంది, మళ్ళీ ఎండ నుంచి తీస్తే మళ్ళీ మామూలు పసుపు రంగు వచ్చేస్తుంది. చెలది నేత అంటే సాలిడ్ చేసేటటువంటి నేత, అది ఏముంటుంది ముట్టుకుంటే పోతుంది. అదేవిధంగా ఊత నీరు, ఊత నీరు అంటే ఊత చేపలు పట్టేటటువంటి సాధనం. ఇది సార్ ఏమన్నాడంటే ఇది ఊత అంటే సహాయం అన్నాడు, ఊతకర్ర
1: ఊతం
0: ఊతం అన్నట్టు. అంటే నేను చెప్పాను సార్ మీరేమో అనుకోవద్దు, ఇది ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో చేపలు పట్టేటటువంటి సాధనం. ఇది ఒక గ్లాస్ రూపంలో ఉంటుంది, మీద దగ్గరగా ఉంటుంది, గిన్నె పోను వెడల్పుగా ఉంటుంది, కంకబద్దలు తోని చుట్టూ దారాలతో అల్లుతారు, మీద చేయి పట్టేంత స్థలం ఉంటుంది. ఆ దాన్ని చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు అందరూ పక్క పక్క నిలబడి ముందుకు వెళ్తూ ఉంటారు. ఏదైనా పెద్ద చేప దాంట్లోకి వచ్చినప్పుడు ఇట్లా తాకుడు వినిపిస్తూ కనబడుతుంది స్పర్శ వీళ్ళకు, ఇమీడియట్ ఇంకా లోపలికి ఆ దానికి వచ్చేసి ఆ చేపను పట్టుకుంటారు. అది బయటకు తీస్తే నీళ్లు ఉండయి, లోపలి పెట్టినప్పుడు నీళ్లు ఉంటాయి. అది ఊత అనేది ఇది సార్ అని ఆయన చెప్పాను. అంటే చాలా గొప్ప కావ్యం అది, అవన్నీ కూడా మనం చూడొచ్చు. అంత చక్కగా ఇరువెంటి కృష్ణమూర్తి గారు ఇటు తర్వాత
1: గురువుగారు చెప్పిన మాట సంతోషంగా
0: గొప్పవాడు కదా అందుకని ఒప్పుకున్నాడు. ఇప్పటిలాగా గురువులు అయితే ఇది కాకపోవాలి అనేవాడు అన్నట్టు. అవగాహన ఎక్కడైనా కూడా చిన్నపిల్లవాడి నుంచి కూడా మంచిని గ్రహించాలి. ఏదైనా తను తప్పు చేసినా కూడా దాన్ని సవరించుకోవాలి. చిన్నపిల్లవాడు చెప్పినా కూడా గురువు అట్లా ఏమనుకోలే, నేను గురువును అనేటటువంటి అహంభావం నేను ప్రదర్శించలే, చక్కగా చెప్పారన్నాడు. ఆయన పాఠాన్ని కొనసాగించాడు. వేటూరి ఆనందమూర్తి గారు సాహిత్య చరిత్ర చెప్పేవాడు. ఈ సాహిత్య చరిత్రలో అందరి కవుల చరిత్రలు వస్తాయి, పేదనామాత్యుడు, పోతన, శ్రీనాథుడు ఇటువంటి వాళ్ళే. తాను ఏం చెప్పినా కూడా, ఏ కవిని గురించి చెప్పినా కూడా అందులో ఉన్నటువంటి ముఖ్యమైన పద్యాలు తప్పనిసరిగా ఉదహరించేవాడు. ఉదాహరణకు పెద్దన గురించి ఉందనుకోండి, ఆ పెద్దన చాలా గొప్ప కవి, అతనితో సాటి వచ్చేటటువంటి కవి లేరు ఆ కాలంలో శ్రీకృష్ణ దేవాలయాల ఆస్థానంలో. ఒకనాడు శ్రీకృష్ణ దేవాలయాలు బంగారు కంకణాన్ని పల్లెరంలో తీసుకుని వచ్చి ఈ గండపెండేరాన్ని మీకు ఇవ్వదలుచుకున్నా, తెలుగులో సంస్కృతంలో సమానమైన రీతిలో మీరు కవిత్వం చెప్పితే ఎవరు చెప్తే వాళ్ళకి ఇస్తా అని అన్నాడు. అంటే ఎవరు లేవలే, ఎవరు కూడా నేను చెప్తానులే. అప్పుడు ఆయన అడిగాడు, ముద్దుగా గండ పెండియరమున్ గొనుడంచు బహూకరింపగా ఒద్దిక నా కొసంగుడని ఒక్కరు కోరగా లేరు లేరుకో. ముద్దుగా గండ పెండియరమును గొనుడంచు బహూకరింపగా ఒక్కరు కూడా నాకు ఇవ్వండి అని అడగడం లేదేమిటి అంటే పెద్దన లేస్తాడు. పెద్దన బోలు పండితులు వృత్తిని లేరని మీరెరుంగరే, పెద్దనక ఈదలంచిన, పెద్ద అనక ఈదలంచిన, పెద్దనక పెద్దనకే ఇవ్వదలంచినట్లయితే పేర్మిని నాకిడు కృష్ణనామరూప అని అంటాడు ఆయన. అప్పుడు గండపెండారాన్ని ఆ పెద్దన గారి కాలికి తొడుగుతాడు. ఆ సందర్భంలో తెలుగు సంస్కృతంలో పద్యం ఎట్లా ఉండాలి అనేదాన్ని ఒక పద్యంలో చెప్పాడు కొన్ని మాటలు. పూత మెరుంగులు పసరు పూపబెడంగులు చూపునట్టివా కైతలు జగ్గు నిగ్గు నెనగావలే గమ్మున గమ్మనన్వలెన్ రాతిరియున్ పవల్ మరపురాని హుయల్ చెలియార జంపు నిద్దాదరి తీపులో ఎనగా తారశిలన్వలెన్ లో దలంచిన. ఇట్లా ఇది చెప్పి సంస్కృతంబు పచరించిన పట్టున భారతీ వధూటీ తపనీయ గర్భ నకటి భవదానన పర్వ సాహితీ భౌతిక నాటక ప్రకర భారత భారత సమ్మద ప్రభాపాత సుధాప్రపూర బహుభంగ ఘుమ్ ఘుమర్భటి జాతకతాల. ఇట్లా ఆ సంస్కృతం ఇట్లా ఉండాలి అని, తెలుగు ఇట్లా ఉండాలి అని చెప్పి ఆయన మన్నులను పొందాడు. ఆయన
2: ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు మాండలికాలపై పరిశోధన చేసిన మాదాడి నారాయణ రెడ్డితో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చట మొదటి భాగం విన్నారు. మీరు విన్న ఈ కార్యక్రమాన్ని మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మరి వినుడే కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి మరకుండ్రీ.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: తెలంగాణ యాస భాషల కచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలు మీరు వింటున్నారు అంబటాల సంగతుల కార్యక్రమం. మన పాతకాలంలో ఎన్నో రకాల కళలు ఉండేవి, హస్తకళలు. అందులో చాలా సంవత్సరాల పురాతనమైన సాంప్రదాయ లోహపోత కళ ఒకటి, దానే డోక్రా కాస్టింగ్ అని కూడా అంటారు. మరి ఈ పద్ధతి గురించి, ఈ పద్ధతిలో చేసే పరికరాల గురించి తెలుసుకుందాం. ఇందులో ఎన్నో రకాల దేవతల విగ్రహాలు, జంతువులు, పక్షులు, నగల పెట్టెలు, దీపాలు, అలంకరణ వస్తువులు, ఇలా ఎన్నో రకాలు చేస్తూ ఉంటారు. మరి ఈ విధానం గురించి ఎలా విందాం. డోక్రా కాస్టింగ్ గురించి సౌరభ్ భట్ ప్రసంగంలో.
2: ఆకాశవాణికి సారే శ్రోతాకు నమస్కార్. అదిలాబాద్ కి వాసియో కో నమస్కార్. ఆజ్ హమ్ ఏక కళా కే ఊపర్ బాత్ కరెంగే, జిస్కా నామ్ హై డోక్రా మెటల్ కాస్టింగ్. వేసే తో ఇస్ ప్రాంత మే ఇస్ విషయ పర్ జ్యాదా ప్రకాశ్ డాల్నా యా బాత్ కర్నా యే బహుత్ మూర్ఖతా భరీ బాత్ హోగీ, లేకిన్ తో భీ హమ్ బాత్ కర్తే హై. मित्रों, हमारे यहाँ भारतवर्ष में अलग अलग विषय पर अलग अलग बहुत सारी कलाएं प्रवर्तमान हैं, जिसमें साधनों का उपयोग ज्यादा महत्व का नहीं होता है, हाथ का ही मुख्य उपयोग रहता है. और ऐसी ही कलाएं हमारे यहाँ विकास में आई. तो धातुओं को एक विशेष आकार में ढालने की बहुत सारी कलाएं हैं, इसमें से ही एक विशेष कला का नाम है ढोकरा. ढोकरा शब्द, इसके अर्थ के विषय में अगर हम सोचें तो इसमें दो मत है. एक मत ऐसा है कि ये ढोकरा शब्द का अर्थ है बहुत युक्तियुक्त होना, तर्कसंगत होना और बुद्धि के स्तर पर एक सुव्यवस्थित ढंग से होना, इसको ढोकरा बोलते हैं. और इस कला में बुद्धि का उपयोग बहुत विशेष होता है, इसीलिए हम इसको ढोकरा बोलते हैं. और दूसरा एक मत है जिसमें आज के लोग ऐसा बोलते हैं कि ढोकरा नाम की कोई जाति रही होगी और इसी जाति के लोग या इसी समुदाय के लोग, ढोकरा को समुदाय के स्वरूप में भी हम देख सकते हैं, तो इसी समुदाय के लोग ये काम करते रहे होंगे, इसीलिए इसको ढोकरा मेटल कास्टिंग, ढोकरा धातु कार्य कहा गया है. हमारे भारतवर्ष में इस कला की स्थिति 4000 साल से भी पुरानी है. सिंधु घाटी सभ्यता से हमें इसके अवशेष प्राप्त हो सकते हैं. मोहनजोदड़ो, ये जो नगर था उसमें से हमें एक नृत्य करती लड़की का अवशेष मिला हुआ है, जो इसी ढोकरा शैली से बनाया गया है. ढोकरा एक धातु कार्य की एक ऐसी शैली है जिसमें मधुमक्खी के छत्ते की मोम का उपयोग होता है, उसी मोम को एक विशेष आकार में प्रस्तुत किया जाता है और उस मोम के ढांचे को रेत और मट्टी से ऐसे लीप के फिर उसको जला के, और मोम जब जल के नष्ट हो जाए, लुप्त हो जाए, फिर उसी जगह पर पीतल को पिघला कर भर के एक विशेष ढांचा तैयार किया जाता है, एक आकृति, एक कलाकृति तैयार की जाती है, इसी को हम ढोकरा कहते हैं. भारत में ढोकरा धातु कार्य तेलंगाना में भी होता है, उड़ीसा में भी होता है, पश्चिम बंगाल में भी होता है, छत्तीसगढ़ में भी होता है, झारखंड में भी होता है और मध्य प्रदेश में भी होता है ऐसा सुना जाता है। तो हमारा ये तो सौभाग्य है

0: పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
0: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్ లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
1: సార్, అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
1: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
0: అరి,
1: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
1: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బిఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్ ల్యాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 999-222-7979. నిర్మల్ వండర్
7: ల్యాండ్.
8: ఇది ఇయాల్టి అంబటల సంగతులు కార్యక్రమం. రేపటి అంబటల సంగతుల కార్యక్రమంలో యోగమని అదృష్టం, యోగా దర్శనం, పోలీసు ఉన్నతాధికారి పానసారెడ్డి ప్రసంగం ప్రసారమవుతుంది. ఇంకా చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శనంలో వ్యవసాయం, విద్య, ఉన్నత భవిష్యత్తుకు అవకాశాలు, దీని గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కస్బే సుధాంశు సుధాకర్తో కేరెన్వెట్న ముచ్చట వింటారు. పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయులు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 32వ భాగం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 8 గంటలకు వస్తుంది. మరికొచ్చేసేపట్లో సమాచార ప్రభా ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: పుస్తక్ అంతో. సాహిత్య కథా పుస్తకాలను వినిపించే పుస్తకంతో కార్యక్రమంలో కొండా కోణంలో తెలుగు గిరిజనులు పుస్తక ధారావాహిక పఠనం 18వ భాగం వింటారు. రచన పఠనం డాక్టర్ పి శివరామకృష్ణ. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇప్పుడు విందాం పుస్తకంతో కార్యక్రమంలో కొండా కోణంలో తెలుగు గిరిజనులు పుస్తక ధారావాహిక పఠనం 18వ భాగం. రచన పఠనం డాక్టర్ పి శివరామకృష్ణ.
3: పెళ్లి ముచ్చట్లో అక్కడికి చేరిన పడుచులు, అనేక కబుర్లు, అనేక సంబంధాలు, ఏమేమి జరుగుతోంది, ఎట్లా ఎట్లా జరుగుతోంది, తమ అనుభవాల్లో మంచి చెడ్డ తీపి చేదు ఒకరు ఇవన్నీ కూడా పంచుకుంటారు. ఆ పాటల్లో కొన్ని పాటలు ఇప్పుడు విందాం. సంతలదారి

చూద్దామా. ఆటపాటల్లో పెరిగిన చనువు, వయసు బలపాటం, సంతలదారిలో ఎవరి అధిపాగ్యలా భయం లేకపోవడం వల్ల కాలు జారితే పరిణామాలు మోసపుచ్చుతాయి. పొలంలో నారును తొక్కడం భూదేవతను తొక్కడమే. మనసులో మైలతో అలా తొక్కినవాడు మాసిపోతాడు. అటువంటి సంఘటనలను గుర్తు తెస్తున్నారు గుబ్బట్లు. సంతలదారిలో ఉన్న సామచేనుల్లో రెత్తను తొక్కినందుకు, అంటే లక్ష్మణ రేఖను దాటినందుకు ఒక నిండు ప్రాణాన్ని బలిచ్చుకున్నాం. అంతటితో ఆగలేదు. జతల వారందరికీ ఒంట్లో ఆవిర్లు తేలడం మొదలుపెట్టాయి. ఉమ్ములు ఉమ్మగ, ఊటలు తేలగ, నడవ నడవ, నడిపొక్కులు దేలగ, విసిరిన చేత రక్తాలుట్టగా దశ పన్నెండులామండ్ల భూమి నీళ్ల కోసం నడిచిపోయి కుంభకారుడి లంకలు, హనుమానుల లంకలు, మన్నెలు, సంపెంగ దోనలన్నీ దాటి ఆదుకునేవారి కోసం పోవలసి వచ్చింది. మగవాడు నీవే నారుమీద నడిచిరా, దూరదీశపు వారితో లేచిపోకూడదు. అక్కడ ఏ కష్టం కలిగినా కన్నవారికి కబురందడం కష్టం. ఇక ఊరెరుగుని కాపురాలు పట్టించుకునేవారెవరు? పెండ్లి మాటల కోసం పెద్దలను పంపు అని షరతు పెడుతున్నారు. కులానికి తీలిస్తే భీమా చేసినంత భరోసా. కుండెడు కూటికి దాటగలడు గాని కులానికి దాటలేడు. పెండ్లి మాటలన్నా జరిగితే కొంత పర్వాలేదు. అందుకే అడిగిన పిల్ల కడిగిన ముఖం అంటారు. కన్నవారు ఒప్పుకోకపోతే మన పెళ్లికి చుక్కలే అక్షింతలు, సూర్యుడే బాసికం.

లేలుంబాడి. గేదెపోతు అంటే అడవి గేదెలు. లంకల్లో బయళ్లలో మందులు మందులుగా తిరుగుతాయి. బాగా కొవ్వెక్కి మదించిన అడవి గేదె, కణుసు, పంది ఒంటిగా తిరుగుతాయి. పుల్లు కూడా వాటిని ప్రత్యక్షంగా ఎదుర్కొనేందుకు సాహసించవు. అటువంటి తారుణ్య లావణ్య జుంభితే అయిన స్వైర విహారంను లోగొనగలిగిన బంటు కారుకోడి లచ్చవన్న. అతని అల్లెత్రాడు రిప్పుమంటే గురి తప్పేది లేదు. కొట్టేది గేదెనే అయితే అలుగును గురివైపు చెదరకుండా నడిపేందుకు ఏ కారుకోడి ఈకలనో కట్టవచ్చు. కాని రూప యవ్వన సౌష్ఠవం కలిగిన నెరజాణను గెలుచుకోవడానికి కనురెప్పలనే గరులుగా కట్టే ప్రేమికుడు లచ్చుమన్న. అతని భారతీపుకు దూసుకుపోయిన బాణం చుక్కబొట్టును ముద్దాడింది. గుండెకు ఆనించి బొక్కతీపుతో సంధించిన చంద్రవంక లాంటి బాణం చెంపమీద గుర్తునాటింది. కాని వారు పెట్టిన బంతికోడును కులం ఒప్పుకోలేదు. కారుకోడివాడు రెడ్లు, గురగేద వంటిది కోయపడుచు. రెడ్లకు గేదె మాంసం నిషిద్ధం. రెడ్లు కోయల కులాంతర సంబంధం దోషం. దానికి కులభ్రంశమే శిక్ష. అందువల్ల ఈ కోయ కొండరెడ్లి పడుచుల ఈ పెళ్లికి, ఈ వీళ్ల కాపురానికి చుట్టూ కులం వాళ్ళు ఒప్పుకోలేదు. అందువల్ల పప్పుకూటి కోసం చేరే కాకులు చీమల వంటి కులం వారు ఆ సంబంధం వలరు. ఏ జాతికి ఆ జాతికి తమ దేవిన మన్నులోనే తనకు ఏలుబడి చల్లబాటు. క్రమంగా ఈ కులాంతర కులకట్లు కులకట్లుబాట్లు, ఈ ఆశ్రమ స్కూల్స్, ఈ చదువులు బళ్ళు, లేకపోతే ఈ రవాణా సాధనాల్లో తిరుగుతున్నందువల్ల క్రమంగా కులాంతర వివాహాలు క్రమంగా ఎక్కువ అవుతున్నాయి. ఈ కట్టుబాట్లు నెమ్మదిగా తగ్గిపోతున్నాయి.

మడగ బచ్చే మడగ బిచ్చము లేదు బచ్చము లేదు వట్టి కుడు భుజానలోయ బళ్ళు బళ్ళున తెల్లవార బాల జంగము సంకు వట్టే చిమ్ము చిమ్మున చీక.

ఉంటాయి. నూనె పూసి కొప్పు ముడుచుకున్న స్త్రీని నూనె కొప్పుల పొన్నచిలుకగా వర్ణించడంలో అందం పదబంధానిది. ఆడల్పిట్టుల కోసం మగపిట్టలే సోకులన్నీ చేసుకుంటాయి. కాని మానవుల్లో అలంకరణ స్త్రీల సొత్తు గదా. కొత్త కోడలు ఏ పని మీదైనా ఒంటరిగా ఇల్లు దాటిపోతే అనుమానానికి తావిచ్చినట్లవుతుంది. ఎవరినన్నా తోడు తీసుకుని పోతే అది దీన్ని చెడగొడుతుందని నిందలు. ఇంట్లో వాళ్లను తోడుకుని పోతే పలిపాటల్లో కూడా మన్నలను చూపడం ఎవరితరం?

వింటారా ఓయా, అసలే నసుకుతున్న మొగుడు ఈ చివరి వింతలో సవాలుకు అవాక్కై అదిరిపడి ఉంటాడు. ఈ నేస్తాలు తక్కువవి కావు. గువ్వాపిట్ట గుటికి వేసి గూడెము వెళ్ళూడన్నా, గూడెము సంతకు వెళ్ళు.

ఏలేశ్వరం సంతల కాటివి పచ్చారైకాలెక్కటివమ్మ పీఠాపురం సంతల కాటివి. సోగ్గాళ్ళు చుట్టూ తిరుగుతారు. నయ్యకాసు అంటే నాకేసి నా వైపు నయ్యకాసు.

గట్టునెవ్వాడావు పొట్టి పంచాదవదులోయ. ఇప్పుడు ఒకప్పుడు సంతలో రంగు పూసల బేరగాళ్ళు, ఈ గాజుల వాళ్ళు, పూసల వాళ్ళు, ఈ బట్టల వాళ్ళు, రకరకాల జాకెట్ల వాళ్ళు, ఎర్ర రేకలు, పచ్చ రేకల వాళ్ళు అయితే ఇప్పుడు వీడియోల వాళ్ళు, సినిమాల వాళ్ళు, లారీ డ్రైవర్లు, కంపెనీ గుమాస్తాలు, ప్రభుత్వోగులు, వాళ్లను పరిచయం చేయడమే పనిగాగల నిరుద్యోగులు, చిరుద్యోగులు చాలా మంది చేరారు. ఎప్పటికప్పుడు కొత్త బహుమానాలు, అవి తెచ్చే కొత్త మిండగాళ్ళు. కొండ కింద లచ్చమయ్య గోగి పువ్వు, సంతకు జొగిడి గోగి పువ్వు, ఏమేమి తెచ్చిడి గోగి పువ్వు, నత్తులు తెచ్చిడి గోగి పువ్వు, పెట్టుకోమన్నాడు గోగి పువ్వు, పెట్టెలో వేసిడి గోగి పువ్వు, చచ్చిన నయ్యమే గోగి పువ్వు. మళ్ళీ ఇంతలో అంత కానుక తేలేడు కాబట్టి చస్తేనే నయం. మరొకటితో మరవ ముచ్చట, రెండు చేతులు కలిపితే గాని చప్పట్లు మోగవు. ఇటువంటి చేష్టల్లో మగవారే ముందుంటారు. ఒకత్తటి చల్లారని కామదాహం, దాని హావభావాలు, ఇరువురిలో ఎవరో ఒకరు పసిగట్టి తీసుకునే చొరవ వల్ల ఏర్పడిన ఈ సంబంధాల్లో ఎవరి లాభం వారు మర్చిపోరు. నూతి

0: పడలు మళ్ళొకసారు మళ్ళు పట్టోయ్యా, మళ్ళొకసారు మళ్ళు పట్టో మళ్ళీ వేరు తేలాదును, ఇంకొక సాలు ఇంకా పొట్టో ఈత వేలు తేలాదును. కొన్ని అనియతమైన భావాలు, సంఘటనలు అవ్యక్తం నుండి తీగసాగి రూపురేఖలు దిద్దుకుంటూ తిరిగి అవ్యక్తంలోనే లీలమైపోతాయి. ఆ భావాలను చిత్రించే జానపదుని కవన శిల్పం కూడా వ్యక్తావ్యక్తంగానే ఉంటుంది. ఏదో ఒక దాని మీద పెట్టి కవ్వించే గిరిజనుల పదాల్లో ఇది పరాకాష్ఠనందుకుంటుంది.
1: ఓ కర్రి కొమ్ముల కనుజు వచ్చి ఇందుమేయ అందుమేయ, ఆడవాలే పాడవాలే వేడుకలు చేయవాలేయా, నల్లుగొండల నడుమ వేయ కనుజు కేసిడి కారకూడు, గురవచ్చే గురవచ్చే గుండు వంపు గురవచ్చే,

0: వంపు దొర్రకాయ కాయ తింటే ఏమి ఫలము? పండు తింటే ఫలముంతాది, తినగ తినగా తీపులొట్టి. తీపికొక్క బాలుడుట్టే బాలుడొంటిన బొట్టలేదు. పాలెవాడు పారిపోగా పంచిపెట్ట బాలలేదు. పాలేపు కొండల్లోన పడ్డదయ్యా పాలవర్షం, కొండలు నిండ గురిసే కురిసెవాన వెలిసెవాన. మన్నెమంతా చినుకుదెగిలే మట్టి కొండలొడ్డుడన్న, రాజమంతా చినుకుదెగిలే రాగికొండలొడ్డుడన్న, రాజమంతా చినుకుదెగిలే రాగికొండలొడ్డుడన్న. ఆకాశాన మేఘము లేదు అగ్గిని పులవాన గురిసే, నింగినింత మేఘము లేదు నీలికెంపుల వాన గురిసే, జాడినింత మేఘము లేదు జగజంపుల వాన కురిసే. ఎగిసిపడే కెరటాలతో ఘోషించే సముద్రములే, అవ్యక్త చేతనలో చెలరేగుతున్న వాసనలు, కాల్పనిక గంధంతో ఇలా కూనిరాగాల వలె అప్పుడప్పుడు ఒకటిగా ఒకటిగా వెలువడుతూ ఉంటాయి. ఈ శిల్పం శబ్దగతంగా ఉంటుంది. ఇటువంటి భావాలు సలుపుతున్నప్పుడు మనుష్యుల ప్రవర్తనలో నిలకడ లేకపోవడం, చాపల్యం, అసహనం పెరుగుతూ ఉంటాయి. శబ్దం అనేక గతుల్లో ఈ అనుభూతిని వ్యక్తం చేస్తుంది. జానపద గేయాల్లో పునరుక్తి, అర్ధఛాయలు లయను తోడు చేసుకుని మనసులో తబ్బిబ్బులకు తాళం వేస్తాయి. మనసు శూన్యంగా ఉన్నప్పుడు, ఆత్మీయులతో చేరి ఆనందంలో ఓలలాడుతున్నప్పుడు ఆలోచనలు ఒక వరుస లేకుండా సాగుతాయి. ఈ బియ్యం ఆ బియ్యం కలబూసినాదో, కూడుండి పప్పుండి కుదుట పెట్టిందో, ఇల్లెక్కి కుక్కొచ్చి కూడు ముట్టిందో, కూడు ముట్టిన చోట కుంకమైలెగుచు, మల్లెలకు మా తాత కోట కట్టాడో, కోటలో పుట్టింది చేరింత పువ్వు, చేరింత పువ్వుకు చెరువు తోలించు. పిల్లలు కూడా ఇటువంటి నాన్సెన్స్ రైమ్స్ అంటాం కదా, ఒక వరుస లేకుండా వచ్చే పాటలు. కురువు కురువాన కుటి ముద్దయిత్తు, ఎండకాయ ఎండకాయ ఏరిపోతో, తొండలు మెండలు పొలివట్టే చారా కళ్ళు చట్టడి, పిట్టా ముక్క పిడికేడి, ఎద్దు కొమ్మున మధ్యల కుడితే వెనక్కి పట్టే డూడు, అద్దరి కొండ నరికించు అలు చందలు పండించు, అద్దరి కొండ అలమాలారా ఆడూడోయ్ పాడూడోయ్. ఇలా పిల్లలు పాడుతూ ఉంటారు. ఈ పాటలన్నింటిలో కూడా ఈ వయస్సు, చాపల్యం, ఆందోళన, రకరకాల అనుభవాలు, వీటన్నింటినీ కూడా ఈ పాటలు, ఈ పాటల్లో శిల్పం, ఈ పాటల్లో పదాల పేర్పు, ఈ శబ్దాల పునరుక్తి ఇవన్నీ వ్యక్తపరుస్తూ ఉంటాయి.
1: ఇప్పటిదాకా పుస్తకంతో కార్యక్రమంలో కొండా కోనలో తెలుగు గిరిజనులు పుస్తక ధారావాహిక పఠనం 18వ భాగమిన్నారు. రచన పఠనం డాక్టర్ పి శివరామకృష్ణ. ఇలా రాత్రి 9:30 రేపు పొద్దుగల 8:30 కథనం కార్యక్రమంలో కథమానం భవతి 101 కథల సంపుటి నుండి వృత్తి కథ ఇంటారు. రచన కెవి నరేందర్, చదివి వినిపిస్తారు పి కమలకర్ రెడ్డి.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా.

생일이 Seninki talasandari పసందైన పాటలు సరదా మాటలతో సాగే మాట పాటల సందడి సింగిడి సిరి గీతాల హరివిలు. మీరు మీకు నచ్చిన పాట కోసం ఫోన్ చేసి పాట కోరచ్చు. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732 కోడ్ నంబర్, 2300081 మరో నంబర్, 2950081. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాట కోరచ్చు. ఇప్పుడైతే గోదావరి గట్టుపైన చిత్రం కోసం ఎస్పి చరణ్ చిత్ర గానం చేసిన బంగారు బొమ్మ పాట

ఇది అందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నింట. మనసుకు నచ్చిన పాటలు వింటూ సమయాన్ని గడపడం అంటే నిజంగా మనసుని ఉత్సాహపరుస్తూ మనల్ని మనం ఉత్తేజపరచుకోవడం. మరి మీరు మీకు నచ్చిన పాట వినాలనుకుంటే ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732 ఇది కోడ్ నంబర్, 2300081 మరో నంబర్, 2950081. మనసుకు నచ్చిన పాటల్ని వింటూ మరోసారి ఆనందాన్ని ఆస్వాదించండి. మీ జ్ఞాపకాల్ని నెంబరు వేసుకుంటూ నాతో మరి ఇంకెందుకు ఆలస్యం, ఫోన్ చేసి మీ చిన్ననాటి జ్ఞాపకాల్ని, మీకు మర్చిపోలేని మంచి అనుభూతుల్ని నాతో పంచుకోవచ్చు, మీకు తెలిసిన ఏమైనా మంచి విషయాల్ని కూడా పంచుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఫోన్ చేసి నచ్చిన పాట కోరుండ్రి, మీ జ్ఞాపకాల్ని నాతో పంచుకుంటూ. ఫోన్ నంబర్లు మరోసారి చెప్తున్నాను, 08732 ఇది కోడ్ నంబర్, 2300081 మరో నంబర్, 2950081 ఈ నంబర్లకు ఫోన్ చేసి నచ్చిన పాట కోరచ్చు.

0: తెలంగాణ యాస భాషల కచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సిరి గీతాల కార్యక్రమం. సింగిడిలో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో, హలో
1: మేడం.
0: నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? మీ పేరు
1: రాజేశ్వరి మేడం.
0: రాజేశ్వరి గారు, మొదటిసారి అండి కాల్ చేయడం? మీరు కొంచెం రేడియోకు దూరంగా వచ్చి మాట్లాడండి. మీరు మీ మాటల్ని రికార్డ్ చేస్తున్నారా ఏంది? ఓకే, అంటే రేడియోకు దగ్గరగా ఉంటే మన సౌండ్ రీసౌండ్ వస్తుంది కదా, అందుకని కొంచెం దూరంగా వచ్చి మాట్లాడండి. ఓకే అండి, చెప్పండి. ఎలా అనిపిస్తుంది మరి మొదటిసారి ఫోన్ కలిసినందుకు? థ్యాంక్ యూ అండి. రోజు కార్యక్రమాలు వింటూ ఉంటారా మరి? చెప్పండి, మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు? మీకు ఏదైనా మంచి జ్ఞాపకం ఉంటే మాతో పంచుకోండి. బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు అన్నట్టు ఎండాకాలంలో. ఎండాకాలం చుట్టీలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తుంటారా? ఇంట్లో చెప్పేళ్ళే వాళ్ళ చెప్పకుండానా? అవునవును. ఇప్పుడు మరి ఆ దోస్తుల్ని కలుస్తూ ఉంటారా? అవునవును, ఎప్పుడో ఒకసారి ఇంకా కదా కలిసేది. మళ్ళీ అలా కలిస్తే మళ్ళీ ఇంకోసారి అలా తినేసి రండి. మళ్ళీ మీ ఆ స్వీట్ మెమరీ మాతో చెప్పుకోవాలి మరి. ఓకే అండి, మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు? తప్పకుండా పెళ్లి పుస్తకం నుండి. ఏ పాట? తప్పకుండా అండి, మీ కోరిక మేరకు ఆ పాట వినిపించేస్తున్నాను, వినేసండి. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు, ఇలానే ఫోన్ చేస్తుండండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.

0: తెలంగాణ యాస భాషల కచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడిలో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి మరో శ్రోత లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో
1: అమ్మా.
0: నమస్తే అండి.
1: ఓకే అమ్మా, నమస్కారం. చెప్పండి అమ్మా.
0: ఫోన్ చేశారు, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఆదిలాబాద్ నుంచి. ఏం చేస్తుంటారు? ఎన్నేళ్ళు అవుతుంది మీరు బైండింగ్ చేయబట్టి?
1: బైండింగ్ పదో తరగతి ఎప్పుడైతే స్టాప్ అయిందో అప్పటి నుంచి బైండింగ్ చేస్తున్నాం.
0: అప్పటి నుండి
1: బైండింగ్, అప్పుడు కంపోజింగ్, బైండింగ్, ప్రింటింగ్.
0: మీ మాట బట్టి చూస్తే మీకు దాదాపు 60 ఏళ్ళు అయితే ఉండొచ్చు కదా? అంటే మీ అంటే జీవితం అంతా దాదాపు బైండింగ్ లో గడిచింది అన్నట్టు.
1: అవునమ్మా.
0: చెప్పండి, మరి ఈ రోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: నేను బలగం సినిమా నుంచి పాట అమ్మా.
0: బలగం సినిమా నుంచి ఏ పాట?
1: బలగం నుంచి
0: ఊరు పల్లెటూరు పాట. అవునవునవును. మరి మీ ఊరు విశేషాలు చెప్తారా? అంటే ఆదిలాబాద్ అయినా మీది ముందు నుండి?
1: నేను ఎప్పుడైతే సాత్తాలో ప్రాజెక్ట్ ఉన్నదో అప్పుడు మేము బయట పడ్డాము.
0: వచ్చేసిండ్రు. ఓకే అండి. రోజు రేడియో వింటుంటారా మరి?
1: అవునమ్మా.
0: మీ మంచి జ్ఞాపకాలు ఏమైనా చెప్పండి అయితే.
1: మంచి జ్ఞాపకం అయితే ఒక వాక్యం చెప్తాను, మీరు పూరించండి.
0: ఓకే చెప్పండి.
1: గ్రౌండ్ లో పరుగు పోటీలు జరుగుతున్నాయి, నేను ఉత్సాహంగా పాల్గొనలేకపోతున్నాను. అదే నేను పాల్గొనాలి అంటే స్విమ్మింగ్ పూల్ లో ఉంటే నాకు పోటీ ఎవరు రారు అమ్మా. నేనెవరిని?
0: అర్థం కాలేదు నాకేమన్నారు మీరు. పోటీలో మీరు
1: పరుగు పోటీలు జరుగుతున్నవి, నేను ఉత్సాహంగా పాల్గొనలేకపోతున్నాను, అయినా పాల్గొనాలన్న ఆహోషం ఉన్నా స్విమ్మింగ్ పూల్లో పాల్గొంటే నాకు పోటీ ఎవరు రారు.
0: స్విమ్మింగ్ పోటీలో? ఏదైనా పోటీ, స్విమ్మింగ్ పోటీనేనా? ఓన్లీ స్విమ్మింగ్.
1: నిన్ననే నా దినోత్సవం జరిగింది, నేను ఎవరిని? అమ్మా
0: నిన్ననే జరిగిందా? హలో
1: అమ్మా.
0: రాలేదు, చెప్పండి.
1: నిన్న జరిగింది కదా, నిన్ననే జరిగింది.
0: తట్టట్లేదు, చెప్పండి. ఓకే బాగుంది బాగుంది, మంచిగా చెప్పిండ్రు స్విమ్మింగ్ తో కూడుకొని. ఇలాంటివి ఇంకా చెప్పడానికి మీరు ఖచ్చితంగా ఫోన్ చేస్తూ ఉండండి మా బుర్రలకు పదును పెట్టడానికి. ఓకే అండి, ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. మీరు అడిగిన పాట వస్తుంది, వినేసేయండి.
2: ఇంకా పెడుతున్నారు బాలు, ఎప్పుడు పోతావు రా ఊర్లో కొన్ని అక్క.

0: ఇది అందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడిలో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో.
1: హలో,
0: నమస్తే కాకా. మరి మీ పేరు చెప్పుర్రి. హలో, మీ పేరేంటి?
1: నా పేరు కేగా గారు.
0: ఆహా, ఏం చేస్తుంటారు?
1: రిటైర్ అయిపోయినా కదా సార్.
0: అప్పుడప్పుడు కాల్ చేస్తుంటారులే.
1: సీనియర్ స్టడీకి రిటైర్ అయిపోయినా కాల్ చేస్తుంటా, పాటలు వింటా. సుమన్ సార్ ఉన్న కాడికి వెళ్ళి బాస్ చిన్ననాటి
0: మంచిగా రేడియో పెట్టుకుంటా పాటలు వినుకుంటా కాలక్షేపం చేస్తున్నారు అన్నట్టు.
1: ఏం చేద్దాం మరి, మీరు అంత సుఖంగా ఉంటే మేము సుఖంగా ఉన్నట్టే.
0: మరి ఇవాళ ఏం పాట వినాలనుకుంటున్నారు?
1: అదే అది అన్నది లవ్ చక్కెర పాట కదా, భక్తి గ్రామంలో ఉన్నాయి కదా, పాట పాట విధంగా మాత్యం అన్నట్టు.
0: ఏ పాట?
1: పోతుందిరా ఓ మానవుడ దరి చేరే దారే తీరా. ఈ పాట సూపర్ ఉండే. అయితే
0: పడవెళ్ళి పోతుందిరా పాట కావాలి
1: అన్నది వస్తుంది. అది ఆ పాటలు ఉంటది గాని అది హైలిస్తా హైలిస్తా అనుకుంటా వాడరా.
0: ఇప్పుడు మీకు భక్తెత్తుకార నుంచి ఏ పాట కావాలి?
1: ఏదనేది ఏం పర్వాలేదు.
0: ఓకే చెప్పండి. మరి
1: ఇప్పుడు తినుకుంటాం చేరుతాయి ఏదన్నా గమ్మతిగా.
0: హలో, చెప్పండి.
1: చిన్న వాడమంట అన్నారు కదా, కొంచెం టైం ఇస్తాన్నారు. అయితే పాడతాం. మరి
0: పాడండి పాడండి.
1: స్టడీ అన్నా నా ఆశల రూపాన్ని కావాలిరా కొడుక, నా ఆశల రూపాన్ని కావాలిరా కొడుక, అంబేద్కర్ ఆశయాలతో ముందుకు సాగాలిరా, వీరుల ఆశయాలతో ముందుకు సాగాలిరా, గుడి గోపురాల కన్న బడి కావాలని చెప్పి, గుడి గోపురాల కన్న బడి కావాలని చెప్పి, అక్కారిన ప్రజల కొరకు పాఠశాల నిర్మించి, హక్కుల పోరాటాలకు దిక్కై నిలచిండు, హక్కుల పోరాటాలకు దిక్కై నిలిచిండు, మన జాతి వెలుగు రేఖరా జ్యోతిరావు పూలిరాం, నా ఆశల రూపానివి కావాలిరా కొడుక, వీరుల ఆశయాలతో ముందుకు సాగాలిరా.
0: ఓకే అండి, మంచి వాడిండ్రు. మరి పాట వినేద్దామా?
1: వినేద్దాం వినేద్దాం.
0: ఓకే, భక్త తుకారం నుంచి ఏదైనా పర్లేదా?
1: ఏదైనా పర్లేదు అన్నా, సెంటెన్స్ ఉంటది కదా, అది కరెక్ట్ చూసుకొని చెప్పలేదు, పర్లేదు.
0: ఏదన్నా
1: మంచి పాటలు ఉంటాయి.
0: ఓకే అండి, ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. మీరు అడిగిన పాట వస్తుంది.
1: థాంక్స్ అండి అందరికి. పేరు పేరునా

0: கஜா பபலா
1: சைபால்
0: நடுவுல தாமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சைபால்
3: గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: ఆర్బీఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: తెలంగాణ యాసాబాసల కచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడికి ఫోన్ చేసి మీరు మీకు నచ్చిన పాట కోరచ్చు. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732 కోడ్ నంబర్, 2300081 మరో నంబర్ 2950081. మరి ఫోన్ల ద్వారానే కాకుండా సందేశాల ద్వారానూ అలానే ఉత్తరం ద్వారా కూడా పాటను కోరుతున్నారు కదా. మరి అలా ఉత్తరం ద్వారా పాటను కోరిన పాటల్ని ఉత్తరం చదివి వినిపిస్తూ పొద్దుగల సింగిడి సినీ గీతాల కార్యక్రమంలో, సాయంత్రం మాడచపుంటు పాటేంద్రులా రాత్రి ఉషారు కార్యక్రమంలో చదివి వినిపించి వారు అడిగిన పాటలు వినిపిస్తున్నాం. ఇలా మంచివాడు చిత్రం నుంచి అనగనగా ఒక చిన్నది అనే పాటను కోరుతున్నారు. కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వీరి కోరిక మేరకు ఇప్పుడు ఈ పాట.

0: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నింట. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడిలో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో
1: హలో అక్క, గుడ్ మార్నింగ్. బబ్లు,
0: గుడ్ మార్నింగ్. ఏం చేస్తుంటావు బబ్లు? ఇంకా జాబ్ ఏం వెతుక్కోవట్లేదు అన్నమాట. ఏ పాట కావాలి మరి? ఎలా
1: మా ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పి అందరి కోసము, నా కోసం, అందరి కోసము వైశాలి నుంచి నెమలి అందాము అనే పాట ప్రసారం.
0: తప్పకుండా ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. నువ్వు అడిగిన పాట వచ్చేస్తుంది వినేసి.

0: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండ శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు?
1: సాయిలింగి నుంచి.
0: సాయిలింగ్ నుండి మీ పేరేంటి?
1: ఉమారాణి.
0: ఉమారాణి గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఇప్పుడు మరి ఎండాకాలం కాబట్టి ఇంకా పనులు ఏం షూరు లేవు కదా? ఇప్పుడు పనులు షూర్ అయితే ఇంకా అంతే, ఇక రోజు ఎల్లుడే షూర్ అవుతుంది. ఇక వానలు పడ్డాయి అంటే ఇంకా అంతే, ఇక పనులు షూరు. మరి ఎండలు అయితే ఫుల్గా ఉన్నాయి కదా? ఎండలు బాగున్నాయి కదా అంటున్నా. బయటకి వెళ్ళాలంటే భయం ఉన్నది. మరి మీరేసుంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎండకు? ఒకవేళ అవసరం పడి వెళ్తే? అట్లనే ఎండకు ఎక్కువగా నీళ్ళు తాగితేనే మంచిగా ఉంటుంది. పండ్ల రసాలు ఎక్కువగా నీళ్ళ శాతం ఉన్న పండ్లను తాగితేనే మంచిగా ఉంటుంది. మరి ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు? తప్పకుండా అండి, మీరు అడిగిన పాట వస్తుంది. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. ఇలానే ఫోన్ చేస్తుండీ, మీరు అడిగిన పాట వినేసేయండి.

నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పటానికి భాష లేదు. ఆశే తప్ప, నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం, నువ్వు లేని లోకం నాకు శూన్యం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: పోలీస్
2: మిస్ సీమా
1: చెప్పండి.
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాం.
1: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
2: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
2: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.

0: తన నటనతోనే కాకుండా తన గాత్రాన్ని ఎందరో మందికి అందిస్తూ తన గొంతుతోనూ అందరినీ అలరించిన నటుడు, డబ్బింగ్ కళాకారుడు ఎవరో ఇప్పుడు నేను వినిపిస్తాను, మీరు గుర్తుపట్టండి.
1: మిస్టర్ జగన్నాథం, ఇది రాతికోట. యమపాశం అని పిలువబడే ఆంధ్రా సెంట్రల్ జైలు. ఇండియాలోకెల్లా, నోనో ఆసియాలోకెల్లా ఇది అతి పటిష్టమైన జైలు. ఎన్ని ప్రయత్నాలు చేసినా నేరస్తుడు ఇందులో నుంచి తప్పించుకోవటం అసాధ్యం.
0: యమపాశ నుంచి గుర్తుపట్టారా? ఎవరో గుర్తుపట్టే ఉంటారు. తనే తెలుగు రంగస్థల సినీ నటులు, డబ్బింగ్ కళాకారులు పీజే శర్మ. ఆయన జయంతి ఎల. పీజే శర్మగా పేరొందిన ఆయన పూర్తి పేరు పూడిపెద్ది జోగేశ్వర శర్మ. డబ్బింగ్ కళాకారుడిగా, తెలుగు రంగస్థల సినీ నటుడిగా తెలుగు, కన్నడ భాషల్లో 150కి పైగా చిత్రాలు నటించారు. 500కి పైగా సినిమాలకు డబ్బింగ్ కళాకారుడిగా తన గాత్రాన్ని అందించారు. రామ్, రాబర్ట్, రహీం, కలెక్టర్ జానకి మొదలైనవి ఆయనకెంతగానో గుర్తింపు తెచ్చిన సినిమాలు. వాళ్ల కుమారుడు సాయి కుమార్ డబ్బింగ్ కళాకారుడు, కథానాయకుడు కూడా. మరో ఇద్దరు కుమారులు రవిశంకర్, అయ్యప్ప శర్మ కూడా నటులు, డబ్బింగ్ కళాకారులుగా కొనసాగుతున్నారు. చిన్నతనం నుంచే నాటక రంగంపై మక్కువ పెంచుకుని పేద రైతు, అనార్కలి, పల్లెపడుచు, ఆశాలత, కులం లేని పిల్ల ఇలా మొదలైన నాటకాల్లో ప్రధాన పాత్రలను పోషించారాయన. 1954లో మొదటిసారిగా అన్నదాత సినిమాలో నటించారు. 1957లో వచ్చిన ఇల్లరికంలో నటుడిగా మొదటి సినిమా. నంబియార్, శ్రీరామ్, శివాజీ గణేశన్, జమ్నీ గణేశన్, రాజ్ కుమార్, ఉదయ్ కుమార్ ధరించిన ఎన్నో పాత్రలకు ఆయన తెలుగులో డబ్బింగ్ చెప్పారు. రంగుల రాత్నం, భాగ్యచక్రం, కళ్యాణ మండపం, కలెక్టర్ జానకి ఇలా ఎన్నో చిత్రాలను నటించి గాత్రాన్ని అందించారు. ఆయన నటించిన రక్త సింధుర చిత్రం నుంచి ఈ పాట.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మీ సొంతింటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
4: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్ ల్యాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 999-222-7979. నిర్మల్ వండర్ ల్యాండ్.
5: అబ్బా అదిరింది.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ఇది అందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నింటా శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. భారతీయ హిందీ సినిమా సంగీత దర్శకులు స్వరకర్త రాజేష్ రోషన్ పుట్టినరోజు ఎలా? ఈయన పూర్తి పేరు రాజేష్ రోషన్ లాల్ నగ్రత్. 1974లో కున్వార్ బాప్, 1975లో జూలీ చిత్రాలతో ఖ్యాతి పొందారు. ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డును కూడా అందుకున్నారు. దేశ్ పరదేశ్, మన్ పసంద్, లూట్ మార్, అతను శ్రావ్యమైన రాగాలను కంపోజ్ చేస్తూ కిషోర్ కుమార్ను మామా బాంజా, దూస్రా ఆద్మీ, ముఖద్దర్ ఇలా ఎన్నో చిత్రాల్లో పాడేలా చేశారు. తర్వాత కరణ్ అర్జున్, సబ్సే బడా కిలాడి, పాపా కేతే హే, దాగ్, ది ఫైర్, కోయిలా వంటి ఆల్బంలలోనూ ఆయన పనిచేశారు. హిందీ సినిమా సంగీతానికి ఆయన అందించిన సేవలకు గాను ఆయన అనేక ప్రతిష్టాత్మక అవార్డులను కూడా అందుకున్నారు. కహోనా ప్యార్ హే, కోయి మిర్గయా వంటి చిత్రాలకు ఉత్తమ సంగీత దర్శకుడిగా పలు ఫిల్మ్ఫేర్ అవార్డులు ప్రశంసలు గెలుచుకున్నారు. ఇప్పుడు ఆయన పుట్టినరోజు సందర్భంగా

0: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సుని ఇంకా. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి లాస్ట్ కలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీ పేరు?
1: నేను కృష్ణ, దుబ్బగూడ నుంచి.
0: కృష్ణ దుబ్బగూడ నుండి? ఓకే అండి. మరి లాస్ట్ కలర్ మాట్లాడడానికి ఎక్కువ అవకాశం లేదు. ఏ సినిమా పాట కావాలి? అందులో ఏ పాట? తప్పకుండా అండి, మరోసారి తప్పకుండా ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేయండి. మీరు అడిగిన పాట వినిపించేస్తున్నా, వినేసండి.
1: థ్యాంక్ యూ.

సమయభావం వల్ల పాటను పూర్తిగా వినిపించలేకపోతున్నా. ఇది ఇయాల్టి సింగిడి సినీ గీతాల కార్యక్రమం. మరిన్ని మీకు నచ్చిన పాటలను సాయంత్రం 5 గంటలకు మాట చెప్పిన పాట ఇంటూ కార్యక్రమంలో రాత్రి హుషారు కార్యక్రమంలో వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 10 గంటలకు కావస్తుంది. ఇంకొంచేపట్లో 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. జూన్1 నుంచి ఇందిరమ్మ పథకం 2 విడత కింద పేద కుటుంబాలకు 2,50,000 ఇళ్ల మంజూరుకు, ప్రతి నియోజకవర్గానికి 2,000 చొప్పున ఇళ్లను మంజూరు చేసేందుకు నిర్ణయించింది. రాష్టంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం అల్పాహారం, పాలు, మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందించాలని కూడా నిర్ణయించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ రోజు న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం 7 జూలై నుంచి ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేస్తుంది. ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో వర్చువల్ సమాపేశం అనంతరం కోల్కతాలో ముఖ్యమంత్రి సువేందు అధికారి ఈ విషయం ప్రకటించారు. విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ కోసం వీవీజీ రామ్జీత్ చట్టం ముసాయిదా నిబంధనలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. వచ్చే నెల 21వ తేదీ లోపుగా ముసాయిదా నిబంధనలపై ఏ వ్యక్తి అయినా, భాగస్వామి అయినా, సంస్థ అయినా తమ సూచనలు, అభ్యంతరాలు తెలపవచ్చు. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు మౌలిక సదుపాయాలు, ఇతర సౌకర్యాలు హార్డ్వేర్లా పనిచేస్తే వైద్యులు సాఫ్ట్వేర్లా సేవలందిస్తారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. ఈశాన్య రాష్టంలో ఈవేళ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అసోం, సిక్కిం, మేఘాలయ రాష్టాలతో పాటు పశ్చిమ బెంగాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. కాంగో దేశంలో ఇబోలా వ్యాధి రోజురోజుకి వ్యాపిస్తోంది. ఇప్పటికే ఇబోలా బారిన పడి 204 మంది ప్రాణాలు కోల్పోయారు. కాంగో వైద్యారోగ్య శాఖ లెక్కల ప్రకారం 867 కేసులు నమోదైతే అందులో 204 మంది మరణించారు. నేటి నుంచి ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమయ్యే టోర్నమెంట్ లో అతి పిన్న వయసులోనే వింబుల్డన్, ఆస్టేలియన్ ఓపెన్, యుఎస్ ఓపెన్ గెలిచిన టాప్ సీడ్ యానిక్ సిన్నర్ పురుషుల సింగిల్స్ లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తారు. ఇటలీ ఆటగాడైన యానిక్ సిన్నర్ తొలి రౌండ్ లో ఫ్రాన్స్ కు చెందిన ప్లేయర్ టాబర్ తో తలపడతారు. మహిళల సింగిల్స్ లో ప్రపంచ నెంబర్ 1 అరియానా సబలెంక ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్నారు.

0: ఆకాశవాణి ఇప్పుడు సమయం 10:03. 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ పొందిన పూణంగి రఘువీర్ ఐఏఎఫ్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు.
1: అటవీ శాఖ ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణ అధికారిగా బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ పొందారు పోనంగి రఘువీర్ గారు. నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: పోనంగి రఘువీర్ గారు, రేడియోతో మీ అనుబంధం ఏమిటి?
2: రేడియోతో అనుబంధం పుట్టగానే మొదలైనట్టుందండి. ఎందుకంటే మా ఇంట్లో రేడియో తోటి ఎఫినిటీ ఉందండి. మా నాన్నగారు పివి రామకృష్ణారావు గారు, మా మదర్ లక్ష్మి గారు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో టీచర్స్ గా ఉన్నారు. మా నాన్నగారు అయితే రెగ్యులర్ గా ఆల్ ఇండియా రేడియోకి వచ్చి మనకి ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్లు. ఆ రోజుల్లో తన డిఫరెంట్ టాపిక్స్ మీద దాని మీద మాట్లాడడం చేయడం జరిగేది. అప్పుడైతే రిటర్న్ స్క్రిప్ట్ తీసుకుని వచ్చి చేయాలి. అలానే ఇంటి దగ్గరే మాకు ఎప్పుడు కూడా రేడియో ఆన్ అయ్యే ఉండేది. ఈ రోజులాగా ఇన్ని రకాల స్టేషన్స్ లేవు, ఒకటే స్టేషన్ ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ అనే. సో అదే పెట్టుకుని అన్నీ వినేవాళ్ళము. అంటే సినిమా సంగీతం తక్కువ ఉన్నా కానీ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఉండేవి. కార్మికుల కార్యక్రమం కానీ, వనితావాణి కానీ, ఇలాంటి ప్రోగ్రామ్స్ తో పాటు నాకు ఇప్పటికీ గుర్తు, మేము స్కూల్ నుంచి మధ్యాహ్నం వచ్చిన తర్వాత మా పిల్లలందరినీ కూర్చోపెట్టి ఒక రేడియో ప్రోగ్రామ్ వచ్చేది 2 అనుకుంటాను. ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ హైదరాబాద్ వాళ్ళు చేసేవాళ్ళు. అది ఇంగ్లీష్ మీద, స్పోకెన్ ఇంగ్లీష్ మీద. చాలా చక్కగా ఉండేది, చాలా ఏళ్లు చేశారు అది. దానివల్ల ఇంగ్లీష్ మీద పిల్లలకి చాలా మంచి కమాండ్ వచ్చేది. సో అది కంపల్సరీగా మేము వినేవాళ్ళం. సో నాకు ఒక సిస్టర్ ఉండారు, అక్కగారు అనురాధ గారు. తను రేడియోలో చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళు. అయితే ఆల్వేస్ నాకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, ఒక సిస్టర్ మా అక్కగారు, ఇంకొకటి ట్రాన్సిస్టర్. సో ఎప్పుడు ఎక్కడ కూర్చున్నా గానీ పక్కనే ఉండేది అది. అండ్ మా నాన్నగారేమో ప్రిన్సిపల్ గా చేసి రిటైర్ అయ్యారు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కచ్చి కూడా. సో వాళ్ళ స్టూడెంట్ ఒక ఆయన అప్పుడు ఒక రేడియో తయారు చేసి ఇచ్చారు. చెక్కతో చేస్తారు, లోపల ఒక చిన్న ఎక్విప్మెంట్ పెట్టి. సో అది చాలా ఎఫెక్టివ్ గా పనిచేసేది. సో పక్కనే ఉండేది, రాత్రి 11-12 అయినా గానీ ఏదో ఒక స్టేషన్ పెట్టుకుని దాంట్లో పాటలు వింటూ చదువుకోవడం జరిగేది. ఆల్మోస్ట్ ఐ స్టిల్ రిమెంబర్, నేను 70s అనుకుంటాను, అప్పుడు రేడియో ఉంటే లైసెన్స్ కట్టాల్సి వచ్చేది 15 రూపాయలు ఎంతో సంవత్సరానికి. దానికోసం ప్రతి సంవత్సరం నన్నే పంపించేవాళ్ళు సైకిల్ మీద పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి. వాళ్ళు ఏదో డబ్బులు తీసుకుంటే స్టాంపులు అతికిచ్చి పెట్టేవాళ్ళు. సో దట్ మీన్స్ వేర్. సో అట్లీస్ట్ ఈ రోజుల్లో అంత అవసరం లేదు జనాలకి, ఎక్కడ పడితే అక్కడ మరి రేడియో వినడానికి అవకాశం కల్పించింది. టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ అయింది. బట్ దోర్ ద డేస్ బ్రాడ్కాస్టింగ్ రూల్స్ అలా ఉండేవి లైసెన్స్ తీసుకోవాలని. సో అలా చిన్నప్పటి నుంచి కూడాను రేడియోతో పాటే మేము పెరగడం జరిగింది. రేడియో కుటుంబంలో ఒక సభ్యురాలుగానే మాకు అనిపిస్తుంది. లేకుండా ఇదేం లేదు. మనకి టెలివిజన్ అనేది చాలా తర్వాత వచ్చింది మెల్లిగా కానీ, బట్ అదర్వైజ్ రేడియో వాజ్ ద ఫస్ట్ ఫ్రెండ్. దట్స్ హౌ ఇట్ హాస్ హెల్ప్డ్ అస్ యాజ్ చిల్డ్రన్. పిల్లలుగా మాకు గ్రూమింగ్ కానీ, ప్రపంచ విషయాలు తెలియడం కానీ, ఇప్పుడు అద్దంకి మన్నారు వార్తలు చదవడం కానీ, లేకపోతే సాయంత్రం 9 గంటలకి న్యూస్ వచ్చేది ఆల్ ఇండియా రేడియో ఇంగ్లీష్ న్యూస్, యాక్సెంట్ ప్రొనౌన్సియేషన్ కోసం. అలానే స్పాట్ లైట్ వచ్చేది 9:30. అంటే ఈ రోజున నేను ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ఫుల్ అయ్యి ఆల్ ఇండియా లెవెల్లో టాపర్ గా ఉండి మరి ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి ఐఎఫ్ఎస్ లో రావడానికి ఒక కారణం ఆల్ ఇండియా రేడియో అని కూడా నేను చెప్తాను. ఎందుకంటే దాన్ని వేరే అలవాటు, అంటే న్యూస్ కానీ స్పాట్ లైట్ కానీ, చాలా మంచి మంచి కరెంట్ అఫైర్స్ మీద అనాలిసిస్ కానీ, అవన్నీ కూడా మాకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చాలా ఉపయోగంగా ఉన్నాయి. సో దట్స్ హౌ ఐ ఆల్వేస్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు రేడియో ఫర్ మేకింగ్ అస్ వాట్ ఐఎమ్ టుడే.
1: పోనంగి రఘువీర్ గారు, ఆకాశవాణి ప్రారంభమై దాదాపు 90 ఏళ్ళు అయిన సందర్భంగా 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాలు జరుపుకుంటున్నాము. మీరు కూడా 1976లో యువవాణిలో ఇక్కడ పనిచేశారని తెలిసింది. ఆ అనుభవాలు ఏమిటి?
2: అంటే బేసిక్ గా చెప్పినట్టు మా నాన్నగారు గాని అక్కగారు గాని రేడియోలో ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్లు. అంతకుముందు బాలానందం బాల వినోదం కార్యక్రమాలకి రావడం, అన్నయ్య అక్కయ్యలతో ఇంటరాక్ట్ అవడం జగ్గరగా జరిగేది. ఆల్మోస్ట్ రేడియో వాజ్ జస్ట్ లైక్ ఏదైనా హైదరాబాద్ లో టూరిస్ట్ స్పాట్ చార్మినార్ గోల్కొండ సాలార్జంగ్ మ్యూజియం అలా అనుకుంటాము. అలానే ఆల్ ఇండియా రేడియో కూడా ఆ రోజుల్లో ఒక టూరిస్ట్ స్పాట్ లాగా ఎవ్రీ వన్ హ్యాస్ టు కమ్ అట్లీస్ట్ వన్స్ ఇన్ వీక్ అండ్ టు సీ, సో పార్టిసిపేట్ చేసేవాళ్లము. అయితే ప్రయాగ వేదవతి గారు అప్పుడు యువాణి హెడ్ గా ఉండేవారు. సో ఆవిడ ఇలా మాలాంటి యంగ్స్టర్స్ ని కొద్దిగా మెంటర్ చేసేవాళ్లు, సో ఎంకరేజ్ చేసేవాళ్లు. సో యువవాణిలో ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఇనీషియల్ గా ప్రాబ్లీ కొన్ని క్విజ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం కానీ లేకపోతే ఈ స్పోర్ట్స్ రివ్యూస్. ఐ స్టిల్ రిమెంబర్ 1983లో 1983లో వరల్డ్ కప్ క్రికెట్ జరిగేది. అక్కడ జింబాబే ఇండియా మ్యాచ్ జరిగిన రోజున నేను లైవ్ స్పోర్ట్స్ రివ్యూ ఇచ్చాను. ఆ టైంలో ఇంత ఇంటర్నెట్ అవి ఇవి లేకున్నా కానీ సమాచారం తెలుసుకుని అక్కడ ఏం జరుగుతుందో, అప్పుడు బ్రాడ్కాస్ట్ కూడా లేదు, రియల్ టైంలో ఇచ్చాము. ఇండియా చాలా గ్రేట్ పొజిషన్లో ఉంది, కపిల్ దేవ్ ఇంత బాగా ఆడుతున్నాడు అనేది చెప్పడం జరిగింది ఆ రోజు. అంటే దట్ వాజ్ ఎ రిమార్కబుల్ డే వేర్ షీ బిలీవ్డ్, యాక్చువల్ ప్రయాగ వేదవతి గారు షీ బిలీవ్డ్ ఇన్ అస్ అండ్ గేవ్ అస్ లైవ్ బ్రాడ్కాస్ట్. నార్మల్ గా ఎవరికి బయట వాళ్ళకి లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వరు, ఎందుకంటే ఏదైనా చెప్పొచ్చు, చాలా సెన్సిటివ్ కదా రేడియోలో నుంచి మనం ఏదైనా చెప్తారు అందులో స్టూడెంట్స్ అని కానీ. బట్ షీ హ్యాడ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ అస్ అండ్ మెంటర్డ్ దట్. సో అలా చేశాము. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు కూడాను మా క్లాస్మేట్స్ అందరినీ తీసుకుని అక్కడికి యువవాణిలోనే మన క్విజ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇన్నేళ్లైనా కానీ మా క్లాస్మేట్స్ ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటారు, క్విజ్ ప్రోగ్రామ్ జరిగింది, ఆల్ ఇండియా రేడియోకి వెళ్ళాం, ఈ ప్రశ్న అడిగారు, దీనికి మేము సమాధానం చెప్పలేకపోయాం, దీనికి కరెక్ట్ గా చెప్పాం. సో ఇట్స్ ఎ మెమరబుల్ సార్ట్ ఆఫ్ ఎ థింగ్. సో నేను సబ్సిక్వెంట్ గా ఫారెస్ట్ సర్వీస్ లో జాయిన్ అయిన తర్వాత కూడా ఆదిలాబాద్ లో వర్క్ చేసిన, నిజామాబాద్ లో వర్క్ చేసిన, వరంగల్ లో వర్క్ చేసిన, రేడియోతో అసోసియేషన్ కంటిన్యూ అయింది. అక్కడ లోకల్ రేడియో స్టేషన్స్ లో ప్రోగ్రామ్స్ ఇవ్వడం, ఈవెన్ నిజామాబాద్ లో ఐ స్టిల్ రిమెంబర్ స్కూల్ పిల్లలకి ఫస్ట్ టైం క్విజ్ ప్రోగ్రామ్స్ కూడా అక్కడ ఒక ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఇన్సెంటివ్ ఏంటంటే మంచి వైల్డ్ లైఫ్ శాంక్చురీ విజిట్ అనమాట, మీరు గెలిస్తే మిమ్మల్ని అందరినీ నా వెహికల్ లో తీసుకెళ్తాను. సో అట్లా we had good exposure and ప్రజలకి రీచ్ కావడానికి మామూలుగా ఏంటంటే అటవీ విశాఖలో పనిచేసినప్పుడు వనమహోత్సవం రోజున జూలైలో వన్యప్రాణి సప్తాహం అని అక్టోబర్లో కానీ, ఖాళీ ప్రపంచ అటవీ దినోత్సవం మార్చిలో కానీ, ప్రపంచ పర్యావరణ దినం జూన్ 5న కానీ, ఇలాంటి ముఖ్యమైన సందర్భాల్లో అటవీ శాఖ నుంచి రెగ్యులర్ గా అడుగుతుండేవాళ్లు, టాక్స్ ఇవ్వడం, ఇంటర్వ్యూ చేయడం జరిగేది. ప్రజలకి రీచ్ అవుట్ అవడానికి మంచి సాధనంగా అది ఉపయోగపడింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే లాడ్ ఆఫ్ మెమరీస్. ఈ రోజు కూడాను రెగ్యులర్ గా మనకి ఆల్ ఇండియా రేడియోతో అసోసియేషన్ ఉంది. ఇప్పటికీ కొన్ని ఫోన్ ఇన్ ప్రోగ్రామ్స్ లో కానీ లైవ్ ప్రోగ్రామ్స్ లో కానీ పాల్గొనడం జరిగింది, ఇంక్లూడింగ్ ఫార్మర్స్ ప్రోగ్రామ్స్. సో అలా నాకు ఒక రకంగా ఇది నా సెకండ్ హోమ్ లాగా నేను ఫీల్ అవుతాను ఎప్పుడైనా ఆల్ ఇండియా రేడియో. అలానే శ్రోతలు కూడా కొంతమంది ఐ స్టిల్ రిమెంబర్ అందేపాక నరహరి అనే ఒక ఆయన ఎన్ని ఉత్తరాలు రాస్తారో తెలియదు, చాలా ప్రతిసారి వచ్చేది అందేపాక నరహరి, ఐ థింక్ ప్రాబ్లీ హైదరాబాద్ సైడ్ వేర్ వీ యూస్ టు స్టే, అందుకని వీ రిమెంబర్. బట్ అలా ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే బాగానే ఉంది ఆల్ ఇండియా రేడియోకి, రెగ్యులర్ డెడికేటెడ్ లిసనర్స్ ఇన్ని రోజులకైనా ఉండేది. సో ఇట్స్ కంటిన్యూయింగ్ టు సర్వ్ ద పీపుల్. ఇంకొకటి రీచ్ కూడా ఇంటీరియర్ ఏరియాస్ కానీ, ఇదివరకైతే ఎలా ఉండేదంటే గ్రామాల్లో మైక్ లో రేడియో ఆన్ చేసి పెట్టేవాళ్ళు, ఆ మైక్ లో అందరూ వినేవాళ్ళు సాయంత్రం ప్రాంతీయ వార్తలు కానీ లేకపోతే ఇంకొకటి కానీ. సో దట్ యూస్ టు బి ద కమ్యూనికేషన్ అండ్ రిలయబిలిటీ. దాంట్లో వచ్చిందంటే పక్క కరెక్ట్ అయితేనే రేడియోలో వస్తుంది అనేది, గాలి వార్తలు ఉండవు అనేది. సో అది విశ్వసనీయత కూడా రేడియోకి ఎప్పటి నుంచో మనకి ఆకాశవాణి బిల్డ్ చేసుకుంది. సో ఆ విధంగా చూసుకుంటే మనకి ప్రజలకి సమాజంలో జరుగుతున్న విషయాలకి ఒక వారధిలాగా మరి రేడియో పనిచేస్తుంది, ఇప్పటి వరకు పనిచేసింది 90 ఏళ్లైనా, ఇంకా 90 ఏళ్లైనా, ఇంకా 100 ఏళ్లైనా అలానే పనిచేస్తుందని నేను ఆశిస్తున్నాను.
1: సమాజానికి రేడియో ఏ విధంగా ఉపయోగపడింది?
2: అంటే ఇప్పుడు మనం చెప్పినట్టు ఇందాక అనుకున్నాము, అదొక సమాచార సాధనమే కాదు, ఒక విజ్ఞాన వారధి లాగా ఉండేది. ఇప్పుడు కార్మికుల కోసం ప్రత్యేకమైన కార్యక్రమం, మహిళల కోసం ప్రత్యేకమైన కార్యక్రమం, వ్యవసాయం చేసే రైతుల కోసం ప్రత్యేక కార్యక్రమం, ఇలా ఒక్కొక్కళ్ళ స్లాట్ ఉండేది. సో ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ పర్టికులర్ ప్రోగ్రామ్స్ కి వాళ్ళు వచ్చినా కానీ మిగిలిన వాళ్ళకు కూడా అవగాహన వచ్చేది. అసలు ఏమిటి సమస్యలు ఏమున్నాయి, లేబర్కి ఏం సమస్య ఉన్నది, రైతులకి ఏం సమస్యలు ఉన్నాయి, మహిళలకి ఏం సమస్యలు ఉన్నాయి, చట్టాలు ఏం చెప్తున్నాయి, ఇలా రకరకాల విషయాల్లో విషయ పరిజ్ఞానం చేస్తుంది. ఇందాక నేను చెప్పినట్టు ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ ఫారిన్ లాంగ్వేజ్ వాళ్ళు అలాంటి ప్రోగ్రామ్స్ పిల్లలకి బాల వినోదం కానీ బాలానందం కానీ ఇవి రెగ్యులర్ గా ఒక క్రియేటివ్ స్కిల్స్ అంటాము పిల్లల్లో ఉన్న ఏదైతే స్కిల్స్ ఉంటాయో అవి నైపుణ్యాలని బయటికి తీసుకురావడానికి ఒక ఫోరం గా డెఫినెట్ గా ఆధారపడింది. అంటే యువవాణి వచ్చిన తర్వాత యూత్ కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అదర్వైజ్ మామూలుగా

0: మనం చూసుకుంటే అంతకుముందు ట్రెడిషనల్ ఆల్ ఇండియా రేడియోలో నిలయ విద్వాంసులే ఉండేవారు. ప్రతిదానికి కూడా గ్రేడెడ్ ఆర్టిస్టులో లేకపోతే లిస్టెడ్ ప్యానలిస్ట్ వాళ్ళకే పర్మిషన్ ఉండేది. అలా డ్రామా ఇవ్వాలన్నా ఏదైనా పాడాలన్నా మ్యూజికల్ చేయాలన్నా ఇవ్వవాణి వచ్చిన తర్వాత థింగ్స్ హావ్ చేంజ్ అలాట్. పీపుల్ స్కిల్స్ ఉంటే మీరు వచ్చి మీరు యూ కెన్ షో కేస్ దెమ్. సో ప్రజలకి ఏంటంటే కొత్త విషయాలు తెలుసుకోవడము, సమాచారం, డౌట్లు ఉన్నప్పుడు క్లారిఫై చేసుకోవడం. ఈ రోజు కూడా రేడియోకి ఉత్తరాలు రాసేవాళ్ళు ఉన్నారంటే రియలీ దట్ ఈస్ కమెండబుల్. ఎందుకంటే ఉత్తరాలు రాయడం మనమే మర్చిపోయాం, మన బంధువులకే రాయట్లేదు. కానీ రేడియోకి ఉత్తరాలు రాయడం మటుకు మానట్లేదు జనాలు. ప్రోగ్రామ్ వచ్చినప్పుడు ఫీడ్బ్యాక్ చేయడం అండ్ మాలాగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి చదువుకునే వాళ్ళకి నేను ఇందాక చెప్పినట్టు సాయంత్రం న్యూస్ 9:00 నేషనల్ న్యూస్ కానీ 9:15 స్పాట్ లైట్ కానీ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్స్ కానీ చాలా చాలా ఉపయోగపడేవి. దాంట్లో ఇంకొకటి ఏంటంటే స్ట్రెస్ ఫీల్ అవుతున్న జనాలకి ఒక స్వాంతన చేకూర్చే సాధనం రేడియో. మంచి సంగీతం, లలిత సంగీతం మీద చాలా ఫోకస్ ఉండేది. అక్కడ సినిమా గీతాలే కాకుండా లలిత సంగీతాన్ని కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అలానే మెలోడియస్ సాంగ్స్, నేను నైట్ 11:00 కొన్ని ఛానల్స్ పెట్టుకుంటే నైట్ మెలోడియస్ సాంగ్స్ వచ్చేవి. అంటే ఒక మూన్ మీద పాటలు, కోయా కోయా చాంద్ ఇలాంటి పాటలు వచ్చేవి. అలానే ఈవెన్ అందరికీ తెలుసు గీత్మాల రేడియో శ్రీలంక నుంచి బ్రాడ్కాస్ట్ చేసేది, వీక్లీ వచ్చేది. అది వారానికి ఒకరోజైనా అందరూ దానికోసం ప్రోగ్రామ్ కోసం చూసేవాళ్ళు. సో అంతగా కట్టిపడేసేవి రేడియోలు అనేది. సో డెఫినెట్ గా రేడియో హ్యాజ్ ఎ మేజర్ ఇంపాక్ట్ ఆన్ ఎవ్రీబడీస్ లైఫ్. ఇప్పుడు మనం 90 ఏళ్ల జర్నీ తీసుకుంటే ఎవరినైనా అడగండి, ఇప్పుడు వృద్ధులు వాళ్ళని, 60 ఏళ్ల వాళ్ళని, 70 ఏళ్ల వాళ్ళని అడగండి, వాళ్ళందరూ కూడా ఇలాంటి మెమరీస్ ఉంటాయి. అందరికీ కూడా రేడియోతోటి చాలా చక్కటి అనుబంధం ఉంది. సో ఇలానే కంటిన్యూ చేయాలి. ఇప్పుడు చాలా ఎఫ్ఎం ఛానల్స్ రావచ్చు. ఇవాళ రేపు మాకేంటంటే ఎఫ్ఎం ఛానల్స్ వచ్చినా కానీ అందులో గంటసేపు ప్రోగ్రామ్ ఉంటే 20 నిమిషాలు అడ్వర్టైజ్మెంట్సే ఉంటాయి. అందుకనే ఆ ఛానల్స్ మాలాంటి వాళ్ళు వినడానికి ఇష్టపడడం. ఇంకా ట్రెడిషనల్గా ఆల్ ఇండియా రేడియోనో ఎఫ్ఎం రెయిన్బోనో తక్కువ అడ్వర్టైజ్మెంట్స్ ఉండి కొద్దిగా కంటెంట్ ఉన్నవి ఇవే వినడానికి ఇష్టపడుతుంటాం. సో 102.8 ఒకటి రెగ్యులర్గా కార్యక్రమం మనం వినడానికి. సో లాంగ్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్ విత్ రేడియో హ్యాస్ హెల్ప్డ్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ అవర్ సొసైటీ. ఎందుకంటే మనకి స్వతంత్రం రాకముందర బ్రాడ్కాస్టింగ్ మీద చాలా ఆంక్షలు ఉండేది బ్రిటిష్ వాళ్ళు పెట్టినవి. స్వతంత్రం వచ్చిన తర్వాత మనకంటూ ఒక రేడియో వచ్చింది, మనం ఏం మాట్లాడుకోవాలి, మనం ఏం చేయాలి అనేది ఏకకాలంలో. అంటే ఇప్పుడు తుఫానులు వచ్చాయి, ఇంకొక హెచ్చరికలు వచ్చాయి, ఏది వచ్చినా కానీ ఏకకాలంలో మారుమూల ప్రాంతాలకు కూడా సమాచారం సేకరించే వ్యవస్థ. అంటే ఈ రోజుల్లో అంటే మొబైల్ ఫోన్స్ ఇవన్నీ వచ్చి కమ్యూనికేషన్ నెట్వర్క్ పెరిగింది, కానీ ఆ రోజుల్లో రేడియో వాజ్ ద ఓన్లీ సాధనం. సో దట్ వే ఇట్ హాస్ ప్లేడ్ ఏ మేజర్ రోల్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్.
1: రేడియో మీ జీవితానికి ఎటువంటి మార్పులు తీసుకొచ్చింది?
0: రేడియో నా జీవితంలో అంటే ఆల్మోస్ట్ మా వైఫ్ ఎప్పుడు కంప్లైంట్ చేస్తుంది అది రేడియో మీ ఫస్ట్ వైఫ్ నేను సెకండ్ వైఫ్ అన్నట్టు. ఎందుకంటే రేడియో పెట్టుకుంటే ఇంకా అది మోగుతూనే ఉంటుంది వెనక బ్యాక్గ్రౌండ్లో అలా జరుగుతుంటే. అంటే నేను బేసిక్గా నేనేమనుకుంటానంటే రేడియో ఉంటే ఇట్ విల్ కట్ ఆఫ్ ద నాయిస్, ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్ ఉండవు, మనసు ప్రశాంతంగా ఉంటుంది. నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చదువుకునేటప్పుడు కానీ మా పీజీ డిగ్రీ కోర్సెస్ చేసేటప్పుడు కానీ పక్కన రేడియో మోగుతూ ఉండేది. దట్ యూస్ టు బి బ్యాక్గ్రౌండ్, యు కెన్ సే బ్రేకర్ ఫర్ మీ. అంటే బయట జరిగే విషయాలన్నీ కట్ ఆఫ్ చేస్తుంది, ఐ కెన్ ఫోకస్ ఆన్ మై స్టడీ. సో అట్లా అలవాటైంది. సో రేడియో లేకుండా అసలు కాన్సన్ట్రేషన్ రాదు అని. సో అది రేడియో అనేది ఒక ఇట్ ఈస్ బికమ్ ఏ మై సెవెంత్ సెన్స్ అనుకోవచ్చు, సిక్స్త్ సెన్స్ ఆర్ సెవెంత్ సెన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇట్ హాస్ హెల్ప్ మీ ఇన్ బీయింగ్ వాట్ ఐఎమ్ టుడే అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు రేడియో అండ్ 90 సంవత్సరాల ఆకాశవాణికి. రియల్లీ ఇట్స్ ఎ మేజర్ మైల్ స్టోన్. మేబీ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం 100 సంవత్సరాల దానిలో ఏ విధంగా ఇది ఇంపాక్ట్ జరిగిందని. సో మనం కూడాను చూస్తుంటే రేడియో కూడా ఎవాల్వ్ అవుతూ వస్తుంది. అంటే ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా మనం రీచ్ అయ్యే పద్ధతిలో కానీ ఇప్పుడు టెక్నాలజీ వాడుకొని కంటెంట్ కూడా, ఎందుకంటే రీల్స్ వచ్చిన తర్వాత అటెన్షన్ స్పాన్ చాలా తగ్గిపోయింది. ఇదివరకు లాగా మనం గంటలు గంటలు ప్రోగ్రాంలు పెట్టినా ఇంటర్వ్యూలు పెట్టినా చేయరు. ఎంత షార్ట్ మెసేజ్, పబ్లిక్ సర్వీస్ మెసేజ్ అంటాం, 30 సెకండ్స్, 1 మినిట్, ఇలాంటివి మంచి మెసేజ్.

0: మనము రేడియో ద్వారా ఇస్తే యంగ్స్టర్స్ కూడాను క్యాచిగా ఉంటుంది, యూస్ఫుల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ గ్రేట్ కాంట్రిబ్యూషన్ అండ్ హోప్ దిస్ విల్ కంటిన్యూ.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల మహోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా మన ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు పోనంగి రఘువీర్ గారు ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. నమస్కారం.
2: 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం. 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ పొందిన పోనంగి రఘువీర్ ఐఎఫ్ఎస్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: చలనచిత్ర సినీ సంగీత దర్శకులు కీరవాణి గారు.
1: సౌందర్య నగరి స్వప్న సుందరి నువ్వే నా రూపే.
0: 90 వసంతాల ఆకాశవాణి సంబరాలు కీరవాణి గారి రాకతో అంబరాన్ని.
2: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో నా అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి.
0: కీరవాణి గారి మాటల తోటలో విహరిద్దాం. ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 10:03.
1: తెలుసా మనసా, ఇది ఏ జన్మ సంబంధము.
0: మీ ఆకాశవాణిలో 738 కిలో హెడ్స్ పై ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కోసం ఇంద్రా మూవీ నుంచి ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. హైదరాబాద్ వనస్థలిపురం నుంచి దోర్నాల రేణుక, బాలాజీ, బద్రీహరిణి, లోకేష్, సాయికృప, ఇంకా ఇదే సినిమా నుంచి పాట కోసం ఇంకొంతమంది శ్రోతలు భూదాన్ పోచంపల్లి, గాంధీనగర్ నుంచి ఎలగందుల పద్మశాలి, సిద్ధులు, శారదా, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మాబాయి మెసేజ్ చేస్తున్నారు. ఇంకా హరిదీక్షిత్, పూర్ణతేజ, తనుజశ్రీ, నిహారిక, వినోద్ కుమార్ వీళ్లందరూ యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు. మరి మీ అందరి కోసం ఇంద్రా మూవీ నుంచి ఈ సూపర్ హిట్ ట్రాక్.

సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కోసం జయం మూవీ నుంచి ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. కొత్తగూడెం నుంచి రాజేష్ ఖన్నా, చిన్నా పాసి, అనితా రాజ్ ఇంకా వాళ్ల కుటుంబ సభ్యులు, అలాగే మల్కాజ్ గిరి నుంచి రవికుమార్, రమాదేవి, రేష్మాదేవి ఇంకా గుడ్ మార్నింగ్ అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి. మా కోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లో జయం మూవీ నుంచి వినిపించండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. ఎవరు వీళ్ళు? భూదాన్ పోచంపల్లి నుంచి రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, నాగమణి మెసేజ్ చేస్తున్నారు. ఎస్, మీ అందరి కోసం మీరు అడిగిన పాట వచ్చేస్తుంది. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కోసం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఆర్యా మూవీ నుంచి ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. జీడిమెట్ల నుంచి కరీముల్లా, నస్రీన్, ఇంకా రుహీనా, అలాగే కాచిగూడ నుంచి వీరేందర్, మీనాక్షి, చామంతి, బాగుందండి మీ పేరు, చందన, నిఖిల్, దేవాంజి మెసేజ్ చేస్తున్నారు. ఇంకా నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం నుంచి శివకోటి, శేఖర్, వరలక్ష్మి, సుధీర్, మహాలక్ష్మి, ఐశ్వర్య, బేగంపేట నుంచి వెంకటేష్ యాదవ్, సునీల్, రాజ్ కుమార్ కూడా మెసేజ్ చేస్తున్నారు. మరి మీ అందరి కోసం ఆర్యా మూవీ నుంచి ఈ సూపర్ హిట్ ట్రాక్ వచ్చేస్తుంది, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఆన్ ఆకాశవాణి వివిధ భారతి విత్ మీ ఆర్జే భవాని. చెన్నకేశవరెడ్డి సినిమా నుంచి మా కోసం ఒక మంచి పాటను ప్లే చేయండి అంటూ గజ్వేల్ నుండి మెసేజ్ చేస్తున్నారు సేర్ల వెంకటేష్, సుగుణ రాంప్రసాద్, రామ్ చరణ్. ఇంకా లంగరాజ్ నుంచి మెసేజ్ చేస్తున్నారు సంగీత, శ్రవణ్ కుమార్ యాదవ్. ఇంకా గంగా భవానీ, నాగరాజు, రవిశంకర్, రజిత, అగస్త్య మెసేజ్ చేస్తున్నారు జగద్గిరిగుట్ట హనుమాన్ నగర్ నుంచి. ఇంకా ఇదే పాట కోసం భువన్గిరి అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరి, శాంత, అభి, హాసిని, వైష్ణవి, నితిన్ మెసేజ్ చేస్తున్నారు. మీ అందరి కోసం ఈ పాట వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్ కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490463863.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో ఎవర్ గ్రీన్ హిట్స్ అండ్ స్టూడియో క్లాక్ లో టైం 10:55 క్రాస్ చేసి 30 సెకండ్స్ అయింది. కాబట్టి మెల్లిగా ఇంకా మనం ఈ ప్రోగ్రామ్ కి బాయ్ చెప్పాల్సిన టైం వచ్చింది. అండ్ మనం ఇలా మాట్లాడుకుంటుంటూనే మీ నెక్స్ట్ ఎనర్జెటిక్ ఆర్జే రంజిత్ కూడా వచ్చారు. హాయ్ రంజిత్.
1: హాయ్ హాయ్ భవాని, ఎలా ఉన్నారు?
0: నేను సూపర్ గా ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు?
1: సూపర్ సూపర్. అసలు ఈ సాంగ్స్ అయితే ఎవర్ గ్రీన్స్ అనే టైటిల్ ఎలా పెట్టారో గానీ ఆ సాంగ్స్ వినుకుంటూ వచ్చాను నేను.
0: కరెక్ట్. అండ్ మీకు ఇంకో విషయం తెలుసా, వాట్సాప్ లో అసలు మన లిజనర్స్ జోష్ ఎలా ఉందంటే అసలు నాకు పాస్ అయిపోతుంది ఆ జోష్. అండ్ ఐఎమ్ ష్యూర్ మీకు కూడా అంతే ఎనర్జీ వస్తుంది అని అనుకుంటున్నాను.
1: ఆ సాంగ్స్ అలా ఉన్నాయి, వాళ్ళు రిక్వెస్ట్ చేసేవి.
0: Yes.
1: అండ్ అదే కంటిన్యూ చేస్తూ ఇంకా 90s 80s అని ఇంకా నెక్స్ట్ ఉంది సెగ్మెంట్ నేను ఇప్పుడు చెప్పను. ఇంకొక 4 మినిట్స్ ఉంది అనుకుంటాను మరి నాకు.
0: వావ్, అయితే చాలా చాలా మంచి సాంగ్స్ అయితే రెడీ పెట్టుకుని వచ్చినట్టున్నారు. మా లిజనర్స్ అయితే ఫుల్ గా రెడీగా ఉన్నారు మీరు ప్లే చేయబోయే సాంగ్స్ కి. మీరు మాత్రం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈవేళ తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణ, కోస్తాంధ్రలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో వడగాలులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రాష్టంలో ఎండ తీవ్రత, వడగాడ్పుల దృష్ట్యా అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రాణరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. 3 రోజుల పాటు వడగాడ్పుల ప్రభావం మరింత పెరగనుందని ఐఎండీ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మార్కెట్లో డిమాండ్లో ఉన్న పంటలే సాగు చేయాలని, పంట మార్పిడి విధానాలను అనుసరించాలని రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విత్తన వారోత్సవాలను మంత్రి నిన్న ప్రారంభించారు. పర్యాటక రంగాన్ని రాష్ట ఆర్థిక అభివృద్దికి ప్రధాన ఇంజన్గా మారుస్తామని పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. గచ్చిబౌలిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ప్రాంగణంలో డెస్టినేషన్ తెలంగాణ రోడ్ అహెడ్ పేరిట నిన్న నిర్వహించిన పర్యాటక సదస్సులో ఆయన పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లో రీపోలింగ్ జరిగిన ఫాల్టా నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి దేవాంశు పాండా ఆధిక్యత కనబరుస్తున్నారు. తొలి రౌండ్లోనే ఆయనకు 9534 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి రజాకు 225 ఓట్లు, టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ కు 210 ఓట్లు పోలయ్యాయి. వీబీజీ రామ్జీ చట్టం ముసాయిదా నిబంధనలపై కేంద్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయాలను కోరుతోంది. వచ్చే నెల 21వ తేదీలోపుగా ముసాయిదా నిబంధనలపై ఏ వ్యక్తి అయినా, భాగస్వామి అయినా, సంస్థ అయినా తమ సూచనలు, అభ్యంతరాలు తెలియచేయవచ్చని కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం వీబీజీ రామ్జీ చట్టాన్ని ప్రవేశపెడుతున్న విషయం శ్రోతలకు తెలుసు. కాంగోలో ఎబోలా రోజురోజుకీ వ్యాపిస్తోంది. ఇప్పటికే ఎబోలా బారిన పడి 204 మంది ప్రాణాలు కోల్పోయారు. కాంగో వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం 867 కేసులు నమోదు కాగా, అందులో 204 మంది మరణించారు. భారతీయ పౌరులెవరూ కాంగో దేశానికి ప్రయాణించవద్దని భారత ప్రభుత్వం సూచన జారీ చేసింది. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఈవేళ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2:30 మొదటి మ్యాచ్ జరుగుతుంది. పిన్న వయసులోనే వింబుల్డన్, ఆస్టేలియన్ ఓపెన్, యుఎస్ ఓపెన్ గెలుచుకున్న టాప్ సీడ్ యానిక్ సిన్నర్ పురుషుల సింగిల్స్ లో ప్రధాన ఆకర్షణ కాగా, మహిళల సింగిల్స్ లో ప్రపంచ నెంబర్ 1 అరియానా సబాలెంక ఫేవరెట్ గా బరిలోకి దిగనున్నారు. ఐపీఎల్లో ఈవేళ 2 మ్యాచ్లు జరుగుతాయి. ముంబైలోని వాంకెడ స్టేడియంలో మధ్యాహ్నం 3:30 ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ తలపడతాయి. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో రాత్రి 7:30 ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్ తలపడతాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తల్లో.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 11:04:25. మరి కాసేపట్లో గుర్తుకొస్తున్నాయి వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మరి ఇంతకీ ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నామో తెలుసా? ఏంటి రంజిత్, సండే రోజు మాకు ఇష్టమైన 1980s అండ్ 90s సాంగ్స్ కదా అనుకుంటున్నారా? అయితే మీరనుకున్నదే కరెక్ట్, మీరే కరెక్ట్. సో మరి ఈ షోలో ప్రతి పాటకి ఒక జ్ఞాపకం ఉంటుంది. కొన్ని సాంగ్స్ మనల్ని ప్రేమలో పడేస్తాయి, మరికొన్ని సాంగ్స్ చైల్డ్హుడ్ కి తీసుకెళ్తాయి. మరి మనకొన్ని సాంగ్స్ ఎలా ఉంటాయంటే మనకి దూరమైన వాళ్ళని గుర్తు చేస్తాయి. అందుకే గుర్తుకొస్తున్నాయిలో ఇలాంటి పాటల కాంబినేషన్ సాంగ్స్ అన్ని ఈ రోజు వినడానికి మీరు రెడీ అయిపోతే నేను కూడా రెడీగా ఉన్నాను. మీ ఆర్జ రంజిత్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

ఇలాంటి పాటలు ఇప్పుడు గానీ వస్తేనా స్కిప్ కొట్టకుండా సైలెంట్ గా కళ్ళు మూసుకుని వింటాం కదా. ఎందుకంటే అప్పటి మ్యూజిక్ కి ఆటోట్యూన్ లేదు కానీ సోల్ ఉంది. మరి ఆలస్యం చేయకుండా మరొక పాట విందాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు విత్ మీ ఆర్జే రంజిత్ ఆన్ సండే. అండ్ ఇంకా మనకి ఈ రోజు తర్వాతి పాట ఏ వినబోతున్నామంటే పసివాడి ప్రాణం సినిమా నుండి కాశ్మీరు లోయలో అంటూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన ఈ పాట విందాం. చక్రవర్తి గారి సంగీతంలో వేటూరి గారి రచనలు వచ్చిన ఈ సూపర్ హిట్ ఎవర్ గ్రీన్ మన కోసం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: Manı Cener İnceni.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయిలో మంచి మంచి పాటలు వింటున్నా కదా. చాలా మంది అంటుంటారనమాట, ఈ ప్రపంచంలో మానసిక ప్రశాంతత దొరికేది కేవలం సంగీతంలోనే, ఇలాంటి పాటలు వింటే నిజంగా సంపూర్ణమైన ప్రశాంతత దొరుకుతుంది అని. మరి అటువంటి మాటల్లో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పేసి అనిపిస్తూ ఉంటుందా? నిజమేనా? ఎందుకంటే సంగీతంలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన వారు ఉన్నారు. మనకి తెలిసిన మన తెలుగు సంగీతంలో, తెలుగు సినీ సంగీతంలో ఎన్నో అద్భుతమైన పాటలు. మరి అలాంటి పాటలన్నీ వింటున్నాం గుర్తుకొస్తున్నాయిలో. తర్వాతి పాట సూత్రధారులు సినిమా నుండి ఎస్పీ శైలజ ఆలపించిన జోలా జోలమ్మ జోలా అంటూ వచ్చేస్తుంది. మనందరి కోసం స్టేట్యూన్

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.

స్టోరీ క్లాక్ లో 11:25 అవుతుంది, గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మరి తర్వాతి పాట అభినందన సినిమా నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చానకి ఆలపించిన రంగులలో కలువు అనే ఈ పాటను విందాం. ఎన్నిసార్లు విన్నా వినాలనిపించే పాటల్లో ఇది ఒకటి మనం తప్పకుండా రాసుకోవచ్చు. మరి అలాంటి పాటలకి కొదువే లేదు, ఎందుకంటే కేర్ ఆఫ్ అడ్రస్ వివిధ భారతి, ఎందుకంటే ఇందులో వచ్చే పాటలన్నీ అంత అద్భుతంగా ఉంటాయి. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: స్టూడియో క్లాక్ లో ఎగ్జాక్ట్ గా 11:30 and 33 అవుతుంది. గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు. మే నెల చూడ్డానికి ఒకే అక్షరం, కానీ ఆ నెలలో ఎండ ప్రభావం ఎంత ఎక్కువ కదా. ఎందుకంటే హీట్ వేవ్ అని, రెడ్ అలర్ట్ అని ఇలాంటివి మే నెలలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి, వింటూ ఉంటాం. సమ్మర్ ని ఎంజాయ్ చేయాలని అందరికీ ఉంటుంది, కానీ విపరీతమైన ఎండని మాత్రం భరించడం ఎవరి వల్ల అవుతుంది చెప్పండి? చాలా కష్టం కదా. ఇలాంటి సమయంలో నైరుతి ఋతుపవనాలు అప్పుడే వచ్చేసాయా అని అందరూ అనుకునే ఈ చల్లని పాట మన కోసం వచ్చేస్తోంది గ్యాంగ్ లీడర్ సినిమా నుండి. ఆల్రెడీ మీరు గెస్ట్ చేసే ఉంటారు, లేదంటే ఇలాగూ ఆ టైటిల్లో ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. మరి ఇలాంటి పాటల కోసం వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: గుర్తుకొస్తున్నాయిలో తర్వాతి పాట ఏంటో తెలుసా? కొబ్బరి బొండం సినిమా నుండి కేఎస్ చిత్ర గారు ఆలపించిన అందాల మేఘమాల అనే ఈ పాటని విందాం. భువనచంద్ర గారు రాశారు, అలాగే ఎస్వి కృష్ణారెడ్డి గారి సంగీత సారథ్యంలో వచ్చిన ఈ పాట తప్పకుండా వినాల్సిందే. వినేద్దాం, స్టే ట్యూన్డ్.

0: ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: అవును, మరి మీకు గుర్తుకొస్తున్నాయా? అదేనండి, క్యాసెట్ లో ఏ సైడ్ ఏమో లవ్ మెలోడీస్ ఉంటాయి, బి సైడ్ ఏమో మనకు నచ్చిన పాటలు, మాస్, డాన్స్, ఎనర్జెటిక్ ట్రాక్స్ అన్ని పెట్టుకునే వాళ్ళం కదా. మరి లేట్ చేయకుండా క్యాసెట్ ని తిప్పేద్దామా? మరి క్యాసెట్ తిప్పినాక వినే పాట ఏంటో తెలుసా? మణి సినిమా నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన చక్రవర్తికి అంటూ మణి గురించి పాడిన పాట. ఇది ఎప్పుడో వచ్చినా గాని ఈ మణికి రిలేటెడ్ కాబట్టి అది ఎప్పుడూ ఆప్ట్ అవుతూనే ఉంటుందంట. నిజమేనా లేదా విందాం. మరి లేట్ చేయకుండా స్టేడియం.
3: చక్రవర్తికి వీధి బిత్సగత్తెకి బంధువవుతానని అంది మణి. మణి అమ్మ చుట్టము కాదు, అయ్య చుట్టము కాదు, అయినా అన్ని అంది మణి. మణి

0: వాట్ ఏ ఫెంటాస్టిక్ సాంగ్ కదా. మరి ఇలాంటి సాంగ్స్ ఇంకా ఉన్నాయి, వింటూ ఉందాం. ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, ఆలరించే సంపూర్ణ వినోదం.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డ్ తో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
0: అవుతుంది, గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు. మరి 1980s 1990s జనరేషన్ ఎంత లక్కీ అంటే సాంగ్స్ ని సెర్చ్ చేసి వినలేదు, వచ్చే వరకు వెయిట్ చేసి వినేవాళ్లు. పాటలోని ప్రతి పదం అర్థం తెలుసుకుని మరీ వినేవాళ్లు, అందుకే వాటి విలువ ఇంకా ఎక్కువ. ఓల్డ్ ఈస్ గోల్డ్ అని అర్థమయ్యేది ఓన్లీ వెన్ వి బికమ్ ఓల్డ్ అని అంటారా, లేక మీ ఒపీనియన్ ఏంటి? వాట్సాప్ కూడా చేయొచ్చు మరి మీ అభిప్రాయాన్ని. మరి ఇప్పుడైతే గులాబీ సినిమా నుండి నాగూర్బాబు అండ్ గాయత్రి పాడిన బీట్ ఇన్ మై హార్ట్ అనే సాంగ్ వచ్చేస్తుంది. ఈ పాట చాలా మందికి చాలా చాలా చాలా ఇష్టం, చాలా సార్లు వినే ఉంటారు, లేదంటే ఇప్పుడు మళ్లీ విందాం. స్టేడియం

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. జ్ఞాపకం విలువైంది కదా, ఎందుకంటే అది మళ్లీ తిరిగి రాని క్షణాలను మన ముందుకు తీసుకొస్తుంది, నవ్విస్తుంది, కొన్నిసార్లు కన్నీళ్లు పెట్టిస్తుంది. కానీ ప్రతి జ్ఞాపకం మన జీవితానికి ఒక గుర్తు, ఒక పాఠం, ఒక అనుభూతి. చూసారా, ఇలా ఎవరిని వారి గతం గురించి కదిలించినా అది ఒక కవిత్వమే అవుతుందన్నమాట. మరి అందుకే లేట్ చేయకుండా ఇంకొక పాట కూడా వచ్చేస్తోంది మన కోసం. భారతీయుడు సినిమా నుండి పచ్చని చిలుకలు అంటూ కేజే యేసుదాస్ గారు ఆలపించిన ఈ సూపర్ హిట్ నెంబర్ మన కోసం.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్ట్అప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
1: ఫ్రీక్వెన్సీ మారచ్చు, కాలం మారచ్చు, కానీ మంచి పాటలకి ఎక్స్పైరీ డేట్ ఉండదు. ఆ విషయానికి వస్తే వివిధ భారతిలో వచ్చే ప్రతి పాట మిమ్మల్ని ఎంతగానో అలరిస్తుందని మనస్ఫూర్తిగా అనుకుంటూ ఇది ఇవాల్టి గుర్తుకొస్తున్నాయి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. సో ఈ రోజు దేని గురించి మాట్లాడుకోబోతున్నాం అని మీరు ఆలోచిస్తూనే ఉంటారు నాకు తెలిసి. సో మరి ఒక అంటే మనం ఈ రోజు మన యాక్చువల్ ప్రోగ్రామ్ షురూ చేసే కంటే ముందు ఒక చిన్న ప్రశ్న అడుగుతాను నేను. సో మరి ఈ రోజు పొద్దున నిద్ర లేవగానే మీరు ఎవరి ముఖం చూశారు? వైఫ్, హస్బెండ్, అమ్మా లేక నాన్న, ఇవన్నీ కాదండి, లేదంటే అద్దంలో మీ ముఖం మీరు చూసుకున్నారా? మరి ఇంతకీ ఈ ప్రశ్న అడగడానికి కారణం ఏంటి, ఆ ప్రశ్న వెనకాల ఉన్న ఆ కథా కమావిషం ఏంటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఇందాక సూపర్ సాంగ్ విన్నారు కదా. మరి ఇంతకీ చాలా మంది సమాధానం ఏంటి, మీరు ఉదయాన్నే ఎవరి ముఖం చూశారు అని అడిగిన దానికి చాలా మంది ఆన్సర్ ఏంటంటే స్మార్ట్ ఫోన్ అనే అంటారు కదా. ఎందుకంటే పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు మన చేతిలో ఇమిడిపోయే ఆ 5 అంగుళాల స్క్రీన్ మన జీవితాలని శాసిస్తోందంట. మరి ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అదే, డిజిటల్ మైండ్ఫుల్నెస్. అంటే టెక్నాలజీని మనం వాడుతున్నామా లేక టెక్నాలజీయే మనల్ని వాడుతుందా అనే సందేహం కూడా వస్తుంటుంది అప్పుడప్పుడు, మనం సెల్ ఫోన్ కానీ లేకపోతే డిజిటల్ వస్తువులు ఏవి వాడుతున్నా కానీ కదా. మరి తెలుసుకుందాం మరిన్ని విషయాలు ఈ పాట తర్వాత. వచ్చేస్తోంది వెంకీ సినిమా నుండి కార్తీక్ అండ్ సుమంగళి పాడిన ఆ నగనగా కథలా అంటూ మనందరి కోసం.

ఎంత మీనింగ్ఫుల్ లిరిక్స్ కదా. ఇలాంటి పాటలు ఇంకా ఉన్నాయి, తప్పకుండా విందాం. మరి తర్వాత అసలు మనం సోషల్ మీడియాలో స్క్రోల్ చేయని రోజు ఉండదు కదా. అలా స్క్రోల్ చేస్తున్నప్పుడు వేరే వాళ్ల వెకేషన్ ఫోటోస్ గానీ, వాళ్ళు కొత్త కారు కొన్నారు, వాళ్ల హ్యాపీనెస్ చూసి మన జీవితం ఇంతేనా, మేమెప్పుడు అలా ఎంజాయ్ చేస్తాం అని అనిపిస్తుందా? అనిపించే ఉంటుంది. దీనే కంపారిజన్ ట్రాప్ అంటారంట. అంటే ఎదుటి వాళ్ల రియల్ జీవితాన్ని చూసి మన రియల్ జీవితాన్ని పోల్చుకుని బాధపడటం. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు చెప్పండి? సోషల్ మీడియా అనేది ఒక ఎడిట్ చేసిన ప్రపంచం. అందులో అంటే అందులో అసంభవం అంటే ఇంపాసిబుల్ అనుకున్నవన్నీ పాసిబుల్ అవుతాయి. అక్కడ అందరూ అందంగా ఆనందంగానే కనిపిస్తారు. కానీ బీటీఎస్ బిహైండ్ ద స్క్రీన్ చూసినట్టయితే ఆ స్క్రీన్ వెనకాల ఉండే ఆ ఒంటరితనం లేదంటే ఆ బాధ మనందరికి కనిపించవుగా. మన ప్రశాంతత అనేది వేరే వాళ్ల లైక్స్ కమెంట్స్ మీద డిపెండ్ అవుతాయంటారా? చూద్దాం ఒకసారి. మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయాలంటే మన వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, ఆ నెంబర్కి పంపించండి. మీ ఒపీనియన్ కరెక్టా కాదా, లేదా మీ ఒపీనియనే కరెక్టా, లేదా ఎటువంటి అంటే మీ ఒపీనియన్ ఎలా ఉంటుందా అని చెప్పి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మరి ఇప్పుడు ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది, నువ్వు వస్తానంటే నేను వద్దంటా సినిమా నుండి, శంకర్ మహాదేవన్ పాడిన బ్యూటిఫుల్ అండ్ ఎవర్ గ్రీన్ సాంగ్ మనందరి కోసం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: డిజిటల్ మైండ్ఫుల్నెస్ గురించి మాట్లాడుతున్నాం ఇవాళ షోలో. మరి మనలో చాలా మందికి ఒక భయం ఉంటుందని, దాన్నే ఫోమో అంటారంట తెలుసా, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటారు. అంటే ఏదైనా అప్డేట్ మిస్ అవుతుందామో, లేకపోతే ఎవరో ఏదో అన్నారేమో అని పదే పదే ఫోన్ను చూడడం, నోటిఫికేషన్ వచ్చిందని, ఇంకా చెప్పాలంటే అసలు మెసేజ్ రావట్లేదేంటి, అసలు నా ఫోన్ సైలెంట్ గా ఉందేంటి, ఇలా రకరకాల ఎక్స్ప్రెషన్స్ తో రకరకాల మూడ్స్ తో మనం ఎప్పుడూ

ఆ సెల్ని పట్టుకోవాలి, ఆ మొబైల్ని ఏదో ఆపరేట్ చేయాలి అనుకుంటూ ఉంటాం అనమాట. అయితే నేను ఇవాళ మీకు ఇంకో కొత్త పదం పరిచయం చేస్తాను, ఏంటంటే అదే జోమో, జాయ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అంటే ఆ ఫోన్ పక్కన పెట్టి బయట వర్షాన్ని చూస్తూ కాఫీ తాగడం కానీ, లేదా ఫోన్ ముట్టుకోకుండా అప్పుడు అంటే ఫ్రెండ్స్ అందరం ఫోన్ చేసుకుని మెసేజ్ చేసుకుని అరే ఎక్కడున్నారు వస్తున్నారా కలుద్దామని చెప్పేసి తీరా కలిశాక ఎవరి ఫోన్లలో వాళ్ళు మునిగిపోవడం, మరి అంటే ఏంటి అసలు అలా? ఈ జోమో అంటే ఏంటంటే ఫోన్ ముట్టుకోకుండా మన పక్కనే ఉన్న మన ఫ్రెండ్ని అరే ఏం చేస్తున్నావు ఏంటి అంటూ ఇలా మనసారా మాట్లాడడం అనమాట. ఆ అప్డేట్స్ మిస్ అయినా మంచిదే కానీ మన మా మనశ్శాంతి ముఖ్యం అనుకోవడమే జూమ్ అనమాట. ఇలా ట్రై చేయండి, ఇవాళ రాత్రి పడుకునే ముందు ఒక గంట ఫోన్ పక్కన పెట్టేయండి, ఆహా ఎంత హాయిగా నిద్ర పడుతుందో కదా. సో మన ఇంతసేపు మనం అడిగిన దానికి శ్రోతలు కూడా స్పందిస్తున్నారనమాట. ఏమని అంటే మీరు చెప్తున్న మాటలతో పూర్తిగా ఏకీభవిస్తాము, కేవలం రీల్స్ లో కనిపించేవన్నీ నిజాలు కావు, అలాంటి వాటిని చూసి మనం మన జీవితాల్ని పాడు చేసుకోకూడదు, ఎందుకంటే ఊహలెప్పుడు నిజాలు కావు కాదా అని అంటున్నారనమాట. ఇబ్రాహీంపట్నం నుంచి అరుణ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ అండి, చాలా కరెక్ట్ వర్డ్స్ చెప్పారు. ఇంకా జీడివిత్త నుండి నస్రీన్ గారు మెసేజ్ పంపించారు, నేను ఉదయం లేవగానే నా చేతులు చూసుకుంటాను మొబైల్ కాదు అంటూ, సూపర్ అండి. ఇంకా టైం చూస్తాను నేను పొద్దున్నే లేవగానే అంటూ మెసేజ్ పంపించారు కృష్ణకుమారి గారు ఖమ్మం నుండి. రైట్ గా మంచి మంచి ఆన్సర్ చెప్తున్నారు. మరి ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది, బొమ్మరిల్లు సినిమా. ఆ బొమ్మరిల్లు సినిమాలోని పాట తర్వాత న్యూస్ హెడ్లైన్స్ వస్తాయి. ఆ న్యూస్ తర్వాత మనం మళ్ళీ మన డిజిటల్ మైండ్ ఫుల్స్ గురించి తప్పకుండా మాట్లాడుకుందాం. అప్పటి వరకు వింటూనే ఉండండి దిస్ బ్యూటిఫుల్ నెంబర్ ఫ్రమ్ ద మూవీ బొమ్మరిల్లు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నారు. భారత్ అమెరికా దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం విస్తృత సహకారానికి వీలు కల్పిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల 8వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. ఎబోలా వైరస్ కారణంగా 200 మందికి పైగా మరణించిన కాంగో రిపబ్లిక్ దేశానికి ప్రయాణించరాదని మన దేశం సూచిక జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ తోనూ, కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తోనూ తలపడతాయి. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఈవేళ ప్రారంభమవుతుంది. భారత్ అమెరికా దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం విస్తృత సహకారానికి వీలు కల్పిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో జరిగిన సమాపేశంలో ప్రారంభోపన్యాసం చేస్తూ ఆయన, ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు ప్రపంచంతో పాటు అనేక ప్రాంతాలపై కూడా ప్రభావం చూపుతాయన్నారు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో అనేక అంశాల్లో భారత్ అమెరికాలకు ఒకే విధమైన ఉమ్మడి ప్రయోజనాలున్నాయని డాక్టర్ జయశంకర్ చెప్పారు. సంక్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల మధ్య ఈ చర్చలు జరగడంతో తాను ఎంతో ఉత్సుకతతో ఉన్నానని, ఈ సమావేశంలో ఫలవంతమైన చర్చలు జరుగుతాయని తనకు నమ్మకం ఉందని డాక్టర్ జయశంకర్ చెప్పారు.
1: We have a very deep, very broad-based cooperation and a relationship that impacts and influences other regions and the world. And that is because we have converging interests on many issues and in many parts of the world. So I look forward to our conversation today. These are complicated times, but strong partners, I'm very confident, will have very open and productive discussions.
0: డాక్టర్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ద్వైపాక్షిక సమావేశం జరుపుతున్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు రూబియో 4 రోజుల పర్యటన నిమిత్తం నిన్న మన దేశానికి చేరుకున్నారు. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి రక్షణ, వ్యూహాత్మక సాంకేతిక పరిజ్ఞానం, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, కనెక్టివిటీ, విద్య, పౌర సంబంధాలతో కూడిన వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధిస్తున్న ప్రగతి గురించి ఇద్దరు సమీక్షించారు. ప్రపంచ శ్రేయస్సు కోసం భారత్ అమెరికాలు కలిసికట్టుగా పనిచేయడం కొనసాగిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పశ్చిమాసియాలోని పరిస్థితులతో సహా వివిధ ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అమెరికా దృక్పథాన్ని రూబియో ఈ సందర్భంగా ప్రధానమంత్రికి వివరించారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమాపేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అధ్యక్షత వహిస్తగా ఆస్టేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు ముటెగి, మార్కో రూబియోలు పాల్గొంటారు. పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల 8వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దేవాన్షు పండా భారీ ఆధిక్యం సాధించారు. డైమండ్ హార్బర్ విమెన్స్ యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా అందిన నివేదిక ప్రకారం బీజేపీ అభ్యర్థి అయిన దేవాన్షు పండా 31,065 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. సిపిఐఎం అభ్యర్థి శంభునాథ్ కుర్మి 2 స్థానంలోనూ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు చెందిన అబ్దుల్ రజాక్ ముల్లా 3 స్థానంలోనూ, ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి జహంగీర్ ఖాన్ 4 స్థానంలోనూ కొనసాగుతున్నారు. ఫాల్టా నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 14 టేబుళ్లపై 21 రౌండ్ల పాటు ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. వీబీ జీరాంజీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను ప్రచురించింది. ఏ వ్యక్తి అయినా, సంస్థ లేదా విద్యా సంస్థలు ఈ చట్టానికి సంబంధించి తమ అభ్యంతరాలను, సూచనలను వచ్చే నెల 21వ తేదీలోపు పరిశీలన కోసం సమర్పించవచ్చునని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వికసిత్ భారత్ జీరాంజీ చట్టం 20 నాటి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో అమలు కానుంది. కొత్త చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్దమైన ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచుతున్నారు. గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ అందించిన సమాచారం ప్రకారం ఈ ముసాయిదా నిబంధనలు చట్టంలోని 33వ సెక్షన్, ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా రూపొందించారు. కొత్త చట్టం వేతనాల చెల్లింపు సకాలంలో పారదర్శకంగా, జవాబుదారీతనంతో జరిగేలాగా ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుంది. అలాగే నిర్దేశిత సమయంలోగా పని కల్పించని పక్షంలో అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అందించే నిబంధనను కూడా ఈ చట్టంలో కొత్తగా చేర్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ

వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కంగో, ఉగాండా, దక్షిణ సుడాన్ లో ఎబోలా వ్యాప్తి తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు భారత పౌరులెవరూ ఆయా దేశాలకు అత్యవసరం కాని ప్రయాణాలు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం ఆయా దేశాల్లో నివసిస్తున్న భారతీయులు లేదా అక్కడికి ప్రయాణించే భారత పౌరులు స్థానిక అధికారులు జారీ చేసిన ప్రజారోగ్య మార్గదర్శక సూత్రాలను ఖచ్చితంగా పాటించాలని, అలాగే ముందస్తుగా అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మన ప్రభుత్వం ఆదేశించింది. భారత్ లో ఇప్పటి వరకు ఎలాంటి ఎబోలా కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో, డిఆర్సీ, ఉగాండాలో ఎబోలా వ్యాధి వ్యాప్తి చెందినట్లు నివేదికలు రావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఎబోలా వ్యాప్తిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ గా ప్రకటించింది. ఎబోలా వ్యాధి అనేది ఎబోలా వైరస్ కు చెందిన బొండి బ్యూగ్యో వైరస్ వల్ల వచ్చే ఒక రకమైన వైరల్ హెమరేజిక్ జ్వరం. అత్యధిక మరణాల రేటు కలిగిన ఒక తీవ్రమైన వ్యాధిగా దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ప్రస్తుతం ఈ వైరస్ వల్ల సంక్రమించే వ్యాధిని నివారించడానికి లేదా చికిత్స అందించేందుకు ఎలాంటి వ్యాక్సిన్లు గాని చికిత్స పద్దతులు గాని అందుబాటులో లేవు. ఇంతవరకు కాంగోలో ఇబోలా వ్యాప్తి కారణంగా మరణించిన వారి సంఖ్య 204 పెరిగినట్లు అధికారులు తెలియజేశారు. 867కు పైగా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో ఈరోజు రైలు పట్టాలపై జరిగిన శక్తివంతమైన పేలుళ్లలో కనీసం 30 మరణించారు, పలువురు గాయపడ్డారు. బలూచిస్తాన్ రాజధాని నగరం క్వెటాలోని చమన్ ఫాటక్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక రైలు పాక్షికంగా దెబ్బతినగా ఆ ప్రాంతంలో పార్క్ చేసి ఉన్న 10 వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ సంఘటన అనంతరం క్వెటా అంతటా ఉన్న ప్రభుత్వాసుపత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు, వైద్య సిబ్బందిని అత్యవసరంగా రప్పించారు. పేలుడు సంభవించిన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా పెషావర్ వైపు వెడుతున్న జాఫర్ ఎక్స్ప్రెస్ ను క్వెటా రైల్వే స్టేషన్లోనే నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలియజేశారు. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు విచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, పశ్చిమ మధ్యప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ లో కూడా అనేక ప్రాంతాల్లో ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కోస్తా ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లో గంగానదీ పరివాహక ప్రాంతాలు, ఒడిశా రాష్టాల్లో కూడా పగటిపూట తీవ్రమైన వేడి నెలకొంటుందని, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీవ్రమైన వడగాడ్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండవేళల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని కూడా వాతావరణ శాఖ సూచించింది. ఐపీఎల్ క్రికెట్ లో ఈవేళ 2 మ్యాచ్లు జరుగుతాయి. మొదటి మ్యాచ్లో ముంబైలోని వాంఖేడే స్టేడియంలో మధ్యాహ్నం 3:30 ముంబై ఇండియన్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతుంది. రెండో మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ అట్ల మధ్య జరుగుతుంది. సాయంత్రం 7:30 రెండో మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ 120వ సంచిక ఈరోజు ప్యారిస్ లో ప్రారంభమవుతుంది. నోవాక్ జోకోవిచ్ రికార్డు స్థాయిలో తన 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కోసం పోటీ ప్రారంభిస్తారు. ప్రపంచ నెంబర్ 1 క్రీడాకారుడు యానిక్ సిన్నర్, అలెగ్జాండర్ జ్వెరేవ్ కూడా పురుషుల సింగిల్స్ మ్యాచ్లాడతారు. మహిళల విభాగంలో కోకో గాఫ్ క్రితంసారి ఛాంపియన్ కాగా ప్రపంచ నెంబర్ 1 అరియానా సబలంకా కూడా పోటీలో ఉన్నారు. విశేషాలు మరొకసారి. భారత్ అమెరికా దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం విస్తృత సహకారానికి వీలు కల్పిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. ఎబోలా వైరస్ కారణంగా 200 మందికి పైగా మరణించిన కాంగో రిపబ్లిక్ దేశానికి ప్రయాణించరాదని మన దేశం భారత పౌరులకు సూచిక జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ తోనూ, కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తోనూ తలపడతాయి. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఈవేళ ప్రారంభమవుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

స్టూడియో క్లాక్ లో సమయం 12:41:56 అవుతుంది. మనం ఇవాళ ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నాం, మరొకసారి గుర్తు చేయాలా, డిజిటల్ మైండ్ ఫుల్నెస్ గురించి అండి. సో అయితే అంత బానే ఉంది గానీ మరి డిజిటల్ మాయలోంచి బయటపడటానికి దారి ఏదైనా ఉందా అంటే కొన్ని సింపుల్ టిప్స్ తో మ్యాక్స్ బయటపడొచ్చంట. అంటే ఆల్రెడీ భయపడిపోతున్నాం కదా, మరి ఏమవుతుందో అని అందుకే భయం వచ్చింది అనమాట. అయితే ఫస్ట్ ఏంటంటే నో ఫోన్ జోన్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ అంటే డైనింగ్ టేబుల్ కానీ మనం పడుకునే బెడ్రూమ్ లో కానీ అసలు ఫోనే వాడద్దు అనే రూల్ పెట్టుకోవాలంట. అండ్ ఇంకా నోటిఫికేషన్స్ క్లీనప్, అంటే అవసరం లేని గ్రూప్స్ కానీ లేకపోతే యాప్స్ కానీ నోటిఫికేషన్స్ ఆఫ్ చేసేయాలి. ఆ సౌండ్ వినగానే మన మెదడులో ఒక ఆందోళన, అరే ఏమై ఉంటుంది, ఎవరై ఉంటారబ్బా, ఆ ఫ్రెండ్ మెసేజ్ చేశాడా, అబ్బా నా ఫోటోకి లైక్ చేశాడా, ఇలా అనుకుంటూ పోతే. అండ్ లాస్ట్ ఏంటంటే గ్రే స్కేల్ మోడ్ అనమాట, అంటే మన ఫోన్ స్క్రీన్ ని బ్లాక్ అండ్ వైట్ లోకి చేంజ్ చేసి చూడండి, అసలు మనకి వాడాలనిపించదు కూడా. ఎందుకంటే కలర్ఫుల్ గా నోటిఫికేషన్ అంటే కలర్ఫుల్ గా మన స్క్రీన్ సేవర్స్ కానీ లేకపోతే వాల్ పేపర్లు కానీ ఇలాంటివి ఉంటే అరే ఇంకేం చేద్దాం అనిపిస్తూ ఉంటుంది. అదే బ్లాక్ అండ్ వైట్ లో ఉందనుకోండి అసలు మనకి నచ్చనే నచ్చదు. సో అలా ట్రై చేస్తే డెఫినెట్ గా మనకి వాడాలనిపించదు అంట. అండ్ టెక్నాలజీ మనకి హెల్ప్ చేయాలి కానీ అది మన టైం ని కిల్ చేయకూడదు కదా. ఇంకా ఈజీగా అర్థమయ్యేలా ఒక చిన్న కథ ఉంది, ఆ కథ ఏంటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత. గజనీ సినిమా నుండి కార్తీక్ పాడిన సూపర్ హిట్ నెంబర్ మనకోసం.

0: the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
1: 12:49 and 30 seconds exact గా స్టూడియో క్లాక్ లో అవుతుంది. మరి మనం ఈ రోజు డిజిటల్ మైండ్ఫుల్నెస్ గురించి మాట్లాడుతున్నాం టాపిక్. మరి ఇంతకీ ఒక కథ చెప్తానని చెప్పాను కదా, ఆ కథ ఏంటంటే డైలీ ఆఫీస్ నుండి ఇంటికి రాగానే ఫోన్లు మునిగిపోయే వాళ్ళ డాడీని ఒక ప్రశ్న అడుగుతాడు వాళ్ళ అబ్బాయి. ఏమని, డాడీ నీ ఫోన్ కి నెలకి ఎంతకి రీఛార్జ్ చేస్తావు అంటే, అప్పుడు వాళ్ళ డాడీ 1,000 రూపాయలు అవుతుందిరా అంటే, అవునా అయితే పర్లేదు. ఆ పిల్లాడు ఏమంటాడంటే, నాన్న నా పిగ్గీ బ్యాంక్ లో 1,000 రూపాయలు ఉన్నాయి, ఇవి తీసుకుని నీ నెల ఈ నెల మొత్తం ఫోన్ చూడకుండా నాతో ఆడుకుంటావా అని అడుగుతాడంట. మరి అలా అడిగినప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది అంటే, మనం సంపాదించేది మన వాళ్ల కోసమే అయినప్పుడు వాళ్లకు మనం సమయం కేటాయించలేనంత బిజీగా ఉండటం అవసరమా అని ఆ తండ్రికి ఖచ్చితంగా అనిపించే ఉంటుంది కదా. వింటున్న మనకే అనిపిస్తున్నప్పుడు అది వాళ్లకి ఆ డాడీకి అనిపించడంలో తప్పులేదు కదా. మరి దీని గురించి కూడా ఆలోచిద్దాం ఒకసారి. ఏమంటారు, ఇప్పుడైతే ఒక మంచి పాట వస్తుంది, పరుగు సినిమా నుండి సాకేత్ పాడిన పాట, నమ్మవేమో గాని. నిజంగా ఇలాంటి విషయాలు కూడా నమ్మలేకపోతామా, లేకపోతే ఏమో అర్థం కావట్లేదు నాకైతే. మీరేమంటారో ఆన్సర్ చూద్దాం మీ వాట్సాప్ లో.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: 12:55 దాటి ఇప్పుడే 56 అయింది. స్టూడే క్లాస్ లో మనం వింటున్నాం ఏదో టాపిక్ కదా, డిజిటల్ మైండ్ఫుల్నెస్.

అసలు మనం తెలుసుకున్నది ఏంటంటే, స్మార్ట్ ఫోన్ కంటే మన స్మైల్ చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడున్న అవసరాల ప్రకారం డిజిటల్ ప్రపంచంలో ఉండాల్సిందే, కానీ అక్కడే ఉండిపోవద్దు. అసలు జీవితం వేరు. అసలు డిజిటల్ వరల్డ్ అంతగా ప్రాచుర్యం లేని ఆ రోజుల్లో ఎంత బాగా ఉండేవాళ్లం కదా. డిజిటల్ వరల్డ్ లో కనెక్ట్ అవ్వడం మంచిదే, కానీ మనసుతో రీకనెక్ట్ అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. స్క్రీన్ టైం కంటే సెల్ఫ్ టైం కి కూడా మనం కొంత టైం ఇద్దాం, మైండ్ ఫుల్ గా ఉందాం, పీస్ఫుల్ గా జీవిద్దాం. ఏమంటారు, స్టే హెల్తీ, స్టే హ్యాపీ అండ్ స్టే మైండ్ ఫుల్. ఇది ఇవాళ మనం తెలుసుకున్న డిజిటల్ మైండ్ ఫుల్ అనే డిజిటల్ మైండ్ ఫుల్నెస్ అనే టాపిక్.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఇప్పుడు ఒక సూపర్ హిట్ నెంబర్ విందాం. పంజా సినిమా నుండి హరిచరణ్ అండ్ శ్వేతా పండిట్ పాడిన ఎలా ఎలా అంటూ ఈ సూపర్ హిట్ నెంబర్ మన కోసం.

సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. జూన్ 1వ తేదీ నుండి 2వ విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని రాష్ట కేబినెట్ నిర్ణయించింది. రాష్ట ఆర్థికాభివృద్దికి పర్యాటక రంగాన్ని ప్రధాన ఇంజిన్ గా మారుస్తామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రాష్టంలో ధాన్యం కొనుగోళ్లు, మిల్లుల్లో దిగుమతులను జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. రాష్టంలో అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల తీవ్రత కొనసాగుతోంది. వడదెబ్బ బారిన పడకుండా ప్రజల ప్రాణరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లను సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు.

0: రాష్ట కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. నిన్న జరిగిన సమాపేశంలో మంత్రివర్గం 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ఆమోదం తెలిపింది. రాష్ట వ్యాప్తంగా మొత్తం 2,50,000 మంది పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని, ప్రతి నియోజకవర్గానికి 2,000 చొప్పున ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించింది. తొలి విడతలో నిర్మాణం ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్లలో జూన్ 2 నాటికి దాదాపు 100,000 గృహ ప్రవేశాలు జరుగుతాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కొఠారి గ్రామంలో కొలాం ఆదివాసీలకు ప్రభుత్వం కట్టించిన 28 ఇందిరమ్మ ఇళ్లను జూన్ 1న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. హైదరాబాద్ మహానగరం క్యూర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో అల్పాదాయ వర్గాల వారి కోసం 100,000 LIG ఇళ్లు నిర్మించి ఇవ్వాలని మంత్రివర్గం తీర్మానించింది. అలాగే గుడిసెలు లేని ఆదర్శ రాష్టంగా తెలంగాణను నిలపాలని నిర్ణయించింది. ఉమ్మడి రాష్టంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించి గోడలు, స్లాబ్ దశలో నిలిచిపోయిన వాటిని కూడా పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం పునాదులు పూర్తయి గోడలు, స్లాబు పడని ఇళ్లకు 3,00,000, గోడలు పూర్తయి స్లాబు నిలిచిపోయిన ఇళ్లకు 2,00,000 చొప్పున అందించనుంది ప్రభుత్వం.
1: ఇందిరమ్మ ఇల్లు 2వ విడత జూన్ 1వ తారీఖు నాడు ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ కాగజ్ నగర్ దగ్గర గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా 2వ విడత 2.5 లక్షల ఇళ్లు లాంఛనంగా బెనిఫిషరీస్ కి అలొకేషన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. దీంట్లో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇళ్లు ఇవ్వాలన్నది నిర్ణయం తీసుకోవడం జరిగింది.
0: పర్యాటక రంగాన్ని రాష్ట ఆర్థిక అభివృద్దికి ప్రధాన ఇంజన్ గా మారుస్తామని, తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రాష్ట పర్యాటక సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ప్రాంగణంలో డెస్టినేషన్ తెలంగాణ రోడ్ అహెడ్ పేరిట నిన్న నిర్వహించిన పర్యాటక సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్టంలోని పర్యాటక రంగాభివృద్దికి తమ ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందని, ప్రైవేటు భాగస్వామ్యంతో టూరిజం ప్రాజెక్టులను వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు, యాజమాన్యాలు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రతిపాదనలతో పాటు డిపిఆర్లను సమర్పిస్తే ఎలాంటి జాప్యము లేకుండా అనుమతులిస్తామని హామీ ఇచ్చారు. ఎంపిక చేసిన పర్యాటక ప్రాంతాల అభివృద్దికి ప్రభుత్వం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకటనలు జారీ చేయనుందని, ఎంపికైన సంస్థలకు డిజైన్లు, ప్రాజెక్టు అంచనాల వ్యయాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.
2: ప్రమోషన్ ఆఫ్ టూరిజం ఇట్ హెల్ప్స్ ఆల్ ది ఇండస్ట్రీ సైమల్టేనియస్ గా రాష్ట్ర ఎకానమీ ఇట్ కాంట్రిబ్యూట్స్ ఎ లాట్ ఇన్ ది ప్రజెంట్ స్టేట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అండ్ ఈవెన్ ద నేషన్స్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ సో గవర్నమెంట్ విల్ ఫెసిలిటేట్ కమ్ అవుట్ విత్ యువర్ ప్రపోజల్స్ రీసెంట్ బ్రాట్ అవుట్ ఎ న్యూ టూరిజం పాలసీ వీఆర్ రెడీ టు సపోర్ట్ ఎనీ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ టూరిజం ఫర్ బెటర్మెంట్ ఆఫ్ ది స్టేట్.
0: మార్కెట్లో డిమాండ్లో ఉన్న పంటలనే సాగు చేయాలని, పంట మార్పిడి విధానాలను అనుసరించాలని రైతులకు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విత్తన వారోత్సవాలను నిన్న మంత్రి ప్రారంభించారు. డిజిటల్ అగ్రికల్చర్ టెక్నాలజీ సెంటర్ను సందర్శించి ఆధునిక డ్రోన్స్ వినియోగంపై చేస్తున్న పరిశోధనల గురించి తెలుసుకున్నారు. ఎస్బీఐ సీఎస్ఆర్ నిధుల సాయంతో అభివృద్ది చేసిన రోబోటిక్స్ అండ్ సెన్సార్ బేస్డ్ ప్రయోగశాలను సందర్శించారు. వ్యవసాయ రంగంలో ఉపయోగించే కొన్ని రోబోలను అభివృద్ది చేసిన శాస్త్రవేత్తలను అభినందించారు. రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు ఆధునిక టెక్నాలజీని అందించాలని సూచించారు. రాష్టంలో ప్రభుత్వ పాఠశాలలు విద్యాభివృద్ది కోసం పలు సంస్థలు ముందుకొచ్చాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిధులు అందజేస్తున్నాయి. ఆయా సంస్థల ప్రతినిధులు నిన్న సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జవహర్ నగర్ లో స్కూల్, జూనియర్ కాలేజీ నిర్మాణానికి 19 కోట్లు, రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ఆధునీకరణ, ఇంటర్ తరగతి గదుల నిర్మాణానికి 10 కోట్ల రూపాయలు ఒక ఫౌండేషన్ వెచ్చించనుంది. రంగారెడ్డి జిల్లా కొండాపూర్లో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు తరగతి గదుల కోసం 50 కోట్లను మరో గ్రూప్ ఖర్చు చేయనుంది.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని సుభాష్ నగర్ మండల పరిషత్ స్కూల్లో ప్రీ ప్రైమరీ 6-7 తరగతుల కోసం 12 కోట్లను ఒక ప్రైవేట్ హాస్పిటల్ భరించనుంది. రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు. రాత్రి సిద్దిపేట ఆధునిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆకస్మిక తనిఖీలు చేసిన కలెక్టర్ ధాన్యం కొనుగోలు, దిగుమతి ప్రక్రియను పరిశీలించారు. అకాల వర్షాలకు తడిసిపోకుండా రాత్రిపూట తప్పనిసరిగా ధాన్యంపై టార్పాలిన్లు కప్పి ఉంచాలని, ధాన్యం కొట్టుకుపోకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు రైతులకు సూచించారు. సిద్దిపేట మార్కెట్లోనూ జిల్లా వ్యాప్తంగానూ ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరుగుతున్నాయని తెలిపారు. మిల్లుల్లో దిగుమతికి జాప్యం జరుగుతుండటంతో గోదాం, ఏఎంసీ షెడ్లలో ధాన్యం దిగుమతి చేస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందక్కర్లేదని, సంయమనం పాటిస్తూ అధికారులకు సహకరించాలని కలెక్టర్ కోరారు. ధాన్యం నిల్వ ప్రక్రియను పగడ్బందీగా చేపట్టాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. బెల్లంపల్లిలో వ్యవసాయ మార్కెట్ గోదాములను పరిశీలించిన ఆయన, కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యం తరలింపు, నిల్వ ప్రక్రియ అంతా సజావుగా సాగేలా చూడాలని సూచించారు. ధాన్యం దెబ్బతినకుండా కేటాయించిన ప్రకారం గోదాములు, రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. గోదాములకు వచ్చే ధాన్యాన్ని త్వరగా దిగుమతి చేసుకుని నిబంధనల ప్రకారం నిల్వ చేయాలని, రైస్ మిల్లర్లు తమకు నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కరీంనగర్ కలెక్టర్ చిత్రమిశ్రా, పోలీస్ కమిషనర్ గౌజాలం రాత్రి ఒక రైస్ మిల్లులో ఆకస్మిక తనిఖీలు చేశారు. గంగాధర మండలం గట్టు బుత్కూర్ గ్రామంలోని జానకీరామ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లుకు వెళ్లి ధాన్యం దిగుమతి ప్రక్రియను పరిశీలించారు. ధాన్యం అన్లోడింగ్ వేగవంతంగా జరగడానికి మరింతమంది కూలీలను ఏర్పాటు చేసుకోవాలని రైస్ మిల్లర్లకు సూచించారు. మిల్లులో పనిచేస్తున్న బీహార్కు చెందిన వలస కూలీలతోనూ కలెక్టర్ ఎస్పీ మాట్లాడారు. కూలీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎండ తీవ్రత మరింతగా పెరిగింది. 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న మణుగూరు, దుమ్ముగూడెం, లక్ష్మీదేవిపల్లి, బూర్గంపహాడ్, చుంచుపల్లి, పినపాకలో 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలోని 20 ప్రాంతాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువ టెంపరేచర్ రికార్డైంది. అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయన్న హెచ్చరికలతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఐస్ అవసరమైతే తప్ప బయటకు రావద్దని వైద్య శాఖాధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్దులు, చిన్నపిల్లలు ప్రయాణాలకు దూరంగా ఉండాలని, డీహైడ్రేషన్ బారిన పడకుండా మంచినీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తరచుగా తాగుతూ ఉండాలని సూచిస్తున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. జూన్ 1వ తేదీ నుంచి 2వ విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని రాష్ట కేబినెట్ నిర్ణయించింది. రాష్ట ఆర్థికాభివృద్దికి పర్యాటక రంగాన్ని ప్రధాన ఇంజన్ గా మారుస్తామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రాష్టంలో ధాన్యం కొనుగోళ్లు, మిల్లుల్లో దిగుమతులను జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. రాష్టంలో అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల తీవ్రత కొనసాగుతోంది. వడదెబ్బ బారిన పడకుండా ప్రజల ప్రాణ రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లను సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:20:36.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 2 o'clock లో సమయం 1:21 దాటి ముందుకెళ్తోంది. మనందరికీ తెలుసు ఇంకా రెడీగా ఉన్నారు. హాయ్ నమస్తే, వెల్కమ్ టు షో టైమ్ అని నాకంటే ముందే వాట్సాప్ లో మెసేజెస్ పంపుతున్నారు. అలాగే ఇవాళ సరదాల సండే కాబట్టి ఇంకా కాస్త తీరుగ్గా కూడా ఉండుంటారు చాలా మంది. మరి ఇంతకీ ఏంటి ప్రశ్న, మీ ప్రశ్న ముందా లేకపోతే నా ఆన్సర్ ఇచ్చేయాలా అన్నంత కాన్ఫిడెన్స్ తో ఉంటారనమాట. అంత ఏమంటారు ఆ ఎంతూజియాజం, ఆ ఇంట్రెస్టింగ్ అనేది చాలా అభ్రపరుస్తుంది మమ్మల్ని. సో డెఫినెట్ గా మరి ప్రశ్న మొదలెడదామా. షో టైమ్ కి స్వాగతం, నేను మీ ఆర్జే రంజిత్. మరి మంచి మంచి పాటలు సెలెక్ట్ చేసి పెట్టాను, వాటితో పాటు మధ్య మధ్యలో మాటలు, మా ప్రశ్నలు, మీ సమాధానాలు. ఆహా, సమయమే తెలియదు ఇంకా 2 గంటల వరకు. రైట్, లేట్ చేయకుండా మరి ఇవాల్టి షో టైమ్ లో మొదటి ప్రశ్న ఏంటంటే, ఇండియన్ ఆర్మీలో మేజర్ గా పనిచేస్తున్న అభిలాష పరక్ ఇవిడ, ఆవిడకి రీసెంట్ గా ఐక్యరాజ్య సమితి ప్రకటించిన యుఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు ప్రకటించిందనమాట. నిజంగా చాలా సంతోషం, మన భారతదేశానికి ఎంతో గర్వకారణం కూడా. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈవిడ కంటే ముందు ఈ అవార్డు సంపాదించుకున్న ఇద్దరు ఉన్నారు, వాళ్ల పేర్లు ఏమిటి? ఈ ప్రశ్నకి ఆన్సర్ గనక మీకు తెలిసినట్టయితే మీరు చేయాల్సిందల్లా 0402324 0845 నెంబర్ కి వాట్సాప్ చేయండి మీ సమాధానాన్ని. సో ప్రశ్న మరొకసారి అడుగుతున్నాను, ఇండియన్ ఆర్మీలో మేజర్ గా పనిచేస్తున్న అభిలాష బరక్ ఈవిడికి రీసెంట్ గా ఐక్యరాజ్య సమితి ప్రకటించిన యుఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డు ప్రకటించారు. మరి ఈ అవార్డు ఈవిడ కంటే ముందు ఇంకో ఇద్దరు సంపాదించుకున్నారు, మరి వాళ్ల ఇద్దరి పేర్లేంటి? మరి ఈ సమాధానం మీరు పంపించాల్సిన వాట్సాప్ నెంబర్ 0402324 0852 నెంబర్ కి మీ ఊరు, పేరు, మీ సమాధానం పంపించండి. ఇప్పుడైతే సూపర్ హిట్ నెంబర్ రెడీగా ఉంది, వినేద్దాం. స్టేడియం

ఎస్ బ్రదర్ సినిమా నుండి ఒక సూపర్ హిట్ నంబర్ విన్నాం కదా, ఇలాంటి సాంగ్స్ ఇంకా విందాం. మరి ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్లు మెల్లిమెల్లిగా వస్తున్నాయి. మరి ఆన్సర్లు కరెక్టా కాదా అనేది నేను డెఫినెట్ గా రివీల్ చేస్తాను. సో కొందరు కరెక్ట్ ఆన్సర్స్ పంపిస్తున్నారు, ఇంకొందరు కొంచెం అటు ఇటుగా పంపిస్తున్నారు. నో ప్రాబ్లం, నేను మళ్ళీ క్వశ్చన్ అడుగుతాను ఈసారి. ఈ ఒక్కసారి ఈ విన్న తర్వాత మళ్ళీ మీరు కరెక్ట్ ఆన్సర్ పంపించడానికి ట్రై చేయండి. ఇండియన్ ఆర్మీలో మేజర్ గా పనిచేస్తున్న అభిలాష భరత్ గారికి రీసెంట్ గా ఐక్యరాజ్య సమితి ప్రకటించిన యుఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు వచ్చిందనమాట. అయితే ఈవిడ కంటే ముందు ఇంకో ఇద్దరు కూడా వచ్చాయి, మరి ఆ ఇద్దరి పేర్లు ఏంటి అని అడిగాను. సో కొంతమంది చాలా మంది కరెక్ట్ ఆన్సర్లు పంపిస్తున్నారు. మరి ఇంకా ఇప్పుడు విన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఆన్సర్ పంపించాలంటే మీ ఊరు పేరు టైప్ చేసి మీ ఆన్సర్ ని పంపించేసి 0402324085 నంబర్కి వాట్సాప్ పంపించేయండి. డెఫినెట్ గా ఈ పాట తర్వాత నేను ఆ ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తాను. మరి ఇప్పుడైతే కార్తిక్ పాడిన కోటి కోటి అంటూ వస్తుంది ఈ సూపర్ హిట్ నెంబర్. ఎటో వెళ్లిపోయింది మనసు సినిమా నుండి మనందరి కోసం.

0: ప్రముఖ తెలుగు చలనచిత్ర సినీ సంగీత దర్శకులు కీరవాణి గారు. తొంభై వసంతాల ఆకాశవాణి సంబరాలు కీరవాణి గారి రాకతో అంబరాన్ని అంటాయి.
1: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి.
0: కీరవాణి గారి మాటల తోటలో విహరిద్దాం. ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 10:03.
2: తెలుసా మనసా, ఇది ఏ జన్మ సంబంధము.
0: మీ ఆకాశవాణిలో 738 కిలోహెర్ట్స్ పై ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా, సందేల లాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా.
0: తప్పక ట్యూన్ చేసుకోండి ఆకాశ.

స్టోరీ క్లాక్ లో 136 అండ్ 25 సెకండ్స్ అవుతుంది. షో టైం వింటున్నాం. మరి ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ కరెక్ట్ గా పంపించిన వారు రవికుమార్ అండ్ రమాదేవి ఫ్రం వల్కాజ్ గిరి. వీరితో పాటు చాలా మంది కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత అనిత ఫ్రం గజ్వేల్ అండ్ ఇంకా మనకి కరెక్ట్ ఆన్సర్ చంద్రశేఖర్ శర్మ జనగాం నిజామాబాద్ నుంచి కూడా మెసేజ్ పంపించారు. ఇంకా వీరితో పాటు రేణుక గోపరాజు కడప నుంచి కూడా మెసేజ్ పంపించారు. ఇంకా వీరితో పాటు చాలా చాలా ఆన్సర్లు వచ్చాయి. ఇంకా మా మదినాయతుల్లా భవానీపేట్ గ్రామం కామారెడ్డి డిస్టిక్ నుంచి, జాప భూమేశ్వర్ ఇంకా బ్రహ్మయ్య కర్నూలు నుంచి మంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఓల్డ్ బోయిన్పల్లి సికింద్రాబాద్ నుంచి హరీష్ కుమార్, ఇంకా కళ్యాణ్ సింగ్ బిపిన్ రావత్, దస్తగిరి సంధ్యా ప్రొద్దుటీరు కడప జిల్లా నుంచి, ఇంకా రామ్ చరణ్, రామ్ ప్రసాద్, సుగుణ, షేర్ల వెంకటేష్, గజ్వేల్ నుంచి కడప మెసేజ్ పంపించారు. ఇంకా చాలా మంది పంపిస్తూనే ఉన్నారు. ఇంకా మరి కరెక్ట్ ఆన్సర్ రివీల్ చేయాల్సిన టైం కూడా వచ్చింది అన్నమాట. సో 2019 లో మేజర్ సుమన్ గవానీ, అలాగే ఇంకా 2023 మేజర్ రాధిక గారికి వచ్చిందనమాట. సో మరి కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి 137 అవుతుంది కాబట్టి ఇంకో ప్రశ్నకి మేమంతా సిద్ధం, ఇంకా ఆన్సర్ ఇచ్చేస్తామని చెప్పి రెడీగా ఉన్నారు. మరి ఈసారి కొంచెం అంటే ఎవరో అంటుంటారనమాట మన లిజనర్స్, ఇలాంటి వాటికంటే సినిమా వాళ్ళకి చాలా పట్టుంటుంది. సో సినిమా ప్రశ్నలు అయితే వాళ్ళు ఈజీగా అవలీలగా చెప్పేస్తారు అంటున్నారు. మరి చూద్దాం. మరి మాయాబజార్ సినిమా అనగానే ఎంత గొప్ప సినిమా మనందరికి తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించిన ఒక ప్రశ్న ఇప్పుడు. మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడు ఏ రూపంలో శశిరేఖ ఇంటికి వెళ్తాడు? ఈ ఆన్సర్ గనక మీకు తెలిసినట్టయితే మీ ఊరు పేరు టైప్ చేసి, మీ ఆన్సర్ టైప్ చేసి 0402324085 నెంబర్కి వాట్సాప్ పంపించేయండి. ప్రశ్న మరొకసారా? ఓకే. అయితే మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడు ఏ రూపంలో శశిరేఖ ఇంటికి వెళ్తాడు? ఆన్సర్ తెలిసినట్టుంది, ఆన్సర్లు వచ్చేస్తున్నాయి టకటకటకటక. మరి ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ నెంబర్ విందాం. ఎవడు సినిమా నుండి? కార్తీక్ శ్రేయా ఘోషల్ పాడిన బ్యూటిఫుల్ నెంబర్. స్టే ట్యూన్డ్.

సో మనం అడిగిన రెండో ప్రశ్న ఏంటంటే, మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడు ఏ రూపంలో శశిరేఖ ఇంటికి వెళ్తాడు అని అడిగాము. మరి దీనికి కరెక్ట్ ఆన్సర్స్ తో పాటు రకరకాల ఆన్సర్లు వస్తున్నాయి. మరి కరెక్ట్ ఆన్సర్ గనక మీకు తెలిసినట్టయితే ఈసారి మీరు మీ ఆన్సర్ ని మీ పేరు ఊరు టైప్ చేసి 04023240852 నెంబర్ కి వాట్సప్ పంపించండి. నేను డెఫినెట్ గా ఇదిగో ఈ పాట తర్వాత ఆ కరెక్ట్ ఆన్సర్ ఏంటి, కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అవన్నీ రివీల్ చేస్తాను. మరి ఇప్పుడైతే గోవిందుడు అందరి వాడేలే సినిమా నుండి హరిహరన్ పాడిన సూపర్ హిట్ నెంబర్ మన కోసం.

ఒక సూపర్ హిట్ నెంబర్ విన్నాం కదా, ఇంకొక సాంగ్ కూడా రెడీగా ఉంది. మరి ఆ పాట కంటే ముందు మనం ప్రశ్న అడిగాము, ఆ ప్రశ్నకి సమాధానాలు వచ్చాయి. మరి ఆ సమాధానం ఏది కరెక్ట్ ఏది రాంగో తెలుసుకుందాం. మరి కరెక్ట్ ఆన్సర్ పంపించిన వారు కృష్ణకుమారి ఖమ్మం నుంచి పంపించారండి కరెక్ట్ ఆన్సర్. ఇంకా రమణి సుబ్బారావు సికింద్రాబాద్ నుండి. ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించిన వారు బాలకృష్ణ నర్సంపేట నుండి పంపించారు. ఇంకా జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఇంకా రకరకాల ఆన్సర్లు పంపించారు. కొండారెడ్డిపేట సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి మెసేజ్ పంపించారు కొండారెడ్డి గారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్ సతీష్, శాంతి, రిషిత, సుచిత్ర సర్కిల్ హైదరాబాద్ నుండి. ఇంకా ఇదే ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అనిత ఫ్రమ్ గజ్వేల్. ఇంకా కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుండి. ఇంకా చాలా మంది రకరకాల ఆన్సర్లు పంపించారనమాట. పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల డిస్టిక్ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా బ్రహ్మయ్య కర్నూలు నుంచి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా అంకుశాపురం నుండి దోర్నాల సుదర్శన్ అని కుటుంబ సభ్యులు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటో తెలుసా? మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడు ఏ రూపంలో శశిరేఖ ఇంటికి వెళ్తాడు అంటే మాయా రూపంలో శశిరేఖ రూపంలోనే వెళ్తాడనమాట. సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు చాలా మంది, థ్యాంక్ యూ. అండ్ ఇంకా మనకి స్టూడియో క్లాక్ లో 150 అవుతుంది కాబట్టి ఇంకో 10 మినిట్స్ లో ఇంకో ప్రశ్న రెడీగా ఉంది. అది కూడా మీ అందరికి ఇష్టమైన సినిమాలకి సంబంధించిన ప్రశ్నే. పాతాళ భైరవి చూడండి, మరింకొక అద్భుతమైన సినిమా తీసుకున్నాం. మరి పాతాళ భైరవి సినిమాలో తోటరాముడి విలేజ్ పేరేంటో మీ అందరికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఆ సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ కానీ ఆసక్తి కానీ నాకు తెలుసు. మీరు ఆన్సర్ కరెక్ట్ గా పంపిస్తారు ఇప్పుడే. సో ఈ పాట తర్వాత నేను డెఫినెట్ గా రివీల్ చేస్తాను. మరి ఇంతకీ ప్రశ్న మరొకసారి, పాతాళ భైరవి సినిమాలో తోటరాముడి విలేజ్ పేరేంటి, గ్రామం పేరేంటి? మీ కనుక ఆన్సర్ తెలిసినట్టయితే మీ పేరు ఊరు టైప్ చేసి, మీ ఆన్సర్ టైప్ చేసి 0402324085 నెంబర్ కి వాట్సాప్ చేయండి. స్టే ట్యూన్డ్.

రైట్. మరి సూపర్ హిట్ నెంబర్ విన్నాం. మరి తర్వాత మనం అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? పాతాళ భైరవి సినిమాలో తోటరాముడి విలేజ్ పేరేంటి అని అడిగాము. మరి దీని కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళ నేమ్స్ నేను ఇప్పుడే చదివేస్తాను. ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి, జిబ్లక్పల్లి నుండి చిక్క చక్రపాణి చందన, అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట్ గ్రామం కామారెడ్డి డిస్టిక్ నుండి బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూల్. ఇంకా ఇదే ఆన్సర్ కరెక్ట్గా పంపించారు జాపభూమేశ్వర్ వెల్లుల్ల నుండి, కరెక్ట్ ఆన్సర్. ఇంకా బిజిలి వెంకటేష్ శ్యామల కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా హైదరాబాద్ బౌరంపేట నుండి సంతోష్ సుప్రియ. ఇంకా ముదుగంటి విష్ణువర్ధన్ రెడ్డి మేడంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా సతీష్ శాంతి రిషిత రామరాజ్ నగర్ హైదరాబాద్ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వరంగల్ నుంచి ఊర్మిళ సతీష్. ఇంకా ఇదే ఆన్సర్ మధుసూదన్ రెడ్డి ఫ్రమ్ అనంతపూర్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇంతకీ ఉజ్జయిని అనే గ్రామం అనమాట. కరెక్ట్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈరోజు మన షో టైం ఆల్మోస్ట్ అయిపోయినట్టే, ఎందుకంటే 156 అవుతుంది టైం. సో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి, కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది అంతరిక్షం సినిమా నుండి, హరిణి యాజన్ నిజర్ పడిన సమయమాటు మనందరి కోసం. స్టే ట్యూన్డ్.

0: తెలుగు చలనచిత్ర సినీ సంగీత దర్శకులు కీరవాణి గారు. తొంభై వసంతాల ఆకాశవాణి సంబరాలు కీరవాణి గారి రాకతో అంబరాన్ని.
1: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి.
0: కీరవాణి గారి మాటల తోటలో విహరిద్దాం. ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 10:03.
2: తెలుసా మనసా, ఇది ఏ జన్మ సంబంధము.
0: మీ ఆకాశవాణిలో 738 కిలో హెడ్స్ పై ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా, సందేల లాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా.
0: తప్పక ట్యూన్ చేసుకోండి

స్టూడియో క్లాక్ లో 2:33:19 అవుతుంది. మీరు వింటున్నారు శక్తిశీలి. మరి శక్తిశీలిలో ఇవాళ ఎవరి గురించి మాట్లాడుతున్నామంటే శకుంతలాదేవి గారి గురించి. 4 ఏళ్లు నిండక ముందే శకుంతలాదేవి మైసూర్ యూనివర్సిటీలో మొదటి గణిత ప్రదర్శన ఇచ్చారు. ఆమె పేరు ప్రపంచమంతా మారుమోగింది. 1977లో అమెరికాలో కంప్యూటర్స్తో పోటీ పడ్డారు ఆవిడ. ఆమె 18,81,32,517 క్యూబ్ రూట్ ని టక్కున చెప్పేసి విజయం సాధించారు. 1980లో లండన్లో ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కంప్యూటర్నే ఓడించారు శకుంతలాదేవి. చూసారా, కంప్యూటర్ని ఓడించడం అంటే ఏంటి, మామూలు విషయమా? ఇంకా ఇటువంటి ఆసక్తికర విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి, తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

మధ్యాహ్నం పూట మధురమైన పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మరి తర్వాత ఇంకా ఏంటి ఆవిడ గురించి కొత్త కొత్త విషయాలంటే, ఒక 13 అంకెల సంఖ్యను మరో 13 అంకెల సంఖ్యతో భాగించి సమాధానాన్ని 28 సెకండ్లలో సరిగ్గా చెప్పి గిన్నిస్ బుక్ వరల్డ్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా స్థానం సంపాదించారు. అయితే శకుంతలాదేవి గారు మాటలు వింటే మాత్రం నిజంగా ఆశ్చర్యపోతాం మనం. ఏంటంటే, మానవ మేధతో మాత్రమే నేను ఇంత సిద్ధాస్తురాయిలయ్యాను, సాఫ్ట్వేర్ వల్ల కాదు, హ్యూమన్ కంప్యూటర్ అని నన్ను పొగుడుతుంటుంటే నేను ఎంతో నొచ్చుకుంటాను. ఈ కంప్యూటర్స్ కి టెస్టింగ్స్ ఉండవు, ఎమోషన్స్ ఉండవు, అవన్నీ మనిషి అయిన నాలో ఉన్నాయి. అందుకే నేను కంప్యూటర్స్ పట్ల ఆసక్తిని చూపించను అంటారంట శకుంతలాదేవి.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఐదున్నర దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
2: శక్తిశీలు వింటున్నారు. శకుంతలాదేవి గారి అన్న మాటలు మీకు ఇంకా గుర్తున్నట్టున్నాయి కదా. ఆవిడ కంప్యూటర్స్కి టెస్టింగ్స్ ఉండవు, ఎమోషన్స్ ఉండవు, అవన్నీ నాలోనే ఉన్నాయి, అందుకే నేను కంప్యూటర్స్ పట్ల ఆసక్తి చూపించను అని చెప్పి ఆవిడ అన్న మాటలు. అయితే ఇక అప్పటి నుండి శకుంతలాదేవి గారు కంప్యూటర్స్ని పల్టీ కొట్టిస్తూ ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ గణిత శాస్త్రంలో ప్రదర్శనలిస్తూ యువతీ యువకులను, అంటే వాళ్లకి గణిత శాస్త్రంలో ఉన్న భయాన్ని పోగొడుతూ వచ్చారు. ఎన్నో స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీలలో ఉపన్యాసాలు కూడా ఇచ్చారు. లక్షలాది మంది విద్యార్థులకు గణితంపై ఇష్టం పెరగడానికి శకుంతలాదేవి గారి ఉపన్యాసాలు చాలా ఉపయోగపడ్డాయి.

శక్తిశీలు వింటున్నారు. శకుంతల దేవి గారు 14 పుస్తకాలు కూడా రాశారు. వాటిల్లో అవేకెన్ ద జీనియస్ ఇన్ యువర్ చైల్డ్ చాలా పాపులర్ అయిన బుక్, అలాగే ఫిగరింగ్ ద జాయ్ ఆఫ్ నంబర్స్ కూడా గణిత ప్రపంచంలో సంచలనం. పుస్తకాలు రాస్తుంటే లెక్కలు చేసినంత ఆనందం కలుగుతుందంటారు శకుంతలగా. దేశ విదేశాల్లో ఎందరో ప్రముఖులు ఆమెను తరచూ కలుస్తూ ఉన్నా వారికంటే పాఠశాలల్లో విద్యార్థులను కలిసేందుకే శకుంతల దేవి ఎక్కువ ఇష్టపడేవారు. ఆమె చాలా సాదాసీదా జీవితం గడిపేవారంట. 2013 ఏప్రిల్ 21న బెంగళూరులో తన నివాసంలో మరణించారు శకుంతలాదేవి. హ్యూమన్ కంప్యూటర్ అని ఎప్పుడు వినిపించినా ప్రతిధ్వనించే పేరు శకుంతలాదేవి. ఇది ఇవాల్టి శక్తిశీలిలో మనం మాట్లాడుకున్న విషయాలు.

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

0: ఎప్పుడు ఇలాగే నా ఇంట సిరులు కురిపిస్తూనే ఉండమ్మా. నీకు ప్రతిరోజు అరబెల్ల కర్పూరంతో హారతి ఇస్తానమ్మా. ఓం జగజ్జనని శ్రీదేవి అందుకో నా హారతి.
1: ఓహో, ఇప్పుడే అంగడిని తెరిచినట్టున్నావే యజ్ఞేశ. బాగున్నావా?
0: ఎవరు? తాయారమ్మా. రామ్మా, జాము పొద్దెక్కింది కదా, రోజుటి వలనే లక్ష్మీ పూజ చేస్తున్నానమ్మా అంతే.
1: మీ ఆవిడింకా ఊరినుంచి రాలేదా? ఏం
0: వస్తే ఊరుకుంటుందా? కొబ్బరికాయలు నైవేద్యాలంటూ నా కొంప గులజేయదు.
1: నీదంతా పిసినారతనం మహాశయ.
0: ఏమన్నావు?
1: అదే పిసినారతనం అంటున్నాను. లేకపోతే ఏంటి, లక్ష్మీ పూజ అంటూనే సరిగ్గా హారతి కూడా ఇవ్వవు. కర్పూరం ఎక్కడ అరిగిపోతుందో అని ఉఫ్ఫున ఊదేస్తావు.
0: అదంతా పొదుపులే బా, ఆ పిసిని కూడా తనం కాదు.
1: ఏడ్చినట్టే ఉంది, ఇదా పొదుపు. ఆ మాత్రానికి పూజ అని గొప్ప చెప్పుకోవడం ఎందుకయ్యా?
0: సర్లే, ఇది రోజు మనకున్నదే కదా, ఇంతకు పొద్దున్నే విడిపడ్డావు, ఏం కావాలేమిటి?
1: నాకేం వద్దులే కాని ఇది విన్నావా?
0: ఏది? నువ్వు చెప్పందే.
1: మన ఊర్లో వరదాచార్యులు

0: ఏడు
1: ఎవరు?
0: అదేనయ్యా నామాల పంతులు.
1: చెప్పు చెప్పు.
0: ఆయన భార్య చక్కని చుక్క, ఈ మధ్యనే కాపురానికి వచ్చిందట.
1: ఎవరు? రామలక్ష్మియా?
0: ఆవిడే. మొగుడేమో ఆవిడ్ని త్యాగమతి అని పిలుస్తారట, విన్నావా?
1: విన్నావా ఏమిటి? చూశాను. గుడికి వెళ్లాలంటే మన అంగడి ముందు నుంచే వెళ్ళాలి కదా. అలా ఒకే ఒక్కసారి చూశాను. అబ్బా తాయారమ్మ, అందాల గని, మందార పూబంతి, ఆహా.
0: అబ్బో గ్రంథసాంగుడివే, నీకు తెలియకుండా ఉంటుందా? మరి మీ ఆవిడ వచ్చేలోపుగా.
1: అర్థమైంది. ఆ వ్యవహారాన్ని నువ్వు ముందుండి నడిపించాలి తాయారమ్మ.
2: అది అంత తేలిక కాదు యజ్ఞేశ, పైగా ప్రమాదం కూడాను.
1: అబ్బో శేషక్క కూడా వచ్చిందే, కన్నపురం నుండి ఎప్పుడు రావడం?
2: ఇప్పుడే వస్తున్నాను, త్వరగా వెళ్ళాలి మళ్ళీను.
0: ఏమిటా తొందర శేషక్క, వెలిదూగాన్లేమ్మా.
2: అది కాదమ్మా తల్లి, రేపు మా ఆయన వస్తున్నాడు. యజ్ఞేశ, అలంకరణ సామగ్రి కోసం నీ దగ్గర కుదువు పెట్టిన రత్నాల ఉంగరం ఇచ్చేయి త్వరగా. ఇదిగో డబ్బు తెచ్చాను.
1: మీ ఆయన వచ్చేది రేపు కదా, కాసేపు కూర్చో అమ్మా వెళ్దూగానే.
2: అది సరే. ఇంతకు త్యాగమతి ఎటువంటితో అర్థమైందా తాయారమ్మా?
0: నీకు బాగా తెలిసినట్లుంది, చెప్పు చెప్పు విందాం.
2: కొన్ని విషయాలు మాత్రం తెలుసమ్మా.
1: అవేమిటో చెప్పవచ్చు కదా, రారా ఇలా కూర్చో.
2: త్యాగమతి అతి బీద కుటుంబం నుంచి వచ్చిన వనిత, వరదాచార్యులను, అదే ఆ నామాల పంతుల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ పంతులకు పౌరోహిత్యమే తెలుసు, దాంతోనే దంపతులు పొట్ట నింపుకుంటున్నారు. అయినా అయ్యవారి నట్టిల్లు ఎప్పుడూ నిప్పచ్చరమే అన్నట్లుంటుంది.
1: అయ్యో పాపం, మనం సాయం చేద్దామా?
2: ఏమిటి నువ్వా, పిల్లికి బిచ్చం పెట్టని వాడివి, ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టలేని వాడివి, నువ్వు సాయం చేస్తావా? యజ్ఞేశా, నీ మాట నమ్మడానికి మా చెవుల్లో పూలేమీ లేవు.
1: నవ్వండి నవ్వండి, నా సంగతి మీకు ఇంకా తెలీదు. త్యాగమతి ఒప్పుకుంటే చాలు, నా సర్వస్వం సమర్పించుకును.
0: పాపం అంతా ఇచ్చేసి నీ భార్యనేం చేస్తావు? చాలు చాలు ఊరుకోవయ్యా.
1: నవ్వులాట కదా తాయారమ్మా, నిజమే చెప్తున్నాను. మీ ఇద్దరూ కలిసి ఆవిడ నాకు అప్పచెప్పండి. మీ ఇద్దరిని కూడా ముత్యాలతో ముంచెత్తుతాను, సరేనా?
2: సర్లే, సంతోషించాం. కాని ఆమె వచ్చి 6 నెలలే అయ్యింది కనుక తొందర పడకూడదు, జాగ్రత్త.
0: అవును, కొంతకాలం తర్వాత మనం ప్రయత్నం చేద్దాం. యజ్ఞేశా, ఎప్పుడో ఒకప్పుడు ఆమె మన వల్ల పడక తప్పదు. కాని ఇందాక నువ్వన్నమాటను, ఓయ్ ఇందాక నువ్వన్నావే, ఆ మాటను నిలబెట్టుకోవాల్సుమా.
1: ఏది ముచ్చాల సంగతే? అలాగలాగే, మాట తప్పను. శశక్క ఇదిగో నీ ఉంగరం, డబ్బులతే.
2: ఇదిగో లెక్క పెట్టుకో.
1: సరిగానే ఉన్నాయి. శేషక్క మధ్య మధ్య వస్తూనే ఉంటావుగా.
2: అలాగే, పొద్దు పోయింది, వస్తా తాయారక్క.
0: అలాగే శేషక్క, జాగ్రత్తగా వెళ్ళు, అసలే సొమ్ముతో వెళ్తున్నావు, భద్రం సుమా.
2: ఓ నాకేం భయం లేదులే అక్క.
1: తాయారమ్మా ఈ విషయంలో నువ్వు గట్టిగా ప్రయత్నం చేయాలి.
0: అలాగే, కాని ఒక్క విషయం.
1: ఏమిటో చెప్పు.
0: త్యాగమతికి ఒకే ఒక్క చీరుంది, దాన్నే రోజు ఉతికి ఆరేసుకుంటూ ఉంటుంది. ఇంత దారిద్ర్యపాదను ఆసరా చేసుకుని నీ సంపదతో ఆకర్షించాలి. వీలైనప్పుడల్లా బంగారం సొమ్ములు అంటూ ఆశ చూపాలి.
1: అయితే ఒకసారి ఆవిడ ఇంటికెళ్ళమంటావా?
0: వద్దు వద్దు, మీ ఇంటికే వచ్చేటట్టు చెయ్యి. కనపడితే తీయగా మాట్లాడు, ఊరించు. నా ప్రయత్నం నేను చేస్తాను. మరి మాకు అదే ఆ ముత్యాల సంగతి మర్చిపోకు.
1: సరే సరే, అట్లాగే. ఏం మర్చిపోను గాని, ఏదైనా జరిగితే నీ వల్ల జరగాలి తాయారమ్మా.
0: సరే వస్తాను.
3: త్యాగి, ఓ నా ప్రియసతి త్యాగమతి.
4: వస్తున్నానండి.
3: ఎక్కడున్నావు? అర్చన పూర్తయింది, ఇదిగో తీర్థ ప్రసాదాలు తీసుకుందో గాని రా త్వరగా.
4: వచ్చాను.
3: ఇదిగో ఈ తీర్థం పుచ్చుకో. రామానుజాచార్య దివ్యజ్ఞాం వర్ధతాం అభివర్ధతాం
4: అన్నట్లు యతిరాజులు, సద్గురువులు, రామానుజాచార్య స్వామివారు నిన్న శ్రీరంగం నుండి తిరుమలకు బయలుదేరినారట. త్రోవలోనే కదా మన ఈ అష్ట సహస్ర గ్రామమున్నది. వారు మన ఇంటికి వేంచేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో కదా. వారికి సేవ చేయాలనుందండి నాకు.
3: పిచ్చిదాన, అంత పెద్ద మహానుభావులు ఈ చిన్న శిష్యుని ఇంటికి విచ్చేస్తారా? లేనిపోని ఆశలు పెట్టుకోకు.
4: అది కాదండి, ఎవరూ పిలవకుండానే ఆయనంతట ఆయనే తన శిష్యుల ఇళ్లకు వస్తారంటండి.
3: అలాగా వస్తే రాని, కాని మన ఇంట్లో ఏముంది?
4: స్వామి అనుగ్రహం ఉంటే అన్నీ అవే వస్తాయండి. మీరు మాత్రం ఈ 2 రోజులు ఎటూ వెళ్ళకండి.
3: అదేమిటే త్యాగి, వెళ్ళకపోతే ఎలా కుదురుతుంది? నేను వెళ్లి పౌరోహిత్యం చేస్తేనే కదా 4 గింజలు కళ్ళబడేది. పైగా వాళ్ళు వస్తే సరుకులు అవి బాగా కావాలి కదా. ఈ ఊర్లో ఇహ దొరికేటట్టు లేదు. పొరుగురు వెళ్ళాలి. ఎలాగూ వాళ్ళు నిన్న బయలుదేరారు కాబట్టి ఇక్కడికి రావడానికి కనీసం 2 రోజులైనా పడుతుంది. ఈలోగా నేను వెళ్లి కావలసిన సామాగ్రిని అర్థించి తీసుకువస్తాను.
4: అయ్యో, ఈ మధ్యలో యతిరాజుల వారు శిష్య సమేతంగా వస్తే ఎలాగండి?
3: ఏదో విధంగా నువ్వే సర్దుబాటు చెయ్యాలి త్యాగి.
4: అమ్మో, ఎలాగండి? ఉన్న ఒక్క చీరను రోజు ఉతుక్కుని కట్టుకుంటున్నాను. ఇటువంటి పరిస్థితులలో నేను అంత సామాగ్రిని ఎలా సమకూర్చగలను చెప్పండి.
3: నన్ను మన్నించు త్యాగి, నీకు చీరలు కూడా తేలేని దుస్థితిలో పడ్డాను. అయినా శ్రీమన్నారాయణుని నమ్మిన వారు ఎన్నటికీ చెడిపోరని పెద్దలు చెప్తారు. నిన్ను నన్ను కాపాడేది ఆ భగవంతుడే. సాధ్యమైనంత త్వరగా వస్తాను. కాస్త అటూ ఇటూ ఆలస్యమైనా కంగారు పడకు. పక్కింటి వాళ్ళ సహాయం తీసుకో. అయినా వారు అంత త్వరగా రారులే, విచారపడకు. ఇది ఆ పైకండువా తీసుకురా, బయలుదేరుతాను.
4: ఇదిగోండి కండువా, పదండి. నేను కూడా పొలిమేర దాకా వస్తా. పదండి.
3: సరే, నడువు. అవును త్యాగి, నేనెప్పుడో 2 ఏళ్ల క్రితం రామానుజాచార్య స్వామివారి పాదాలను ఆశ్రయించి శిష్యునిగా చేరాను కదా. ఇంతకాలం తరువాత ఆయనకు వరదాచార్యులు అంటూ నేనింకా జ్ఞాపకం ఉంటానంటావా?
4: తప్పకుండా జ్ఞాపకం ఉంటారండి. ఆయన మహావిజ్ఞాని, ఏకసంతాగ్రాహి, గొప్ప ప్రజ్ఞావంతులు.
3: నిజమే.
4: ఒక్కసారి చూస్తే చాలు, 8,000 మందిలో ఉన్నా గుర్తుపడతారు. మన ఈ 8,000 గ్రామాన్ని మర్చిపోరు. మన ఇంటిని వెతుక్కుంటూ కూడా వస్తారు. చూస్తూ ఉండండి, లేనిపోని సందేహాలు మాని త్వరగా వెళ్లిరండి.
3: ఎంత దృఢ విశ్వాసంతో చెప్తున్నావే. సరేగాని, నేను ఈసారి తిరిగి రావడానికి బాగా ఆలస్యమవుతుందేమో అని అనిపిస్తుంది. అసలే స్వాముల సేవ, ఖర్చు బాగానే ఉంటుంది. అంత ఎక్కువగా సొమ్మును సంపాదించాలి కదా.
4: సరే అయితే, ఉదయానికల్లా రండి. యతిరాజుల వారు రేపుటెల్లుండిలో వస్తూ ఉండొచ్చు. మీరు లేకపోతే నాకు కాళ్ళు చేతులు ఆడవు.
3: ఊరికే భయపడకు పిచ్చిదానా. ఆ స్వామి అంత తొందరగా రారులే. వచ్చిన పెరుమాళ్ళు మనకు ఏదో ఒక దారి చూపకపోడు. సాధ్యమైనంత వరకు ఉదయాన్నే వస్తా. కుదరకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం వరకల్లా తప్పకుండా వచ్చేస్తా. బెంగపడకు. ఇంకెంత దూరం వస్తావు? వెళ్ళు వెళ్ళు.
4: సరేనండి, జాగ్రత్తగా వెళ్ళిరండి. నేను ఇంటికి వెళ్తున్నాను.
3: సరే.
1: ఆహా, ఏమి నడక, ఏమి అందం, ఏమి చందం! మబ్బుల్లోంచి నడిచి వస్తున్న మెరుపు తీగల ఎంత బాగా మెరుస్తున్నావు. రా రా, పూల తీగ వలె నడిచిరా, మందాకిన వలె కదలిరా. రా రా త్యాగమతి, సొగసులు కందిపోతాయేమో, మెల్లగా రా. నా కలల పంట, నా అందాల రాణి, రా రా త్యాగమతి, రా. ఇదిగో ఇదే నా రత్నాల అంగడి. ఈరోజన్నా నన్ను ధన్యులు చేయరాదా?
4: యజ్ఞేశ, నీకిది తగదంటిని కదా. నేను వివాహితను, నన్ను ఆశించడం నీకు చాలా ప్రమాదకరం. లే, హడ్డులే, పొద్దుపోయింది, ఇంటికి వెళ్ళాలి.
1: విడుదవుగానిలే, ఇంటికేగా. ఆ ఇల్లు ఎప్పుడు ఉన్నదేగా? నా ఇల్లు బంగారు మేడ, ఒక్కసారి అడుగుపెట్టి పావనం చెయ్యి.
4: పరకాంత వ్యామోహం ఎంతటి వారికైనా ప్రాణాంతకం. ఈ సౌందర్యం క్షణభంగురం. దీనికోసం నీ నిండు జీవితాన్ని నాశనం చేసుకోకు. మర్యాదగా ప్రక్కకు తప్పుకో.
1: లేదు లేదు సుందరాంగి, ఈరోజు చాలా మంచి రోజు. నా భార్య పుట్టింటికి వెళ్ళింది, వారం రోజుల దాకా రాదు.

0: మీ ఆయన దూరదేశం వెళ్ళాడు, 2 రోజుల దాకా రాడు. ఇంత మంచి అవకాశాన్ని వృధా చేయకు, రా నా బాహువుల్లోకి రా సుందరి.
1: కామాంధకారంలో నీకు నీవే అగాధంలో పడిపోతున్నావు, దయచేసి నన్ను పోనివ్వు.
0: సుందరి, నీ అందంతో నన్ను పిచ్చివాణి చేస్తున్నావు. మహారాణిలా మన్మథ సామ్రాజ్యాన్ని పరిపాలించవలసిన నువ్వు ఆ దరిద్రపు కొంపలో చిరుగుపాతల మూగుడుతో ఎందుకు అవస్థపడతావు? రా నా మందిరానికి రా, నిన్ను బంగారంతో అభిషేకిస్తాను, ముత్యాల పందిరిలో నవరత్నాలతో పూజిస్తాను. రా సుందరి రా.
1: నీ ప్రలోభాలు నన్నేమి చేయలేవు, నీ సంపద సర్వస్వం నా భర్త కాలి గోటికి కూడా సరితూగలేవు. గాలం వేస్తే చేప పడుతుందేమో కాని తిమింగలం పడదు, జాగ్రత్త.
0: అయితే గాలమేం కర్మ, ఏకంగా ఓ పెద్ద పూల పడవనే పంపిస్తా, దర్జాగా వద్దు గాని.
1: పిచ్చి పిచ్చి ప్రేలాపనలు కట్టిపెట్టి బుద్ధిగా వ్యాపారం చేసుకో. పరమ సాధ్వి అయిన నీ భార్య ఉసురు పోసుకోకు, నాగలోకాన్ని అందుకోవాలనుకునే నక్క జిత్తులు మానుకో.
0: నన్ను తోసేసి వెళ్ళినంత మాత్రాన వదిలిపెడతాను అనుకోకు, ఈ జీవితంలో నిన్నెప్పటికైనా సాధించి తీరుతాను. ఎప్పుడో ఒకప్పుడు నువ్వు నా కాళ్ళ దగ్గర రాకమానవు, అప్పుడు చూపిస్తా నా సంగతి. వెళ్ళు వెళ్ళు.
2: శేషక్క చూడు చూడు, ఆ త్యాగమతి ఎంత కోపంగా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వస్తున్నదో.
3: అవును మరి, మహా తిప్పులాడి గదా.
2: ఎందుకలా తిప్పుకుంటూ వస్తున్నది?
3: ఈ ఊళ్ళో అందరికంటే తానే మహా అందగత్తెనని చచ్చే అహంకారం పొగరును.
2: అందంత అనుకుంటే ఉండవచ్చు గాని పొగరెందుకమ్మా?
3: నువ్వో పాతకాలం మనిషివి తయారమ్మా, అందం ఉన్నవాళ్లకు పొగరు తప్పకుండా ఉంటుంది. మనకేమైనా పొగరుందా చెప్పు.
2: లేదమ్మా, ఆ అందమూ లేదు ఈ పొగరు లేదు. కాని ఆవిడికంత కోపం ఎందుకు ఇప్పుడు?
3: ఏం లేదు, ఆ రత్నాల వ్యాపారి యజ్ఞేశయ్యలేడు, ఆయన ఈవిడ మీద మనసు పారేసుకున్నాడు గదా. ఎన్నిసార్లు బ్రతిమలాడినా ఈవిడ పోపొమ్మని కసిరి కొడుతున్నదట. ఈవేళ కూడా ఆయనకేదో శృంగభంగం జరుగుంటుంది.
2: అయినా అంత పెద్ద మనిషి ధనవంతుడు కోరుకుంటే కొండ మీద కోతైనా దిగి వస్తుంది, ఈవిడికిదేం బుద్ధి? ఒక్కసారి ఆయనకి ముద్దు చెల్లిస్తే ఏమైనా అరిగిపోతుందా కదా శేషక్క?
3: అవునమ్మా, నేను కూడా చెప్పి చూసా. పాపం వాణ్ణలా కష్టపెట్టకు, ఈ దరిద్రంలో ఎన్నాళ్లు అవస్థపడతావు. ఆయన్ని ఒక్కసారి కరుణించవమ్మా, నీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అని చిలక్కి చెప్పినట్లు చెప్పా, అయినా వింటేనా? దానికి కాకి బుద్ధులు దానివి.
1: నేను చిలకని ఎలకని కాను, నోరు మూసుకొని మీ పనులు చూసుకోండి. ఎక్కడ పనిలేకపోతే సరి, వెళ్ళండి.
3: అదేమిటమ్మా అంత కోపం? నీ తెలివి తక్కువతనానికి మామీ దగ్గరతావేం త్యాగమ్మా.
2: శేషక్ నీ మంచి కోరే చెప్పింది, అంత చిరాకెందుకమ్మా?
1: అమ్మా తాయారమ్మా, ఊళ్ళో వాళ్ల మంచంతా మీ భుజాల మీదే వేసుకుని తిరుగుతున్నారా ఏం? మీకంత మంచి అనిపిస్తే మీరే వెళ్లి యజ్ఞేశుని వల్లోవాలండి. నన్ను వెళ్ళమన్నడానికి మీరెవరు? చాలు చాలు, కదలండి.
2: నేను కూడా నీ వయసులో ఉంటే మహారాణిలా వెళ్లేదాన్నేమో, నీలా తిప్పుకుంటే తిరిగేదాన్ని కాను. శేషక్క పోదాన్ రావే.
3: యథార్థవాది లోక విరోధి అని పెద్దలు ఊరికే అన్నారా, మనకెందుకులే తాయారమ్మా, పోదాం పద.
1: మాయదారి పీడ.
4: గురుదేవా, ఆచార్యదేవా.
5: ఏం నాయన?
4: బాగా ఎండగా ఉంది, ఈ చెట్టు కింద కాసేపు విశ్రమిద్దాం, విచ్చేయండి.
5: అలాగే కాని దాశరథి, 8000 గ్రాము ఇంకెంత దూరంలో ఉన్నది నాయన?
4: బహుశా ఇంకో 3 క్రోసుల దూరంలో ఉండవచ్చు. అయినా ఇంత ప్రయాస పడుతూ ఈ గ్రామానికే రావటం ఎందుకు స్వామి?
5: నాయన దాశరథి, ఈ ఊళ్ళో మనకు అత్యంత ఆప్తుడైన వరదాచార్యులు అనే శిష్యుడున్నాడు. అతడెప్పుడో మేము కంచులో ఉండగా శిష్యునిగా చేరాడు. మంచి సాంప్రదాయ కుటుంబీకుడు, ఆత్మాభిమాని, సజ్జనుడు, సదాచార పరాయణుడు. అతని ఇంటికి వెళితే ఎంతో సంతోషపడతాడు. శిష్యుల ఆనందమే మా ఆనందం కదా.
4: గురుదేవా, మరి ఈ పరిస్థితుల్లో అతను ఎట్లా ఉన్నాడో, అసలు ఊళ్ళో ఉన్నాడో లేదో తెలుసుకోకుండా వెళితే ఇబ్బంది పడతామేమో గురుదేవా.
5: ఏం భయం

0: ఆయన శ్రీమన్నారాయణమూర్తి మనల్ని నడిపిస్తున్నట్లుగాని అతన్ని కూడా కరుణించకపోడు.
1: దాసోహం స్వామి, అయితే ఒక సందేహం.
0: కానీ చెప్పు.
1: మనం ఆయన ఇంటికి వెళతామనుకోండి, మనమంతా కలిసి సుమారుగా 100 మంది ఉంటాం కదా గురువుగారు, మరి ఇంతమందికి ఆతిథ్యం జరిపే స్తోమత అతనికి ఉందో లేదో. ఒకవేళ అలా లేకపోతే మనం చిక్కుల్లో పడతాం కదా స్వామి. చూడండి, అసలే మధ్యాహ్నం కావస్తుంది.
0: ఏమయ్యా దాశరథి, నీకన్నీ అనుమానాలే. స్వామివారు పెరియాళ్ళవారును ఎలా కరుణించారో తెలుసు కదా. తాత్విక చర్చ చెయ్యాలన్న సంకల్పం ఇచ్చింది శ్రీహరియే, గెలిపించింది శ్రీహరియే. మనం కేవలం నిమిత్తమాత్రులం. అట్లాగే వరదాచార్యులకు కూడా స్వామివారే అన్నీ సమకూరుస్తారు లేవయ్యా.
1: అవును స్వామి, ఆశ్రిత వత్సలుడు హరియే అన్నిటినీ నిర్వహించగలడు. మీ పలుకులు వేదవాక్కులు అమృత తుల్యములు. ఆ గురువర్యా.
0: దాశరథి,
1: అందరము సేద తీరాము, బయలుదేరుదామా స్వామి.
0: సోదరులారా,
1: స్వామివారికి గొడుగు పట్టండి.

0: నడవలేక కాళ్లు పీక్కుపోతున్నాయి. 5 క్రోసుల దూరం రావడానికి 4 గంటలు పట్టింది. ఉన్న ఊరిలో ఆదరణ లేని వారి గతి ఇంతే కదా. అష్టసహస్రంలో సాంప్రదాయ కార్యకలాపాలు బొత్తిగా నశించాయి. నా వేదాధ్యయనం, నా పౌరోహిత్యం ఎవ్వరికీ పనికిరాకుండా పోతున్నాయి. ఈ కన్నపురమైన కరుణిస్తుందో లేదో. శ్రీమన్నారాయణ నమో నమః. ఈ భవంతి వారిని అడిగి చూద్దాం.
1: మహారాజా, ప్రభో, నేడు వైశాఖ శుద్ధ దశ.
0: అయ్యో, భవంతికి తాళం వేసి ఉన్నదే.
1: ప్రథమ కబలే మక్షికాపాత అన్నట్లుంది నా పని. మొదటి ప్రయత్నమే బెడిసి కొట్టింది.
0: ప్రక్క వీధిలోకి వెళ్తాను.
1: జై జై శ్రీమన్నారాయణ. హే గోపాలక, హే కృపాజలనిదే.
2: అయ్యా స్వామి, మిమ్మల్ని
0: ఎవరో పిలుస్తున్నట్టుందే. ఇక్కడ నన్నెవరు పిలుస్తారబ్బా?
2: పంతులు, ఓ నామాల పంతులు, నిన్నేనయ్యా.
0: ఎవరమ్మా మీరు?
1: వస్తున్నా.
0: ఏమమ్మా, మీరేనా పిలిచింది?
2: అవునయ్యా, నేనే. నన్ను శేషక్క అంటారు. ఇలా లోపలికి దయచేయండి.
0: చాలా సంతోషమమ్మా. దిక్కుముక్కు తెలియని ఈ ఊర్లో నన్ను గుర్తించి పిలవడం సంతోషంగా ఉంది తల్లి. ఎవరు మీరు? నన్నెట్లా గుర్తుపట్టారు?
2: మాది ఈ ఊరేనండి. అప్పుడప్పుడు మీ ఊరికి చుట్టాల మార్గంగా వచ్చిపోతూ ఉంటాను. మీ ఆవిడ త్యాగమతి అని విన్నాను. మీ గురించి కూడా అందరూ అనుకుంటుంటే విన్నాను.
0: ఓహో, మా త్యాగు స్నేహితురాలివా? బాగు బాగు, అనంత సౌభాగ్యమస్తు తల్లి.
2: అవును, మీ ఊరొదిలి ఇంత దూరం వచ్చారే. ఏదైనా పౌరోహిత్యం ఉందా ఏమిటి?
0: అదే, ఏదైనా దొరుకుతుందేమోనని వచ్చానమ్మా. నీ ఎరికెలో ఏదైనా ఉంటే చూసి పెట్టమ్మా. ఇల్లు జరగడం ఇబ్బందిగా ఉంది.
2: ఈ ఊరు కూడా అంతంత మాత్రమేలండి. దీనికంటే మీ ఊరే నయం.
0: అలాగా తల్లి, ఎంతో ఆశపడి వచ్చానే. అందులో గురువుల వారు వేంచేస్తున్నారని తెలిసింది. ఎక్కువ సొమ్ము పోగు చేస్తే తప్ప మాట తక్కదమ్మా. ఇప్పుడు ఏమిటి చెయ్యడం? నువ్వే ఏదైనా ఉపాయం చెప్పమ్మా తల్లి.
2: అయ్యో, నాకేం తెలుసు. మా ఆయన ఉంటేనన్నా ఏదో దారి చూపించేవారు. వారు వ్యాపారం పని మీద కాంచీపురం వెళ్లారు.
0: అంతేనా అమ్మా? మళ్ళీ అంత దూరం ఒట్టి చేతులతో కాళ్ళీడ్చుకుంటూ వెళ్లాల్సిందేనా?
2: అయ్యో, అంత మాట అనకండి. మా ఊరికి వచ్చిన వాళ్ళెవ్వరూ ఒట్టి చేతులతో వెళ్లడానికి వీల్లేదు. అయితే కొంచెం ఓపిక పట్టాలండి.
0: నాకున్నదే అది. పని జరుగుతుందనుకుంటే ఎంతైనా ఓపిక పడతానమ్మా.
2: అయితే ఓ పని చేయండి.
0: చెప్పమ్మా, నీకు పుణ్యముంటుంది.
2: ఇంత క్రితం మీరు చూసిన భవంతికి తాళం వేసి ఉన్నది కదా?
0: అదేనమ్మా విచిత్రం. ఇంత పెద్ద ధనవంతులు గదా, పరిచారికులెవ్వరూ కూడా కనిపించకపోవడం ఏమిటి అని అనిపించింది. అంతేకదమ్మా?
2: అది శ్రీనివాసస్వామి అనే పెద్ద మండలేశ్వరుల భవంతి. ఆ పక్క వీధిలోనే ఆయన బావగారు, అక్క ఉంటారు. ఆ రెండు కుటుంబాల వారు సపరివారంగా నిన్ననే ఏదో పెళ్లికని వెళ్లారు. బహుశా ఈ రాత్రికి రావచ్చు.
0: అయ్యో, అట్లాగా? ఇప్పుడు ఎట్లాగమ్మా మరి?
2: ఏం లేదు, ఈ రాత్రికి మా భవనంలోనే మీకు విడిది ఏర్పాట్లు చేస్తాను. హాయిగా విశ్రాంతి తీసుకుని ప్రొద్దున ఆ మహానుభావులను కలిసి మీ పని ముగించుకోవచ్చు. ఇదిగో ఈ పండ్లు స్వీకరించండి.
0: మొత్తానికి మంచి ఏర్పాటే చెప్పావమ్మా. నీకు సదా శుభం జరగాలి. చూద్దాం రేపు నా భాగ్యం ఎట్లున్నదో.
2: అది సరే, నేను మాట అడుగుతాను. కోప్పడరు కదా?
0: ఉన్నమాటంటే కోపమెందుకు తల్లి? ఏం లేదులే, అడగమ్మా.
2: మీ ఊళ్ళోనే రత్నాల వ్యాపారి యజ్ఞేశుడు ఉన్నాడు గదా, ఆయనతో పరిచయం లేదా?
0: ఏకేం, పరిచయం ఉందమ్మా. అయితే
2: ఆయన్ని ఎప్పుడన్నా సహాయం అడగకపోయారా?
0: లేదమ్మా, అతగాడు పక్కా వ్యాపారస్తుడు. దాన ధర్మాలు చేసేవాడు కాదు. పూజలు పునస్కారాలు కూడా అంతగా ఇష్టపడేవాడు కాదని అందరూ చెప్పుకుంటుంటారు. పైగా డబ్బులు అప్పుగా ఇవ్వాల్సి వచ్చినా విలువైన వస్తువులేవైనా తాకట్టు పెట్టమంటాడట. నా దగ్గరేముంది, తులసి తీర్థం తప్ప.
2: అదే, మీ దగ్గర విలువైన వస్తువే లేదా? బాగా ఆలోచించండి.
0: లేవమ్మా, ఏవి లేవు.
2: విలువైనవి వస్తువులే కానక్కరలేదు.
0: అంటే నీ ఉద్దేశం?
2: ఏం లేదు, మీరడిగితే తాకట్టు సంగతి చెప్పాడు కదా, సుందర అంగైన మీ ఆవిడతో అడిగించి చూస్తే అలా మాట్లాడకపోవచ్చునేమో అని నా ఉద్దేశం.
0: అంటే?
2: అంటే ఏం లేదు, ఆడవాళ్లంటే యజ్ఞేశునికి ఎంతో అభిమానం గౌరవం ఉన్నాయి కదా, అందుకని.
0: వద్దులేమ్మా, ఎవరు ఎటువంటి వారో ఎలా చెప్పగలం? ఏదో గుట్టుగా అభిమానంతో బ్రతుకుతూ ఉన్నవాళ్ళం. లేనిపోని కొత్త చిక్కులు తెచ్చిపెట్టుకోవడం ఎందుకమ్మా? పోనీలే.
2: ఏదో నాకు తోచింది చెప్పాను, మీకు తోచింది చేయండి.
0: సరేనమ్మా, ఆలోచిద్దాం. ఇంతకు నా విడిది
2: ఇట్లా దయచేయండి.
3: తెల్లారిపోయింది. నాథుడు ఇంకనూ రాలేదు. ఉన్న ఒక్క చీర ఉతికి ఆరేశాను. ఈ పరిస్థితులలో అతిథులెవరైనా వస్తే ఏది దిక్కు? అన్నిటికీ ఆ పరమాత్ముడే ఉన్నాడు. నారాయణ, పరంధామ, మమ్మల్ని చల్లగా కాపాడు తండ్రి. శ్రీమన్నారాయణ.
4: జై

0: జై శ్రీమన్నారాయణ.
1: నాయన వరదాచార్యులు, వరదాచార్యులు గురువర్యులు రామానుజాచార్య స్వామి వారు వేయించేశారయ్యా. శిష్యులం మేమంతా వారిని అనుసరిస్తూ నీ ఇల్లు వెతుక్కుంటూ మరీ వచ్చేశాం. ఇదిగో వరదాచార్యులు, నీ ఇంటి వసారలోనే విడిది చేశాం. బయటికి రావయ్యా.
2: అమ్మో, అనుకున్నంతా అయింది. భాగవతోత్తములందరూ విచ్చేశారు. స్వాగతం చెప్పటానికి నాథుడు లేకపోయే ఇప్పుడు నేనెలా వెళ్లేది? తల మాత్రం బయటికి పెట్టి మాట్లాడతాను.
3: యతిరాజస్వామి, గురువర్య ఎంతకాలానికి మమ్ములను కటాక్షించారు? నా నాథుడు పనిమీద పొరుగురుకు వెళ్లినారు. భాగవతోత్తములారా, దాసోహం, అలా పూజామందిరంలో విశ్రమించండి.
1: ఇదేమిటి గురువర్య, మాట్లాడుతున్నదే గాని బయటికి రాదేమి?
4: దాశరథి, ఆమె మానవతి, అసమాన త్యాగమయ్యి. ఇదిగో ఈ వస్త్రాన్ని ఆమె వైపు విసిరివేయి.
1: ఓహో, తెలిసింది. అమ్మా త్యాగమతి, ఇదిగో గురుప్రసాదం కాషాయంబరం, దీన్ని ధరించిరండి.
2: ధన్యురాలిని స్వామి.
1: గురుదేవా, కట్టుకోవటానికి కూడా సరైన చీర కూడా లేని ఈ బీదరికపు గృహంలో ఇంతమందికి భాగవతార్చన ఎలా చేయగలుగుతుంది స్వామి?
4: నాయనా దాశరథి, ఆమె స్థిర సంకల్పురాలు, దృఢ మనస్కి, భర్తకు అనుకూలవతి, ధర్మాచరణ పరాయణి, భగవద్భాగవత పూజా తత్పరి. ఆమె శక్తి ఏమిటో మున్ముందు మీకే తెలుస్తుంది. అదిగో త్యాగమతి వస్తున్నది.
2: పరమ భాగవతోత్తములకు సాష్టాంగ దండ ప్రణామములు. దాసురాలి ఆలస్యానికి

0: క్షమించండి.
1: అమ్మా త్యాగమతి, నీ భక్తి తత్పరత మహోన్నతమైనది. క్షమించవలసిన అపరాధం నువ్వేమీ చేయలేదు తల్లి, విచారించకు.
0: స్వామి, మీకన్ని ఏర్పాట్లు చేసే ఉంచాను. పెరటిలో బావి దగ్గర బొక్కెన సిద్ధంగా ఉంది. స్నానాలు అనుష్ఠానాలు జరిపి దేవతార్చన కానివ్వండి. నేనీలోగా నివేదనను సిద్ధం చేస్తాను. స్వామి, ఆజ్ఞ ఇవ్వండి.
1: తొందరేమీ లేదమ్మా, నిదానంగానే నీ విధిని నీవు నిర్వర్తించు తల్లి. వరదాచార్యుల వారు కూడా ఉంటే బావుండేది.
0: తమ దర్శనం కోసం వారెంతో ఉబలాట పడ్డారు స్వామి. రాత్రే రావలసింది. ఏ కారణం చేతనో ఆగిపోయారు. త్వరలోనే వచ్చేస్తారు స్వామి, మీరు కానివ్వండి.
1: శుభమస్తు, అభీష్టి సిద్ధిరస్తు తల్లి.
0: ఇప్పుడే వస్తాను స్వామి.
1: అలాగే తల్లి.
0: ఇప్పుడేం చేయాలి? ఇంట్లో బియ్యపు గింజలేదు. ఇంతమంది శిష్యులకు భాగవతార్చన ఎలా చేసేది? ఆయన ఉంటే అక్కడో ఇక్కడో ఏదో ఉపాయం చేసి సర్దుబాటు చేసేవారు. ఇప్పుడు ఆయన కూడా లేరు. ఈ పరీక్షనెలా తట్టుకోవడం, ఈ నిస్సహాయ స్థితిని స్వాములకు విన్నవించుకోవడానికి మనసొప్పడం లేదు. మనమీద ప్రేమాభిమానాలతో అనుగ్రహించడానికి అంత దూరం నుంచి ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన ఆ మహానుభావుడిని వట్టి చేతులతో ఆకలి బాధతో ఎలా పంపేది? కాని ఇప్పుడు నాకు మార్గమేది? అవును, తోచింది. అట్లా చేయక తప్పదు. పాపమో పుణ్యమో అంతా భగవదధీనం. నేను నిమిత్త మాత్రురాల్ని. శ్రీమన్నారాయణ, నన్ను పాప విముక్తురాల్ని చేయి స్వామి. ఇది నీ సంకల్పంగానే భావిస్తున్నాను. ఓం నమో నారాయణాయ, ఓం ప్రాణేశ్వరాయ నమః, ఓం పతిదేవాయ నమః. సర్వం భగవదర్పితంగా చేస్తున్న ఈ కార్యంలో నాకే కలంకము అంటకుండుగాక. అదిగో చీర ఆరినట్లుంది. దాన్ని ధరించి నా కర్తవ్యాన్ని ప్రారంభిస్తాను.

0: ఆహా, వీధి వీధంతా కాంతిమయమైపోతున్నది. మెరుపు తీగ నడిచి వస్తున్నట్టున్నది. ఎవరా వచ్చేది? ఆ సుందరి, నా కలరాణి త్యాగమతేనా? ఆహా, ఏమి నా భాగ్యం! ఈనాటితో నా కోరికలన్నీ తీరిపోతాయి. అబ్బో, ఏమా నడక, ఏమా అందం! జగదేక సౌందర్యవతి త్యాగమతి రా, ఇంతకాలానికి ఈ దాసునిపై అనుగ్రహం కలిగింది. రా సుందరి, రా. నీ రాక వల్ల నా మణిమందిరం మరింతగా ప్రకాశిస్తుంది. నువ్వు అడుగుపెట్టినంత మేరకు కనకవర్షం కురుస్తుంది. రా మనోహరి, సుందరి.
1: యజ్ఞేశ, జీవితంలో ఎన్నడూ ఎదురుచూడని అదృష్టం ఈరోజు మా ఇంటిని వెతుక్కుంటూ వచ్చింది.
0: అవునవును, నాకు కూడా అంతే.
1: నీ వల్ల ఈనాడు ఒక మహోపకారం కావాలి, సహాయపడగలవనే ఆశతోనే వచ్చాను.
0: చెప్పు త్యాగమతి, ఏం కావాలో చెప్పు. మణులా మాణిక్యాలా, బంగారమా దాసదాసీ జనమా, అడుగు సుందరి. నా సర్వస్వం నీకు అర్పిస్తాను.
1: అవేమీ అవసరం లేదు యజ్ఞేశ, ఈ రోజు వరకు సరిపోయే భోజన సామాగ్రి ఇస్తే చాలు.
0: ఏమిటి, బియ్యం పప్పు వగేరా సామాగ్రి కావాలా?
1: అవును యజ్ఞేశ, శ్రీరంగ క్షేత్రం నుండి భగవత్ రామానుజుల వారు 100 మంది శిష్యులతో కలిసి మా ఇంటికి ఆతిథ్యానికి విచ్చేశారు. వారందరికీ సరిపడే ఆహార దినుసులు సమకూరిస్తే చాలు, ఇంకేమీ అక్కర్లేదు.
0: అమ్మో, స్వాములు వారు వచ్చారా? అయితే చాలా చిక్కేనే.
1: ఏమిటి చిక్కు, డబ్బు గురించేనా? మా వారు సాయంత్రం రాగానే ఎంత డబ్బైనా చెల్లించుకుంటాను, ఈ పూటకు మాట దక్కించు.
0: డబ్బుదేముంది సుందరి, ఇవాళ వస్తుంది రేపు పోతుంది. కాని ఈనాటి సదవకాశం మళ్ళీ వస్తుందో చెప్పు.
1: అదే కదా నా బాధ, యతిరాజస్వాములు మళ్లీ మళ్లీ రాబోతారా? వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకునలేకపోతే మన జీవితాలు ఎందుకు చెప్పు.
0: అవును, ఎందుకు చెప్పు, నేను అదే.

0: ఆలోచిస్తున్నాను సుందరి.
1: తర్వాత తీరిగ్గా ఆలోచించుకో కాని, ఇప్పటికే ఆలస్యమైంది, త్వరగా వెళ్ళాలి. ఆ సరుకులిప్పించు, నీకు పుణ్యం ఉంటుంది.
0: సరే, అలాగే ఇస్తాను. మరి దీనితో నీ కోరిక తీరుతుంది, మరి నా కోరిక
1: అంటే?
0: అదే, కొన్ని యుగాల నుంచి నీ సౌందర్యపు విందు కోసం నేనెంతో ఎదురు చూస్తున్నానో నీకు తెలియదా? ఈ దీనుణ్ణి ఇప్పటికైనా కాపాడలేవా?
1: నీకిది తగదు యజ్ఞేశ. నిస్సహాయురాలైన అబలను నీ తుచ్చమైన కోరికకు బలి చేస్తావా?
0: పిచ్చిదానా, దీంట్లో బలే ఉంది? నీకు కావాల్సింది నేను ఇస్తున్నప్పుడు నాకు కావాల్సింది నువ్వు ఇవ్వడం ధర్మమే కదా. కేవలం ఇచ్చిపుచ్చుకోవడమే అంతే. ఆలోచించు, సమయం ఇచ్చిపోతుంది.
1: భగవంతుడా, ఈ పరీక్ష నాకు కాదు, నీకు. నీ ఉనికిని నీవే నిరూపించుకోవాలి. అంతా నీ సంకల్పమే. ఓం పతిదేవాయ నమః. యజ్ఞేశ, అలాగే నీ కోరిక నెరవేరుతుంది.
0: అయితే రా, లోపలికి వెళదాం.
1: ఓహో, ఇప్పుడు కాదు, రాత్రికి. ముందు సరుకులివ్వు. స్వాములకు తదీ ఆరాధన పూర్తి చేసి రాత్రికి వస్తాను.
0: నమ్మమంటావా సుందరి?
1: నిన్ను నమ్మే కదా, సరుకుల కోసం నీ దగ్గరకొచ్చింది.
0: ప్రమాణం చెయ్యి.
1: మా ఆయన మీ దొట్టు, సరేనా?
0: అయితే సరే, ఇదిగో ఇప్పుడే పంపిస్తా. ఒరే రంగా, ఇలా రా. వచ్చావా? ఇగో ఈ బస్తాలు మూటలు అన్ని మన బండి మీద ఎక్కించి ఈ అమ్మగారింటికి తోలుకుపో. సామాన్లు ఇంట్లో దించి కాస్త చేతి కింద ఉండు. పో.
1: తది ఆరాధన అయ్యాక వీడికి భోజనం పెట్టి పంపిస్తాన్లే. రా రంగయ్య, ఇవాళ నువ్వే మా పాలిటి పెన్నిదివి. యజ్ఞేశ, ధన్యవాదాలు, వస్తాను.
2: అన్నదాత సుఖీ భవ. అమ్మా త్యాగమతి
1: స్వామి,
2: నీ భక్తి తాత్పర్యాలు కొనియాడదగినవమ్మా.
3: తల్లి త్యాగమతి
1: స్వామి,
3: సమయానికి భర్తగారు ఇంట్లో లేరని విచారించకమ్మా. నీవు ఒంటరిదానవు కావు, నీ భర్త నీలోనే ఉన్నారు, నీవు వారిలో ఉన్నావు.
1: తెలిసి తెలియక ఈ దాసురాలు ఏదైనా అపరాధం చేస్తే మన్నించండి స్వామి.
3: లేదమ్మా, లేదు. నీవు నిర్దోషవు. భక్తి ప్రపత్తులతో నీవు స్థిరపరిచిన పదార్థాలన్నింటినీ రుచిగా శుచిగా పెరుమాళ్లు ఆరగించినారమ్మా. శాకపాకాలన్నీ అమృతతుల్యాలు తల్లి, అమృతతుల్యాలు.
1: తమరి రుచులకు అభిరుచులకు తగినట్లుగా పదార్థాలు కుదిరినాయో లేదోనని చాలా ఆందోళన పడ్డాను స్వామి.
3: అదేమీ లేదమ్మా, అన్నం పెట్టిన వాళ్లంతా అమ్మలే తల్లి. అవును, అన్నం పెట్టిన వాళ్లంతా అమ్మలే. నీ వంటలో వడ్డనలో నిరుపమానమైన మాతృహృదయం తొణకిసలాడుతున్నది. ఇంకా ఏ విచారమూ చేయకమ్మా.
1: ధన్యురాలిని స్వామి.
2: గురువర్య, పొద్దు వాటారుతున్నది. ఇంతవరకు వరదాచార్యుల వారు వేంచేయలేదు మరి.
3: అవును దాశరథి, ఇక మనం బయలుదేరే సమయం వచ్చింది.
1: అయ్యో, అప్పుడేనా స్వామి? ఈ రాత్రికి విశ్రమించి ఉదయాన బయలుదేరొచ్చు కదా.
3: లేదమ్మా, చాలా దూరం వెళ్లవలసి ఉన్నది. వరదాచార్యులు వస్తే మేం మళ్లీ వస్తామని చెప్పమ్మా.
1: అలాగే స్వామి.
2: ప్రాణేశుడు కోసం ఎదురు చూస్తూ త్యాగమతి కూడా భోజనం చేయలేదు స్వామి.
3: అయ్యయ్యో, అదేమిటి తల్లి? నీ భర్త ఏ పని మీదనో ఉన్నట్టున్నారు, నీవిలా అభోజనంగా ఉండకూడదమ్మా.
1: పర్వాలేదు స్వామి, వారు రాగానే శ్రీపాద తీర్థాన్ని సేవించి భోజనం చేస్తాం. కాని మీరు
3: బయలుదేరక తప్పదు తల్లి. తరువాత మమ్మల్ని కలుసుకోమని నీ భర్తకు చెప్పమ్మా. ఆ స్వామివారి తీర్థ ప్రసాదాలను చుట్టుప్రక్కలున్న మీ శ్రేయోభిలాషులకు కూడా అందించడం మరిచిపోకు తల్లి. శుభమస్తు.
1: అలాగే స్వామి. దాసోహం.
3: సుఖీ భవ. పతి ప్రణయ సౌభాగ్య సిద్ధిరస్తు. అభీష్టి సిద్ధిరస్తు. దాశరథి
2: స్వామి
3: పదండి.
4: జై శ్రీమన్నారాయణ.
5: జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భజయతి రాజం. భజయతి రాజం.

0: भजयति राजन् भजयति राजन् जय श्रीमन्नारायण
1: जय श्रीमन्नारायण
2: త్యాగు త్యాగు నిన్నేనే
3: ఎవరు
2: ఇలా నేల మీద పడుకున్నావేమిటి చీకటి పడింది దీపం కూడా పెట్టలేదు త్యాగు
3: ఏమండి
2: లే ఇటు కాని వేళ ఏమిటి నిద్ర
3: వచ్చారా అయ్యో అప్పుడే చీకటి పడిపోయిందా దీపం పెట్టాలి
2: ఇదిగో నేను వెలిగించానులే అయినా అదేమిటి అలా నేల మీదనే మొద్దు నిద్ర ఏం జరిగింది
3: భగవద్ రామానుజ యతీంద్రులు శిష్య సమేతంగా వచ్చారండి
2: ఎవరు ఎంబెరు మానరే మన ఇంటికి వచ్చారా
3: ఉదయమనగా వచ్చి ఇప్పటిదాకా మీకోసం ఎదురుచూసి ఇప్పుడే తిరుమల యాత్రకు బయలుదేరి వెళ్లారండి
2: అయ్యయ్యో గురుదేవులు వేం చేసినప్పుడు నేను లేకపోతేనే ఎంత దురదృష్టవంతుడిని
3: ఇంతకు మీరు వెళ్లిన పని ఏమైందండి
2: అనుకున్నంత డబ్బు సమకూరలేదు అవును అంతమందికి తదియారాధన ఎలా చేయగలిగావు
3: అదంత తర్వాత చెప్తాను ముందు స్నానం అనుష్ఠానం కానివ్వండి పొద్దుట్నుండి ఏమీ తినలేదు ఆకలి మండిపోతుంది
2: సరే సరే చిటికెలో అన్నీ ముగించుకుని వస్తా నువ్వు లేచి అనుష్ఠానానికి ఏర్పాటు చెయ్యి
3: సరేనండి
2: త్యాగు వడ్డించడం కాదు ఇలారా నువ్వు కూడా కూర్చో ఇద్దరం కలిసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిద్దాం
3: సరే అలాగేనండి ఇదిగో కూర్చుంటున్నాను
2: త్యాగు నువ్వెంత పుణ్యం చేసుకున్నావు స్వామివారికి సేవ చేయగలిగావు నేనే నిర్భాగ్యుడను సాక్షాత్తు భగవానుడే ఇంటికి విచ్చేస్తే దర్శించుకోలేని పాపాత్ముడిని
3: బాధపడకండి స్వామివారు మళ్లీ వస్తామన్నారు ఈలోగా మిమ్మల్ని ఎక్కడో ఓ చోట వారిని కలియమన్నారు
2: అంతటి వరమిచ్చారా నాకు స్వామి ఎంత దయామయులు ఈరోజు నాకే ప్రాప్తం లేకపాయే
3: పోనీయండి పదే పదే ఆ మాటెందుకు స్వామివారు నీలోనే నీ భర్త ఉన్నారు అని నన్ను దీవించారండి మరి నేను చేస్తే మీరు చేసినట్లే కదా ఎందుకు ఆ విచారం
2: అవును నిజమే ఉండు భోజనం చేశాక నీకు పాదాభివందనం చేస్తాను నీ పుణ్యంలో సగం చొప్పున నాకు వచ్చేస్తుంది
3: చాలేద్దరు మీరు మీ చమత్కారం
2: అది కాదు ఆరాధనానాం సర్వేషాం విష్ణురారాధనాం పరం తస్మతత్పదరం ప్రోక్తం తదియారాధానం కురు అని పెద్దలు సెలవిచ్చినట్టుగా ఎంతో మహోత్కరష్టమైన తదియారాధన సేవను ఇంత ఘనంగా ఎలా నిర్వహించావో చెప్పనేలేదు సుమా
3: మీకు చెప్పకే చెబుతాను
2: చెప్పు చెప్పు నీకు సహకరించిన ఆ మహానుభావులెవరో చెప్పు వారి కాలమీద పడతాను
3: అంటే ఎప్పుడు కాలమీద పడడమేనా మీ పని
2: అది కాదు భాగవతోత్తముల సేవ ఊరికే లభిస్తుందా దానికెంతో పుణ్యం చేసుకోవాలి
3: పుణ్యమో పాపమో యజ్ఞేశుడే ఆదుకున్నాడు
2: ఎవరు ఆ రత్నాల వ్యాపారియా వాడు లాభం లేకుండా ఏ పని చేయడే
3: లాభం కోరాడు
2: ఏమిటది
3: నన్నే
2: నిన్న అవును ఎప్పటినుంచో వాడికి నీ మీద కన్ను ఇప్పుడు వాడికి దొరికావన్నమాట
3: అనివార్యమైపోయిందండి
2: అంటే
3: కావలసినంత సామాగ్రి ఇచ్చాడు రాత్రికి వస్తానని మాట ఇచ్చాను
2: మంచి పనే చేశావు బాగుంది నీ పేరును సార్థకం చేసుకుంటున్నావన్నమాట మరి నేను రానా
3: రండి మీరు నాలో అర్ధభాగమే కదా రండి
2: సరే త్వరగా చీ కడుక్కో వెళ్దాం
3: అలాగే స్వామివారి తీర్థ ప్రసాదాలు కూడా తీసుకురండి యజ్ఞేశునికిద్దాం ఆనందపడతాడు
2: అలాగే

0: ఉండదు. చూస్తూ చూస్తూ తనంతటగా తాను నలుగురికి చెప్పుకుని అల్లరి పాలవుతుందా? ఆహా, అలాంటి మనిషి కాదు. తప్పకుండా వస్తుంది, కాస్త ఆలస్యమైనా వస్తుంది, వచ్చి తీరుతుంది. అదిగో దూరంగా మసక్గా కనిపిస్తుంది, ఆవిడేనా? ఆవిడే. అబ్బా, ఈరోజు నాకు విశేష పర్వదినం, నా జన్మ తరించిన శుభతరుణం, నా నిరీక్షణ ఫలించింది, నా నోములు పండాయి, ఈనాడు స్వర్గ సుఖం అందుకో.
1: అదేమిటి, వెంటంకెవరో వస్తున్నట్టున్నారే.
0: ఎవరై ఉంటారబ్బా? చూడబోతే వెంట వస్తున్న మనిషి ఆడమనిషిలా లేదే, మగాళ్లాగా కనిపిస్తున్నాడే. మొగుడు ఊరు నుంచి ఉడిపడ్డా ఏమిటి? చచ్చెవరా దేవుడా? సవ్యంగా సాగిపోతుందనుకుంటే ఈ లంపటం ఏమిటి?
2: యజ్ఞేశ, ఆలస్యమైంది, రాననుకున్నావా ఏమిటి? అలా దిగాలు పడ్డావు.
0: అబ్బా, అదే లేదు. మరి వీరు?
2: ఓ, వీరా? మా శ్రీవారే. మన విషయమంతా చెప్పాలి. ఓ, సహకరించినందుకు నిన్ను, మాట ఇచ్చినందుకు నన్ను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
0: ఏమిటి చెప్పావా? మన విషయం చెప్పావా?
3: కంగారు పడకు యజ్ఞేశ, ఇందులో తప్పేమీ లేదు. అయినా ఎంతటి పుణ్యపురుషులండి మీరు. నాకు దక్కని గురుసేవా భాగ్యం పరోక్షంగా ఉన్న మీ చలువ వల్ల మా త్యాగమతికి దక్కింది. మహాపురుషులకు ఆతిథ్యం ఇవ్వడానికి సహకరించిన అదృష్టం మీకు దక్కింది.
0: అబ్బే, దాన్నేముందండి, ఈ సంపదంతా ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. ఒక పుణ్యకార్యానికి వినియోగపడడం కంటే భాగ్యమే ఉంటుంది, చెప్పండి.
3: అంతే అంతే నాయన, ధనము యవ్వనము కూడా మీసాలపై తేనెల్లాంటివి, ఎక్కువ కాలం ఉండవు, జారిపోతూనే ఉంటాయి, ఆపడం ఎవరితరమూ కాదు. కాకపోతే ఉన్న నాలుగు నాళ్లైనా వాటిని సద్వినియోగపరచుకోవడమే మానవుని కర్తవ్యం. ఆ పని మీరు చక్కగా చేశారు.
0: ఎప్పటి నుండో రామానుజుల వారికి సేవ చేయాలని ఆశపడుతుండేవాణ్ణి, అది ఈ రూపంలో తీరిందేమో. ఇంతకీ మీరు పొరుగురు వెళ్లారేమో, ఎప్పుడు వేయించేశారు?
3: ఏమడుగుతావులే, నా కర్మ కాలి స్వాముల వారు శిష్య బృందంతో వెళ్లిపోయాక వచ్చాను. కాస్త ఓ గంట ముందు రాకూడదు, నాకు ప్రాప్తం లేదనుకుంటాను. అంతేలేండి,
2: ఇప్పటికే చాలా పొద్దుపోయింది. యజ్ఞేశుడు ఆవలింతలు తీస్తున్నారు, వారికి తీర్థప్రసాదాలివ్వండి.
3: అవునాయనా, మర్చిపోయాను, ఇదిగో ఈ తీర్థం తీసుకో. శ్రీమన్నారాయణ పాదోదకం సకల పాపహరణం పావనం శుభం. ఇదిగో స్వామివారి భుక్తశేషం, ప్రసాదంగా పుచ్చుకో. నాయనా యజ్ఞేశ, ఇక్కడితో నా పౌరహిత్యం పూర్తయింది. రత్నబిహారి
0: స్వామి,
3: వివాహ బంధం అనేది 7 జన్మలది, నాలో సగం ఇదిగో ఈ త్యాగమతి, ఆమెలో సగం నేను. మా దేహాలే వేరు, ప్రాణం ఒక్కటే. నీవు వర్తకుడవు, నీ అప్పు తీర్చడానికి సాక్షిగా నేను వచ్చాను. ఇట్టి నా అర్ధాంగి త్యాగమతిని నీకప్పగిస్తున్నాను. అసత్య దోషం అంటని మా దొడ్డ ఇల్లాలు పరమ పూజ్య సుగుణాల కని ఈమె. నీవు చేసిన మేలుకు ఈ ప్రత్యుపకారం సరిపోదు, కాని ఇంతకన్నా ఎక్కువ ఏమి సమర్పించుకోలేని పేదవాడిని. ప్రియ సఖి త్యాగు, యజ్ఞేశుల వారిని సంతోషపెట్టి సూర్యోదయ వేళకు వచ్చేసే. యజ్ఞేశ
0: స్వామి,
3: సుఖీభవ. సెలవు.
2: యజ్ఞేశ
0: అమ్మా,
2: ఇప్పటికైనా నా మీద నమ్మకం కుదిరింది కదా. మాట తప్పి నీ నుండి తప్పించుకున్నాననుకున్నావా? ఇచ్చిన మాట తప్పడం కాశీలో గోహత్య చేసిన పాపంతో సమానం. ఏదేమైనా యతిరాజుల వారికి, వారి శిష్యులకు నా జన్మలో తదీ ఆరాధన చేయగలనని అనుకోలేదు. ఆ పుణ్యమంతా నీదే. నాకింతటి పుణ్యాన్ని, స్వాముల వారి ఆశీస్సులను లభింపచేసిన నీ రుణం జన్మ జన్మలకైనా తీరదు. ఇక నేను నీ ఆధీనం, మరి నీ ఇష్టం.
4: అమ్మా అమ్మా, నువ్వు దేవతవు తల్లి, నిజంగా త్యాగమతివే. స్వామివారి పాదతీర్థ సేవనంతో

0: నా కళ్ళు తెరుచుకున్నాయి. మాతృవత్పర నారి అనే భారతీయ ధర్మాన్ని విస్మరించి మహాపాపం చేశాను. అమ్మా, ఇదిగో నీకు పాదాభివందనం చేస్తున్నా తల్లి, నా పాపాన్ని తొలగించు తల్లి.
1: అయ్యయ్యో అయ్యయ్యో యజ్ఞేశ, ఏమిటి ఇది? నా కాళ్ళు వదులు, నేనంత గొప్పదాన్నేమీ కాదు, మామూలు పేద ఇల్లాలినే. కాళ్ళు వదలవయ్యా ముందు.
0: లేదు తల్లి, లేదు, నువ్వు నన్ను మనసారా క్షమించేదాకా నీ పాదాలను వదలలేనమ్మా.
1: అయ్యో, ఇందులో నీవు చేసిన పాపం ఏదీ లేదు, అంతా భగవంతుని లీల
0: కావచ్చు. కాని నీచ బుద్ధితో నీ శరీరాన్ని ఆశించాను, నీలో తల్లిని చూసుకోలేని అంధుణ్ణయ్యాను. ఒక పరమార్థం కోసం శీలాన్ని కూడా బలిపెట్టడానికి సిద్ధపడిన నీలోని త్యాగం యొక్క విలువను గ్రహించలేకపోయానమ్మా. నన్ను జనని, నన్ను క్షమించమ్మా.
1: అయ్యో ఏమండి, ఒకసారి వెనక్కి తిరగండి, ఈ యజ్ఞేశుడు నా పాదాలు వదలటం లేదండి.
2: ఇదేమిటి యజ్ఞేశ, కరవులు అందుకోవయ్యా అంటే చరణాలు పట్టుకున్నావేం?
0: అయ్యా మహానుభావ, బుద్ధొచ్చిందయ్యా, నేనెంతో మహాప్రార్థన చేశానయ్యా, కన్నుగారని కామంతో వ్యవహరించాను, నా తప్పు తెలిసింది. మీ దంపతులు నన్ను మనస్ఫూర్తిగా క్షమించాలి, అంతదాకా నాకు నిష్కృతి లేదు.
2: అర్థం చేసుకున్నావు కదా, ఇక లేవవయ్యా లే.
0: భార్య ఇంకొకరికి ఇచ్చిన మాటను అది ఎలాంటిదైనా స్వీకరించి నెరవేర్చగలిగే హృదయ సంస్కారాన్ని మీరు సంపూర్ణంగా దర్శించారు స్వామి, ఎంత గొప్ప ఆదర్శం మీది.
2: అదంతా ఇప్పుడు ఎందుకు గాని, ముందు లేచి నిలబడవయ్యా విఘ్నేశయ్యా. నిలబడు, లేవవయ్యా.
0: ఈ పాపాత్ముడిని క్షమించినట్లే కదా.
2: స్వాముల సేవ చేసి తరించిన పుణ్యాత్ముడవు, నీ పశ్చాత్తాపమే నిన్ను పాప విముక్తుడని చేసింది, చింతించకు.
1: కానీ యజ్ఞేశ,
0: అమ్మా,
1: నీ దగ్గర నుండి సరుకులను ఉచితంగా తీసుకోవడం మాకు భావ్యం కాదు, దానికెంత సొమ్ము చెల్లించాలో చెబితే కలిగినంతలో ఇస్తాం.
0: అమ్మా, నాకే సొమ్ము అక్కర్లేదమ్మా, నేనే ఈ మహాకార్యాన్ని నిర్వహించి తదీయారాధన ఫలాన్ని పొందానన్న సంతృప్తి చాలమ్మా నాకు.
2: అది కాదయ్యా, అంత పుణ్యఫలాన్ని నీకొక్కడికే దారపోస్తే ఎలా, మా జీవితాలు ఏం కావాలి?
0: అయితే ఒక విన్నపం.
2: చెప్పు చెప్పు.
0: రామానుజాచార్యులు వారి శిష్యులలో మీరెలా చేరారో నన్ను కూడా ఓ శిష్యునిగా చేర్చండి, మీకు పుణ్యం ఉంటుంది, అది చాలు నాకు.
1: ఓ, దానిదేం భాగ్యం. రామానుజుల వారు ఈ అష్టసహస్ర గ్రామం నుండి నేరుగా తిరుమలకు వెళ్తున్నారు, రేపే మనం బయలుదేరి వారిని ఎక్కడో ఓ చోట కలుసుకుని మనవి చేద్దాం.
2: అవును, నేను కూడా వారిని దర్శించుకోలేకపోయాను, అందరి కోరిక నెరవేరుతుంది, పదండి.
0: ధన్యుడును స్వామి, ధన్యుడును.
3: జై శ్రీమన్నారాయణ.

మీరింతవరకు సతీ త్యాగమతి నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీ కేతోజు భానుప్రకాష్, శ్రీ కె మురళీకృష్ణారెడ్డి, శ్రీ కృష్ణార్జునరావు వెన్న, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, కుమారి ఎంబి హిమచంద్రిక, శ్రీమతి ముళ్లపూడి రాజేశ్వరి, శ్రీమతి సాయిలక్ష్మి చాగంటి. రచన డాక్టర్ ఎం పురుషోత్తమాచార్య. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీజంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో టైం ఎగ్జాక్ట్ 5 న్యూస్ హెడ్లైన్స్ వింటారు.
1: సమయం 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

ஆகாஷ்வாணி ஆதிலாபாத் வந்த பாயிண்ட் 2 எஃப்எம் மனசு நின்ற சமயம் 5:32. శ్రోతలకు శుభ సాయంత్రం. పొదుగల్లా 10:00 పగటికి 3:00 దాకా తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కలి, అట్లనే 3:00 సాయంత్రం 5:00 దాకా హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం కలి ఇన్నాం. ఇక ఇప్పటి సంధి రాత్రి 11:00 దాకా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర ప్రసారాలు వినిపిస్తాం. నేను మీ రేడియో నేస్తం సురుకుంటి మమత. శ్రోతలు, మా కార్యక్రమాలని 100.2 ఎఫ్ఎం రేడియో సెట్ల ఇంకా న్యూస్ ఆన్ యార్ యాప్పై కూడా వినొచ్చు. ఇక ఇప్పటి సంధి 6:00 వరకు ఉండే కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. ఇంకా కొంచెంపట్ల మాట చెప్పండి, పాట మీ మాటలు మీకోసం పాటలుంటాయి. 5:30 సంబరం పిల్లల కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీ త్యాగరాజ సంగీత అకాడమీ విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం ఉంటుంది. 11:00 ఏమేం కార్యక్రమాలుంటాయో 6:05 ఇవాళ రేపటి కార్యక్రమాలలో తెలుసుకుందాం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.

మాట చెప్పుండ్రి, పాట వినండ్రి. మాట మీదైతే పాట మాది. అర్ధగంట సేపు ఉండే ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేయొచ్చు. నంబర్లు 2300881 2950 01 0873 2 ఇది కోడ్ నంబర్. ఇంకా మా వాట్సాప్ నంబర్కు 0873 2 2950 01 మాట పాటలతో సాగే

కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా కూడా మీకు నచ్చిన పాటలు అడగచ్చు. మీరు పోస్ట్ కార్డు ద్వారా పంపాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ 504001. ఈ కార్యక్రమాన్ని షురూ చేద్దాం. విమానం చిత్రంలోని ఈ పాటతో.

0: బండి రామకృష్ణ, బాగున్నారండి? చెప్పండి, మరి ఫోన్ చేసిండ్రు, ఏం సంగతులు?
1: సంగతులు ఏమంటే మంచిదే. ఇప్పుడు శ్రీకృష్ణ అర్జున యుద్ధంలో మంచి పాట ఉన్నది, అలిగితి సత్యప్రియ కలత మానవ.
0: తప్పకుండా వినిపిస్తా, పాడతారా? అవునవును, తప్పకుండా వేస్తా, వినిపిస్తా, కానీ ముచ్చట చెప్పవా? మరి ఏమంటుంది మీ అనుకుంటా?
1: బాగున్నది,
0: ఎండ కొట్టలేదా మీకు? బోనాలా?
1: బోనాలు.
0: ఊరంతనా?
1: ఊరంతా
0: అట్లనా?
1: ఐదు మేకలు.
0: ఓహో, ఇలా మీ అనుకుంటా వచ్చేదేమో, ఇలా మీ అనుకుంటా కాస్త అయిపోతుండే. తప్పకుండా వస్తాం, అనుకుంటా వచ్చినాడు, మీ అడ్రస్ కనుక్కొని వస్తాం మీ ఇంటికి. సరేనండి, మీరు అడిగిన పాట వినిపిస్తా, వినేసేయండి.
1: ఓకే, థ్యాంక్ యూ.

0: दो कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेली लॉ के टोल फ्री नंबर 1454 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు మాట చెప్పు రే పాట ఇంట్లో సినిమా పాటల్ని శ్రోతలకు ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేయాలనుకుంటే 08732 కోడ్ నంబర్ నిజం చేసి 295081-2300081 నంబర్కు ఫోన్ చేయొచ్చు. ఒక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో,
2: హలో మేడం, నమస్కారం.
1: నమస్తే, మీ పేరు, ఊరు?
2: హిందూపురం.
1: అనంతపురం డిస్ట్రిక్ట్?
2: లాస్ట్ అనంతపురం, ఇప్పుడు సత్యసాయి డిస్ట్రిక్ట్ అన్నారు.
1: ఓకే,
2: ఇప్పుడు అనంతపురం నుంచి ప్రెసెంట్ అయ్యింది.
1: అనంతపురం నుంచి ఫోన్ చేసిండ్రు మీరు?
2: అవును మేడం, హిందూపూర్ నుంచి.
1: చెప్పండి, ఏం సంగతులు మరి ఫోన్ చేసిండ్రు?
2: నేను అపరిచితుల్లో పాట కావాలని, జీఎం గారి పాట కావాలని.
1: తప్పకుండా వినిపిస్తాను. పాడగలుగుతారా? పాడతారా?
2: నాకు రాదు మేడం, ఏజ్ పర్సన్
1: కొంచెం కొంచెం. తప్పకుండా వినిపిస్తానండి. అనంతపురం లో ఎండలు బాగానే ఉన్నాయా? కొంచెం తగ్గినట్టుంది. మీకు వర్షాలు స్టార్ట్ అయినాయేమో కదా?
2: వర్షాలు స్టార్ట్ అయింది, మాకేం వర్షం లేదు. బేరింగ్ చాడిపోతే అనంతపురం ఏదో పడింది. హిందూపూర్లో తక్కువే, చాలా తక్కువ.
1: అవునా?
2: నల్ల గాలి వస్తుంది. టెంపరేచర్ కూడా 27-28-30 లోపల ఉంది. 37-36 దాకా ఉండేది.
1: అవునా?
2: అయినా వెన్ కంపేర్ టు అనంతపురం, హిందూపూర్ ఇస్ ది కూలెస్ట్ ప్లేస్ ఇన్
1: సరేనండి. మీరు అడిగిన పాట వినిపిస్తాను, వినిస్తాను.
2: థ్యాంక్ యూ.

0: బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. శ్రోతలు, ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేయాలనుకుంటే 2950881230081 ఈ రెండు నంబర్లలో కలిసి దేనికైనా ఒకదానికి 0873324 నంబర్ని జత చేసి ఫోన్ చేయొచ్చు. ఒక ఉత్తరం వచ్చింది. ఇది లక్ష్మీ సంతోష్ రామ్నగర్ నుంచి పంపించారు. మా కోసం బ్యాండ్ మేళం చిత్రం నుంచి పాటని వినిపించండి అని కోరుతున్నారు. శ్రోతలు, మీరు కూడా ఇట్లా ఉత్తరాల ద్వారా పాటల్ని కోరచ్చు. మీరు పోస్ట్ కార్డు ద్వారా పంపాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ 504001. ఇప్పుడైతే లక్ష్మీ సంతోష్ కోసం బ్యాండ్ మేళం నుంచి ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ April 26 నుంచి June 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన April 26 నుంచి May 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఫ్రిడ్జ్ ఎంత నిండుగుంటే కరెంటు వినియోగం అంతా తగ్గుతుందట. ఖాళీగుంటే ఫ్రిడ్జ్ డోర్ తీసిన ప్రతిసారి అందులోకి వేడిగాలి ఎక్కువగా చొరబడి చల్లబడడానికి ఎక్కువ కరెంటు తీసుకోవడమే ఇందుకు కారణమట. ఆవకాయ బిర్యానీ చిత్రంలోని ఈ పాట మీకోసం.

0: గింతటితో ఇయ్యలటి మాట చెప్పండి, పాట ఏనండి, అయిపోయింది. రేపు పొద్దుమట్ల 5 గంటలకు మాట చెప్పండి, పాట ఏనండిలా మా రేడియో నేస్తాం, మరిన్ని పాటలు వినిపిస్తారు. ఇంకా ఇయ్యాల రాత్రి 8 గంటలకు హుషారుకు ఫోన్ చేసి మాట్లాడచ్చు, హుషారైన పాటలు కోరచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.
1: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
3: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సంబురం ప్రతి ఆదివారం పొద్దుమట్లు 5:30 అయిందంటే పిల్లల కార్యక్రమంలో ఏదైనా ఒక పాఠశాల కానీ కళాశాల కానీ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను జ్ఞానాన్ని తెలియజేసే కార్యక్రమమే సంబురం. ఈ సంబరంలో ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీ త్యాగరాజ సంగీత అకాడమీ విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం విందాం. నిర్వహణ ఎన్ కల్పన.
5: మై నేమ్ ఇస్ శ్రీయాన్, ఐఎమ్ ఫ్రమ్ 6th క్లాస్. నేను శ్రీ త్యాగరాజ మ్యూజిక్ అకాడమీలో సంగీతం నేర్చుకుంటున్నాను. ఈ అకాడమీ నుండి అబ్బాయిలు మరియు అమ్మాయిలు కలిసి అన్నమాచార్య కీర్తనలు మరియు సంగీతం పాడటం జరుగుతుంది. వింటారు కదా, అన్నమాచార్య కీర్తనలో జగడపు జనవుల జాజర అనే పాటను విశ్వక్సేన మరియు క్షేత్ర పాడి వినిపిస్తారు.

ఇప్పుడు మరొక అన్నమాచార్య కీర్తన విందాం. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు. ఈ కీర్తనను ప్రత్యుంచిక, శ్రీయన్, అపేక్ష, ఆకాంక్ష, విశ్వక్సేన మరియు క్షేత్ర పాడి వినిపిస్తారు.

0: మాగరి మాగరి మాగరి.
1: ఇప్పుడు శ్రీ మహావిష్ణు స్తోత్రం అపేక్ష ఆకాంక్ష శ్రీయాన్ ప్రత్యుంచిక విశ్వక్సేన మరియు విశ్వక్షేత్ర పాడి వినిపిస్తారు.

0: పది వేల శేషుల పడగల మయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, శ్రీహరివాసము, శ్రీహరివాసము.
1: ఇప్పుడు సంగీతంలోని కొన్ని దాటి స్వరాలు పాడి వినిపిస్తున్నది ఆపేక్ష మరియు ఆకాంక్ష.

ఇప్పుడు వేడుకుందామా అనే పాటను శ్రీయాన్, ప్రత్యుంచిక, ఆరాధ్య, ప్రార్థన, విశ్వక్సేన మరియు క్షేత్ర పాడి వినిపిస్తారు.

0: ಸಾರೆ ಜಹಾನ್ಸೆ ಪಾಠನು ವಿಶ್ವಕ್ಸೇನ ಕ್ಷೇತ್ರ ಆರಾಧ್ಯ ಪ್ರಾರ್ಥನಾ ಆಕಾಂಕ್ಷ
1: ಸಂಬರಂ. ಆದಿಲಾಬಾದ್ ಪಟ್ಟಣಂಲೋನಿ ಶ್ರೀ ತ್ಯಾಗರಾಜ ಸಂಗೀತ ಅಕಾಡೆಮಿ ವಿದ್ಯಾರ್ಥುಲು ಪಾಲ್ಗೊನ್ನ ಕದಂಬ ಕಾರ್ಯಕ್ರಮ ಅದಿ. ನಿರ್ವಹಣ ఎన్ కల్పన. శ్రోతలు, మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాలని ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. రేపు జామట్ల 5:30 నాకు నచ్చిన సినిమా పాటలు నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ప్యారమూర్ గ్రామానికి చెందిన వర్కాపూర్ విశ్వాస్తో ముచ్చట పాటల నడుమ ఇన్నుడు మరకుండ్రి. ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, మనస్సు నిండా. సమయం 6 గంటలకు కావస్తుంది. మరి కాసేపట్ల హిందీలో వార్తలు, ఢిల్లీ కేంద్రం కలిగి ఇందాం.

0: न्यूज ऑन एआईआर ऑफिशियल यूट्यूब चैनल पर भी सुना जा सकता है। श्रोताओं से अनुरोध है कि वे आज और कल आकाशवाणी से जुड़े। सरकार ने इबोला संक्रमण के बढ़ते मामलों को देखते हुए भारतीय नागरिकों को अफ्रीकी देश कांगो, युगांडा और दक्षिण सूडान की गैर जरूरी यात्रा न करने की सलाह दी है। मौसम विभाग ने आज पूर्वी उत्तर प्रदेश, पूर्वी मध्य प्रदेश और विदर्भ में लू चलने की चेतावनी दी है। अगले पांच दिन तक उत्तर प्रदेश, मध्य प्रदेश, विदर्भ, पंजाब, हरियाणा, चंडीगढ़ और दिल्ली के कुछ इलाकों में भी लू की चेतावनी जारी की गई है। और खेलों में मुंबई में आईपीएल क्रिकेट में राजस्थान रॉयल्स ने मुंबई इंडियंस को 206 रन का लक्ष्य दिया है। ताजा समाचार मिलने तक मुंबई ने तीसरे ओवर में 2 विकेट पर 18 रन बना लिए हैं। वहीं कोलकाता में आज शाम 7:30 बजे से दिल्ली कैपिटल्स का सामना कोलकाता नाइट राइडर्स से होगा। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా ఇయాల్టి రేపటి కార్యక్రమాలు. ముందుగల్లా ఈ పూట కార్యక్రమాలల్లా ఇంకా కొంచెంపట్ల అంటే 6:20 పల్లె పదాలల్లా గుడిహత్నర్ మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన సిరికొండ దేవుబాయి బృందం గురుబోధ పాటలు, మావల మండలం బట్టిసవర్గం గ్రామానికి చెందిన దర్శనాల గంగమ్మ బృందం పడిన గురుబోధ పాటలు వినొచ్చు. రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయంలో సమగ్ర వ్యవసాయం ఆవశ్యకత ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కస్బే సుధాంశు సుధాకర్ తో ముచ్చటినొచ్చు. ఇంకా నిలువు పందరి పద్ధతిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల సహ అధ్యాపకుడు డాక్టర్ కిరణ్ రెడ్డితో ముచ్చటినొచ్చు. వీటితో పాటు రాత్రి 9:30 కథమానం భవతి 101 కథల సంపుటి నుండి వృత్తి కథ రచన కెవి నరేందర్ చదివి వినిపిస్తారు పి కమలాకర్ రెడ్డి. ఇక ఈనుండ్రి కేంద్ర సాహిత్య అకాడమీ బాలల సాహిత్యంలో పురస్కారాన్ని అందుకున్న రచయిత డికే చదువుల బాబుతో ముచ్చట రాత్రి 9:45 ఇక ఈనుండ్రిలా. వేయి పడగలు నాటకం 18వ భాగం నవలామూలం విశ్వనాథ సత్యనారాయణ, రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్ల కవి శ్యామలదేవి, నిర్వహణ డాక్టర్ ఎల్లం రాజు సరోజా నిర్మల. రేడియో మాణిక్యాలు రాత్రి 10:00 ఇనుడు మరకుండ్రి. ఇవిడితో పాటు రాత్రి 7:45 దిల్పసందులో హిందీ సినిమా పాటలు, 8:00 హుషార్లో హుషారైన పాటలు, అట్లనే 10:30 మధురిమలో హాయైన పాటలు ఈనచ్చు.

రేపటి కార్యక్రమాలల్లా రేపు పొద్దుగల 7:15 అంబటల సంగతులల్లా యోగమనే అదృష్టం యోగా దర్శనం పోలీసు ఉన్నతాధికారి టి పనసారెడ్డి ప్రసంగం వినొచ్చు. ఇంకా చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శి వ్యవసాయ విద్య ఉన్నత భవిష్యత్తుకు అవకాశాలు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కస్బే సుధాంశు సుధాకర్ తో ముచ్చటి నచ్చు. ఇంకా పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 32వ భాగం. కథమానం భవతి నూటక కథల సంపుటి నుండి వృత్తి కథ రచన కెవి నరేందర్ చదివి వినిపిస్తారు పి కమలాకర్ రెడ్డి. రేపొద్దుగల్లా 8:30 కథనం కార్యక్రమంలో రేపొద్దుగల 10:00 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం కలిగి ఈనచ్చు. పొద్దుమట్ల 6:20 ఇగ్గిరిపదంలో నార్నూర్ మండలం కైర్దాట్వ గ్రామానికి చెందిన మడావి తుకారాం బృందం పాడిన కుమేళ పాటలు మొదటి భాగం. ఇంకా కొమరం భీమాసాబాద్ జిల్లా జైనూర్ మండలం లేండిజాల గ్రామానికి చెందిన మరప లక్ష్మణ్ బృందం పాడిన డోల్కి పాటలు 7వ భాగం వినొచ్చు. ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో సోయా చిక్కుడు సాగుకు అనువైన రకాలు ఎంపిక గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో ముచ్చట. ఇంకా

రైతు అంతరంగం పత్తి జొన్న పంటల సాగు అనుభవాల గురించి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జయనూరు మండలం జంగాం గ్రామానికి చెందిన రైతు ఆత్రం వినోద్తో ముచ్చటినచ్చు 7:15. ఇవిటితో పాటు రాత్రి 9:30 కథమానం భవతి 101 కథల సంపుటి నుండి పృథ్వీ కథ, మట్టిపురంలో దాగిన చారిత్రక సంపద నిర్మలకు చెందిన రచయిత పరిశోధకుడు తుమ్మల దేవరావుతో ముచ్చటినచ్చు రాత్రి 9:40 ముచ్చట్లో, కర్ణాటక సంగీతం ఓలేటి వెంకటేశ్వర్లు గాత్రం 2వ భాగం నచ్చు రాత్రి 10:00. ఇవిటితో పాటు సింగిడి మాట చెప్పున్రీ పాటైనున్రీ ఉషారు మధురిమ ఈ కార్యక్రమాలు, ఇవిటితో పాటు తెలుగు హిందీ వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ ముంబై కేంద్ర కళ్ళి కూడా వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6:10 కావస్తుంది. మరి కాసేపట్ల ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం కళ్ళి ఇందాం.

0: 1-844-544 ద్వారా పొందవచ్చు.
1: ఒక మాట చెప్పన, ఇప్పుడే వేసవి మొదలయ్యింది, పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది, ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. ఈ రబీ సీజన్ లో ఇప్పటి వరకు 51 లక్షల టన్నుల ధాన్యం కొనడం ద్వారా రైతులకు 45,000 కోట్ల రూపాయలు చెల్లించినట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. మొక్కజొన్న కొనుగోళ్ల కోసం రాష్ట ప్రభుత్వం అదనంగా మరో 1,800 కోట్ల రూపాయలు కేటాయించినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వం వల్లనే రాష్టానికి దక్కాల్సిన నీటి వాటాలో నష్టం జరుగుతోందని బీజేపీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు ఆరోపిస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. రాష్టంలో రాబోయే 3 రోజుల పాటు ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు ఉండదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. రాష్టంలో 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాలున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 51 లక్షల టన్నుల ధాన్యం కొని రైతులకు 45,000 కోట్ల రూపాయలు చెల్లించామన్నారు. హైదరాబాద్ లో మీడియా సమాపేశంలో మాట్లాడిన మంత్రి తరుగు పేరుతో రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా అధికారులు వ్యవహరించవద్దని సూచించారు. వర్షాలతో ధాన్యం తడిసినా కొనవలసిందేనని స్పష్టం చేశారు. ఫీల్డ్లో 21 కోట్ల గన్నీ బ్యాగులున్నాయని వాటికి కొరత లేదని మంత్రి తెలిపారు. మొక్కజొన్నలను రాష్ట ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మొక్కజొన్న కొనుగోళ్ల కోసం ఇప్పటికే కేటాయించిన 4,000 కోట్ల రూపాయలకు అదనంగా మరో 1,800 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి కేటాయించారని చెప్పారు. తక్షణమే 1,100 కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు రాష్ట ప్రభుత్వం సిద్దంగా ఉందని ప్రకటించారు. పొద్దుతిరుగుడు పంట 25% మించి కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారన్నారు. హైదరాబాద్ను కాలుష్యరహిత నగరంగా మార్చేందుకు ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. సచివాలయంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు హైదరాబాద్ ఇండస్టియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ ఆన్లైన్ పోర్టల్ను ప్రారంభించారు. నగర కోర్ అర్బన్ ప్రాంతంలో ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను సులభంగా పారదర్శక పద్దతిలో ఇతర ప్రాంతాలకు తరలించడమే ఈ నూతన విధానం ముఖ్య ఉద్దేశం. పరిశ్రమలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యావరణ హిత పట్టణాభివృద్దిని ప్రోత్సహించేలా ఈ ఫ్రేమ్వర్క్ను రూపొందించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వం వల్లనే రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటా వృధా అవుతోందని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. ట్రిబ్యునల్ కేటాయించిన 968 టీఎంసీల నికర జలాలను వాడుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. ఈ అంశాలను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కేంద్రం అనుమతిలిచ్చిన కాళేశ్వరం, సీతారామ, సమ్మక్క సాగర్ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రజలు 100 టీఎంసీల నీటిని కోల్పోతున్నారని లేఖలో ప్రస్తావించారు. నీట్ పరీక్షా పేపర్ లీకేజ్ స్కామ్కు వ్యతిరేకంగా ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఇందిరాగాంధీ విగ్రహం నుండి రాజీవ్ గాంధీ విగ్రహం వరకు కాగడాలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎన్ఎస్యుఐ జాతీయ అధ్యకులు వినోద్ జాఖర్, ఏఐసిసి సెక్రటరీ సచిన్ సావంత్తో సహా పలువురు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎన్ఎస్యుఐ జాతీయ అధ్యకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాశారని, పేపర్ లీకేజీ కారణంగా వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికుల రక్షణ కోసం మరొక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రమాదాలు, చోరీలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి కొత్త వ్యూహాన్ని అమల్లోకి తెచ్చారు. బస్సులో భరోసా పేరిట రూపొందించిన కార్యక్రమాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. ఈ సరికొత్త భద్రతా వ్యవస్థ కింద ఆదిలాబాద్ రీజన్ పరిధిలోని సుమారు 175 బస్సుల్లో ఈ అత్యాధునిక సీసీ కెమెరాలను అమర్చారు. బస్సు ఎక్కే ప్రతి వ్యక్తి ముఖ కదలికల నుంచి ప్రయాణంలో జరిగే ప్రతి చిన్న యాక్టివిటీ వరకు అన్ని ఇందులో రికార్డవుతాయి. ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభమైన ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టు సాధించే ఫలితాలను బట్టి రాబోయే రోజుల్లో రాష్టవ్యాప్తంగా అన్ని బస్సులకు దీనిని విస్తరించడానికి ఆర్టీసీ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు ఉండదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత 2 నుంచి 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతుందని పేర్కొంది. పోలీసింగ్ వ్యవస్థలో అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ హైదరాబాద్ సిటీ పోలీస్ మరొక ముందడుగు వేసింది. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు భాషాపరమైన ఇబ్బందులు కలగకుండా వారి ఫిర్యాదులను త్వరితగతిన నమోదు చేసేందుకు దేశంలోనే తొలిసారిగా ఏఐ కాపరేటర్ అనే కృత్రిమ మేధ ఆధారిత మొబైల్ యాప్ను హైదరాబాద్ సిపి విసే సజ్జనార్ ఆవిష్కరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామాజీపేట గ్రామంలో ఉన్న పత్తి విత్తనాల కంపెనీ భవనాన్ని వడ్ల గోదాంగా మార్చేందుకు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఈరోజు పరిశీలించారు. రైతులు ధాన్యం నిల్వ చేసేందుకు ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే అధికారులతో ప్రత్యేకంగా చర్చించి గోదాం ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రేపటి నుంచి ఈ నెల 30 వరకు జనగామ జిల్లాలో మహిళా సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్ సందీప్ ఝా తెలియజేశారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ, వాహనాల్లో లోడింగ్, రైస్ మిల్లులు, గోదాముల్లో అన్లోడింగ్ వేగంగా పూర్తి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు, తూకం వేసిన బస్తాల తరలింపు, వాహనాలు హమాలీల సంఖ్య పెంచడం, మిల్లుల్లో ధాన్యం అన్లోడింగ్, ఆన్లైన్ ట్యాబ్ ఎంట్రీ వేగవంతం చేయడంపై కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద గతంలో 1000 రూపాయలు చెల్లించిన వారికి రాష్ట ప్రభుత్వం మరొక అవకాశం కల్పించినట్టు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కమిషనర్ లోకేష్ తెలిపారు. రాష్ట ప్రభుత్వం జారీ చేసిన జీవో మున్సిపల్ యాక్ట్ ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారికి ఎల్ఆర్ఎస్ ఫీజు, ఇతర ఛార్జీల పూర్తి చెల్లింపుపై 25% రాయితీ ఉంటుందన్నారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రేపటి నుండి ఈ నెల 30 వరకు జిల్లాలో మహిళా ఆర్థిక వారోత్సవం నిర్వహించనున్నట్టు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్ది, స్వయం ఉపాధి అవకాశాల విస్తరణ, స్వయం సహాయక సంఘాల బలోపేతం లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వరిధాన్యం, మొక్కజొన్న కొనుగోలులో ప్రభుత్వ వైఖరితో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ప్రజల ఆగ్రహావేశాలకు గురి కాకముందే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మిల్లర్లు రైతుల నుంచి సుమారు 10 కిలోల తరుగు తీయడం అన్యాయమన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఈ రబీ సీజన్లో ఇప్పటివరకు 51 లక్షల టన్నుల ధాన్యం కొనడం ద్వారా రైతులకు 45,000 కోట్ల రూపాయలు చెల్లించినట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. మొక్కజొన్న కొనుగోళ్ల కోసం రాష్ట ప్రభుత్వం అదనంగా మరో 1800 కోట్ల రూపాయలు కేటాయించినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వం వల్లనే రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటాలో నష్టం జరుగుతోందని బీజేపీ రాష్ట అధ్యకులు రామ్ చందర్రావు ఆరోపిస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగుల తామరా, బురద పుల్లా.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
5: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
4: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. పల్లె పదాలు. పల్లెల్లో పురుడు పోసుకున్న జానపదాలే ఇయ్యల్లటి పల్లె పదాలు. గిన్నెలా కైగట్టిన పాటలు, బతుకమ్మ పాటలు, గురుబోధ పాటలు, ఎన్నో రకరకాల పాటలుంటాయి. ఈ పల్లె పదాలలో గుడిహత్నూర్ మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన సిరికొండ దేవుబాయి బృందం పాడిన గురుబోధ పాటలు, ఇంకా మావల మండలం బట్టిసరగం గ్రామానికి చెందిన దర్శనాల గంగమ్మ బృందం పాడిన గురుబోధ పాటలు విందాం. ముందుగా గుడిహత్తూరు మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన సిరికొండ దేవుబాయి బృందం పాడిన గురుబోధ పాటలు విందాం.
6: గురుదేవుని పాట గురు పాదాలు పట్టుకొని దీక్ష అయిన వాళ్ళు ఇట్లా వాడుతుండ్రు.

0: గుడిహత్నూర్ మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన సిరికొండ దేవుబాయి బృందం పాడిన గురుబోధ పాటలు వింటున్నారు.
1: రాజముద్దులు అంటే అది అర్థము, మనం పాడితే అర్థం తెలుస్తుంది.

0: దేవుబాయ్ బృందం పాడిన గురుబోధ పాటలు వింటున్నారు.
1: గంగలీలు తెచ్చిలింగం గణపతి ఊదిస్తామంటే గంగలున్న చేపలన్నీ ఎంగిలంటున్నాయని దీని అర్థం ఈ పాటది ముక్కు మక

లింగం గణపతి పూజిస్తామంటే గంగలీలు తెచ్చి లింగం గణపతి పూజిస్తామంటే గంగలున్న చేపలన్నీ వెంగిలంటున్నాయి రామ దాని భ్రామము తెలుసుకోండి అన్న తెలిసిన పెద్దలు దాని భ్రామము తెలుసుకోండి అన్న.

బాబు తులసిని ఊదిస్తామంటే కొమ్మ కొమ్మకున్న పక్షి లెంగిలంటున్నాయి రామా దాని బ్రావము తెలుసుకోండి అన్నా తెలిసిన పెద్దలు దాని బ్రావము తెలుసుకో.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: हेलो
4: राजेश गारू, पोलीस स्टेशन నుండి మాట్లాడుతున్నాను.
3: మళ్ళీ
4: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్ లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
5: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
3: సార్ అంత డబ్బు?
5: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
3: సార్ 2 లక్షలు?
6: ఏమైంది నాన్న?
3: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
4: అరే
3: కట్ చేసావా?
6: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
3: మోసమా?
6: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
3: డబ్బుని పోగొట్టుకుంటారు.
5: ఆర్బీఐ అంటుంది
7: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
8: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
9: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరింటున్నారు పల్లె పదాలు. మావుల మండలం బట్టి సవర్గం గ్రామానికి చెందిన దర్శనాల గంగమ్మ బృందం పాడిన గురుబోధ పాటలు విందాం.
10: ము మనమచ్చినము, మన ఈ శృంగార వనమంతా తిరుగుతున్నది మన మనసు.

0: మావల మండలం బట్టిసవర్గం గ్రామానికి చెందిన దర్శనాల గంగమ్మ బృందం పాడిన గురుబోధ పాటలు అవి.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: తీయటి మామిడి పండు మన సంతానం తినవిత దొరకది తీపుల మెన్నట అందరికి అదృష్టం ఉండది. తీయటి మామిడి పండు అది తినబోయితే దొరుకది తీపుల మెండు తీయాటి మా

0: కొరడవీల శివములే నీ చోట
1: చిచ్చు కొరడవీల శివములే నీ చోట
0: చిచ్చు కొరడవీల శివములే నీ చోట
1: చిచ్చు కొరడవీల శివములే నీ చోట
0: అక్కడ కోతులు.

0: కిలించగా పొంగ చెట్టు కొక్కడి రెండు, కిలించగా పొంగ చెట్టు కొక్కడి రెండు, ఒకాల జనులంతా కాకాల పాడంగా,
1: ఒకాల జనులంతా కాకాల పాడంగా,
0: ఒకాల జనులంతా కాక

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: మావల మండలం బట్టిసవర్గం గ్రామానికి చెందిన దర్శనాల గంగమ్మ బృందం పాడిన గురుబోధ పాటలు వింటున్నారు.
5: కనగురిశల కలుపున్నదంటే ఆడికి కాటికి పోకండి. కలువ బోధ మురాలోయమ్మ,

మావల మండలం బట్టిసవర్గం గ్రామానికి చెందిన దర్శనాల గంగమ్మ బృందం పాడిన గురుబోధ పాటలు అవి. శ్రోతలు, మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాలని ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్లీ మళ్లీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్. రేపు జమ్మట్లు 6:20 గిరిపదంల నార్నూరు మండలం కైర్దాట్వా గ్రామానికి చెందిన మడావి తుకారాం బృందం పాడిన గుమేల పాటలు మొదటి భాగం. ఇంకా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం లేండిజాల గ్రామానికి చెందిన మరప లక్ష్మణ్ బృందం పాడిన డోల్కి పాటలు 7వ భాగం వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

విద్యా ఉద్యోగ సమాచారం. 2025-27 బ్యాచ్కు సంబంధించిన డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ప్రథమ సంవత్సర థియరీ పరీక్షలు ఈ నెల 25 నుంచి 31 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్ లలిత ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు 9:00 నుంచి 12:00 వరకు ఆస్పాబాద్లోని జడ్పీ ఉర్దూ మాధ్యమ ఉన్నత పాఠశాలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఆ టికెట్లు సంబంధిత వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ జనార్దన్ గౌడ్ సూచించారు. మరొక సమాచారం. కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్ ఉచిత విద్యకు ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్పీ సంక్షేమ శాఖాధికారి సిహెచ్ దుర్గాప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. పదతరగతి ఫలితాల్లో 7 GPA 400 మార్కులు ఆపై సాధించిన జిల్లాకు చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు జూన్ 5 www.telanganeepass.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మెరిట్ ఆధారంగా ప్రవేశాలకు అవకాశం ఉంటుందని ఇతర వివరాలకు కార్యాలయంలో సంప్రదించవచ్చని అన్నారు.

మరొక సమాచారం. కాకతీయ యూనివర్సిటీ ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి ఎంహెచ్ఆర్ఎం సైకాలజీ టూరిజం మేనేజ్మెంట్ ఆఖరు సెమిస్టర్ పరీక్షలను జూన్ 8 నుంచి నిర్వహిస్తామని కేయూ పరీక్షల నియంత్రణాధికారులు రీషెడ్యూల్ విడుదల చేశారు. జూన్ 8, 10, 12, 15, 17, 19 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. రెగ్యులర్ ఎక్స్ ఇంప్రూవ్మెంట్ అభ్యర్థులందరూ పరీక్షలకు హాజరు కావాలని తెలిపారు. ఇక ఇతర వివరాలకు కళాశాల ప్రిన్సిపల్స్ వర్సిటీ వెబ్సైట్లో చూడాలని సూచించారు. మరొక సమాచారం. కేయూ రెగ్యులర్ ఎంబీఏ 4వ సెమిస్టర్ పరీక్షలు జూన్ 8 నుంచి 20 తేదీ వరకు జరుగుతాయని కేయూ పరీక్షల నియంత్రణాధికారులు రీషెడ్యూల్ను విడుదల చేశారు. రెగ్యులర్ ఎక్స్ ఇంప్రూవ్మెంట్ అభ్యర్థులందరూ పరీక్షలకు హాజరు కావాలని కోరుతున్నారు. పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. విద్యా ఉద్యోగ సమాచారం. అది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్ల తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు న్యూఢిల్లీలో భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై విస్తృత స్థాయి చర్చలు జరిపారు. ఆఫ్రికాలో విస్తరిస్తున్న ఎబోలా వైరస్ ను ఎదుర్కొనేందుకు ఆ దేశానికి అత్యవసర వైద్య సరఫరాలు, రక్షణ కిట్ల తొడి విడతను భారత్ ఈరోజు పంపించింది. 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ పురస్కారాలను రాష్టపతి ద్రౌపది ముర్ము రేపు ప్రదానం చేస్తారు. వాంకటేశ్ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పై రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు న్యూఢిల్లీలో భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై విస్తృత స్థాయి చర్చలు జరిపారు. వాణిజ్యం, ఇంధనం, మానవ వనరుల మార్పిడి, ప్రాంతీయ భద్రత వంటి కీలక రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ జయశంకర్, రెండు దేశాల మధ్య త్వరితగతిన వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాగే ఇంధన వాణిజ్యం విస్తరణను స్వాగతిస్తూ భారత్కు విభిన్న ఇంధన వనరులు అత్యంత అవసరమని తెలిపారు. ఇరాన్ అంశంపై మాట్లాడుతూ గ్లోబల్ ఇంధన ధరలు తక్కువగా ఉండడం, అంతర్జాతీయ వాణిజ్యానికి ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగడం భారత్ అమెరికా రెండింటికి ముఖ్యమన్నారు.
1: Our government's fundamental responsibility is to address the needs of 1.4 billion people. Obviously, ensuring the accessibility and affordability of energy for them is our prime objective. Secretary and I therefore welcome the expansion in our energy trade in recent months. Diversified supplies are at the heart of energy security for India.
0: అమెరికా విదేశాంగ మంత్రి రూబియో మాట్లాడుతూ ఈ భాగస్వామ్యం వ్యూహాత్మకంగా అత్యంత కీలకమని, ప్రపంచంలో భారత్ అమెరికాకు అత్యంత ముఖ్యమైన భాగస్వాముల్లో ఒకటని పేర్కొన్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సదస్సులో పాల్గొనడానికి రూబియో 4 రోజుల పర్యటనలో భాగంగా నిన్న భారత్కు చేరుకున్నారు. ఈ సదస్సు ఈ నెల 26వ తేదీన జరుగుతుంది. ఆఫ్రికాలో విస్తరిస్తున్న ఎబోలా వైరస్ ను ఎదుర్కొనేందుకు ఆ దేశానికి అత్యవసర వైద్య సరఫరాలు, రక్షణ కిట్ల తొలి విడతను భారత్ ఈరోజు పంపించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సోషల్ మీడియాలో ఈ విషయం వెల్లడిస్తూ ఎబోలా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఆఫ్రికాకు సహాయంగా భారత్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అలాగే ఆఫ్రికన్ యూనియన్తో సహకారం కొనసాగిస్తుందని పేర్కొన్నారు. ఈ సహాయం ద్వారా ఆఫ్రికా దేశాలతో భారత్ కొనసాగిస్తున్న ప్రజారోగ్య సహకారం మరోసారి స్పష్టమైంది. ఎబోలా ఒక తీవ్రమైన ప్రాణాంతక వైరల్ వ్యాధి. దీని వ్యాప్తిని అరికట్టేందుకు అత్యవసర ప్రజారోగ్య చర్యలు, అంతర్జాతీయ స్థాయి సమన్వయం ఎంతో అవసరం. పశ్చిమ బెంగాల్లోని ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన రీపోలింగ్ లో బీజేపీ అభ్యర్థి దేబాన్షు పండా ఘన విజయం సాధించారు. ఆయన 109,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సిపిఐ అభ్యర్థి శంభునాథ్ కుర్మి 40,600కు పైగా ఓట్లతో రెండవ స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ రజాక్ మొల్లా 3వ స్థానంలో నిలిచారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయంలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఫల్తా నియోజకవర్గంలో ఈ నెల 21న రీపోలింగ్ నిర్వహించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 207 స్థానాలు గెలుచుకుని సువేందు అధికారి ముఖ్యమంత్రిగా రాష్టంలో మొట్టమొదటిసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సిబిఎస్ఈ రీవాల్యుయేషన్ ప్రక్రియ ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ

మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఐఐటి మద్రాసుకు చెందిన ప్రొఫెసర్లు, సాంకేతిక నిపుణుల బృందాన్ని సిబిఎస్ఈకి సహాయంగా పంపించాలని నిర్ణయించారు. సిబిఎస్ఈ పోస్ట్ రిజల్ట్ సేవల పోర్టల్పై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వ్యక్తం చేసిన ఆందోళనలు ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ఐఐటి మద్రాసు నిపుణుల బృందం సాంకేతిక వ్యవస్థల్లో మెరుగుదల చేపట్టి ముఖ్యంగా పోర్టల్ స్థిరత్వం, సర్వర్ పనితీరును పరిశీలిస్తుంది. సంవత్సరానికి సంబంధించిన పద్మ పురస్కారాలను రాష్టపతి ద్రౌపది ముర్ము రేపు ప్రదానం చేస్తారు. ఈ సందర్బంగా ఆకాశవాణి తమ ప్రత్యేక కార్యక్రమాల శ్రేణిలో భాగంగా మొత్తం 16 ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేస్తుంది. ఈ ఎపిసోడ్లలో పద్మ పురస్కార గ్రహీతల జీవితం, సేవలు, సాధనలు, వారి కృషిపై ప్రత్యేక సమాచారం అందిస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 9:10 ఆకాశవాణి గోల్డ్ ఛానల్లో, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్, న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రసారమవుతుంది. విస్తృత ప్రజా సంప్రదింపుల కోసం విబిజీరామ్జీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను ప్రచురించింది. దీనిపై ఏ వ్యక్తి అయినా భాగస్వామ్య పక్షాలు, సంస్థలు లేదా విద్యా సంస్థలు తమ అభ్యంతరాలను లేదా సూచనలను వచ్చే నెల 21వ తేదీలోపు పరిశీలన కోసం సమర్పించవచ్చని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ చట్టం 20 సంవత్సరాల నాటి పాత మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో వస్తోంది. కొత్త చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్దమైన ఉపాధి హామీని 100 రోజుల నుండి 125 రోజులకు పెంచడం దీని ముఖ్య లక్ష్యం. మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం ఈ ముసాయిదా నిబంధనలు చట్టంలోని సెక్షన్ 33 ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా రూపొందించారు. ఈ కొత్త చట్టం వేతనాల చెల్లింపు సకాలంలో పారదర్శకంగా జవాబుదారీతనంతో జరిగేలా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే నిర్దేశిత సమయంలోగా పని కల్పించని పక్షంలో నిరుద్యోగ భృతి అందించే నిబంధనను కూడా ఈ చట్టం కలిగి ఉంది. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడం, కాపాడడం పట్ల ప్రభుత్వం నిబద్దతతో ఉందని తెలియజేశారు. భక్తుల సౌకర్యార్థం కాలినడక మార్గంలో టీటీడీ చేసిన ఏర్పాట్లను మంత్రి అభినందించారు. తిరుమలలో కల్పించిన సదుపాయాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, ఈ సౌకర్యాలు ఎన్డీఏ ప్రభుత్వ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. తీవ్రమైన ఎండల నేపథ్యంలో ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ జట్టుతో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ ను ఎంచుకుంది. ఇక కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఈరోజు రాత్రి జరిగే మరొక మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతంలో ఈరోజు రైల్వే ట్రాక్ లక్ష్యంగా జరిగిన ఒక శక్తివంతమైన పేలుడులో కనీసం 30 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. బలూచిస్తాన్ రాజధాని నగరం క్వెటాలోని చమన్ ఫాటక్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక రైలు పాక్షికంగా దెబ్బతినగా ఆ ప్రాంతంలో పార్క్ చేసి ఉన్న 10 వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఘోర ఘటన అనంతరం క్వెటా అంతటా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. పరిస్థితిని సమీక్షించడానికి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడానికి వైద్యులు, వైద్య సిబ్బందిని అత్యవసరంగా రప్పించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు న్యూఢిల్లీలో భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై విస్తృత స్థాయి చర్చలు జరిపారు.

0: ఆఫ్రికాలో విస్తరిస్తున్న ఎబోలా వైరస్ ను ఎదుర్కొనేందుకు ఆ దేశానికి అత్యవసర వైద్య సరఫరాలు, రక్షణ కిట్ల తొలి విడతను భారత్ ఈరోజు పంపించింది. 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ పురస్కారాలను రాష్టపతి ద్రౌపది ముర్ము రేపు ప్రదానం చేస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇల్లు వ్యవసాయం, వ్యవసాయదారుల కార్యక్రమం కింద రకరకాల పంటల్ని ఎట్లా వండియాలా, పశుపక్షాదుల్ని ఎట్లా పోషించాలా, ఎసంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఇంకా పంటలు పండించే రైతులతోని ముచ్చట, వాళ్ల అనుభవాలు, గట్లనే శాస్త్రవేత్తల సలహాలు సూచనలు ప్రతిరోజు రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయం కిసాన్ వన్ల వినిపిస్తుంటాం. ఈ ఇల్లు వ్యవసాయం ఆది, సోమ, బుధ, శుక్రవారాలల్లా, ఇంకా కిసాన్ వాణి మంగళ గురు శనివారాలల్లా ఉంటది. మరి ఇయల్లటి ఇల్లు వ్యవసాయంలో సమగ్ర వ్యవసాయం ఆవశ్యకత ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కస్బే సుధాంశు సుధాకర్ తో ముచ్చట, ఇంకా నిలువు పందిరి పద్ధతిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల సహా అధ్యాపకుడు డాక్టర్ కిరణ్ రెడ్డితో ముచ్చట వినిపిస్తా. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు ఎండగా ఉండి వేడి గాలులు వీచినాయి. గడిచిన 24 గంటలలో ఎక్కువ ఉష్ణోగ్రత 43 డిగ్రీలుగా, తక్కువ ఉష్ణోగ్రత 32 డిగ్రీలుగా ఉండే. ఇక రాగల 24 గంటల వరకు ఎక్కువ ఉష్ణోగ్రత 42 డిగ్రీలుగా, తక్కువ ఉష్ణోగ్రత 32 డిగ్రీలుగా నమోదైంది. గాలి గంటకు 11 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గాల్లో తేమ 20% ఉంటుంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండకపోవచ్చు.
3: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
4: मतलब
3: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी है? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. पहली वाली बात कहा,
4: परम तो सभी डाले हैं.
3: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
4: सच है?
3: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
4: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूँगा.
5: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
2: సమగ్ర వ్యవసాయం ఆవశ్యకత ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కస్బే సుధాంశు సుధాకర్ తో ముచ్చటిందాం. తనతో ముచ్చట పెడతారు జి రవీందర్.
6: నమస్కారం డాక్టర్ సుధాంశు కస్బే గారు.
7: నమస్తే అండి.
6: ప్రస్తుత పరిస్థితుల్లో మన ఆదిలాబాద్ జిల్లా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలేంటి, ఈ సమస్యలు రైతులు ఎట్లా అధిగమించాలంటారు?
7: మన ఆదిలాబాద్ రైతులే కాకుండా తెలంగాణ రైతు ఉండొచ్చు, జాతీయ స్థాయిలో ఉన్న రైతులు కూడా ఒక సమానంగా కొన్ని సమస్యలకు గురి అవుతున్నారు. అవి సమస్యలంటే వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఈ పెట్టుబడి, తగ్గుతున్న దిగుబడి, తర్వాత ఇవి అందలేని గిట్టుబాటు ధరలు, ఆహారం మరియు పోషకాల భద్రత కోల్పోతున్నది, వాతావరణ మరియు భూ కాలుష్యం. ఇటువంటి పరిస్థితుల్లో అన్నదాతలు ఏం చేస్తున్నారంటే, మన విలేజెస్ ఊర్లలో అంటే గ్రామం వదిలేసి సిటీల్లో పట్టణాల్లో తరలించిపోవటం అనేది చాలా పెద్ద సమస్యలు. ఇలాంటివి సమస్యలు మన ఆదిలాబాద్ అదేవిధంగా తెలంగాణ రైతులు ఫేస్ చేస్తున్నారు. సో ఇవి అన్నింటినీ రైతులు అధిగమించాలంటే ఒక కొత్త విధానాన్ని రైతులు పాటించాలి. ఆ కొత్త విధానం అంటే సమగ్ర వ్యవసాయం, అంటే కొందరు సమీకృత వ్యవసాయం కూడా అంటారు. ఈ సమగ్ర వ్యవసాయాన్ని మన ఆదిలాబాద్ రైతులు అవలంబించాలి.
6: మరి సమగ్ర వ్యవసాయం అంటే ఏమిటి, రైతులు చేసే సాధారణ వ్యవసాయానికి దీనికి తేడా ఏంటి?
7: చూడండి, ఇంతకుముందు అంటే మన తాతలు ముత్తాతలు వాళ్ళు పంటలతో పాటు పాడి పరిశ్రమ, ఇతర అనుబంధ రంగాన్ని వాళ్ళు వేసుకునేవాళ్ళు, పెంపొందిన వాళ్ళు. కానీ మెల్లమెల్లగా ఈ రసాయనిక ఎరువులు, కొత్త కొత్త రకాలు, మార్కెట్ ధరలు, ఈ గ్లోబలైజేషన్ రావటం వల్ల మొత్తం పంటల ఆధారిత వ్యవసాయం అయిపోయింది. అనుబంధ రంగాన్ని పక్కన పెట్టేసి దాన్ని వదిలేసి ఓన్లీ పంటల మీద ఆధారిత వ్యవసాయం ఇప్పుడు మనం చేస్తున్నాము. ఈ ప్రస్తుత వ్యవసాయాన్ని కూడా మనకు ఏం అవసరం పడుతుంది? రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందులు, గడ్డి మందులు, అవి అన్ని రసాయనాలు మనకు అవసరం పడతాయి. సమగ్ర వ్యవసాయంలో ఇవి అంత ఉండదు. ఈ మోడర్న్ అగ్రికల్చర్, ఈ కొత్త వ్యవసాయ పద్ధతుల వల్ల ఇంతకు ముందు చెప్పిన ఇవి సమస్యలు మనకు ఏర్పడ్డాయి. కానీ ఈ సమగ్ర వ్యవసాయంలో పాడి పంటలు, ఇతర అనుబంధ రంగాలను మనం శాస్త్రీయ పరంగా కలపడం జరుగుతుంది. అది ఏ విధంగా అంటే, ఒక రంగం నుంచి వచ్చిన వ్యర్థాలను ఇంకొక రంగంలో మనం వనరులుగా ఉపయోగించాలి, ఇన్పుట్గా మనం ఉపయోగించాలి. ఒక ఉదాహరణకు జొన్న పంట ఉంది. జొన్న పంట కోత అయిన తర్వాత ఆ వ్యర్థాలను, అంటే చొప్పేమైనా ఉంటుందో వ్యర్థ పదార్థాలను మనం బర్లకు గాని ఆవులకు గాని ఒక దానగా వాడకం. అదే విధంగా ఆ బర్ల నుండి వచ్చిన పెంట మరియు మూత్రాన్ని మనం మళ్ళా ఒక పంటకు సేంద్రీయ ఎరువుగా వాడుకుంటాం కదా, ఆ విధానాన్ని మనం ఒక రకంగా సమగ్ర వ్యవసాయం కూడా అంటాము. ఒక రైతు కుటుంబ ఆహార మరియు పోషకాల భద్రతను మనం దృష్టిలో పెట్టేసి వివిధ రంగాన్ని మన వ్యవసాయంలో సాగు చేయాలి. ఉదాహరణకు జొన్న పంట, జొన్న, పెసర, కందులు ఆహార ధాన్యంగా మనం పండించవచ్చు. ఈ బర్లు అంటే మనకు డైరీ పాలు వస్తుంది. మేకలు, కోళ్లు అంటే మనకు మాంసం గాని గుడ్లు గాని మనకు దొరుకుతాయి. తర్వాత పండ్ల చెట్లు, ఫ్రూట్స్ కోసం కూడా కూరగాయలు, తర్వాత నూనె గింజల పంటలు. ఇప్పుడు మనం చూస్తున్నాము బయట ఉన్న కల్తీ నూనె, తక్కువ ధరలు దొరికిన ఇవి కల్తీ నూనె రైతులు వాడుతున్నారు. రైతులు అదే విధంగా మనం కూడా అదే తింటున్నాము. ఒక దినానికి 3 పూట మనం నూనె వాడుతుంటాము. ఆ కల్తీ నూనె రైతు ఎందుకు వాడుకోవాలి? ఆయన దగ్గర భూమి ఉంది కాబట్టి అంత కొంత నూనె పంటలు కూడా వేసుకోవాలి. ఇంకా వీలైతే చేపలు కూడా ఈ సమగ్ర వ్యవసాయంలో మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు.
6: మరి ఈ సమగ్ర వ్యవసాయం వల్ల రైతులకు కలిగే లాభాలేంటి?
7: లాభాలు చాలా ఉన్నాయి. మొదటి లాభం అంటే ఆహారం మరియు పోషకాల భద్రత. ఇప్పుడు పీడిఎస్ సిస్టమ్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో మనకు బియ్యం, అదేవిధంగా కొన్ని పప్పు దినుసులకు వస్తున్నాయి. కానీ అవే కాకుండా ఆహార భద్రత వేరే రకంగా ఉంటుంది. పోషకాల కొరత ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మాల్ న్యూట్రిషన్ అనేది మన పిల్లల్లో పెరుగుతున్నది. గర్భిణీల్లో కూడా మాల్ న్యూట్రిషన్, అనిమియా పెరుగుతుంది. సో ఈ సమగ్ర వ్యవసాయం మనం పాటించుకున్నట్లయితే ఒక రైతు ఫ్యామిలీకి పప్పు దినుసులు, అంటే నాణ్యమైన నూనె, పండ్లు, గుడ్లు, మాంసము, పాలు, కూరగాయలు అన్ని మన ఇంటిలోనే దొరుకుతున్నాయి కాబట్టి ఆహార భద్రతతో పాటు పోషకాల భద్రత కూడా పూర్తి అవుతుంది. అదేవిధంగా ఈ సమగ్ర వ్యవసాయంలో రకరకాల అనుబంధ రంగాలు ఉన్నాయి. కోళ్లు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి. దీని వలన నిరంతరం ఒక సంవత్సరం అంతా ఆదాయం మనకు కంటిన్యూస్లీ వస్తూనే ఉంటుంది. చూడండి, ఒకవేళ చాలా అవసరం ఉందనుకోండి, రైతు దగ్గర ఓన్లీ పంటలు ఉన్నాయి, ఒక పంట కోత అయిన తర్వాతనే కదా మనం అమ్మేది. పత్తి ఉదాహరణ తీసుకోండి, పత్తి పంట ఉదాహరణ తీసుకోండి. జూన్ లో వేసుకుంటారు, జనవరిలో మనకు డబ్బులు వస్తాయి, అంటే అమ్మిన తర్వాత మనకు డబ్బులు వస్తాయి. మన చేన్లలో ఒకవేళ కోళ్లున్నాయి, ఇవి సమగ్ర వ్యవసాయం మనం పాటించుకున్నట్లయితే హాస్పిటల్ ఖర్చు ఉంది. ఒక కోడి గాని లేకపోతే ఒక మేక అమ్మేసి ఇమీడియట్లీ మనకు డబ్బులు వస్తుంటాయి. ఎప్పుడు అవసరం ఉన్నాయో అప్పుడు మనకు డబ్బులు దొరుకుతుంటాయి. ఇయరంతా, అంటే సంవత్సరం అంతా మనకు ఆదాయం వస్తూనే ఉంటుంది. ఎరువులు మరియు చీడపీడల యాజమాన్యం మీద కూడా ఖర్చులు తగ్గుతాయి. ఇంతకుముందు చెప్పినట్టు, ఒక ఉదాహరణ చెప్పినట్టు, మనం పెంట పంటలకు సేంద్రీయ ఎరువుగా మనం వాడుతూనే ఉంటాం. ఈ వరుసగా 5-6 సంవత్సరాలు మనం ఈ పద్ధతిని పాటించుకున్నట్లయితే ఈ రసాయనిక ఎరువుల ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. అదేవిధంగా చీడపీడల యాజమాన్యం కోసం ఏమైనా బాటనికల్స్, అంటే చెట్ల నుంచి, పంటల నుంచి, లేకపోతే మొక్కల నుంచి వచ్చిన పెస్టిసైడ్స్, ఉదాహరణకు వేప గింజల కషాయం, తర్వాత ఇవి సీతాఫల ఆకుల నుంచి వచ్చిన ఒక పెస్టిసైడ్స్, ఇలాంటివి వాడకం వల్ల చీడపీడల యాజమాన్యం కూడా మనం చేసుకోవచ్చు. ఈ పంట మార్పిడి, వివిధ పంటలు ఉండడం వల్ల ఈ చీడపీడల యాజమాన్యం కూడా అవుతుంటుంది. ఒక రైతు కుటుంబానికి ఒక సంవత్సరం అంతా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. మా రీసెర్చ్ ఏం చెప్తుందంటే, 1 హెక్టర్ అంటే 2.5 ఎకరాల్లో సమగ్ర వ్యవసాయం పాటించుకున్నట్లయితే దాదాపు 720 రోజులు ఒక ఎంప్లాయ్మెంట్ ఒక కుటుంబానికి దొరుకుతుంటుంది. అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ కూడా అంత కొంతవరకు మనకు సాల్వ్ చేసుకోవచ్చు. వాతావరణం మరియు భూమి కాలుష్యం కాకుండా ఉంటుంది. ఆ వ్యర్థ పదార్థాలను మనం కాల్చేయకుండా భూమిలో కలియదుంటున్నాం, లేకపోతే

0: వేరే అనుబంధ రంగానికి ఉపయోగిస్తున్నాం కాబట్టి ఆ వ్యర్థాలను కూడా మనం సమర్థవంతంగా వాడి కాలుష్యాన్ని కూడా తగ్గించుకోవచ్చు. ఈ రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందులను వాడకం తగ్గుతుంది కాబట్టి వాతావరణం కూడా కాలుష్యం కాకుండా ఉంటుంది. ఈ వ్యర్థ పదార్థాలు ఇంతకుముందు చెప్పినట్టు కాల్చేస్తారు, ఆ వ్యర్థ పదార్థాలు కాల్చేయకుండా మనం దాన్ని రీసైకిల్ చేసుకుని ఎక్కడో పండిస్తున్నాము అక్కడనే మనం వాడుతున్నాం కాబట్టి ఒక ప్రకృతి ఒక సైకిల్ కూడా బానే జరుగుతుంది. ఇలాంటివి ముఖ్యం కొన్ని లాభాలు ఉన్నాయి.
1: అంటే సమగ్ర వ్యవసాయం వల్ల రైతులకు కలిగే లాభాల గురించి చెప్పిండ్రు. మరి రైతులు సమగ్ర వ్యవసాయాన్ని శాస్త్రీయంగా పాటించాలంటే ఎలాంటి అంశాలు దృష్టిలో పెట్టుకోవాలంటారు?
0: సమగ్ర వ్యవసాయం పాటించాలంటే రెండు రకాలుగా రైతులు ఉన్నారు. అంటే ఒకటి పట్టణానికి దగ్గరున్న రైతులు, సపోజ్ ఆదిలాబాద్ గాని నిర్మల్ గాని చుట్టుపక్కల ఉన్న రైతులు, ఒక 2-3 లేకపోతే 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న రైతులు, అదేవిధంగా పట్టణానికి చాలా దూరంలో ఉన్న రైతులు. సో ఈ సమగ్ర వ్యవసాయం పద్ధతులు ఈ పట్టణానికి దగ్గరున్న రైతులకి డిఫరెంట్ ఉంటాయి, వేరే ఉంటాయి, అదేవిధంగా దూరం ఉన్న రైతులకు ఇవి వేరేగా ఉంటాయి. ఒక ఉదాహరణకు పట్టణానికి దగ్గరున్న రైతులు ఏం చేయాలంటే మార్కెట్ ని బట్టి ఆ పంటలు వేసుకోవాలి, లేకపోతే ఇంకా అనుబంధ రంగాన్ని మనం ఎంపిక చేసుకోవాలి. పట్టణానికి దగ్గర అంటే ఒకవేళ డైరీ కూడా బాగానే నడుస్తుంటుంది. ఆదిలాబాద్ జిల్లాలో చూడండి, ఒక ప్యూర్ మిల్క్ ప్యూర్ పాలు దొరకాలంటే దాదాపు 90 నుంచి 100 రూపాయలు మనం ఖర్చు పెట్టాలి. రైతు డైరీ ఆధారితమైన సమగ్ర వ్యవసాయం ఒకవేళ పాటించుకున్నట్లయితే వాళ్ళకు వచ్చిన లాభాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఇదే టైప్ వ్యవసాయం ఒకవేళ దూరంలో పట్టణానికి దూరం ఉన్న రైతులు చేసుకున్నట్లయితే అన్ని లాభాలు ఉండకపోవచ్చు మార్కెట్ లేకపోవటం వల్ల, అవునా కదా? సో పట్టణం నుంచి మీరు ఎంత దూరం ఉన్నారు, మార్కెట్ ప్లేస్ ఎక్కడ ఉన్నాయి, దాన్ని బట్టి కూడా అనుబంధ రంగాలు మనం ఎంపిక చేసుకోవాలి. తర్వాత మన ప్రాంతానికి అనుకూలమైన ఈ పంటలు గాని లేకపోతే ఈ పాడి యొక్క జాతి అంటే బ్రీడ్స్ గాని అవి మనం ఎంపిక చేసుకోవాలి. ఆరుధాన్య పంటలు, పప్పు దినుసులు, నూనె గింజల పంటలు అవి ఎంపిక చేసుకుని దాని నుంచి మనం లాభం పొందాలి. తర్వాత ఏమవుతుందంటే ఈ ఆహారధాన్య పంటలు ఎన్ని ఎకరాల మీద అంటే ఎంత విస్తీర్ణం మీద వేసుకోవాలి, నూనె గింజ పంటలు ఎంత విస్తీర్ణం మీద వేసుకోవాలి అనేది క్వశ్చన్ ఉంటుంది. ఒక రైతు కుటుంబానికి ఎంత అవసరమో, సపోజు వరి బియ్యం చూడండి, బియ్యం ఒక ఫ్యామిలీకి ఎంత అవసరం ఒక సంవత్సరానికి, మరి ఎంత ఏరియాలో వరి సాగు చేసుకోవాలి లేకపోతే జొన్న సాగు చేసుకోవాలి, ఆ డిసిజన్ తీసుకుని అంత ఏరియా దానికి మనం కేటాయించాలి. ప్రతి ఒక్క ప్లేస్ ప్రతి ఒక్క జగ మన భూమి మీద మన ఒక ఎకరం ఉంది అనుకోండి, ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క ప్లేస్ లో మనం పంట గాని దాన్ని వాడుతూనే ఉండాలి. అంటే వదలకుండా ఆ ప్లేస్ ను కూడా మనం వాడుకునే ఉండాలి.
1: అంటే ఎటువంటి అంశాలు దృష్టిలో పెట్టుకోవాలో చాలా చక్కగా చెప్పిండ్రు. మరి సమగ్ర వ్యవసాయం అనేది కేవలం పంటల ఆధారంగానే ఉంటదంటారా?
0: కాదు, పంటల ఆధారంగా కాకుండా పంటల ఆధారిత సమగ్ర వ్యవసాయం ఉంటుంది, అదేవిధంగా ఉద్యాన పంట ఆధారిత సమగ్ర వ్యవసాయం ఉంటుంది, పాడి ఆధారిత సమగ్ర వ్యవసాయం కూడా మనకు ఉంటుంది.
1: సమగ్ర వ్యవసాయం ఆవశ్యకత గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేసిండ్రు. రైతులు మీరు చెప్పిన అంశాలు పాటించి సమగ్ర వ్యవసాయంలో చక్కటి లాభాలు పొందాలని ఆశిద్దాం. ఇంత మంచి విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు.
0: నమస్తే అండి.
2: సమగ్ర వ్యవసాయం ఆవశ్యకత. ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కస్బే సుధాన్సు సుధాకర్ తో జి రవీందర్ వెటిన ముచ్చట అది. ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం. నిలువు పందిరి పద్ధతిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల సహ అధ్యాపకుడు డాక్టర్ కిరణ్ రెడ్డితో కేలెనిన్ వెటిన ముచ్చటిందాం.
3: ఇటీవల కాలంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా సాగుతున్న సరికొత్త పంట డ్రాగన్ ఫ్రూట్ అనొచ్చు. ఈ సాగులో అనేక పద్ధతులున్నాయి. అందులో ఒకటి ట్రెల్లిస్, అంటే నిలువు పందిరి పద్ధతి. మరి ఈ నిలువు పందిరి పద్ధతిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు ఎలా చేయాలి, ఇలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమున్నాయి, దీని సాగుకు ఎంత ఖర్చు అవుతుంది, ఇట్లాంటి వివరాలన్నీ చెప్పేందుకు ఇలా మన స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల సహా అధ్యాపకుడు డాక్టర్ ఎస్ కిరణ్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం కిరణ్ రెడ్డి గారు.
4: నమస్కారం అండి.
3: ముందుగా ఈ డ్రాగన్ ఫ్రూట్ కు సంబంధించి, ముఖ్యంగా ఈ ట్రెల్లిస్ పద్ధతి ఏదైతే ఉందో దీనికి సంబంధించి సమాచారం చెప్తారా?
4: సో గత కొద్ది సంవత్సరాలుగా చూసుకుంటే మన భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఆహార పలవర్లు అనేవి మారుతున్నాయి. సో దానికి తగ్గట్టుగానే మన రైతులు కూడా కొత్త పంటల వైపు అడిగేస్తున్నారు. దాంట్లో ముఖ్యమైన వాళ్ళు మన యువ రైతులు. సో ఆ కొత్త పంటల్లో ఒకటి మన డ్రాగన్ ఫ్రూట్. సో ఇంతవరకు మనం పోల్స్ అండ్ రింగ్ పద్ధతిలో ఎక్కువ సాగు చూసాం. ఆదిలాబాద్ లో కూడా పోల్స్ అండ్ రింగ్ పద్ధతిలోనే కొంతమంది రైతులు చేస్తున్నారు. సో ట్రెల్లిస్ పద్ధతిలో కూడా చేయొచ్చు. సో ఎలా చేయాలనేది మనం ఈరోజు చెప్పుకుందామండి.
3: అయితే మనం ఈ ట్రెల్లిస్ పద్ధతిలో ఎట్లా చేయాలి అనే దానికంటే ముందు అసలు ఈ ట్రెల్లిస్ పద్ధతికి రింగ్ పోల్కు మధ్య ఏమన్నా తేడాలు ఉన్నాయా ఉంటే చెప్తారా?
4: రింగ్ అండ్ పోల్ లో ఏంటంటే ఒక పోల్ ఉంటుంది, దానిపైన ఒక రింగ్ పెడతారు. అట్లాంటి 500 వరకు ఒక ఎకర్ లో పడతాయి మనకు. ప్రతి పోల్ కి 4 వైపులా 4 మొక్కలు నాటుతారు. సో దాని వల్ల ఏంటంటే స్పేస్ అనేది అక్కడ వేస్ట్ అవుతుంది. ఒక పోల్కి ఇంకో పోల్కి మధ్య ఉండే 8 ఫీట్ గానీ 10 ఫీట్ గానీ వేస్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం ట్రెల్లిస్ మీటర్లో ఏంటంటే ఆ స్పేస్ ని ఫిల్ చేస్తూ మనం కొన్ని టెక్నిక్స్ ద్వారా ఆ గ్యాప్ ని ఫిల్ చేస్తామండి. దాని ద్వారా ఏమవుతుందంటే మనకు లాభం రెట్టింపు అయ్యే ఛాన్స్ ఉంది.
3: అసలు ఇప్పుడు ఈ ట్రెల్లిస్ విధానంలో ఎట్లా నాటాలి మొక్కలు అనేది దాని గురించి చెప్తారా?
4: సో ఫస్ట్ గా మనం ఏం చేసుకోవాలంటే మన ల్యాండ్ ని ప్రిపేర్ చేసుకోవాలి. ల్యాండ్ ని రోటోవేటర్ సహాయంతో పొడిగా చేసుకోవాలి. ముఖ్యంగా పెద్ద పెద్ద బిడ్డలు గాని రాళ్లు గాని లేకుండా చేసుకోవాలి. దాని తర్వాత ప్రతి వరుసలో మొదటి పోల్ ని ఒక 10 ఫీట్ హైట్ ఉండేట్టుగా చూసుకోవాలి మనం. సో 10 ఫీట్ పోల్ తర్వాత ప్రతి 10 ఫీట్ పోల్ తర్వాత 3 7 ఫీట్ పోల్స్ వేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ప్రతి 7 ఫీట్ పోల్స్ తర్వాత ఇంకో 10 ఫీట్ పోల్, అలా ఆల్టర్నేట్ గా ఒక 10 ఫీట్ ఒక 7 ఫీట్ పోల్స్ వేసుకోవాలి. సో తర్వాత ఏంటంటే ప్రతి పోల్కి మధ్య 8 నుంచి 10 అడుగుల దూరం ఉండేట్టుగా చూసుకోవాలి. సో ఆ దూరంలో మనం 1.5 నుంచి 2 ఫీట్ల మధ్యలో వెదురు కర్రలు అమర్చుకోవాలి. సో ప్రతి వెదురు కర్రకి అటువైపు ఇటువైపు 2 మొక్కలు నాటుకోవాలి. సో ఒకవేళ మనం ఆదిలాబాద్ జిల్లాలో నల్లరేగడి నీళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి నీటి నిల్వ ఉండే ఛాన్స్ ఉంది. సో దాని వల్ల ఏమవుతుందంటే డ్రాగన్ ఫ్రూట్ అనేది నీటి నిల్వ ఉంటే చనిపోతుంది. సో అందుకే ఎర్రడేగర్ నీళ్ళలో లేని సమస్య మనకి ఏంటంటే నీటి నిల్వ సమస్య. సో అందుకే ఎత్తైన బెడ్లు ఆల్మోస్ట్ 1 ఫీట్ వరకు ఏర్పరచుకోవాలి మనం. సో ఆ బెడ్ల మీద మనం ఈ వెదురు కర్రలు నాటిన తర్వాత మనం మొక్కలు నాటుకుంటే ఒకవేళ వర్షాలు ఎక్కువ పడ్డా కూడా నీటి నిల్వ అనేది బెడ్ల మధ్యలో ఉంటుంది తప్ప మొక్కలకి అంటదు. సో దానివల్ల మనం అధిక వర్షాల నుంచి డ్రాగన్ ఫ్రూట్ మొక్కల్ని కాపాడుకోవచ్చు. సో మనం నాటుకున్న పోల్స్ లో దాని కొన భాగంలో మనం ఒక ఇనుప యాంగిల్ అమర్చుకోవాలి. అది 1.5 ఇంచెస్ మందంలో ఉండాలి. 2 నుంచి 2.5 ఫీట్ పొడవు ఉండాలి. దాన్ని మనం అడ్డంగా ప్రతి పోల్ కి అమర్చుకోవాలి ఒకే ఎత్తులో. 10 ఫీట్ గానీ 7 ఫీట్ గానీ ఒకే ఎత్తులో అమర్చుకోవాలి. అమర్చుకున్న తర్వాత దాన్ని నట్ సహాయంతో బిగించుకోవాలి. దాని తర్వాత ఆ ఐరన్ యాంగిల్స్ పోల్ కి అటువైపు ఇటువైపు ఒక 3 రంధ్రాలు చేసుకోవాలి. సో దాని గుండా 4 mm 8 gauge టాటా జే వైర్ ని ఆ 3 రంధ్రాల గుండా పోనిస్తూ, సో చివరి పోల్స్ కి ఏదైతే బిగించబడిన ఈ ఐరన్ యాంగిల్ ఉందో దానికి మనం బిగించాలి. సో దాని వల్ల ఏమవుతుందంటే మనం ముందు నుంచి నాటుకున్న మొక్కలు ఆ వెదురు కర్రల ద్వారా ఎదుగుతూ ఆ పైన జీఐ వైర్స్ ని దాటిన తర్వాత ఆ జీఐ వైర్స్ మీద పరచబడతాయి. సో దాని వల్ల ఏమవుతుందంటే ఆ వెయిట్ ని మొత్తం ఆ వైర్స్ పైన పడేలా చేస్తాం. సో దాని తర్వాత ఏవైతే ఎక్స్ట్రా పిలకలు వస్తాయో వాటిని మనం తుంచకూడదు. దాని నుంచే మనకు ఫ్రూట్స్ గాని ఫ్లవర్స్ గాని వస్తుంటాయి.
3: అయితే ఇప్పుడు ఈ పద్ధతిలో సాగు చేయడం వల్ల ఎట్లాంటి ప్రయోజనాలు ఉన్నాయి వాటి గురించి చెప్తారు?
4: ప్రయోజనాలు అంటే మనకు ఆబ్వియస్లీ ఇప్పుడు మనకు దాంట్లో 2000 మొక్కలు పడతాయి పోల్ అండ్ రింగ్ లో. దీంట్లో మనం 4 నుంచి 10 వేలు మనం మొక్కకి ఉండే గ్యాప్ ని బట్టి ఎంతైనా పెట్టుకోవచ్చు. సో దాని వల్ల మినిమం మనకు రెట్టింపు దిగుబడి అయితే వస్తుంది. సో దాని వల్ల ఏమైందంటే పెట్టుబడి అనేది విత్ ఇన్ ద 2 సంవత్సరాల లోపలే మనం రిటర్న్ తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మన ల్యాండ్ అనేది వేస్ట్ అవ్వదు. సో అట్లా దీనివల్ల ఇట్లాంటి ప్రయోజనాలు ఉన్నాయి.
3: అయితే ఇప్పుడు ఈ ట్రెల్లిస్ పద్ధతి అంటే నిలువు పందిరి పద్ధతిలో డ్రాగన్ ఫ్రూట్ ని సాగు చేయడం గురించి చెప్తూ దీనివల్ల ఎట్లాంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఏ రకంగా నాటాలి, నీళ్ళు ఎట్లా సిద్ధం చేసుకోవాలని చెప్పింది కదా, మరి ఈ ట్రెల్లిస్ విధానంలో సాగు చేస్తున్నప్పుడు పాటించాల్సిన ఏమైనా యాజమాన్య పద్ధతులు ఉంటే వాటి గురించి చెప్తారా?
4: యాజమాన్య పద్ధతులు అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీటి యాజమాన్య పద్ధతి ఎట్లా ఉండాలంటే ఎడారి మొక్క కాబట్టి చాలా తక్కువ నీరే యూజ్ చేసుకుంటది. ఎండాకాలంలో మనం ఎక్కువ నీరు కావాలని అనుకుంటాం, బట్ ఎండాకాలంలో దీనికి చాలా తక్కువ నీరు అవసరం. 15 డేస్ ఒకసారి ఒక 1/2 అవర్ 1 అవర్ పెట్టినా కూడా సరిపోతుంది. వర్షాకాలం అది పూత కాయదశలో ఉంటది కాబట్టి అప్పుడు వాటర్ ని యూటిలైజ్ చేసుకుంటది. సో వర్షాలు పడుతున్నా కూడా నీళ్లు పెట్టినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఇంకోటి చీడపిడల నివారణ వచ్చేసరికి దీంట్లో మెయిన్ గా ఫంగస్ వస్తుంది, అది వర్షాకాలం ఎక్కువగా ఉంటది. దాన్ని మనం సాఫ్ వాడుకోవచ్చు. సో మొక్కలు పెట్టినప్పుడే మనం నియంత్రించుకోవాలంటే డ్రెంజింగ్ చేయాలి బయో ఫంగిసైడ్స్ సూడోమోనస్ అండ్ ట్రైకోడర్మాతో. సో అది తప్ప ఇంకా చీమలు వస్తాయి, దానికి మనం నీమాయిల్ కొట్టొచ్చు. 1500 పీపీఎం ఉన్న నీమో ఆయిల్ ని 5 ml పర్ లీటర్ వాడితే మనకు చీమల నుండి బెడద తక్కువ ఉంటది.
3: ఇంకేమైనా తెగుళ్లు ఆశించే అవకాశం?
4: తెగుళ్లు అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఏమి లేవు. ఒక ఫంగస్ ఒకటే ఉంది, మిగతావి మన బుక్ లోనే ఉన్నాయి. బట్ ఇంకా అవి ఫీల్డ్ లోకి అటాక్ ఏం కాలేదు. ఒకటి పచ్చ పురుగు అనేది గడ్డి ఎక్కువగా ఉన్నప్పుడు వస్తుంది. సో దానికోసం మనం క్లోరో కొట్టుకోవాలి. కెమికల్స్ లో అయితే 3 ml పర్ లీటర్ వాడాలి.
3: అయితే ఇప్పుడు ఈ టెల్లిస్ విధానంలో నిలువు పందిరి పద్ధతిలో డ్రాగన్ ఫ్రూట్ ను సాగు చేయాలనుకుంటే ఎంతవరకు ఖర్చు అవుతుంది, ఆ వివరాలు చెప్తారు?
4: సో రింగ్ అండ్ పోల్ లో అయితే మనకు 5 lakhs లో అయిపోతుంది. సో ఇక్కడ మనకు ఒక 7 to 8 lakhs అవుతుంది, బేస్డ్ ఆన్ మనం ఎట్లాంటి క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ వాడుతున్నామని దాన్ని బట్టి. సో మొక్కలు కూడా పెంచినవి వాడుతున్నామా, జస్ట్ కొమ్మలు తీసుకొచ్చి పెట్టినామా అని చెప్పి.
3: అయితే ఇప్పుడు ఈ పద్ధతిలో సాగు చేసినప్పుడు పంట కోత సమయంలో ఏ రకంగా సౌలభ్యంగా ఉంటది, ఎంతవరకు బాగుంటది, ఎంతవరకు ఇది?
4: ఇప్పుడు ట్రెల్లిస్ మిత్రలో కొమ్మలు అనేవి స్ప్రెడ్ అయి ఉంటాయి, వ్యాపించి ఉంటాయి. కాబట్టి మనకు కూలీలకు గాని మనం గాని కట్ చేసినప్పుడు ఆ ముళ్ళు గుచ్చడం గాని వాటికి గాలి వెలుతురు తిరగడం గాని ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. సో పోల్ అండ్ రింగ్ మెథడ్ లో దీనికి అడ్వాంటేజ్ ఉందని చెప్పొచ్చు. దాంతో పోలిస్తే మన ట్రెల్లిస్ కి అడ్వాంటేజ్ ఉందని చెప్పొచ్చు.
3: అయితే దీంట్లో రాబడి ఎంతవరకు వచ్చే అవకాశం ఉంటుంది, ఎట్లా ఉంటుంది రాబడి?
4: ఫస్ట్ ఇయర్ లో అయితే మనము జూన్ కల్లా మనకు 8 నెలలు కంప్లీట్ చేసుకుంటే జూన్ నుంచి డిసెంబర్ లోపు ఎంతో కొంత శాంపుల్ ఫుడ్ వస్తాయి మనకు. అది హైయెస్ట్ గా మనకు 1-2 టన్నులు కూడా తీసిన వాళ్ళు ఉన్నారు ఫస్ట్ ఇయర్ లో. సెకండ్ ఇయర్ నుంచి ఎకనామిక్ ఈల్డ్ స్టార్ట్ అవుతుంది. అది మనకు 10 టన్స్ తీసిన వాళ్ళు కూడా ఉన్నారు సెకండ్ ఇయర్ నుంచి, బేస్డ్ ఆన్ వాళ్ళు ఎంత కరెక్ట్ గా యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు దాన్ని బట్టి. సో హైయెస్ట్ గా మనకు 20 టన్స్ వరకు కూడా వెళ్తాయని చెప్తున్నారు. బట్ ట్రెల్లిస్ అనేది 4 ఇయర్స్ వరకు చేసిన వాళ్ళు గుజరాత్ లోనే ఉన్నారు. సో మనకు వాళ్ళు మాత్రమే చెప్తున్నారు 20 టన్స్ వరకు తీయొచ్చు దీన్ని అని చెప్పి.
3: అయితే ఇప్పుడు ఈ ట్రెల్లిస్ విధానంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్న లేదా చేయాలనుకున్న రైతుల కోసం మీరిచ్చే సూచనలు సలహాలు ఇంకేమైనా ఉంటే సూచిస్తారు?
4: సూచనలు అంటే లైక్ ఎవరైతే కొత్తగా చేయాలనుకుంటున్నారో వాళ్ళు ట్రెల్లిస్ లోనే స్టార్ట్ చేస్తే బెటర్. ఎందుకంటే పోల్ అండ్ రింగ్ మెథడ్లు మీకు ఒకవేళ రేటు తగ్గింది అనుకోండి దాంట్లో దిగుబడి తక్కువ వస్తుంది కాబట్టి మీకు కొంచెం అంత ఆశించినంత దిగుబడి గానీ లాభాలు గానీ రాకపోవచ్చు. అదే ఈ ట్రెల్లిస్ మెథడ్లు అనుకోండి మీకు రేట్లు తగ్గినా కూడా డబుల్ ట్రిబుల్ వస్తుంది కాబట్టి మనం సర్వైవ్ అవ్వచ్చు ఫార్మర్స్ అనేవాళ్ళు.
3: అయితే సాధారణంగా దీనికి అనుకూలమైన సమయం ఏది అని చెప్పొచ్చు?
4: మనము ఏప్రిల్ మే ఎక్కువ ఎండలు ఎప్పుడు ఉంటాయి అప్పుడు కాకుండా ఎప్పుడైనా మనం నాటుకోవచ్చు. సో అక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఏంటంటే ఫస్ట్ ఇయర్ లో మనం పంట తీయాలనుకుంటే మాత్రం జూన్ కల్లా మనకు 8 నెలలు కంప్లీట్ అయి ఉండాలి. సో అట్లా చూసుకుంటే మనం అక్టోబర్ గాని సెప్టెంబర్ గాని పెట్టుకుంటే మనకు ఫస్ట్ ఇయర్ లోనే పంట ఆశించినంతగా వస్తుంది. సో దానివల్ల ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది ఈ పంట బాగుందని చెప్పి.
3: అంటే ఇప్పుడు మామూలుగా ఇతర పంటల్లాగా కాకుండా అంటే కాలంతో సంబంధం లేకుండా వానాకాలం ఎండాకాలం ఇట్లా సంబంధం లేకుండా ఏడాది పొడవులో ఎప్పుడైనా వేసుకోవచ్చా ఈ పంట?
4: ఏడాది పొడవునా ఎప్పుడైనా వేసుకోవచ్చు. యాక్చువల్గా దీన్ని జూన్ నుంచి డిసెంబర్ వరకే పంట కాలం, ఐ మీన్ ఫ్రూట్ వచ్చేది. బట్ కొంతమంది రైతులు ఆల్రెడీ ఎవరైతే 5 ఇయర్స్ ప్లస్ నుంచి చేస్తున్నారో వాళ్ళు 2 ఇయర్స్ వయసు దాటిన తోటని ఎల్ఈడి లైట్స్ అమర్చుకున్నారు. ఎల్ఈడి లైట్స్ అమర్చుకొని సో దాని ద్వారా ఆఫ్ సీజన్ లో, ఆఫ్ సీజన్ అంటే మనకు ఇప్పుడు డిసెంబర్ తర్వాత జనవరి నుంచి మే వరకు ఆ టైంలో కూడా పంట తీస్తున్నారు. బట్ మనకు సీజన్ లో ఉన్నంత పంట రాదు, కాకపోతే మనకు కంటిన్యూస్ గా పంట వస్తుంది కాబట్టి అది ఆఫ్ సీజన్ కాబట్టి రేట్ ఎక్కువగా ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఈక్వల్ గా లాభమే వస్తుంది.
3: చాలా సంతోషం కిరణ్ రెడ్డి గారు. ముఖ్యంగా ఈ డ్రాగన్ ఫ్రూట్ కు సంబంధించి ట్రెల్లిస్ విధానంలో ఎట్లా సాగు చేయాలి, ఈ పద్ధతిలో సాగు చేస్తే రైతులకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయనే దాని గురించి చక్కగా వివరించారు. అట్లాగే ఈ పద్ధతిలో సాగు చేస్తున్న రైతులకు పాటించాల్సిన సాగు మెళుకువల్ని కూడా సూచించారు. ఇప్పటికే సాగు చేస్తున్న రైతులు గాని ఇక సాగు చేయాలన్న ఆసక్తి ఉన్న రైతులు గాని ఈ పద్ధతులు పాటించి ఈ ట్రెల్లిస్ విధానంలో డ్రాగన్ ఫ్రూట్ ను సాగు చేసి మంచి ఫలితాలు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని సూచనల్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
4: నమస్కారం అండి.
2: నిలువు పందిరి పద్ధతిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల సహా అధ్యాపకుడు డాక్టర్ కిరణ్ రెడ్డితో కె లెనిన్ పెట్టిన ముచ్చటాది. శ్రోతలు, మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్. ఇప్పుడు ఒక వ్యవసాయ పాట విందాం.
5: ఒడ్డు పైనున్న పచ్చని గడ్డిని కోస్తూ ఆ మరదలు బావ కోసం ఒడ్డొడ్డు గడ్డి కోశాను, ఆ గడ్డి ఎత్తి వెళ్ళవా అంటూ పాడుతుంది.

ఎక్మాల్ విజయలక్ష్మి బృందం పాడిన వ్యవసాయ పాట విన్నారు. ఇది ఇయ్యల్లటి ఇల్లు వ్యవసం వ్యవసందారుల కార్యక్రమం సమాప్తం. రేపు రాత్రి 7:15 ఇల్లు వ్యవసంలో సోయా చిక్కుడు సాగుకు అనువైన రకాలు ఎంపిక గురించి ఆదిలాబాద్

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరంటున్నారు దిల్ పసంద్ హిందీ సినిమా పాటల్ని. హిందీ సినిమాలల్లా ఇద్దరు ముగ్గురు హీరోలు హీరోలున్న సినిమాలు మస్తున్నాయి. అవన్నీ కూడా మంచిగానే వసూలు రాబట్టినాయి. ఈ మధ్యలో కొంచెం మల్టీస్టారర్ సినిమాలు తగ్గినాయి అని చెప్పచ్చు. మల్టీస్టారర్ సినిమాలు తగ్గితే సినిమా బడ్జెట్ కూడా తగ్గుతుంది. ఇందుకోసమే తగ్గినాయేమో మరి. ఇప్పుడు కభీ ఖుషీ కభీ గమ్ చిత్రంలోని ఈ పాట మీకోసం.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സ് നിണ്ട. ഉഷാറു മമത നിണ്ട മാടലു മനസ്സ് നിണ്ട പാടലു മനസ്സുലത്തോ മാടലു മമതലത്തോ പാടലു ഇതേ ഈ മാമി ഉഷാറു. 45 నిమిషాల సేపు మీకు ఇష్టమైన పాటలు వినాలనుకుంటే శ్రోతలు ఫోన్ చేసిన మా ఫోన్ నంబర్ లో 0873 2, ఇది ఆదిలాబాద్ ఎస్టీడి కోడ్ నంబర్. ఫోన్ నంబర్ లో 2300081 2950 81. అత్తా కోడళ్ళు చిత్రంలోని ఈ పాట మీకోసం.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్స నిండా. మీరింటున్నారు షట్లో హుషారైన పాటలు. ఇంతటి ఎండాకాలంలో కూడా బాగా మంది ఎండలోనే కార్లను ఉంచుతారు. సాధ్యమైన కాడికి కార్లను నీడలోనే ఉంచాలి. ఎండలో కార్లను ఉంచినప్పుడు కార్ అద్దాలను పూర్తిగా ఎక్కించకుండా 1 సెంటీమీటర్ తెచ్చి ఉంచాలి. ఇట్లా ఉంచడం వల్ల లోపలున్న వేడిగాలి బయటకు వెళ్ళిపోతుంది. ఇంకా ఎండలోనే కార్ డోర్ తీసి వెంటనే ఇంజన్ను స్టార్ట్ చేయకూడదు. కార్ డోర్ తీసినా 1 నిమిషం తర్వాత కార్ డోర్ వేసి స్టార్ట్ చేయాలి.

0: హలో, నమస్తే. మీ పేరు, ఊరు?
1: కడతడుపు నగేష్, ఆదిలాబాద్, బొక్కలగూడ. నేను డ్రైవర్ గా పనిచేస్తామ్మా.
0: స్వర్ణ నగేష్ కదా, బొక్కలగూడనా?
1: బొక్కలగూడ. కడతడుపు నగేష్.
0: కడదారప?
1: కడతడపు ఇంటి పేరు. పేరు నగేష్.
0: చెప్పండి నగేష్, ఏం సంగతులు ఫోన్ చేసిండ్రు?

0: చెప్పు
1: చెప్పాలి, మరి మాట్లాడాలా, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటుండ్రు ఎండలకు?
0: ఎండలకు ఏం లేదమ్మా, ఇంటికి వెళ్ళే బయటకి వెళ్తలేము, నాలుగున్నర
1: వెళ్ళదు వెళ్ళదు.
0: ఈ వర్షాలేం పడతలేం
1: కాదు, ఏది రోజు ఎండలు మళ్ళా చూడాలిగా.
0: ఎంత మీ ఆశీర్వాదం సార్ది ఆశీర్వాదం ఉంటుంది అమ్మా, మంచి దిగుతుంది మొత్తం.
1: అవునా,
0: సార్ దిగుతుంది ఎట్లా తిరుగుతున్నాయేమో. ఇక
1: తిరగబడుతుంది మరి, పని చేసేటప్పుడు తప్పదు కదా, కదా. సినిమాలు చూస్తావా మీరు? ఏం పని చేస్తారు? డ్రైవర్ కదా, బాగా జాగ్రత్తగా ఉండబడుతుంది డ్రైవర్ అంటే.
0: సరే
1: సరే నాగేష్, మీకోసం పాటేస్తా, వినేసేయండి.
0: సరే అమ్మా, నమస్కారం అమ్మా.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు హుషారులో హుషారైన పాటలు. శ్రోతలకి హుషారు కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేయాలనుకుంటే 087-32 కోర్ నంబర్ నిజత చేసి 295-081-2300-081 ఈ రెండు నంబర్ల దేనికైనా ఒకరికి ఫోన్ చేయొచ్చు. ఇప్పుడు ఒక శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు. హలో,
1: నమస్కారం మేడం.
0: నమస్తే, మీ పేరు? స్వామి. ఎక్కడి నుంచి? అనుకుంటా చెప్పండి స్వామి, ఏం చేస్తారు మీరు? ఇప్పుడు పంటలు ఉన్నాయా చేనులు? ఇంకా నీళ్ళ భూమి కాదేమో కదా? మళ్ళా వాన పడితేనే పంటే సుడిగా. మరి ఈడేం పంట లేదా అనుకుంటున్నారు? ఏ ఎందుకట్లా మొత్తం పత్తే? ఇంకా మిగతా పంటలు ఏమత్తా? ఎందుకు చిల్లర పంటలు ఏమి వెళ్ళాయా? ఇప్పుడు చిన్న చిన్న పెసర్లు, మినుములు, తొగర్లు అట్లాంటివి ఏమి వెళ్ళాయా మీకు మీ చేనులో? వానాకాలం కూడా తొగర్ వేసుకోవచ్చు కదా. ఇప్పుడు పత్తిలా ఒక రెండు సార్లు మూడు సార్లు పెడతారా? అంటే మన భూమిలో మనం చిన్న చిన్న పంటలు పండించుకుంటే కొనుక్కోవాల్సిన అవసరం లేదు అట్లా, అందుకని వేస్తారా? చెప్పండి స్వామి, మరి ఫోన్ చేసిండ్రు ఇలా ఏం సంగతి? తప్పకుండా వినిపిస్తాను.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: శ్రోతలు, గీ హుషారు కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేయాలనుకుంటే 0873 2 కోడ్ నంబర్ జత చేసి 3300981 2950 నంబర్కు ఫోన్ చేయొచ్చు. ఇప్పుడు ఒక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే, మీ పేరు, ఊరు? నిజామాబాద్ నుంచి. రాజ్ కుమార్? చెప్పండి రాజ్ కుమార్ గారు, ఏం చేస్తారు? అవునా, ఎన్ని గంటలకు వెళ్తారు డ్యూటీకి? ఎంత దూరం ఉంటుంది మీకు మీ ఇంటి నుంచి?
1: 3 కిలోమీటర్లు ఉంటుంది.
0: ఎట్లా వెళ్తారు మరి?
1: ఆటోలో.
0: ఎన్ని సంవత్సరాలు అయిందండి మీరు అక్కడ చేయబట్టి?
1: 20-30 సంవత్సరాల నుంచి.
0: మీకు చాలానే అనుభవం ఉంటుంది మరి రెడీమేడ్ గార్మెంట్స్ అట్లా.
1: అవునమ్మా, అవును. అన్ని చూస్తూ
0: ఉండాలి.
1: అనుభవం ఉన్న వాళ్ళే కొద్దిగా
0: కొంచెం ఓపికతో అని చెప్పబడుతుంది కదా వచ్చిన వాళ్ళని.
1: వచ్చిన వాళ్ళకి ఓపిక ఫోన్ చేయాలి. సైజులు కట్ సైజ్ అయిపోతే మళ్ళీ ఆ కట్ సైజ్ తెప్పియాలి. ఏం అడుగుతున్నారో నోట్ చేసుకోవాలి కస్టమర్స్. ఒక వ్యక్తి ఒక రకమైన వస్తువుని అడిగారమ్మా. మార్కెట్ గ్రౌండ్ చాలా పెద్దగా ఉంటది కదా. 4 షాపులు ఒక షాప్ లో సెలెక్ట్ అవుతారు
0: వాళ్ళు.
1: అదంతా చాలా రిస్క్ తో కూడుకున్న పని. సైజెస్ కావాలి మనకు, అన్ని సైజెస్ అందుబాటులో ఉండాలి, కలర్స్ అందుబాటులో ఉండాలి. ట్రయల్ ఇస్తే మనము కరెక్ట్ గా సరిపోవాలి, నచ్చాలి. మళ్ళీ మధ్యన కొత్తగా ఈ వాట్సాప్ కాల్ చేసి ఇంట్లో చూపించటము, మళ్ళీ వాళ్ళు బాగాలేదు అంటే మళ్ళీ పక్కన పెట్టి ముక్కము ఇప్పినవి ఓపెన్ చేసినాయి, మళ్ళీ మస పెట్టి అలా వాళ్ళు ఎంత కష్టమో వాళ్ళు కష్టమవుతుంది.
0: అవును అవును కదా.
1: షాపుల బాధ, ఆ షాప్ వాళ్ళకి ఉంటది. రాత్రి కాకపోతే బాధ, రాత్రి అయితే బాధ, మాది షార్టేజ్ ఉంటే బాధ. టైం కూడా తినకుండా ఉండవచ్చు.
0: అంతే అంతే కదా, గిరాకీ బాగున్నప్పుడు ఇక తిండి కూడా ఇది కాదు కదా. తప్పకుండా. ఏ పాట ఏమంటారు?
1: జాతి రత్నాలు సినిమా నుంచి చిట్టిని నవ్వు అంటే లక్ష్మి.
0: తప్పకుండా వినిపిస్తాను, వినేసేయండి.
1: ఓకే అమ్మా, థాంక్స్.

0: మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా?
1: అమ్మకాలు పెంచుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా?
0: చింతించకండి, అతి తక్కువ ధరల్లో ప్రకటనలు ఇచ్చేందుకు ఆకాశవాణి మీకు అందుబాటులో ఉంది.
1: మీరు ప్రకటనల కోసం సంప్రదించాల్సిన మొబైల్ నంబర్ 9491399052.
0: 9491399052.
1: గుర్తుంచుకోండి,
0: లాభవాణి,
1: ఆకాశవాణి,
0: శుభవాణి,
1: ఆకాశవాణి.
0: ఆకాశవాణిలో ప్రకటనలు మీకు కొండంత అండ.
2: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరేంటున్నారు? హుషారులో హుషారైన పాటలు. శ్రోతలకి హుషారు కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేయొచ్చు. 2958012001 ఈ రెండు నంబర్లలో కలి దేనికైనా ఒకదానికి 0837 32 కోన్నమ్మని జతయ్యండి. నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట నీ భవిష్యత్తును రాసే ఒక కలం లాంటిది. నాకు రాదు, నేను చేయలేను, నా దగ్గర లేదు అని అనడం ఆపే. ఎందుకంటే విశ్వం ప్రతి దానికి తథాస్తంటది. నీ గురించి నువ్వు ఆలోచించే విధానాన్ని మార్చుకో. విజయం నా వెంటే ఉంది, సమృద్ధి నాలోనే ఉంది, అద్భుతాలు నా జీవితంలో సాధ్యమే అని లోతుగా విశ్వసించు. నీ నమ్మకాన్ని నీ వైబ్రేషన్ని మారుస్తుంది. నీ వైబ్రేషన్ నీ ప్రపంచాన్ని మారుస్తుంది. నీ అంతరంగంలోని శక్తిని తక్కువ అంచనా వేయొద్దు.

0: హలో,
1: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్. మీ పేరు?
1: పూజ.
0: పూజ
1: హనుమాన్ నగర్.
0: హనుమాన్ నగర్ నుంచి పూజ. లాస్ట్ కాలర్ మీరే పూజ?
1: అవును, ఇందాక చేశాను, కలవడం లేదు కాలు.
0: మీ అందరు చేస్తూ ఉంటే బిజీ వస్తాయి కదా. ఏం చేస్తావు పూజ?
1: నేను హౌస్ వైఫ్.
0: ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో?
1: ఇంట్లో అత్తమ్మ, మామ, నేను, మా ఆయన.
0: ఏం చేస్తారు మీ ఆయన?
1: మా ఆయన సాగర్ సూపర్ మార్కెట్ లో జాబ్ చేస్తాడు.
0: చెప్పు మరి పూజ, ఫోన్ చేసినావు, ఏం సంగతి?
1: ఏం లేదు, ఊరికేనే చేశాను.
0: అవునా, ఏ పటగాల?
1: జీన్స్ ఫోన్ ఉండి కనులతో చూసే గురువ వేయండి.
0: తప్పకుండా వినేస్తే.

0: తింతటితోని ఇయ్యలటి హుషారుకు టాటా చెప్పేద్దాం. రేపు రాత్రి 8 గంటలకు హుషారులు హుషారైన పాటలు వినిపిస్తారు మా రేడియో నేస్తం. ఇంకా రాత్రి 10:30 మధురిమలో హాయైన పాటలు వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 8:40 కా వస్తుంది. మరి కాసేపట్ల సమాచార సంధ్య. 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం కలి ఇందాం.
1: नमस्कार. आकाशवाणी से समाचार संध्या के साथ मैं जया भारती.

0: Radioscope, the National Science Magazine program.
1: Good evening and welcome to Radioscope. In today's rapidly evolving world, science and technology continue to shape the way we live, learn, work, and connect with one another. From artificial intelligence and advanced mathematics to healthcare innovations and India's growing achievements in space.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా కథమానం భవతి 101 కథల సంపుటి నుండి వృత్తి కథ రచన కెవి నరేందర్ చదివి వినిపిస్తున్నారు పి కమలాకర్ రెడ్డి.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా కథనం తెలుగు సాహిత్యంలోని మంచి కథల్ని వినిపించే కార్యక్రమం. నేటి కార్యక్రమంలో విందాం కెవి నరేందర్ రచించిన కథమానం భవతి 101 కథల సంపుటి నుంచి వృత్తి అనే కథను. చదివి వినిపిస్తున్నారు పి కమలాకర్ రెడ్డి. ఆ రోజు రమణశాస్త్రి ఇంటిల్లిపాది మౌనంగా ఉన్నారు. విశ్వనాథ నిర్ణయం పట్ల అందరూ కంగుతిన్నారు. ధూపదీప నైవేద్యాలు కూడా పెట్టలేదు. ప్రతిరోజూ ఘుమఘుమల వంటకాలతో ఇంటి నిండా ఉండే పొగ లేదు. పూజగదిలోంచి వినిపించే గంటల శబ్దం కూడా ఆగిపోయింది. రమణశాస్త్రి కట్టె ఓయలలో కూర్చొని ఉన్నాడు. అవమానంతో ఎర్రబడిన ఆయన మొహం మరింత గంభీరంగా మారింది. విశ్వనాథ్ నెమ్మదిగా తండ్రి ముందర నిలబడ్డాడు. నాన్నగారు, మీకిష్టం లేకుంటే వద్దు అన్నాడు భయం భయంగా. మీ నాన్నగారికి ఈ జిల్లాలో ఎంత గొప్ప పేరుందో నీకు తెలుసు కదరా విశ్వ, వంటింటి తలుపు దగ్గర నిల్చొని అంది తల్లి మహాలక్ష్మి. విశ్వనాథ్ తలదించుకొని నిలబడ్డాడు. ఈ పేరు ప్రఖ్యాతులు కడుపు నింపవు కదా అన్నాడు విశ్వనాథ్. అయితే నీకు బతకడానికి, నాలుగు మెతుకులు మింగడానికి ఇంతకన్నా వేరే దారే దొరకలేదా కోపంగా అన్నాడు రమణశాస్త్రి. అలాగని మన కుటుంబ సంస్కృతి సాంప్రదాయం మంటగలిపే పనులే చేసుకోవాలా? ఈ ప్రపంచంలో చేసుకోవాలంటే చాలా పనులున్నాయి. రమణశాస్త్రి కోపం చూసి విశ్వనాథ్ భయపడ్డాడు. రమణశాస్త్రి విశ్వ నిర్ణయాన్ని జీర్ణించుకోవడం లేదు. విశ్వ మళ్లీ ఏదో చెప్పబోయాడు. నా కళ్ల ముందు కనబడకు, నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉంది నాకు అరిచినట్టు అన్నాడు రమణశాస్త్రి. విశ్వనాథ్ దీనంగా తల్లివైపు చూశాడు. ఆమె నీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోరా అన్నట్టు కళ్లతోనే బాధగా చెప్పింది. అప్పటికి మధ్యాహ్నం 3 దాటింది. రమణశాస్త్రి స్నానం కూడా చేయలేదు. సరే మీరన్నట్లుగానే కాని విశ్వ చెప్పేసి విసురుగా బయటకు వెళ్ళిపోయాడు. రాత్రి 7 రమణశాస్త్రి ఉయ్యాలపైనే ఉరిగి ఆలోచిస్తున్నాడు. అప్పటికే ఆ వార్త ఊర్లోకి చేరడంతో అగ్రహారమంతా అట్టుడికిపోయింది. ఒక్కొక్కరూ మెల్లిగా రాసాగారు. అందరూ అదేదో పాపం చేసినట్టు మాట్లాడడం రమణశాస్త్రికి లోపల నచ్చలేదు.
4: రమణ, విశ్వనాథ్ ఏదో వ్యాపారం మొదలుపెట్టాడట కదా, అగ్రహారంలో పుట్టి అదేం పనిరా
3: వంగిపోయిన నడుంతో వచ్చిన చిదంబర శాస్త్రి అన్నాడు.
4: బతకడానికి 125,000 పనులున్నాయి గాని మన కులానికి తలవంపులు తెచ్చే పనేంట్రా
3: పతంజలి శాస్త్రి అక్కడ కుర్చీలో కూర్చుంటూ అన్నాడు. రమణశాస్త్రి నిశ్శబ్దంగా ఉన్నాడు. అవమానం భరించలేనట్లు మహాలక్ష్మి వంటింటి లోపలికెళ్ళింది.
4: ఇంకా పెళ్లి కావాల్సినవాడు, ఇలాంటి వ్యాపారాలు చేస్తే వాడికి పిల్లనెవడిస్తాడురా
3: అన్నాడు రఘురామయ్య పంతులు.
4: అసలే మనది సంప్రదాయ కుటుంబం, నువ్వు గాయత్రి ఉపాసకుడివి, నీ కడుపున ఇలాంటోడు పుట్టాడేమిట్రా
3: మళ్ళీ అన్నాడు రఘురామయ్య పంతులు.
4: ఇప్పటికే మన కులం ఆడపిల్లలు గుడిలో పంచకట్టుకుని పూజలు చేసే పురోహితుల్నే పెళ్లి చేసుకోమంటుంటే ఇంకా వీడిలాంటి పని చేస్తానంటే ఒప్పుకుంటావేంట్రా
3: పంచాంగాలు చూసే పరంధామ శాస్త్రి కొంచెం కోపంగా అన్నాడు.
4: విశ్వనాథ్ ఇంట్లో ఉంటే పిలవరా రమణ, మేమైనా చెప్పి చూస్తాం అని అడిగాడు నరహరి.
5: లేడు, బయటకెళ్లాడు, నేను మీలాగే చెప్పిచూశాను
3: అవమానంతో రమణశాస్త్రి గొంతు వణికింది. కట్టె ఊయల గొలుసును బిగుసుగా పట్టుకున్నాడు. కళ్లలో నిప్పుల చారలు పాకాయి. మొహం ఎర్రగా మారింది.
4: మాకైతే ఓళ్లు జలధరిస్తోంది,
3: ఇంతటి జుగుప్సాకరమైన పని చేయాలన్న ఆలోచన ఎలా వచ్చిందిరా వాడికి? నిలదీసినట్టే అడిగాడు చిదంబరశాస్త్రి. వంటింట్లోంచి మహాలక్ష్మి ఏడుపు సన్నగా వినిపిస్తోంది. రమణశాస్త్రి కళ్లల్లో కూడా సన్నటి నీటితెర కదిలివచ్చింది. అంతా అదేదో చావువార్త విన్నట్టు నిశ్శబ్దమైపోయారు. అప్పుడే ల్యాండ్ఫోన్ రింగ్ అయింది. రమణశాస్త్రి లేచి వెళ్లి క్రెడిల్ ఎత్తాడు. అవతల్నుంచి, ఏరా రమణ, బాగున్నావా? తన చిన్నప్పటి ఫ్రెండ్, ఒకప్పుడు చిల్వాకోడూరులో దొరకొడుకు. ఆ నర్సింగ్, బాగున్నాన్రా. హైదరాబాద్ నుంచేనా? తడబడుతూ అడిగాడు రమణ.

0: శాస్త్రి. ఎల్లుండి నాన్నగారి 30వ సంవత్సరీకంరా. నువ్వే కదా ప్రతి సంవత్సరం కర్మకాండ చేసేది. నువ్వు జూబ్లీ బస్టాండ్కొచ్చి ఫోన్ చేస్తే నేను రిసీవ్ చేసుకుంటాను.
1: తప్పకుండా వస్తాన్రా.
0: పొద్దుటే వచ్చి నాకు ఫోన్ చేయి. రమణశాస్త్రి మౌనంగా వచ్చి కూర్చున్నాడు. ఎవర్రా ఆ ఫోను? నరసింహరావు దొరనా? అడిగాడు పురంధరశాస్త్రి.
1: అవును, వాళ్ల నాన్నగారిది 30వ సంవత్సరీకమట. హైదరాబాద్ రమ్మంటున్నాడు అన్నాడు రమణశాస్త్రి.
0: చూశావా నీకు ఎంత గొప్ప పరిచయాలున్నాయో. అలాంటిది విశ్వనాథ్ నీ పరువు మన కులం పరువు తీస్తే ఏం బావుంటుంది?
1: నేను వాళ్ళమ్మ చాలా చెప్పి చూశాం, వాడు వినట్లేదు. అంతా మా కర్మ. సత్కర్మభిశ్చ శత్రువితం దుష్కర్మ ఏవ దుష్ఫలం అచ్యుత్కట పుణ్య పాపానాం సత్యం పరాణి భవమిహం అన్న శ్లోకాన్ని తనలో తానే గొనుక్కున్నట్టు వచ్చి ఊయలలో కూర్చున్నాడు.
0: విశ్వనాథ్ బయటనుంచి రాగానే నచ్చజెప్పాలని పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చున్నారందరూ. కోపంగా వెళ్లిన విశ్వనాథ్ ఇంకా రాలేదు. చీకటి పడుతుండటంతో నిదానంగా లేచారందరూ. రమణశాస్త్రి వాళ్లను గుమ్మం వరకు సాగనంపాడు. మహాలక్ష్మి మానసికంగా కుంగిపోయింది, వంటింట్లోంచి బయటికి రాలేదు. రమణశాస్త్రిని రిసీవ్ చేసుకోవడానికి నరసింహరావు బస్టాండ్కి వచ్చాడు. బస్సు దిగిన వెంటనే మిత్రుణ్ణి గాఢంగా హత్తుకుని కారెక్కించుకుని బయలుదేరాడు. ఏంట్రా మనోరి విశేషాలు అని అడిగాడు నరసింహరావు. రమణశాస్త్రి ఏం మాట్లాడలేదు, ముభావంగా కూర్చున్నాడు.
1: ఏమైందిరా రమణ, వచ్చినప్పటినుంచి చూస్తున్నాను, ఏదో దిగులుగా ఉన్నావు, నాక్కూడా చెప్పకూడదా అన్నాడు నరసింహరావు కార్ డ్రైవ్ చేస్తూ.
0: ఏం లేదులే, అయినా ఊరు విడిచి 30 ఏళ్ళవుతుంది, ఏదెలా ఉంటే నీకెందుకురా, చిరునవ్వుని పులుముకొని అన్నాడు రమణశాస్త్రి. నాన్నని 30 ఏళ్ల కింద నక్సలైట్లు చంపినప్పుడు చిన్నపిల్లలం. మనూరి జ్ఞాపకాలు ఇంకా గుర్తొస్తాయి. నేను రంగారావు దొర కొడుకునని నన్ను మీరంతా ప్రత్యేకంగా చూసేవారు కదా, నా మనసులో ఇంకా ఆ జ్ఞాపకాలు ఎండిపోలేదు అన్నాడు. రమణశాస్త్రి భారంగా నిట్టూర్చాడు.
1: మన బోడగుట్ట ఎలా ఉందిరా? పోషమకాడి చెరువు, చెరువులోని కొంగలు బాగున్నాయా? ఎలుకబాయి, చిలుకవాగు, పొద్దాటికల్లు, ఎల్లమ్మగుడి, పీరిలగుండం, ఊడలమర్రి, మల్లన జాతర, కాట్రేగుల పండుగ, రామల్కపండు, నాగేటిసాళ్ళు ఎలా ఉన్నాయరా?
0: భైరవుల పాట, అయ్యగారి పద్యం, పెద్దపిట్టారుపు నాకింకా గుర్తున్నాయి. నెత్తిమీద బోనం, సారవ పూనకం, బొడ్డెమ్మలాట, బత్తీసుల దండ, డప్పుల శబ్దం నా చెవుల్లో ఖంగుమంటున్నాయి. జమ్మికింద తాత, బెల్లంపూస ముద్ద, ములకమండే, సట్టితీర్థం, మట్టిగాజులు, సాంచెల సప్పుడు ఇంకా వినిపిస్తున్నాయి. తెలకపిండి రుచి, బొమ్మలకొండ, గన్నేరుపూలు, ఎర్రటి ధూళి, అంబా అనే పిలుపు, చింతాకు పులుపు యాదికొస్తే ఇంకా నోరూరుతుంది. ఇవన్నీ ఏ పార్కులో దొరుకుతాయిరా? ఏ పబ్లో కనిపిస్తాయి? ఏ ఐమాక్స్లో వినిపిస్తాయి అన్నాడు నరసింహరావు.
1: ఇప్పుడు అవేమీ లేవుగాని నీకు బాగా గుర్తున్నాయిరా అన్నాడు రమణశాస్త్రి నవ్వుతూ, మనసుని తేలికపరుచుకొని.
0: ఎంతైనా చిన్నప్పటివి కదరా. అవును, విశ్వనాథ్ ఎలా ఉన్నాడు అని అడిగాడు.
1: వాడే మాకు మా కులానికి సమస్య అయ్యాడు అన్నాడు అసహనంగా కదులుతూ.
0: మీకు మీ కులానికా?
1: అవును అంటూ బాధగా మొత్తం వివరించాడు రమణశాస్త్రి.
0: అంతా విని ఇది సమస్య అన్నాడు తేలిగ్గా నవ్వుతూ నరసింహరావు. నవ్వి రోడ్డు పక్కనే ఉన్న పెద్ద షోరూం దగ్గర కారాపాడు.
1: పాదరక్షలు, గొడుగులు తీసుకుంటావా దానమివ్వడానికి అడిగాడు రమణశాస్త్రి.
0: అది పెద్ద షోరూం
1: కాదు, ఇది నాదే.
0: రమణశాస్త్రి నిర్ఘాంతపోయాడు. వెలిగిపోతున్న లైట్స్లో మెరిసిపోతున్న చెప్పులు, బూట్లు.
1: ఇప్పుడు చెప్పు, నాదే కులం, నేను చేస్తున్న పనేంటి? పనివాళ్లు లేనప్పుడు కస్టమరొస్తే వాడి కాలికి నేనే చెప్పు తొడుగుతాను.
0: రమణ, మనం చేసే పని ఇతరులకు హాని కలిగించకపోతే అదే చాలు. సంసారాల్ని ఛిద్రం చేసి సమాజాన్ని చెడగొట్టే వైన్షాప్ల కన్నా నీ కొడుకు చేయాలనుకున్న పని చాలా గొప్పదిరా. రోడ్డుకు అటుపక్కన చూడు, పట్టపగలే లైట్లతో ధగధగా మెరిసిపోతుంది. బ్యూటీ పార్లర్, అది నడిపేది ఎవరో తెలుసా? మీర్జాపూర్ సంస్థాన దొరసాని మనవరాలు. ఆమె కులానికి ఆమె చేసే హెయిర్ కటింగ్ పనికి సంబంధం లేదే. రా కారెక్కు, ఇంకా చూపిస్తాను అన్నాడు నరసింహరావు. షోరూం బయటకొచ్చిన రమణశాస్త్రి కారెక్కాడు. మన జిల్లాలోనే ఉన్న రాజంపేట గడి శేఖర్ రెడ్డి దొరకొడుకు ఏం చేస్తున్నాడో తెలుసా? తెల్లపందుల్ని పెంచుతున్నాడు. ఇదిగో ఆ షాప్ ఇదే. రోడ్డు పక్కన కారాపి షాప్ని చూపించాడు. మరి వాడి కులమేంటి, వాడు చేస్తున్న పనేంటి? పనివాళ్లతో సమానంగా వాడూ పనిచేస్తాడు. వాటిని కోసి అమ్ముతాడు. వాటి ధర కిలో 800 రూపాయలు. నరసింహరావు మళ్లీ కారును పోనిచ్చాడు. రమణ, నీకిప్పుడు కరోనా కంటే భయంకరమైన ఒక ఆకలి దృశ్యాన్ని చూపిస్తాను. ఆ చౌరస్తా వైపు చూడు అన్నాడు. అక్కడ దాదాపు 15 మంది వరకు పురోహితులున్నారు. పిలకలు ముడేసుకుని పంచకట్టుతో షర్ట్ కూడా లేకుండా మాటిమాటికి జంధ్యాలు సరిచేసుకుంటూ వచ్చిపోయే వారిని ఆశగా చూస్తున్నారు. అందులో అన్ని వయసుల వారు ఉన్నారు. ఎవరైనా ఏదైనా వ్రతం చేసుకుంటేనో పిండ ప్రదానాలు చేసుకుంటేనో ఇక్కడికొచ్చి తీసుకెళ్తారు. ఇంతలో ఒకతనొచ్చాడు. అందరూ అతన్ని చుట్టుముట్టారు. రమణశాస్త్రి కళ్ళు తడితడి అయ్యాయి. మళ్లీ కార్ స్టార్టైంది. రమణ, అటు చూడు, డ్రై క్లీనింగ్ షాప్. దాంట్లో కొన్ని 100 మిషిన్లు పనిచేస్తాయి. బెడ్షీట్లు, ఆఫ్రాన్లు ఉతికేస్తారు. 4-5 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులతో మాట్లాడుకుని నడుపుతోంది రమేష్ గుప్తా కోడలు. వీళ్ళెవరూ కులాన్ని నమ్ముకోలేదు. పనినే ఛాలెంజ్గా తీసుకుని జీవితాల్నే గెలుస్తున్నారు. ఈ పని చాకలి పని, ఈ పని మంగళి పని, ఈ పని మంత్రసాని పని అంటూ కూర్చోవట్లేదు. మార్పు అనే గుర్రం మీద దౌడు తీస్తున్నారు. రమణశాస్త్రి ఏం మాట్లాడలేదు. ఇంతలో నరసింహరావు ఇల్లొచ్చింది. అప్పటికే ఆయన భార్య పిండ ప్రదానానికి కావలసినవి సర్ది పెట్టింది. కాళ్లు కడుక్కొని పీటల మీద కూర్చొని పూజ ముగించారు. సాయంత్రం మళ్లీ రమణశాస్త్రిని బస్టాండ్లో దింపి ఆప్యాయంగా చేతిని నొక్కి, రమణ, నీ భయం, ఆందోళన, ఆవేదన, బెంగని నేనర్థం చేసుకోగలను. అగ్రవర్ణాలు తమది కాని వృత్తిని తమ చేతుల్లోకి తీసుకునే ముందు ఎంతటి క్షోభకి గురవుతారో నేనర్థం చేసుకోగలను. 27 ఏళ్ల కింద షోరూం ప్రారంభించినప్పుడు, మొదటిసారి కస్టమర్ కాళ్లకు చెప్పులు తొడిగినప్పుడు నాకు కన్నీళ్లొచ్చాయి. కులాన్ని తిట్టుకున్నాను గాని వృత్తిని కాదు అన్నాడు. రమణశాస్త్రికి కడుపు బురమనిపించి టాయిలెట్కెళ్ళొచ్చాడు. రమణ, దేశమంతా ప్రతి బస్టాండ్లో కనిపించే సులభ్ కాంప్లెక్స్ టాయిలెట్స్ నిర్మించిన బిందేశ్వర్ పథక్ కులం ఏంటో తెలుసా? బ్రాహ్మణ కులం. పథక్ సోషియాలజీ చదువుతున్న ఉన్నత విద్యావంతుడు. బీహార్ రాష్ట్రంలో ఓ చిన్న గ్రామంలో పుట్టాడు. ఒకసారి ఒక ఆయన ఎర్రటి చొక్కా వేసుకుని పొలానికెళ్తుంటే ఒక ఎద్దు అతన్ని పొడవడానికి వచ్చింది. కొందరు అతన్ని కాపాడడానికి వెళ్లి ఎద్దుని తరిమి కొడతారు. అప్పటికీ ఎద్దు అతన్ని కుమ్మడంతో కింద పడిపోయాడు. అతన్ని లేపడానికి వచ్చిన వాళ్లలో ఒకడు, అరే వీడు సఫాయోడ్రో అని అరిచేసరికి అందరూ దూరంగా పరిగెత్తారు. అది గమనించిన బిందేశ్వర్ పథక్ ఆ అంటరాని వాడి శరీరానికి అంటిన దుమ్ము దులిపేశాడు. కానీ అప్పటికీ అతను చనిపోయాడు. ఈ విషయం ఆనోటా ఈనోటా అగ్రహారానికి చేరింది. జాతకాలు చెప్పే వాళ్ల నాన్నను అతన్ని శిక్షించాలని కోరింది. దాంతో వాళ్ల నానమ్మ పథక్కి ఆవుపేడ తినిపించింది. ఆవుమూత్రం తాగించి చలికాలం తెల్లవారుజామున గంగనీళ్లతో స్నానం చేయించింది. ఆ సంఘటనలతో చలించిపోయిన అతడు సులభ కాంప్లెక్స్ నిర్మించడానికి పూనుకున్నాడు. ఇప్పుడు మోడ్రన్ టెక్నాలజీ వచ్చి వృత్తులన్నీ పరాయీకరణం చెందాయి. కాని కులాలు మాత్రం ఇంకా బలపడ్డాయిరా అన్నాడు నరసింహరావు. బస్సు బయలుదేరింది. అంకుల్, టికెట్ అంది లేడీ కండక్టర్. ఏదో దీర్ఘాలోచనలో ఉన్న రమణశాస్త్రి ఉలిక్కిపడ్డాడు. ఆ వెంటనే తేరుకొని, జగిత్యాల అన్నాడు. ఆ లేడీ కండక్టర్ని చూడగానే చప్పున అరుంధతి గుర్తొచ్చింది. అరుంధతి, తన ఒక్కగానొక్క కూతురు, పెళ్లైన 6 నెలలకే మృత్యువాత పడిన బిడ్డ, తను చనిపోయేటప్పటికీ 4 నెలల గర్భవతి. అప్పటికి విశ్వనాథ్కి 13 ఏళ్లు. ఆ రోజు తనతో తమ్ముడితో చెప్పుకోలేక వాళ్లమ్మతో చెప్పుకుంది. మన బాయ్ పాయఖాన నిండిపోయిందే అమ్మా, దాన్ని తోడేయించుమని నాన్నకి చెప్పమ్మా అని. మహాలక్ష్మి రమణకు ఆ మాట చెప్పగానే సఫాయి రాజుగానింటికి స్వయంగా వెళ్లి చెప్పాడు. వాడు దొడ్డుప్పు, బొగ్గులు తెచ్చి దాంట్లో పోశాడు. అది 2 రోజుల్లో మట్టి లెక్కైతది బాంచెన్, అప్పుడు ఆ మట్టిని తట్టలతో తోడేస్తాం.

0: వైద్యం ఫలించలేదు. ఉలిక్కి పడుతూ మూడో రోజు కన్నుమూసింది. మహాలక్ష్మి హృదయ విదారకంగా ఏడ్చింది. తన గుండె చెరువైంది. విశ్వనాథ్ బిక్క చచ్చిపోయి నెల రోజుల వరకు కోలుకోలేదు. ఈ సంఘటన జరిగి పదేళ్లవుతుంది. చెరిగిపోని అరుంధతి రూపం ఆ కండక్టర్ అమ్మాయిని చూడగానే కన్నీరు కప్పేసి చెదిరిపోయింది. టికెట్ టికెట్! హ్యాండిల్ రాడ్ని క్లిప్తో కొట్టడంతో రమణశాస్త్రి పీడకల చెదిరిపోయింది. బస్సు జగిత్యాల చేరేసరికి రాత్రి పదైంది. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. రమణశాస్త్రి గంగాలంలోని నీళ్లతో కాళ్లు కడుగుతుంటే మహాలక్ష్మి వంటింట్లోంచి వచ్చింది. విశ్వనాథ్ భయం భయంగా తన గదిలోంచి వచ్చాడు. విశ్వనాథ్ని చూసి రమణశాస్త్రి నిండుగా నవ్వాడు. కాళ్లు తుడుచుకోకుండానే కొడుకుని ఆలింగనం చేసుకున్నాడు. ఆనందంగా కొడుకు చేతిలో ఓ గిఫ్ట్ ప్యాకెట్ పెట్టాడు. అది చూసి, నానా కొత్త సెల్ఫోన్ అని సంతోషంగా అరిచాడు. ఫోన్ మాత్రమే కాదు, సిమ్ కూడా కొత్తదే అన్నాడు చిరునవ్వుతో. విశ్వనాథ్కి ఆ ప్యాకెట్లో ఏదో చీటీ కనిపించింది. చీటీ మడత విప్పాడు. మీ ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ నిండినదా? అయితే నూతన పద్ధతిలో తోడివేయబడును. అరుంధతి ట్యాంక్ క్లీనర్స్. వివరాలకు సంప్రదించండి. గుండె నిండా శ్వాస పీల్చుకొని రమణశాస్త్రికి సాష్టాంగ నమస్కారం చేశాడు విశ్వనాథ్. నాలుగేళ్ల తర్వాత ఢిల్లీలో ఆ హాలులో ప్రధానమంత్రి తన పేరు పిలవడంతో 8,000 మంది ఒక్కసారిగా చప్పట్లు కొట్టడంతో జ్ఞాపకాల్లోంచి బయటపడ్డాడు విశ్వనాథ్. అధునాతన యంత్రాంగంతో 600 మందికి ఉపాధి కల్పించి సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్గా ఎదిగి దాంతో బయోగ్యాస్ని, సేంద్రియ ఎరువుల్ని సృష్టించిన అభినవ సైంటిస్ట్ అయిన విశ్వనాథ శాస్త్రి గారికి స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు అందుకోవాల్సిందిగా కోరుతున్నాం, ప్రధాని స్వయంగా ప్రకటించడంతో వేదిక మెట్లెక్కి కన్నీళ్లతో చూస్తే తల్లి తండ్రి మసగమసగగా కనపడ్డారు. ప్రధానమంత్రి అందజేసిన అవార్డు నిండా విశ్వనాథ్కి అక్క అరుంధతి నవ్వుతూ కనిపించింది. ఇంతవరకు కెవి నరేందర్ రచించిన కథమానం భవతి 101 కథల సంపుటి నుంచి వృత్తి అనే కథను విన్నారు. చదివి వినిపించారు పి. కమలాకర్ రెడ్డి.
1: ఇదే భాగాన్ని రేపొద్దుగల 8:30 వినొచ్చు. రేపు రాత్రి 9:30 కథమానం భవతి 101 కథల సంపుటి నుండి పృథ్వీ కథ వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఇక ఇనుండ్రి, కేంద్ర సాహిత్య అకాడమీ బాలల సాహిత్యంలో పురస్కారాన్ని అందుకున్న రచయిత డికే చదువుడబాబుతో ముచ్చట.
2: బాలల మేధస్సు వికసించాలంటే, అలాగే బాలల్లో పరివర్తన రావడానికి కథలు ఎంతగానో తోడ్పడతాయి. ఇది వాస్తవం. బాలల్లో సృజనాత్మకత రావాలి అంటే బాలల సాహిత్యం వారికి అందాలి. ఈ విషయాలన్నీ ఇప్పుడు చెప్పడానికి ప్రధాన కారణం చదువుల బాబు, డికే చదువుల బాబు. ఈ పేరు విన్న వెంటనే మన తెలుగు సాహిత్య అభిమానులకు, తెలుగువారికి ఎంతో గర్వకారణంగా 2023 కేంద్ర సాహిత్య అకాడమీ అందుకున్న వ్యక్తిగా డికే చదువుల బాబు గారు మెదులుతారు. బాలల సాహిత్య రంగంలో వీరు చేసిన విశిష్ట సేవగాను ఈ అవార్డు అందుకున్నారు. అది వజ్రాల వాన 27 కథల సంపుటితో మన మధ్యకు వచ్చింది, పేరు ప్రఖ్యాతలు సాధించింది. డికే చదువుల బాబు గారు ఉపాధ్యాయులు కూడా. ఈ ఉపాధ్యాయ రంగంలో ఉంటూ చదువుల బాబు గారు ప్రధానంగా బాల సాహిత్యాన్ని ఎందుకెంచుకున్నారు, అటుగా సాగాలన్న ఆలోచన ఎందుకు కలిగింది, ఈ విషయాలన్నీ వారిని పరిచయం చేసుకుని మనం తెలుసుకుందాం. డికే చదువుల బాబు గారు, కార్యక్రమానికి స్వాగతం అండి. నమస్కారం అండి.
3: సార్ నమస్కారం.
2: మీకు హృదయపూర్వకంగా ఆకాశవాణి కడప కేంద్రం అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తుంది.
3: ధన్యవాదాలు సార్. శ్రోతలకు మీకు అందరికీ ధన్యవాదాలు.
2: మీ రచనా వ్యాసంగం, ఈ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ఇత్యాది విషయాలు చెప్పే ముందుగా మీ బాల్యం అలాగే విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, మీ తల్లిదండ్రుల వివరాలు మా శ్రోతలకు అందిస్తారా?
3: మా స్వస్థలం సార్ కడప.

0: జిల్లా పెద్దమడి మండలంలోని పెద్దబసుల గ్రామము. అక్కడ పెద్దబసుల గ్రామంలో నేను ప్రభుత్వ పాఠశాలలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక విద్య 5వ తరగతి వరకు పూర్తి చేశాను. ఆ తర్వాత అక్కడే మా గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు విద్య పూర్తి చేయడం జరిగింది. అయితే జిల్లా పరిషత్ హైస్కూల్లో చదివే సమయంలో పాఠశాలలో బాలచంద్రిక, అప్పట్లో చందమామ అనేటువంటి పుస్తకాలు పాఠశాలలో గ్రంథాలయంలో వాటి ప్రతి నెల వస్తా ఉంటే వాటిని బాగా చదివేవాడిని. విపరీతంగా నాటకాలు, నాటికలు, అప్పుడు రచితలు రాసినటువంటి వాటి అన్నిటిని కూడా బాగా చదువుతూ ఉండేవాడిని. కాబట్టి ఒక ఆసక్తి ఏర్పడింది. అప్పట్లో పాఠ ప్రణాళికలో సిలబస్ లో కూడా కథలు ఉండేవి, శివి చక్రవర్తి కథ అని ఇట్లా మంచి మంచి కథలు ఉండేవి, శ్రవణ కుమారుడి కథ ఇటువంటివన్నీ, సత్యహరిశ్చంద్ర, ప్రసిద్ధి చెందినటువంటి కథలు సిలబస్ లో చదివాను. మిత్రలాభము, మిత్రభేదము, తెనాలి రామకృష్ణ కథలు ఇవన్నీ కూడా పాఠ్యాంశాలు చదవడము, పక్కన వచ్చేసి చందమామ, బాలమిత్ర ఇటువంటి పత్రికలు కూడా చదువుతూ రావడం వల్ల ఆసక్తి ఏర్పడింది అన్నమాట. ఆ తర్వాత నేను హై స్కూల్ చదివే సమయంలోనే మా ఇంటి దగ్గర ఒక ఆయన ఉండేవాడు, రోహిత్ రెడ్డి ఆయన పేరు, పెద్ద ఆయన, దాదాపు అప్పటికే ఆయనకు 70 సంవత్సరాల వయసు, చూపు బాగా కనపడేది కాబట్టి పుస్తకాలు చదువుతూ కూర్చొని కనపడేవాడు నాకు దారిలో వెళ్తూ ఉంటే. ఆయన దగ్గర ఒక చోట నిలబడి ఆ పుస్తకాల వైపు చూశాను, పెద్ద పెద్ద గ్రంథాలు. ఇప్పుడు నేను 9వ తరగతి 10వ తరగతి చదువుతుంటాను, భట్టి విక్రమార్క, అపూర్వ చింతామణి, శివపురాణము, రామాయణము, భారతము, భాగవతము ఇవన్నీ చదువుతూ ఉండేవాడు. చూసిన తర్వాత ఆయన అడిగాను, ఒకరోజు ఒక పుస్తకం ఇస్తే చదువుకొని ఇస్తానని చెప్పి. ఆ ఇంటి దగ్గరే కాబట్టి, పక్క ఇంట్లే కాబట్టి ఇచ్చాడన్నమాట ఆ పెద్ద ఆయన. ఆ పుస్తకం చదివాను, మొట్టమొదట భట్టి విక్రమార్క కథలు చదివాను. చాలా ఆసక్తిగా అనిపించింది, అర్థం కావడం జరిగింది అన్నమాట. తర్వాత ఒకటోటి చదువుతూ వచ్చాను, అప్పుడు చింతామని, మిగతా పుస్తకాలు ఆయన వద్ద ఉన్నవి, రామాయణము, భారతము, భాగవతము అన్ని కూడా చదువుతున్నాను. ఒకవైపు చదువు కొనసాగిస్తుండడం వల్ల ఆసక్తి ఏర్పడింది అన్నమాట వీటి వల్ల. ఇంకొక కోణం ఏమంటే, మా జేజ్ ఉండేది, ఆమె పేరు కథాలమ్మ. ఆమె సాయంకాలం కాగానే పిల్లలందరినీ చుట్టూ కూర్చోబెట్టుకుని సాయంకాలం వేళ కథలు చెప్పేది. శంకుబాలుని కథ, కాంభోజరాజు కథ, బాల నాగమ్మ కథ ఇటువంటి కథలన్నీ ప్రాచీన కాలంలో ప్రసిద్ధి కథలు చెప్తుండేది. వీటన్నిటి వలన ఆ కథలు వినడము, ఒకవైపు చదవడం వలన ఒక ఆసక్తి అనేది ఏర్పడింది అన్నమాట కథా సాహిత్యం వైపు.
1: ఈ సాహిత్యం వైపు కథలాలన్న ఆలోచన మీ చుట్టుపక్క వాతావరణం కూడా మిమ్మల్ని ప్రభావితం చేసింది. అయితే ఇంకో రకంగా
0: మా అబ్బ వాళ్ళు ఉపాధ్యాయులు, మా నాన్న వచ్చేసి వ్యాపారస్తుడు, వ్యాపారవేత్త, బట్టలంగడి ఉండేది, క్లాత్ మర్చెంట్. మా అబ్బ వాళ్ళు ఉపాధ్యాయులే, అబ్బ నాన్న, వాళ్ళ నాన్న కూడా 4 తరాల నుంచి మా కుటుంబంలో ఉపాధ్యాయులు. చిన్నప్పుడు నన్ను గ్రామంలో వచ్చేసి చదువులనేవాళ్ళు, మా ఇంటి పేరు చదువు చెప్తున్నారు కాబట్టి 4 తరాల నుంచి చదువుల వాళ్ళనే వాళ్ళు. నన్ను చదువుల వాళ్ళ బాబు అని పిలిచేవాళ్ళు, అది చదువుల బాబుగా పిలవడం జరిగింది. అదే పేరు నాకు
1: కాసిం సాహెబ్ గా చాలా మందికి తెలియకపోవచ్చు. చదువుల బాబుగానే ప్రధానంగా పాఠకులకు గాని శ్రోతలకు గాని పరిచితం. ఈ ఉపాధ్యాయ వృత్తిని చేస్తూ ఇలా ఎన్నో రచనలు, అంటే దాదాపుగా 700 దాకా కథలు రాయడం జరిగింది. మరి ఇది ఎలా సాధ్యమైంది, ఏ ఉద్దేశంతో, అంటే పిల్లలు ఎలాంటి మార్పు తీవాలన్న ఆలోచన మీలో కలిగిందండి?
0: మనకు పెద్దలు చెబితే వింటారో వినరో తెలియదు గాని కథల రూపంలో మంచి చెడు విచక్షణ, లోక జ్ఞానానికి అవసరమైనటువంటి విషయాలు, జీవితంలో ఏ విధంగా ఒక లక్ష్యం ఏర్పరచుకోవాలి, లక్ష్యాన్ని ఎలా సాధించాలి, ఒక రుజుమార్గంలో మనం నడవాలంటే ఎటువంటి మనకు లక్షణాలను మనం కలిగి ఉండాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా కథ రూపంలో చెప్పడం వలన కొన్ని విలువలు, జీవితంలో ఒక ఏ విధంగా జీవితాన్ని కొనసాగించాలి, ఒక నిజాయితీగా ఎలా ఉండాలి, ఇతరులకు ఏ విధంగా సహకరించాలి, మన చేతనేంతలు ఇటువంటి విషయాలు చెప్పడం వల్ల పిల్లలు ప్రయోజకులు అవుతారు అనే ఉద్దేశంతో బాల సాహిత్యాన్ని నేను ఎక్కువగా రాయడం జరిగిందన్నమాట. ఎక్కువ రాస్తూ వస్తున్నాను. అయితే ఇక దాదాపు 100కు పైగా కథలు రాశాను మొట్టమొదట. రాసిన తర్వాత ఒక ఆయన వచ్చేసి, ఎప్పుడు బాల సాహిత్యము రాస్తున్నావు కదా, పెద్దల కథలు కూడా రాయొచ్చు కదా అన్నాడు. ఆ దృష్టితో నేను ఆంధ్రభూమి పత్రిక, స్వాతి, అప్పుడు ఆంధ్రప్రభావి కూడా చదువుతూ వచ్చాను. తర్వాత కొంతకాలం కూడా పెద్దల కథలు, వచన కవిత్వం కూడా రాయడం జరిగింది. అయితే మొట్టమొదటి కథ వచ్చేసి 16 ఏళ్ల వయసులో ఇంటర్ మొట్టమొదటి సంవత్సరంలో రాశాను సార్. కథ పేరు
1: బల్లి తన పాట ఎరుగదు.
0: అవును సార్.
1: ఆ తర్వాత అనేక కథలు, బాలల గేయాలు, వ్యాసాలు, కవితలు, సాంఘిక కథలు చాలా విస్తృతంగా వ్రాశారు కదా. వీటన్నిటికీ ప్రధానంగా ప్రేరణ అంటే మీ ముందు నడిపించిన ప్రసిద్ధ రచయితలు ఎవరైనా మీ మధ్యలో ఉన్నారా?
0: అంటే ఒకరు ఇద్దరు పది మందిని కూడా నేను చెప్పలేను సార్. ఎందుకంటే నేను ఇంటర్ చదివే సమయంలో సామాజిక ప్రయోజనాన్ని ఆశించి కథలు రాస్తున్నటువంటి అనేక మంది ఎవరిని వదిలిపెట్టలేదు. కవితా సాహిత్యం ఉంది, కవిత్వం, వచన కవిత్వం ఉన్నది, పద్య సాహిత్యం ఉన్నది, తర్వాత కథా సాహిత్యం ఉన్నది. ప్రతి రచయిత యొక్క కథలు చదివాను, అన్ని కథలు చదివాను, వచన కవిత్వం కూడా చదివాను. ఆ రోజు మొట్టమొదటి వచన కవిత్వం మొదలుకొని ఇప్పటి వరకు రాస్తున్నటువంటి వారందరి రచనలు కూడా చదువుతూ రావడం వల్ల ఆసక్తి ఏర్పడిందన్నమాట. కాబట్టి ఒక రచయిత నేను చెప్పలేను. కాల్పనిక సాహిత్యం కూడా చదివాను, ఎండమూరి రవీంద్రనాథ్ గారు అట్లా రాసినటువంటివి కూడా, ఆయనవి కూడా అన్ని రచనలు చదివాను. అయితే ఇంకా ప్రతి రచయితది ఒక్కొక్కరు ఒక శైలి, ఒకరు ఒక్కొక్క రచిత విధానము, పద్ధతులు అన్ని కూడా అవగాహన చేసుకుంటూ ఓవైపు ఇంటర్లో ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాను. అది చదువుకుంటూ ఈ నవల్స్ పుస్తకాలు, కథా సాహిత్యము, కవిత్వం చదువుతూ ఒకవైపు అప్పుడప్పుడు రాస్తూ వచ్చేవాడిని అనమాట ఇంటర్లో కూడా.
1: సాంఘిక కథలుగా మనసున్న మనిషి, అలాగే ఆకాశం అందుతుంది, దిక్సూచి, ఇలా ఎన్నో రాశారు మీరు. వీటికి తొలి రోజుల్లో వచ్చిన స్పందన ఎలా ఉంది?
0: అప్పట్లో మనకు ఈ వాట్సాప్ గాని ఇవన్నీ లేవు సార్, లేవు, మాధ్యమాలు లేవు. కేవలము పత్రిక మాత్రమే మాధ్యమంగా ఉండేది. ఏ దాంట్లో పబ్లిష్ అవుతుందో అదే, అది ఎవరైతే కొని చదువుతారో వాళ్లే చదివేవాళ్ళు, లేదంటే గ్రంథాలయానికి వెళ్లేవాళ్ళు. చాలా మంది గ్రంథాలయానికి వెళ్లి అక్కడ చదువుతుండేవాళ్ళు. అయితే ఇప్పటికీ నాకు నా కథల మీద వచ్చిన ఉత్తరాలు వందల సంఖ్యలో ఉన్నాయి నా దగ్గర. ఇప్పటికి భద్రపరిచాను. 4 దశాబ్దాల క్రితం నేను రాయడం ప్రారంభించినప్పటి రోజుల్లో కథల మీద అభిప్రాయాలు రాసేవాళ్ళు 15 పైసల కార్డు మీద. ప్రతి వారికి నేను రిప్లై ఇచ్చేవాడిని, కార్డులన్నీ తెచ్చి ఇంట్లో ఉంచుకునేవాడిని. ఆ విధంగా నా కథల మీద వచ్చినటువంటి అభిప్రాయాలన్నీ కూడా నా వద్ద ఉన్నాయి, వందల సంఖ్యలో ఉన్నాయి ఉత్తరాలు. అటువంటి ఉత్తరాలు, కథ బాగుంది, ఇటు విధంగా ఉంది, ఇట్లా రాశారు, నచ్చిందని చెప్పి గ్రంథాలయంలో చదివామను, పక్కన ఎవరో వద్దో తెచ్చుకొని చదివామను. పత్రికలు బాలమిత్ర, చందమామ, బుజ్జాయి, బాలభారతి, బాలజ్యోతి, బాలచందకి పత్రికలు ఎక్కడ కథ వచ్చినా కూడా రాసేవాళ్ళు ఉండేవాళ్ళు. కొంతమంది అభిప్రాయాలు, పత్రికలు కూడా అభిప్రాయాలు ప్రచురించేవాళ్ళు, మొట్టమొదటి పేజీలో, రెండో పేజీలో. అవన్నీ కూడా నాకు మరింత ప్రేరణ కలిగించాయి. 10 మంది చదువుతున్నారు, పిల్లలు కూడా రాసినటువంటి సందర్భాలున్నాయి. చివరకు వరంగల్లో ఒక ఖైదీలకు మానసిక ప్రవర్తన రావాలని చెప్పి పుస్తకాలు అందజేస్తారంట. ఇటువంటివి బాల సాహిత్య పుస్తకాలు, అవి చదివి ఉత్తరం రాశాడు, జైల్లో ఉన్నాడు, యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నటువంటి ఖైదీని నేనని చెప్పి రాశారు. ఆ లెటర్ కూడా వాళ్ళ యొక్క సీల్తో, జైలు అధికారి గారి యొక్క సీల్తో వచ్చి నా ఇంటికి చేరింది అనమాట. ఇప్పటికీ బద్దపరుచుకున్నాను. ఆ కథలు చదివి విజయరాక్షం అనే పుస్తకం మీద రాశాడు ఆయన అభిప్రాయము, చాలా నన్ను చాలా ఆకర్షించింది. జీవితం చాలా పొరపాటు చేయడం వల్ల ఇక్కడికి వచ్చాము, మమ్మల్ని సంస్కరించడం కోసము మా అధికారులు ఇటువంటి పుస్తకాలను ఇస్తున్నారు, మీ పుస్తకాలు చదివాను సార్, ఇంకా మిగిలిన పుస్తకాలు ఉంటే ఈ అడ్రస్ పంపండి అని చెప్పి వరంగల్ సెంట్రల్ జైల్ అడ్రస్ కింద రాసి నాకు లెటర్ రాశాడు. ఇటువంటి సంఘటనలు కూడా చాలా ఉన్నాయి సార్. అటువంటి సంఘటనల వల్ల మరింత రాయడానికి నాకు ఒక ప్రోత్సాహము, ప్రేరణ ఏర్పడి రాస్తూ వస్తూ వస్తున్నాను. ఇప్పటికీ రాస్తూనే ఉన్నాను, వందల సంఖ్యలో రచనలు వచ్చాయి.
1: ఇది ఒక నిరంతర ప్రయాణం. తొలి రోజుల్లో మీరు అన్నట్టు 16 ఏళ్ల వయసులో రాసిన బల్లి తన పాట ఎరుగుదు కథ ఆనాటి జ్ఞాపకాలను.
0: మొట్టమొదటి సమయంలో రాయాలనుకున్నప్పుడు బొమ్మరులు పత్రిక సార్, అది విజయబాపినుడు గారు సినిమా డైరెక్టరు, ఆయన ఆ పత్రిక నడిపేవారు. పెద్దల పత్రికలు కూడా ఇంకా 2 నడిపేవారు, విజయ అని, చిత్ర ఏవో పత్రికలు. ఈ పిల్లల పత్రిక బొమ్మరులు ఆయనదేనమాట. ఆ సమయంలో నేను కథ ఎట్లా వచ్చిందంటే దానికి ప్రేరణ ఒక జ్వరం గాని ఏదైనా అనారోగ్యం వస్తే ఇంకా పిల్లలకు అంతాలు కట్టించేవాళ్ళు. జాతకము అడిగి ఏదో చెప్పించుకొని దిష్టి తీయడము, 4 రోజుల కూడల్లో ఉంచడము, ఇటువంటి వాటివి చేసేవాళ్ళు అనమాట చిన్నప్పుడు. మా ఇంట్లో కూడా మా జేజని చెప్పాను కదా కథాలమ్మని, ఆమె కథలు చెప్తుండేది. ఆమె కూడా నాకు ఎప్పుడు జ్వరం వస్తే చిన్నప్పుడు జ్ఞాపకాలు ఉన్నాయి నాకు. చాలా చిన్న వయసులో కూడా అంతాలు అవి కట్టించడము, తీసుకువెళ్లి జాతకం అడగడము, ఏం చేస్తే పోతుంది దోషాలు అడగడం చేసేది. అది స్ఫూర్తిగా తీసుకొని అదే పాయింట్ను కథగా తీసుకొని రాశాను అనమాట. సమాజం ఉన్నటువంటి విషయాలు, ఈ కట్టించడము, ఈ యొక్క తాయెత్తులు కట్టించడం అంతా ఒకవైపు జరుగుతూ ఉంటుంది, రెండో వైపు ఆధునిక విద్యను కూడా వాడుతుంటాం, మందులు, ఇంజెక్షన్లు. అది లేకుండా దీనివల్ల నయం నమ్మడానికి అవకాశం ఉంది, కానీ ఒకవైపు మరి ఆధునిక వైద్యం వాడుతూ దిష్టి తీసుకోవడము, జాతక అది దోషాలు అడగడము, తాయెత్తులు కట్టుకోవడము ఇటువంటివి కూడా ఒక మూఢనమ్మకాలు. అదే ఇంగ్లీష్ మందులో వాడిని నయం చేసుకోవచ్చు, ఇటువైపు అవసరం లేదనే పాయింట్ తీసుకుని ఆ యొక్క భావనతో రాయడం జరిగిందన్నమాట. ఆ కథను బొమ్మరిల్లుకు ఏ పత్రిక పంపించాలంటే నన్ను ఆకర్షించింది మొట్టమొదటి చందమామ బొమ్మరిల్లు పత్రికలే. చందమామ పత్రిక కంటే బొమ్మరిల్లుకు పోస్ట్ చేశాను. ఆ పత్రికలో తీసుకున్నట్లు ఉత్తరం వచ్చింది. లెటర్ వచ్చిన తర్వాత వసుంధర గారు అనే ఆమె చూసేది సబ్ ఎడిటర్ గా, ఆమె రాశారు లెటర్ తీసుకున్నామని. తర్వాత 1 మంత్ తర్వాత నాకు ఇంటికి పత్రిక కూడా పంపారు బొమ్మరిల్లు పత్రిక. ఆ స్ఫూర్తితో రాయాలనుకున్నాను. ఇంటర్ అప్పట్లో చదువుతున్న సమయంలో ఒక గ్రంథాలయానికి వెళ్లాను కాలేజీ అయిపోయిన తర్వాత. అక్కడ బాలజ్యోతి పత్రిక కనపడితే తిరిగేస్తూ ఉంటే సంక్రాంతి కథల పోటీలు చూశాను. మనం రాద్దాం అనుకున్నాను. అప్పటికే మహా ప్రముఖులు రాస్తున్నారు పోటీలలో, అంతా చాలా మంది ప్రముఖులు ఉన్నారు, ఆరితేరిన వాళ్ళు ఉన్నారు. నా వయసు తక్కువ, అనుభవం తక్కువే, అయినా కూడా ఏదో ఆలోచేసి నిజాయితీ అనేటువంటి ఒక కథను పంపానన్నమాట. పంపిన తర్వాత అది 4వ ప్రైజ్ వచ్చింది. అప్పట్లోనే 75 రూపాయలు అంటే పెద్ద మొత్తం, 75 రూపీస్ 4 ప్రైజ్ వాటికి కేటాయించారు. ప్రసిద్ధులైనటువంటి అందరూ రాసింటారు పోటీలలో చాలా మంది. ఫస్ట్ సెకండ్ థర్డ్ రాలేగాని 4th ప్రైజ్ కింద 5 ఆరు మందికి ఏమో ఇచ్చారు. వాళ్ళు నేను ఒకటి అన్నమాట. అదే స్ఫూర్తితో 2వ కథ అది. అట్టే ఇంకా రాస్తూ వస్తున్నాను.
1: అంటే తొలినాటి జ్ఞాపకాలను స్మరించుకోవడం నిజంగా ఒక రకంగా పొలకిస్తుంది మనసు. మహారాష్ట్రలో 3వ-6వ తరగతుల పిల్లలకు మీ రచనలు పాఠ్యాంశాలుగా రావడం ఇంకా అదృష్టం. ఈ అదృష్టాన్ని మీరు ఏ విధంగా భావిస్తారండి?
0: ఒకసారి ఉన్నట్టుండి ఫోన్ వచ్చింది సార్ మహారాష్ట్ర నుంచి, మీ కథలు పుస్తకాలు తెలుగు విద్యార్థులకు ఇక్కడ సిలబస్ మార్పు చేస్తా ఉండి పుస్తకాలు కొన్నాము, తెలుగు పుస్తకాలన్నీ కూడా బుక్ షాప్లు విశాంత బుక్ హౌస్ లో ఉంచేవాడిని పుస్తకాలు అందరివి కొన్నాము, చాలా మంది వాళ్ళవి. కొంత ఒక కమిటీని ఏర్పాటు చేశాము. కమిటీలో మీవి 3, 5, 6 తరగతులకు సిలబస్ చేర్చడానికి ఎన్నిక చేయబడ్డాయి. ఇప్పటికీ అయిపోయింది, వర్క్ అంతా జరిగిపోయింది. మీరు ఒక అనుమతి ఇస్తూ మేము లెటర్ పంపుతాము, సంతకం చేసి పంపిస్తే సిలబస్ చేరిపోతాయి, అభ్యంతరం ఉంటే చెప్పండి, దానికి రెమ్యునరేషన్ కూడా మేము ఇస్తాము అన్నారు. డబ్బులు సమస్య కాదండి, ముందు మీరు ఎన్నిక చేసుకున్నారు, సిలబస్ చేరుస్తామంటున్నారు, లెటర్ పంపిస్తే సైన్ చేస్తే 200,000 మంది పిల్లలు చదివే అవకాశం, 1,000,000 మంది పిల్లలు చదివి ఎగ్జామ్స్ రాసేటువంటి అవకాశం వస్తుందంటే ఎందుకు వద్దంటాము, మీరు లెటర్ పంపండి సైన్ చేస్తాను, సిలబస్ ప్రచురించుకోండి అని చెప్పి చెప్పాను. ఆ రోజు నాకు చాలా ఆనందం అయిపోయింది అన్నమాట. మనం రాసేది పిల్లలు చదవాలనే ఉద్దేశంతో కొంచెం మార్పు తేవాలా పిల్లల్లో, ఎందుకంటే ప్రవర్తన మార్పులు అవసరం అంటే తెలిసి తెలియని వయసు ఉంటుంది, మంచి చెడు చెప్పడానికి అవకాశాలు ఉండవు. అప్పట్లో అమ్మమ్మ తాతయ్య గారు సాయంకాలం అయ్యే వేళకు దగ్గర కూర్చోబెట్టుకుని మంచి చెడు చెప్పేవాళ్ళు. ఇప్పుడంతా ఉరుకులు పరుగుల జీవితం అయిపోయింది, అంతా అలసిపోయి ఇంటికి రావడము, ఒకరు సెల్ఫోన్ చేత పట్టుకుంటే ఒకరు టీవీ ఆన్ చేసుకుని సీరియల్ చూస్తూ ఉంటే పిల్లలకు చెప్పడానికి కూడా వీలుండదు. ఇప్పుడు సిలబస్ కూడా చాలా భారంగా ఉంది. స్కూల్స్ లో కూడా టీచర్స్ ఉపాధ్యాయులు చెప్పాలా కథలు మంచి చెడు అనుకున్నా కూడా ఈ యొక్క సిలబసే పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది అన్నమాట. హెవీగా ఉంది సిలబస్ బరువు బాధ్యత, ఒత్తిళ్లు ఎక్కువగా ఉండడం వలన, దాని వల్ల ఎక్కువ దృష్టి మరల్చడం వలన సిలబస్ లో ఉండే అంశాలే చెప్తున్నాం తప్ప అదనంగా ఉండే అంశాలు చెప్పాలంటే సమయం సరిపోవడం లేదంటున్నారు చాలా మంది. దానివల్ల ఎవరు చెప్పడం లేదు. ఈ కథల పుస్తకాలు ఎట్లు చదువుతున్నారు, కథలే సిలబస్ చేరితే ఇంక కొంత సంవత్సరాల కాలం పాటు 1,000,000 మంది పిల్లలు చదువుకుంటారు, ఎగ్జామ్స్ రాస్తారంటే అంతకన్నా అదృష్టమే ఉంది సార్. తర్వాత చేరాయి, నా పుస్తకాలు కూడా పంపారు, నా వద్ద ఉన్నాయి 3 కాపీలు పంపారు. ఇంకొక అదృష్టం ఏమంటే పోతన గారి మహాకవి ఆయన, ఆయన పాద ధూళికి కూడా దీటుగానటువంటి వ్యక్తి మనం ఎవరమైనా. అటువంటి మహాకవి యొక్క పద్యాలు భాగవత పద్యాలు ఉన్నాయి పుస్తకంలో, పక్కలో నా రచన వచ్చింది. నాకు అది చూసి చాలా థ్రిల్ అయిపోయాను. అంత మహానుభావుడు పక్కలో రావడము ఎంత జన్మల పుణ్యఫలం అనుకున్నారు సార్.
1: మీదైన రచనలు మనది కాని భాషా ప్రాంతంలో కూడా పాఠ్యాంశంగా రావడం తెలుగు పిల్లలకు ఒక రకంగా అదృష్టంగా చెప్పుకోవచ్చు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంగా వజ్రాల వాన గురించి, నిజంగా ఇది మిమ్మల్ని మన తెలుగు వారిని జాతీయ స్థాయిలో నిలిపిన పుస్తకంగా నిలిచిపోయింది. ఈ వజ్రాల వానలో 27 కథల సపోటి. అమ్మ కథతో ఆరంభమవుతుంది, కోతి వైద్యం, పరీక్షల ఒత్తిడి, ఒక్కసారి ఆలోచించండి, ఇలా రకరకాల కథలు విభిన్న అంశాలను తీసుకుని ప్రస్తావిస్తూ పిల్లల మధ్య ఉంచారు. ఈ వజ్రాల వాన గురించి మీరేమంటారు? ఈ పురస్కార సందర్భంగా మీ స్పందన ఏంటండి?
0: ఇది ఉజ్జాలవాన అనేటువంటి పుస్తకంలో ఉన్న కథలు సార్, 27 కథలు కూడా. ఆ పత్రికల్లో ప్రచురణైనటువంటి కథలు నావి. చాలా కథలు ప్రచురణ అయ్యాయి పత్రికలలో ఈ మధ్య కాలంలో. వాటిలో కేవలము నాకు బాగా నచ్చినటువంటి కథలను విడబోసి చివరికి 27 కథలను తెచ్చి పుస్తకం చాలా బాగుండాలని చెప్పి మంచి మంచి కథలతో తీసుకురావడం జరిగిందన్నమాట. పేజీ కథలున్నాయి, 2 పేజీల కథలున్నాయి, అట్లా 3 పేజీల కథలు వరకు ఉన్నాయి. చిత్రాలు కూడా తుంబల శివాజీ అనే విజయనగరం లో ఉన్నాడు, ఆయనతో కూడా చాలా బాగుంటాయి చిత్రాలు. పిల్లలకు ఆకర్షణీయంగా ఉంటాయి. ఒక పేజీకి ఒక చిత్రము, ఒకవైపు కథ సాగుతుంటుంది, పేజీ మొత్తం వస్తుంది చిత్రం అన్నమాట. కథలు కూడా పిల్లలకు ఆకర్షణీయంగా నాదైనటువంటి శైలిలో చాలా లలితమైనటువంటి పదాల్లో కష్టం లేకుండా అరటిపండు ఒలిచి చేతులు పెట్టిన విధంగా అర్థమయ్యే విధంగా సులభ శైలిలో మామూలుగా ఎప్పుడు రాసినట్లు ఆ విధంగా రాయడం జరిగిందన్నమాట. అయితే ఈ పుస్తకము 2019లో నేను ప్రచురించడం జరిగింది. అయితే ఇది ఎట్లుంటారంటే కేంద్ర సాహిత్య అకాడమీ సంబంధించి అవార్డుకు ఫైనలిస్ట్ కు వెళ్లేంత వరకు పుస్తకము ఎవరికి తెలియదు, రచయితలకు కూడా తెలియదు. ఏం జరుగుతుందా అంటే వాళ్ళు యూనివర్సిటీలో గానీ బాలసాహిత్యం రచయితల నుంచి గానీ గ్రౌండ్ లిస్ట్ అడుగుతారంట. ఇప్పుడు 23 ఇవ్వాలంటే గతంలో 5 సంవత్సరాల నుంచి బాల సాహిత్యంలో ఏ ఏ పుస్తకాలు వచ్చాయి, గేయాలు గాని కథలు గాని లిస్టు కావాలని అడుగుతారు. ఒక 5 మందిని అడుగుతారు, 10 మందినో, లేక 2-3 అడుగుతారు, తెలియదు ఆ విషయం నాకు. ఉన్నటువంటి పరిధిలో 60 పుస్తకాలు, 50 వాళ్ళ దృష్టికి వచ్చినటువంటి 100 కావచ్చు. అవి 5 సంవత్సరాల నుంచి ఏమేమి వచ్చాయి బాల సాహిత్యములు అని చెప్పి అది గ్రౌండ్ లిస్ట్ తయారు చేసి ఇస్తారంట, నాకు తెలిసినంతవరకు ఇన్ఫర్మేషన్. ఆ గ్రౌండ్ లిస్ట్ వచ్చేసి మళ్ళా 5 మంది రచయితలకు ఇస్తారని విన్నాను నేను. ఆ 5 మంది వాటిలో సెలెక్ట్ చేసి కథలను ఫైనలిస్ట్ పంపుతారు. అంటే ఒక 10 గాని 14 పుస్తకాలు అట్లా ఉండొచ్చు అందరు కలిసి చేసినటువంటి వంట. అప్పుడు పోయిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తాది ఫైనలిస్ట్ పోయిందని. అంతవరకు ఏ రచయితలకు కూడా ఏం జరుగుతుందో తెలియదు. అంటే అప్లికేషన్ చేసుకునే పద్ధతి లేదని నేను అంటున్నది. అప్లై చేసేది లేదు. అంతకు మనము నా పుస్తకం ఇట్లా వచ్చింది పరిశీలించుకోండి అని అప్లై చేసుకునే పద్ధతి కాదు. పుస్తకం ఎన్నికైంది బాల సాహిత్య లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు మీ వజ్జాలవానని వస్తాను. ఒక విధంగా ఆనందం వేసింది అనమాట. 4 దశాబ్దం నుంచి రాస్తున్నాము. 2019లో రాసిన పుస్తకము అంటే ఇప్పుడు 23, ఒక్క సంవత్సరమే దాని కాల పరిమితి. ఈ సంవత్సరంలో కూడా గ్రౌండ్ లిస్ట్ లోకి ఎక్కకుండా ఫైనల్ లిస్ట్ వరకు పోకుండా పుస్తకం మళ్ళీ పరిశీలనకు రాదు, అది వచ్చేదే కాదు. 4 సంవత్సరాల నుంచి గ్రౌండ్ లిస్ట్ వెళ్తుందో నాకు తెలియదు, మధ్య పోయిందో ఫైనల్ పోలేదు, ఎవరు రాయలేదో ఏం తెలియదు విషయము. ఈ సంవత్సరము ఆ విధంగా జరిగిందన్నమాట.
1: అంటే వారందరూ వారే పరిశీలించి ఎన్నిక కాబడ్డ పుస్తకంగా మనం చెప్పుకుందాం. వజ్రాల వాన వెన వెంటనే మనకు మన రాయలసీమ ప్రాంతం నుంచి వజ్రాల వాన అని అప్పుడప్పుడు వింటుంటాం. మరి ఈ కథ టైటిల్ గా ఎంచుకోవడం వెనుకున్నటువంటి నేపథ్యం మరొకసారి మా శ్రోతలు చెప్తారా?
0: ఇది చాలా విచిత్రంగా జరిగింది సార్. వజ్రాల వాన అనేటువంటిది కథ లేదు నా వద్ద, పుస్తకంగా తీసుకురావాలని చెప్పి కథలు సెలెక్షన్ చేశాను. 25 కథలు చేసిన తర్వాత ఆ 25 కథల్లోంచి ఏదో ఒక కథ పేరు మనకు బాగుంది ఆకర్షణగా అనేటువంటిది టైటిల్ గా పెట్టుకుంటాము. కొంతమంది ఏం చేస్తారంటే రసగుల్లలని ద్రాక్ష గుత్తులని కథలకు జనరల్ గా మామూలు పేర్లు పెట్టుకుంటా ఉంటారు, ఏదన్నా తేనెధారలు ఇట్లా పెట్టుకుంటుంటారు. నేను అట్లా చేయకుండా ఆ కథల్లోంచి ఒక కథను బాగున్నది ఎన్నిక చేసుకుని టైటిల్ పెట్టాలని అనుకున్నాను.
2: ఇక ఏనండ్రి, కేంద్ర సాహిత్య అకాడమీ బాలల సాహిత్యంలో పురస్కారాన్ని అందుకున్న రచయిత డికే చదువుల బాబుతో ముచ్చటిన్నారు. రేపు రాత్రి 9:45 ముచ్చట మట్టి పొరల్లో దాగిన చారిత్రక సంపద నిర్మలకు చెందిన రచయిత పరిశోధకుడు తుమ్మల దేవరావుతో ముచ్చట మూడవ భాగమే నచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నింట. రేడియో మాణిక్యాలు 1000 పడగలు నాటకం 18వ భాగం విందాం. నవలామూలం విశ్వనాథ సత్యనారాయణ. రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకవి శ్యామలాదేవి. నిర్వహణ డాక్టర్ ఎల్ఎం రాజు సరోజ నిర్మల.

వేయి పడగలు ధారావాహిక నాటకం 18వ భాగం నవలా మూలం తొలి తెలుగు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకవి శ్యామలాదేవి నాటక నిర్వహణ డాక్టర్ ఎల్లనరాజు సరోజ నిర్మల జరిగిన కథ పశుపతి అనసూయల కుమార్తె చిన్న అరుంధతి ధర్మారావు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ రాదు కుమారస్వామి శ్యామలల వివాహానికి మాట సాయం చేస్తాడు ధర్మారావు అరుంధతి ఆరోగ్యం పాడైపోతుంది జబ్బుపడ్డ రంగారావు కోలుకుంటాడు పసరికను గార్డినర్ దొంగిలిస్తే ధర్మారావు హరప్ప సాయంతో విడిపిస్తాడు సుబ్బన్నపేటలో వేణుగోపాలస్వామి కళ్యాణానికి ఏర్పాట్లు చేస్తుంటారు వినండి వేయి పడగలు ధారావాహిక నాటకం 18వ భాగం

0: నాయనగారు తెలుగు మందులు పుచ్చుకోరు. మీరు రాజశేఖర శాస్త్రి గారని మంచి వైద్యులున్నారని చెప్పారు.
1: అవును.
0: ఆయన స్వయంగా మందులు వండుతారట.
1: హరప్ప నాయని వారు తండ్రిని తెలుగు వైద్యం చేయించుకోవడానికి పంపించారు. గటికులే.
0: అదిగో వైద్యుల వారు వచ్చారు. నమస్కారం అండి.
2: చిన్నబాబు గారు నమస్కారం. అయ్యా, ఇంగ్లీషు వైద్యమే రాజాశ్రయం పొందింది. ధన్వంతరి చరకుడు కనిపెట్టిన మన వైద్యం పనికి రాదు. పతివ్రత అయిన భార్య ఇతర దేశ స్త్రీల వలె ధనం చూడదు, గుణం చూస్తుంది.
1: అయ్యో, ఈయనకు రంగారావు గారి విదేశీ వివాహాల సంగతి తెలియక ఇలా మాట్లాడాడు.
0: వైద్యుల వారు,
2: అయ్యా
0: మిమ్మల్ని మరలా పిలువ నంపుతాం.
2: ఎప్పుడైనా పిలవండి. నెల ఆలస్యమైతే ఒక రోజు, 6 నెలలు ఆలస్యమైతే 6 రోజులు వ్యాధి కుదరడానికి పడతాయి. మీరెంత త్వరగా పిలిస్తే వ్యాధి అంత త్వరగా తగ్గుతుంది.
0: అలాగే, మేము తర్వాత కబురు పంపుతాం.
2: అలాగే.

0: బాబు గారు, రాజశేఖర శాస్త్రి గారికి కబురు పంపండి.
1: అలాగే.
0: నిన్న నేను రైలులో వస్తుంటే ఆయన కూడా అదే రైల్లో ప్రయాణిస్తున్నారు. ఆయన పక్కవారితో ఏమన్నారంటే, అయ్యా మాకేమిటి, మేము వైద్యులం, మీకు ధనగర్భం ఉంటే మాకు విద్యాగర్భం ఉంటుంది అన్నారు. ప్రభువు విద్యలకి ఇవ్వవలసిన గౌరవం విద్యలకివ్వాలి అని అన్నారు. నన్ను చూసి నాయనగారికి తగ్గిందా అన్నారు. అప్పుడు తెలిసింది నేను చేసిన తప్పేమిటో.
1: అయితే వెంటనే వెళ్లి రాజశేఖర శాస్త్రి గారిని తీసుకువస్తాను. నాన్నగారికి చెప్పండి, వైద్యులకు కోటలో విషయాలు ఏవీ తెలియవని లోకోక్తిగా అలా అన్నారు నేను.
0: అలాగే, మీరు వెంటనే వారిని తీసుకురండి.
1: తప్పకుండా తీసుకొస్తాను.
0: నాగేశ్వరరావు గారు దివానుగిరికి రాజీనామా ఇచ్చారు, ఇక మీరు దివానుగా ఉండాలి.
1: అయ్యా, నేను తమకు చిన్నతనం నుంచి దివానునే. మా పూర్వులు మీ పూర్వులకు మంత్రులు. ఆ అన్నట్టు వైశాఖ పూర్ణిమ నుండి కళ్యాణోత్సవాలు.
0: అలాగే.

0: యాండి, మీకోసం ఎవరో వచ్చారు, కాస్త చూడండి.
1: ఎవరది? ఏమో చంద్రు, ఏమిటి ఇలా వచ్చావు?
2: అయ్యా, ఒక దొరగారు, పేరు గార్డెనర్ అట. ఆయన మీ పసరికను కొంటాడట. అమ్మా నాన్న ఎవరు అని అడిగాడు.
1: ఏమిటి దౌర్భాగ్యం? ఇదిగో ఆయనకిలా చెప్పు, పసరిక ధర్మారావు గారి తమ్ముడు, ఆయన మా ప్రాణం, ఆయన జోలికెళ్తే మర్యాదగా ఉండదు అని చెప్పు. అన్నట్టు మరో మాట, పసరికను ఇంటి నుంచి బయటకు వెళ్ళనియొద్దని వాళ్ళ అమ్మకి చెప్పు.
2: సరే అయ్యా.
1: అరుంధతి, అరుంధతి ఎక్కడా?
0: ఇక్కడా.
1: ఓహో, కాకరపాదు నీడలో పడుకున్నావా? శ్రీహర్షుడు కూడా బుద్ధి నైసిత్యం తగ్గాలంటే కాకరపాదు నీడనే పడుకున్నట్ట. నీకు బుద్ధి ఎక్కువైపోతుందని అనుకుంటున్నావా?
0: మరి నేను కావ్యాలు రాయబోయాను గనక పని మీద పెరట్లోకి వచ్చానండి. లోపలికెళ్లే ఓపిక లేక ఇదిగో ఇక్కడ కూలబడ్డా.
1: చూడు, చిక్కి సగమైనావు, బొమికలు బయటపడ్డాయి. నేను అసమర్థుణ్ణి అరుంధతి.
0: ఆ రాజశేఖర శాస్త్రి గారిని తీసుకొచ్చి చూపించచ్చు కదండి, ఆయన మంచి మందిస్తారంటారు కదా.
1: డబ్బు, డబ్బు కావాలి అరుంధతి. ఆయనేమో రాజవైద్యుడు, రాఘవరావు గారి భార్య కోసం తీసుకువెళ్లాను, ఇంకొకరి కోసం బ్రతిమాలాను. ఇదేమో స్వంత విషయం, డబ్బు ఇవ్వకపోతే బాగుండదు కదా, ఏం చేయను.
0: పోని ఓ మాట, హరప్పగారిని అడిగి ధనం తీసుకోవచ్చు కదా. చంద్రహారము ఇల్లు ఉన్నా మనం లేని వాళ్ళలాగానే ఉన్నాం, గంగిరెద్దు మీద గంతలాగా.
1: సరే, ఏదో విధంగా సాయంత్రం రాజశేఖర శాస్త్రి గారిని తీసుకొస్తాలే.
0: వ్యాధేమిటో తెలియటం లేదు, రోజు రోజుకి క్షీణించిపోతున్నాను.
1: చూడు, అన్నం ఒక్కటే వండు, పచ్చడి వేసుకుని తిందాం, వేణీళ్లతో స్నానం చెయ్యి, సన్నీళ్లతో చెయ్యకు.
0: అలాగే.
1: అన్నట్టు గణాచారి కూడా నువ్వే అన్నం పంపిస్తున్నట్లున్నావు, ఆమెకి మనతో పాటే పచ్చడి మెతుకులే.
0: సరే, అలాగే. ఇదిగో మిమ్మల్నే, మీ తమ్ముడు పసరిక నిన్నటి నుంచి కనిపించటం లేదుట, మీ పిన్ని మంగమ్మ గారు కబురు పంపారు.
1: అలాగే. అయితే ఈ గార్డెనర్ ఎంత పని చేశాడన్నమాట, పసరికను వింత జంతువులాగా సర్కస్ బోన్లో పెట్టి డబ్బు సంపాదించుకోవాలనుకుంటున్నాడు. ఏదో మిషతో గార్డెనర్ని కోటకు తీసుకువెళ్లేలాగా చెయ్యాలి, తమ్ముణ్ణి వాడి బారి నుంచి కాపాడాలి.

0: అరుంధతి, అరుంధతి, రాజశేఖర శాస్త్రి గారు వచ్చారు, లేచి కూర్చో.
1: అమ్మా, ఇది నాడి చూడని. అయ్యా, ఇది రాజయక్ష్మ వ్యాధి, ఆయుర్వేదంలో కూడా సరైన ఔషధం లేదు.
0: అలాగా?
1: విశ్రాంతి అవసరం. మీ అత్తవారి ఊరు రంగాపురం పంపండి.
0: వారికి మాకు రాకపోకలు లేవు. మా అమ్మగారేమో వృద్ధురాలు, మంచం మించి లేవటం లేదు.
1: అయ్యయ్యో, ఇది రాజులకు రావాల్సిన వ్యాధి. బరువులు మొయ్యకూడదు, తడి బట్టలు కట్టుకోకూడదు. చూడండి, మీరు నాకు డబ్బు ఇక్కర్లేదు. జమీందార్ గారు నాకు 2000 ఇచ్చారు. మీ మందులు కూడా అందులోంచే నడిపిస్తాను.
0: అలాగే అలాగే.

0: గురువుగారు, నాకు మీ వారసుండని ముద్ర వేశారు ఈడ్సందుర గారు.
1: ఆయనతో ఏమన్నావో?
0: ఏదో పథకం వేసి నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారని తెలుసు. కాని నా స్థానంలో చిదానంద శాస్త్రి గారనే మహావిద్వాంసుడున్నాడు. తర్క వ్యాకరణాల్లోనూ సాహిత్యంలోనూ ఉద్దండు. కాశీలో 14 ఏళ్లు చదివి వచ్చాడు అన్నాను.
1: ఇలాంటి వాళ్ళు వీళ్ళకెందుకు నచ్చుతారయ్యా? ఇప్పటికే తెలుగు పూర్తిగా చచ్చింది. ఇంగ్లీషు చదివే చదువు అని కొంకి చదువులు చదువుతున్నారు.
0: నేను అలాగే అన్నాను. ఈర్షన్ గారు అడిగారు, చిదానంద శాస్త్రి విద్వాన్ పరీక్ష ఉత్తీర్ణుడైనాడా అని. నేనన్నాను, మీ విశ్వవిద్యాలయం అంతా కలిసి ఎంతమంది ఉభయ భాషా ప్రవీణులను తయారు చేస్తారో వారు, వీళ్ళని పరీక్షించిన వారు అందరూ కలిసిన చిదానంద శాస్త్రి గారితో సరిపోలరు అని చెప్పాను.
1: విద్వత్తుతో వారికి పనిలేదు, విశ్వవిద్యాలయ పరీక్ష పొందితేనే అర్హత. దేశ భాషలన్నీ అడుగంటిపోయాయి. మరో 10 ఏళ్లలో భాష్యాంత వైయాకరణుడు గాని బాధాంత తార్కికుడు గాని మీమాంసకులు గాని కనిపిస్తే చెవి తగ్గోయించుకుంటానయ్యా. కుమారస్వామి, నేను నిన్ను తిరుగుబాటుదారునిగా తయారు చేస్తున్నానా?
0: లేదు గురువుగారు, యథార్థవర్దిగా చేశారు. నాకీ స్థితి ఆనందదాయకమే.
1: నాలాగా కడుపు నింపుకోవడానికి నువ్వు శ్రమపడనక్కర్లేదు. మీ అత్తగారి పుణ్యమా అని రోజులు దర్జాగా

0: గడిచిపోతాయి.
1: అవసరమైతే అప్పిచ్చేందుకు మంగమ్మగారు ఉన్నారు కదా.
0: తిరిగి ఇచ్చేదాన్ని అప్పు అంటారు, గాని నీకంత గచ్చం లేదు కదా.
1: ఇంటికి ఆవు పెయ్య వచ్చిందట కదా.
0: అవునయ్యా, సర్వ సృష్టి యందు ప్రాణము జీవము ఆత్మ ఉంటాయని ఋషులు దర్శించారు. గోవులలో ప్రాణము పరమాత్మకు దగ్గరగా ఉంటుందట. గోక్షీరంలో ప్రాణం నిబిడీకృతమై ఉంది. అంత ప్రాణశక్తి మరొక దాని యందు లేదు. గోవు పరిళీనాగ్ని అయిన శమీవృక్షం, తేజోధి దేవత. అందుకే రామేశ్వర శాస్త్రికి ఇప్పటి నుంచి గోపూజ దినచర్య చేయాలనుకున్నాను.
1: ఇంత పూర్వాపరాలు చెప్పారు, అందుకే మీరు గురువైనారు.
2: గురువుగారు, నాకు అశోచ పిశాచం వదిలింది. తొలిగా మీరు నా నుదుట మరి ఒక మారు నామము దిద్దండి.
0: చిని నాయనం వారు, మీ మాతృప్రేమని మనసులోనే ఇంత దాచుకున్నారా? మీ గాంభీర్యం ఏ భావాన్ని విస్పష్టం చెయ్యనివ్వదు. ఏది, ముందు ఇది గంధం. నుదుట తాకగానే అతి శీతలంగా ఉంటుంది. భ్రూమధ్యనున్న ఆజ్ఞాచక్రం లేదా ఆగ్నేయ చక్రం ఈ శీతలంతో చల్లబడుతుంది. సంస్కారాన్ని బట్టి షట్చక్రాలకి చందన కుంకుమలు ఉత్ప్రేరకాలవుతాయి. ఇదిగో ఇది తిరునామం, జీవునికి ప్రాణానికి మధ్యనున్న ఆత్మస్వరూపం.
2: ధన్యోస్మి గురువుగారు. ఇక వేణుగోపాలుని దర్శించుకుందామా?
0: శుభం, పదండి. ఆయన కూడా మీకోసం 1000 కళ్ళు విప్పార్చుకుని ఎదురు చూస్తున్నాడు.

0: చిన్నబాబు గారు, ఇది ఆలయ ముఖమండపం.
1: ప్రభు, వేణుగోపాల స్వామి, ఈ ఆలయం చుట్టూ పడి దొరలాలి, దొర్లి దొర్లి ఏడవాలనిపిస్తోంది. తండ్రి, నన్ను ఇన్నాళ్ళు ఎందుకు దూరం పెట్టావు?
0: ఇదేమో ధ్వజస్తంభం.
1: దయామయ, ఇన్నేళ్లకైనా నీ దరికి రానిచ్చావు.
0: ఇవేమో చలువురాతి మెట్లు సరస్వతి.
1: నా పాపాలు ప్రక్షాళనమైనవా? ఏమేమి ఘోరకృత్యాలు చేశాను
0: ప్రభు,
1: అందుకే నీ గుడి మెట్లైనా ఎక్కలేకపోయాను. ప్రభు, ప్రభు.
0: చిన్నబాబు గారు, కళ్ళు తుడుచుకోండి. అడుగు, వేణుగోపాలుడు దొండపంటి పెదవులతో దొంగలాక ఎలా నవ్వుతున్నాడో చూడండి. ఇదంతా ఆయన నాటకమేగా, ఆయనేగా సూత్రధారి.
1: గోపికారమణ, కాళీయమర్దన, పాహిమాం, పాహిమాం మహాప్రభు, పాహి.
0: ప్రభు, గిరికను గుర్తించారా?
1: ఆమె నా మాతృమూర్తి, నా కన్న బిడ్డ. గోపీలోలుని వేణువాదనలు కరిగి నీరవమైపోయిన మేమిద్దరం రెండు శీతల జలపాతాలు.
0: అమ్మ గిరిక, వీరు మన జమీందారులు, మన ప్రభువులు, ఆలయ రక్షకులమ్మా. వేదానుద్ధరతే జగన్నివహతే భూగోళముద్భిభ్రతే దైత్యాన్ధేరయతే బలించలయతే క్షత్రత్రయం కుర్వతే పౌలశ్చం జయతే హలం కలయతే కారుణ్యమాతన్వతే మిలేచ్ఛాన్మూర్ఛయతే దశాకృతి కృతే కృష్ణాయ తుభ్యం నమః.
2: అమ్మా, రేపు దేవాలయానికి వస్తారా?
3: లేదు, ఉత్సవాల 10 రోజులు మాత్రం వస్తాను.
0: గిరిక, స్వామిని చూడడానికి రావా?
3: నా స్వామి నాతోనే ఉన్నాడు.
0: మరి ఇన్నాళ్ళు లేకున్నాడా?
3: మన మొహం మనతోనే ఉన్నా అద్దంలో చూసుకోమా. అలాగే అద్దంలో చూసుకోవడానికి వచ్చాను అన్నా. వ్యామోహం తగ్గించుకోవాలి. ఇక ఈ వేణుగోపాలునికి నాకు.
0: అమ్మా గిరిక, ఆయనే నీవవుతున్నావు, ఆయన నీవాడవుతున్నాడు, ఇంకెందుకమ్మా అలజడి?
3: ఎంతో దూరం ప్రయాణించి ప్రయాణించి ప్రియమైన వారికి దగ్గర కాబోతున్నామంటే ఏదో ఒక చెప్పలేని అలజడి, ఆందోళన, ఉత్సాహం, ఉద్రేకం, ఆనందం తప్పవు కదా. ఇన్ని భావాలు ఇబ్బడి ముబ్బడిగా ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ఈ బలహీన హృదయం తట్టుకోలేకుండా ఉంది.
1: ఈ నా కాలంలో కూడా ఇలాంటి నక్షత్రాలు తళుకులినుతున్నాయంటే అది మా సౌభాగ్యమనే చెప్పాలి.

0: నేను తప్పు చేశాను. 1000 పడగల స్వామి ఒక్క పడగతో ఉన్నాడు. కాగితాన్ని పడగగా చేసి అంటించాలంటే కుదరటం లేదు. నేను పాపం చేశాను, నేను పాపం చేశాను, తప్పు చేశాను. కానీ దిద్దుకోవటం ఎలా?
1: తప్పు దిద్దుకునేందుకు వీలు లేదు. తప్పుతో నీకు పాపం చుట్టుకుంది. ఆ పాపాన్ని పోగొట్టుకునేందుకు వీలుంది.
0: ఎవరు ఎవరు నువ్వు? ఇంతకుముందు సర్పాకృతితో ఉన్నావు, ఇప్పుడు ఇప్పుడు బాలుడు ఎలా అయ్యావు?
1: నా పేరు రామేశ్వర శాస్త్రి.
0: మీరంటే నాకు పడదు. మీ కుమారుడు ధర్మారావు మహాత్ముడు. నేను మిమ్మల్ని కాదనుకున్నాను, కానీ నా కొడుకు మీ కొడుకుని కాదనుకోలేదు. అయినా అయినా మీరు చిన్నపిల్లాడిలాగా నాకు కనిపిస్తున్నారెందుకు?
1: మంచిది, ఈయన నన్ను కోపడతాడనుకున్నా. కబుర్లు చెప్పాడు, భలే ఉంది కోట, అడ్డుపెట్టేవారెవ్వరూ లేరు.
0: ఈ ఇల్లు ఎవరిది?
1: మా జమీందారు గారు హరప్ప నాయనిం వారిది. నేను మా నాన్న ధర్మారావు గారి కుమారుణ్ణి. నిన్ను పాము కరిచిందా? ఎందుకు పడుకున్నావు?
0: నువ్వేమీ చదువుకోవటం లేదా? ఇక్కడికి ఎందుకు వచ్చావు?
1: నేను చదువుకోవటం లేదు, సీమ చింతకాయలు కొట్టుకుంటున్నాను. ఇప్పుడెవ్వరూ చదువుకోవటం లేదు. సరే కానీ సీమ చింతకాయలు పప్పు భలే రుచి, ఎక్కువ తింటే పసురు పెరుగుతుందట. పెరిగితే ఏమైంది? 4 రోజులు జ్వరం అంతేగా.
2: పేరు వేణుగోపాలనిది, పెళ్ళి ఆయందే, కాని నా ఇంటి నిండా చుట్టాలు. ఇప్పుడు మన ఇల్లు పెళ్లివారిల్లు, బంధువులు మిత్రులు దగ్గరవారు దూరం వారు, అబ్బా ఇల్లంతా కిటకిటలాడిపోతోంది. ఒకరి మాట మరొకరికి వినపడటం లేదు. ఇక అరుంధతికేమో ఇల్లు వాకిలీ పట్టడం లేదు. చిన్న అరుంధతే ఆవిడ లోకం. కొడుకుని ఊరు మీదకి వదిలేసింది, పైగా మీ తిరుగుడే వాడికి వచ్చింది అంటుంది.
3: వదినలిద్దరూ వండిపోస్తున్నారు, పై పనులంతా చేస్తున్నారు. ఇక నాకు చిట్టి అరుంధతి తప్ప మరే వ్యాపకం లేదు. శశిరేఖ, అనసూయ, శ్రీలక్ష్మి వీళ్ళంతా నాకు అష్టాదశ భుజాలు. అందరూ నన్ను చీపురు పుల్లంత పని చేయనియరు. రావే రావే నా చిట్టి అరుంధతి, రారా రానానా? నిన్నెన్ను ముద్దులాడినా తనివి తీరదేమే చిట్టి. నా పట్టు చీరలన్నీ దీనికి పావడాలు కుట్టిచ్చేస్తాను, ఓణీలు చేస్తాను. ఏదేది ఏదిరా నాన్న, ఒక్కసారి చంద్రహారం వేసుకో. అబ్బో అబ్బో అబ్బో అబ్బో అబ్బో, ఎంత ముద్దుగా పెళ్లి కూతురల్లే ఉన్నావే, నా బంగారమా, నా తల్లి.
2: ఏమిటిది, నీకు ఉన్మాదావస్థ దాపురిస్తోందే?
3: ఆహా, అదేమిటో నాకు తెలీదు, కానీ ఏదో కొత్త ఉత్సాహం పుట్టుకొస్తోంది.
2: అందరూ నిన్ను పనులు చేయనియరు సరే, పెద్దక్క పెదబావగారు, చిన్నక్క చిన్నబావగారు, వారి అమ్మాయిలు అల్లుళ్ళు అబ్బాయిలు అందరూ భోజనాలు చేశారా లేదా అని అన్న కనుక్కోనక్కర్లేదా? స్నేహితుల మాట అలా ఉంచు. ఏమిటో, నేనే ఊరికే సతాయిస్తున్నాను గాని పాపం ఒంట్లో ఊపిరి లేనట్లుగా ఉంది. ఆ పిల్లని చూసి సంతోషిస్తోంది.
3: యాండి, రంగాపురం వెళ్లి నా పెట్టి తీసుకురండి. రంగాజమ్మత్తగారు పెట్టిన చీర దేవుడి పెళ్లికి కట్టుకుంటానండి. నేను బ్రతికుండగా తెస్తారా?
2: అయ్యో, ఏమిటో మాట.
3: అవును మరి, మా అత్తగారు నా పెళ్లి తర్వాత పెట్టిన చీరది. బంగారు మందారాలు, తామరలు మొలిచిన యమునల నల్లని జరీ చీర, కృష్ణ ఏకాదశి చంద్రుని బంగారు మొగ్గల చీరండి.
2: ఆహా, నా భార్య కూడా కావ్యాలు అల్లగలదు.

0: మన గిరిక ఎంత బాగా నాట్యం చేస్తుందో.
1: ఈ కళ్యాణాలు ఆవిడ కొరకే.
0: నిన్న శశిరేఖ వెళ్ళి గిరికను చూసొచ్చింది. ఆహాహా, ఆలయం అంతా 1000 పెళ్లి పందేళ్లతో వెలిగిపోతోంది. ఆ పచ్చ తోరణాలు, కొబ్బరాకుల రాటలు, పూల తోరణాలు, గోడల నిండా దశావతార పురాణ ఘట్ట చిత్రాలు. అబ్బా, జమీందారు గారు డబ్బు కాదండి, బంగారాన్ని వెదజల్లినట్టున్నారు.
1: బంగారం కాదు అరుంధతి, భక్తి దొంతరలను పరిచివేశారు. కూచిపూడి నుండి భోగప శాస్త్రి గారు వచ్చారు. మహనీయుడు, మధుర భాషి, భరత శాస్త్ర నిపుణుడు. కబీరేమో శృతి పోస్తాడు. నేను దగ్గరుండి గిరికెక్కు వెండి గజ్జలు చేయించాను, నీకు తెలుసు కదా. ఒక్కొక్క గజ్జ చక్కని ధ్వనినిస్తాయి. వాటిని ముట్టుకోగానే కిడికిణి అంటాయి. గిరిక ఇల్లు వీణా వేణు మృదంగ తాళధ్వనులతో కైలాసాన్ని, వైకుంఠాన్ని తలపిస్తుంది. ఆమె పార్వతిలాగా నిత్యయోగిని అయి భర్త కోసం తపస్సు చేస్తోంది అరుంధతి.
0: ఆహా, ఏమి సుబ్బన్నపేట, నిజంగా మేమెంత పుణ్యం చేసుకుంటే ఇక్కడికి వచ్చామో కదా.
1: ఇంతేనా, ఒక రామావతారమో కృష్ణావతారమో దేవతలనందరినీ వెంట తెచ్చుకున్నట్లుంది. అటు కుమారస్వామి, శ్యామల, మంగమ్మ గారు, ఇటు హరప్ప, లేవలేకపోయినా రంగారావు గారు, నాగన్న గారి కుటుంబం, ఆహా, ఊరిలోని అన్ని కుటుంబాలు. ఎంత తపస్సు, ఎంత ఆవేదన, ఎంత తపన.

అమ్మా గిరిక, నేడు అష్టమి, స్వామి ఉద్భవించిన రోజు, భక్తులకు ప్రియమైన రోజు. సభానాయకుడు, శ్రీమంతుడు, ధీమంతుడు, వివేకి, వితరణి, గాన విద్యా రహస్యవేత్త, కీర్తిశాలిమ్మ, సర్వజ్ఞుడు, భావజ్ఞుడు, గుణదోష విచారజ్ఞుడు అయిన హరప్పనాయని వారు. స్వామి మత్స్యావతారుడు, నీవు మత్స్య కుటుంబినివి. మత్స్యాకృతి అయిన శ్రీమన్నారాయణుడు సోమకాసురుని చంపి వేదములను ఉద్ధరించాను.

అలా ఏడవకూడదమ్మా గీర్కా, కళ్ళు తుడుచుకో. మళ్లీ నాట్యం కొనసాగించు తల్లి, నీ తపస్సు ఫలిస్తుంది. ఏడోకు గిరిక, నీ వేణుగోపాలుని దర్శనం నీకు తప్పకుండా లభిస్తుంది.

0: చెలి, ఏమి ఈ రాత్రి మరీ సహించరానిదై పీడిస్తూ ఉంది.
1: బాగుందమ్మా సఖి, నిన్ను పీడిస్తున్నది నీ స్వామి. ఆయన విరహంలో కొట్టుకుపోతూ రాత్రిని దూషిస్తావెందుకమ్మా?
0: స్వామి, వెన్నెలను చకోరములు ఆరగిస్తున్నాయి. చందనాలంకృతమైన నా శరీరమును మన్మథుడు మల్లెపూలతో గాని తాకరాదు కాబోలు.
1: అమ్మా, ఆ చకోరాలు చిన్న పక్షులు, వెన్నెలంతటినీ తినలేవమ్మా. ఇదిగో ఈ వెన్నెల బాల నీకు సహచరిణి అయి నీ వెంట వస్తోంది. ఆ, మనం బయలుదేరాలి. వెన్నెలకు విరిసిన తామర పువ్వు చూపుతావా? ముద్దరాలివి స్వామికి ఎదురై ఏం చేస్తావో.
0: మేఘనాదానికి చలించను, మేఘ గంభీర నిస్వనుడైన స్వామి పలకరింపునకు పులకరించి మూగనవుతునో ఏమో.
1: బేలా, భయపడకు. బయలుదేరేటప్పుడు ముగ్ధవు, మధ్యలో మధ్యవు, కడకు ప్రౌఢవు అవుతావులే. స్వామి, నీవేమో ఆమె ఎంత చెప్పినా వినటం లేదు. ఈమె నేను చెప్పినట్లు నీ దగ్గరకు రాగానే ప్రౌఢ అయ్యింది. నీకు మాత్రం ఆమెపై ప్రేమలేదా? ఓదార్చుకోవా, గ్రక్కున గుండెకు హత్తుకోవా.
2: మా మత్స్య కుటుంబినికి కుంభహారతి, శంఖహారతి, నవరత్నహారతి.

0: మనమంతా గిరికెను తాకాలి. ఆమె భగవంతుని అనుగ్రహాన్ని పూర్తిగా పొందింది, కాస్త మనకు కూడా అంటుతుందేమో.
1: అయ్యా ధర్మారావు గారు,
2: చెప్పండి.
1: నాకీ ఊరిని చూస్తుంటే పరమ ఆశ్చర్యంగా ఉందండి. దేవదాసి వంటి నర్తకిని నేనెన్నడూ ఎరగను. క్షీరపాధో రాశి వీచిక నిగన్నిగ లావణ్య రేఖ ఆమె లక్ష్మీదేవియా అని భావింప చేస్తున్నది. ఆమె నాట్యం చేసినంతసేపు స్వామి వంకే చూసింది, సభవైపు చూడనే లేదు.
2: ఇది మా తండ్రి గారి తపఫలం.
1: అయ్యా మీకెంత విద్య తెలుసు. దక్షిణ వామహస్తములను అర్ధచంద్రహస్తములు చేసి బోర్లించి వామహస్తముపై దక్షిణహస్తముంచి రెండు బొటన వ్రేళ్లను అల్లల్లాడించారు. అంటే కూర్మహస్తాకృతి, రాబోయే అవతారాన్ని సూచించారు. మీరు సభామంత్రి అగుటకు ఎంతో తగినవారు.
2: అమ్మా గిరిక, ఇంటికి వెళ్లి స్నానం చేసి కృష్ణదేవుని విగ్రహం ఎదుట కూర్చో. బద్ధ పద్మాసనవై మత్స్యావతారాన్ని హృదయము నుండి మరలింప చేసుకో. కూర్మావతారాన్ని మదినిండా నింపుకో. నీ ఏకాగ్రత కూర్మనాథునిపై ఉంచు. నిన్ను నీవు కూర్మ కుటుంబినిగా మలుచుకో అమ్మా.
0: అలాగే అన్నా, నువ్వు చెప్పినట్లే చేస్తాను.

ఇంతవరకు మీరు 1000 పడగలు ధారావాహిక నాటకం 18వ భాగం విన్నారు. నవలా మూలం తొలి తెలుగు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకవి శ్యామలాదేవి, నిర్మాణ సహకారం శ్రీ ఎం సత్యనారాయణ. ఇందలి పాత్రలు, పాత్రధారులు: ధర్మారావు శ్రీ యు సుబ్బరాయ శర్మ, అరుంధతి శ్రీమతి ఏ వసంతలక్ష్మి, పశుపతి శ్రీ కె శరత్చంద్రారెడ్డి, కుమారస్వామి శ్రీ వై మల్లికార్జునం, శ్యామల శ్రీమతి కె మాధవి, తోటమాలి శ్రీ మాచూరు వెంకటేశ్వరరావు, నాటక నిర్వహణ డాక్టర్ ఎల్లన్రాజు సరోజ నిర్మల. ఈ నాటకం తర్వాయి భాగం వచ్చే వారం ఇదే సమయానికి వినవచ్చు. ఈ నాటకంపై శ్రోతలు తమ అభిప్రాయాల్ని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రానికి తెలియజేయవలసిందిగా మనవి.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സ് നിണ്ട മധുരിമ. తెల్లవారుజామున దూరంగా దేవాలయంలో జరిగే మేలుకొలుపు, సేవ నేపథ్యంలో మంద్రంగా వినిపించే నాదస్వరం మనసుకు హాయినిస్తుంది. ఇక ఇప్పటి సంధి రాత్రి 11 గంటల దాకా హాయైన పాటలు వింటూ హాయిగా నిద్ర ఉంది. నేను మీ రేడియో సఖి సురుకుంటి మమత. ఇప్పటి మధురిమల మంచి మాటలు వింటూ హాయైన పాటలు విందాం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా మీరు వింటున్నారు మధురిమ హాయైన పాటలు. నువ్వు దేని గురించి ఎక్కువ మాట్లాడితే దాన్నే నీ జీవితంలోకి ఆహ్వానిస్తావు. నీ కష్టాల గురించి పదే పదే చెప్తే నీ కష్టాలే మిగులుతాయి, కానీ నీ విజయాల గురించి నమ్మకంగా ఊహించుకుంటే విజయమే నేను వెతుక్కుంటూ వస్తుంది. విశ్వం నీ మాటలు కాదు, నీ మనసులోని భావాలను మాత్రమే వింటుంది. నీ ఆలోచన తీరును మార్చుకో, నీ ప్రపంచమే మారుతుంది.

అల వచ్చేటప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది. గొడవైనప్పుడు ఒక అడుగు వెనక్కి వేస్తే బంధం నిలబడుతుంది. వెనక్కి తగ్గడం వల్ల క్షణం మాత్రమే ఓడిపోతాం, కానీ బంధం నిలబడడం వల్ల జీవితాంతం గెలుస్తూనే ఉంటాం. శివపుత్రుడు చిత్రంలోని ఈ పాట మీకోసం.

ఇంతటితో ఈనాటి మధురిమ సమాప్తం. రేపు రాత్రి 10:30 మధురిమలో హాయైన పాటలు వినొచ్చు. ఇంకా రేపు పొద్దుగల 8:40 సింగిల్లో సినిమా పాటలు వినిపిస్తారు. మా రేడియో నేస్తాం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు ఎండగా ఉండే వేడి గాలులు వీచినాయి. గడిచిన 24 గంటలలో ఎక్కువ ఉష్ణోగ్రత 43 డిగ్రీలుగా, తక్కువ ఉష్ణోగ్రత 32 డిగ్రీలుగా ఉండే. ఇక రాగల 24 గంటల వరకు ఎక్కువ ఉష్ణోగ్రత 42 డిగ్రీలుగా, తక్కువ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలి గంటకు 11 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గాలిలో తేమ 20% ఉంటుంది. ఇంతకుమించి వాతావరణం చెప్పు కొద్దిగా మార్పేమీ ఉండకపోవచ్చు.

రేపటి కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. రేపొద్దుగల్లా 7:10 అంబటాల సంగతులలో యోగమనే అదృష్టం, యోగా దర్శనం, పోలీసు ఉన్నతాధికారి టి పనసారెడ్డి ప్రసంగం, చౌరస్త విద్యా ఉద్యోగ మార్గదర్శి, వ్యవసాయ విద్య ఉన్నత భవిష్యత్తుకు అవకాశాలు, ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కస్బే సుధాన్సు సుధాకర్ తో ముచ్చటి నచ్చు. ఇంకా పెరడు చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 32వ భాగం వినచ్చు. రేపు రాత్రి 7:10 ఇల్లు వ్యవసాయంలో సోయా చిక్కుడు

సాగు అనువైన రకాలు ఎంపిక గురించి ఆదిలాపతి వ్యవసాయ పరిశుద్ధ స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో ముచ్చటి నచ్చు. ఇంకా పత్తి జొన్న పంటల సాగు అనుభవాల గురించి కొమరం భీమాసాబాద్ జిల్లా జయనూర్ మండలం జంగాం గ్రామానికి చెందిన రైతు ఆత్రం వినోద్ తో ముచ్చటి నచ్చు. ఆకాశవాణి సమయం 11:02 దాటి 22 సెకండ్లు. ఇంతటితో ఈనాటి కార్యక్రమాలు సమాప్తం. తిరిగి 100.2 ఎఫ్ఎం బ్యాన్లో, అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ లైవ్ యాప్లో రేపు ఉదయం 5:55 కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.